0: మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 5-6 అధ్యాయాలను ధ్యానించుకుంటాం. 5వ అధ్యాయంలో దెబోరా బారాకురాజు కలిసి ఆలపించిన కీర్తనను గురించి వింటాం. దెబోరా ఇస్రాయేలీలకు ఒక తల్లిగా, ఆమె యొక్క సామర్థ్యము, న్యాయాధిపతిగా గొప్ప లక్షణాలు ఈ భాగంలో మనకు కనిపిస్తాయి. దెబోరా ఇస్రాయేలుకు తల్లి, వారి ఆత్మలకు సమాధానాన్ని కలిగించింది. ఈ గొప్ప సమాధానపు ప్రయోజనాలను పంచుకున్న వారు అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని ఆమె పిలుపునిచ్చింది. పునరుద్ధరింపబడిన వారు స్తుతులు చెల్లించాలి. ఇది ప్రభు కార్యం. ఆయన కార్యాలను బట్టి శత్రువులు అంతరించారు. శ్రమల కాలంలో దేవుని శాసనాలు వారికి జీవమిచ్చాయి. విశ్వాసి దేవుని కృపాసనం వద్దకు రాకుండా సాతాను ఎల్లవేళలా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. తన ప్రజల పట్ల దేవుని కృపను గమనించండి. బలహీనులకు సహాయం చేయడము దేవుని యొక్క నైజం. ఇక 6వ అధ్యాయంలో మనము ఇశ్రాయేలులను బాధ పెట్టిన మిద్యానీయుల నుండి విడుదల కలగజేయడానికి దేవుడు న్యాయాధిపతిగా లేవనెత్తిన గిద్యోనును గూర్చిన ప్రస్తావనను ఇందులో వింటాం. దేవునికి గిద్యోనుకు మధ్య జరిగిన విశిష్టమైన సంభాషణను గూర్చి వింటాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం న్యాయాధిపతుల గ్రంథం 5-6 అధ్యాయాలు. సంగ్రహంగా వినండి. 5వ అధ్యాయంలో మొదటి నుండి, ఆ రోజు దెబోరా బారాకు కలిసి ఒక పాట పాడారు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి. ఇశ్రాయేలుకు నేను తల్లిని, ఇశ్రాయేలు అధిపతుల ఎడల నాకెంతో ప్రేమ అంటూ ఇశ్రాయేలు సాధించిన ఘన విజయాలను దెబోరా పేర్కొన్నది. ప్రియశ్రోతలు, దెబోరా మామూలు వ్యక్తి కాదు. ఆమె ఒత్నీయేలు కంటే గొప్పది. సామర్థ్యంలో, వివేకంలో, భక్తిలో ఈమె బారాకు రాజుకేమీ తీసిపోదు. దేవుని సాయంతో స్త్రీలు పురుషులను మించి గొప్ప కార్యాలు చేయగలరు అనడానికి దెబోరా గొప్ప నిదర్శనం. దేవుడు అప్పగించిన పని స్త్రీలు గాని పురుషులు గాని నమ్మకంగా చేయాలి. అప్పుడే దేవునికి మహిమ. బారాకు పిరికి రాజు. దెబోరా బారాకుకు స్ఫూర్తిని, సాహసాన్ని అందించింది. దెబోరా అబల కాదు, సబల. ఇది దెబోరా పాట. బారాకు ఆమెతో కలిసి ఈ పాట పాడాడు. ఆమె ఇప్పుడు న్యాయాధిపతి. ఉన్నత పదవీ బాధ్యతలను దేవుని నుండి స్వీకరించింది. తన పిల్లలు పాడైపోతుంటే దెబోరా మాతృహృదయం గోడుగోడున ఘోషించింది. 85వ కీర్తన 10వ వచనం. కృపాసత్యములు కలుసుకున్నాయి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి. అయితే ఈ రోజున నీతి సమాధానములు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవటం లేదు. ఒకదాని నుండి ఒకటి దూరంగా తొలగిపోతున్నాయి. యుద్ధానికి రమ్మని అధిపతులకు దెబోరా పిలిపిస్తోంది. రానివారే భక్తిహీనులు. 11వ వచనం నుండి, సాధారణ ప్రజలు కూడా యెహోవా నీతి క్రియలను ప్రకటిస్తారు. గ్రామీణ ప్రజలు కూడా యుద్ధ నినాదాలు చేస్తారు. మేల్కో దెబోరా, బారాకు మేల్కో, కీర్తన పాడు అంటూ దెబోరా గోత్రాలన్నిటినీ పేరు పేరు వరుసన యుద్ధానికి రమ్మని పిలుస్తోంది. ఇశ్రాయేలీయులు శత్రువులను జయించిన విధానాన్ని తన పాటలో ఎంతో ప్రశంసించింది. దెబోరా బారాకును ప్రోత్సహిస్తున్నది. పదండి, ముందుకు పదండి అంటూ ప్రజలను హెచ్చరిస్తోంది. దెబోరా పిలుపు విని గోత్రాల వారు వస్తున్నారు, యుద్ధంలో చేరుతున్నారు. అయితే కొన్ని గోత్రాల వారు రాలేదు. రూబేనీయులు గైరుహాజరు. ఆత్యయిక పరిస్థితిలో వీరు ముఖం తప్పించారు. పిలుపును పెడచెవిని పెట్టారు. ఇశ్శాఖారు గోత్రికులైతే వచ్చారు. దాను వ్యాపారం చేసుకుంటున్నారు. ఆషేరు సముద్ర తీరాన హాయిగా ఉండిపోయాడు. జబులూను నఫ్తాలి గోత్రికులు వచ్చారు. ఒకప్పుడు ఇశ్రాయేలుకు శత్రువులైన వారు ఇప్పుడు మిత్రులయ్యారు. మెగిద్దో వాగు వద్ద వారు సహాయపడ్డారు. ఈ స్థలమే ఒకనొక రోజు హార్మిగద్దోను యుద్ధ రంగ ప్రదేశమవుతుంది. ఆకాశ నక్షత్రాలు కూడా యుద్ధంలో పాల్గొన్నాయి. న్యాయాధిపతులు 5:22 నుండి యెహోవా దూత అన్నాడు, మే రోజును శపించండి. యెహోవాతో వారు సహకరించలేదు. యాయేలు గొప్ప మహిళ, ఆమెకు జయజేలు. గుడారపు మేకులను సీసెరా కణతల్లోకి దిగగొట్టింది. యెహోవాకు శత్రువులైన వారందరూ అలాగే నశిస్తారు. ఆయనను ప్రేమించేవారు ఉదయకాల సూర్యుని వలె ప్రకాశిస్తారు. వారు ఈ పాటను ఎంతో శ్రావ్యంగా పాడారు. ఆ తరువాత దేశము 40 ఏండ్లు నిమ్మళంగా ఉంది. ఇది దెబోరా పాట. ప్రియ శ్రోతలు వింటున్నారా, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తి లేనివారు ఈ రోజును కూడా ఎందరో ఉన్నారు. గమనించండి, యాయేలు వీరనారి, బారాకు పిరికివాడు. యాయేలు కత్తిపట్టలేదు, సుత్తే మేకు చేతబూని భయంకరుడైన శత్రువు కణతల్లోకి దిగగొట్టింది. అతని తలను బద్దలు కొట్టింది. అయినా దెబోరా మాతృహృదయం విలవిల్లాడింది. సీసెరా తల్లి పుత్రశోకంచేత ఎంత తల్లడిల్లిపోతోందో గదా అని తలంచుకొని బాధపడింది. ప్రియ సోదరి, నీవు ఒక దెబోరావైతే ప్రభువు కృపలను గానంచేస్తావు. సంగీతం ఇశ్రాయేలు చరిత్రలో ప్రముఖ పాత్ర వహించింది. దెబోరా పాడిన పాట విజయగీతిక. ఇది దేవుని మహిమను గురించిన పాట. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా నిరుత్సాహపడకూడదు. దేవుణ్ణి స్తుతించాలి. పదండి, ముందుకు పదండి. పదం పాడుతూ, కథం తొక్కుతూ పదండి ముందుకు అంటూ దెబోరా బారాకు యుద్ధగీతాన్ని ఆలపించారు. యుద్ధానికి రానివారెవరు? రూబేను, గాదు, మనషే, దాను, ఆషేరు. వీరు యుద్ధానికి రాలేదు. వారికి దేవునియందు విశ్వాసం లేదు. వీరి అవిధేయత ఎంతైనా విషాదకరమైనది. 68:1-2 దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక, ఆయనను ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టు. అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించెదరుగాక. శ్రోతలు, ఇప్పుడు మనం న్యాయాధిపతులు 6:ంలోకి వచ్చాము. యెహోవా 7 ఏండ్లు ఇశ్రాయేలీయులను మిద్యానీయులకు అప్పగించాడు. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించారు. పంటకాలంలో మిద్యానీయులు వచ్చి ఇశ్రాయేలీయుల పంటను నాశనం చేయసాగారు. ఇశ్రాయేలీయుల పశువులను హతం చేశారు. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవునికి మొర్రపెట్టారు. దేవుడు వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాడు. దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడాడు. మీకు నేనింతవరకు క్షేమము భద్రత కలుగచేశాను. శత్రువుల బారి నుండి మిమ్మలను కాపాడాను. అన్యదేవతలను పూజించకండి అని నేను చెబితే మీరు నా మాట వినలేదు. ప్రియ శ్రోతలు, ఈ అధ్యాయంలో మనకు గిద్యోను కనపడుతున్నాడు. ఈ న్యాయాధిపతి బహు విచిత్రమైన వ్యక్తి. ఒక మామూలు మనిషి, న్యాయాధిపతుల గ్రంథం కాలం నాటికి ఈజిప్టు దేశం రాజకీయంగా చాలా బలహీన దశలో ఉంది. అప్పటి ఫరోలు పిరికి పందలు. వలస రాజ్యాల మీద ఈజిప్టు పూర్తిగా తన అధికారాన్ని కోల్పోయింది. మృత సముద్రానికి తూర్పున దక్షిణాన దోపిడిగాండ్ల ముఠాలు చెలరేగాయి. వీరు ఇశ్రాయేలు ప్రజల మధ్యకు వచ్చి దోపిడి చేయసాగారు. మిద్యానీయ అమాలేకీయ ప్రాంతపు దోపిడిగాండ్ల బెడద ఉండనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు గిద్యోనును న్యాయాధిపతిగా నియమించాడు. ఇశ్రాయేలీయులు దొంగల దౌర్జన్యానికి భయపడి పారిపోయారు. గుహలలో దాక్కున్నారు. ఇశ్రాయేలీయులు దేవునికి మొర్రపెట్టారు. మిద్యానీయులు మిడతల్లాగా వచ్చి పడుతున్నారు. దేవుడు గిద్యోనును లేపాడు. ఈ గిద్యోను మనష్షే గోత్రికుడు. 11వచనం దేవదూత గిద్యోనును కలుసుకుంటున్నాడు. ఆ సమయంలో గిద్యోను మిద్యానీయులకు కనపడకుండా రహస్యంగా గానుగ చాటున గోధుమలను దుళ్లగొట్టుకుంటున్నాడు, అనగా గోధుమలను పొట్టును వేరు చేసుకుంటున్నాడు. దేవదూత అన్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. గిద్యోనన్నాడు,

యహోవా అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను గదా, ఒక్క మనిషిని తారసిల్లినట్లు మిద్యానీయులందర్నీ ఒక్క పెట్టున హతం చేస్తావు చూడు. గిద్యోనన్నాడు, అయితే నీవు నాకు ఒక సూచన చూపాలి. సరే, వెళ్ళి అర్పణతో తిరిగిరా, ఈ మస్తకి వృక్షం కింద ఇక్కడే ఉంటాను. గిద్యోను అలాగే వచ్చాడు. బలిద్రవ్యాన్ని రాతిమీద పెట్టి నీళ్లు పోశాడు గిద్యోను. యహోవా దూత తన చేతికర్ర కొనతో ఆ బలి మాంసమును పొంగని భక్ష్యాలను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ బలి పదార్థాలను కాల్చివేసింది. గిద్యోను అన్నాడు, నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూచాను, చస్తానేమో. భయపడకు, నీవేమీ చావవు అన్నాడు దేవుడు. గిద్యోను బలిపీఠము కట్టి యహోవా సమాధానకర్త అని దానికి పేరు పెట్టాడు. శ్రోతలు వింటున్నారా? గిద్యోను ఆరో న్యాయాధిపతి. గిద్యోను శత్రుభయం చేత గానుగ చాటున ధాన్యం దొళ్లగొట్టుకుంటున్నాడు. కొండ కింద రహస్యంగా పనిచేసుకుంటున్నాడు. అది కళ్ళం స్థలం కాదు, మిద్యానీయులు ఎక్కడ వచ్చి మీద పడతారో అని భయం. పిరికివాణ్ణి పట్టుకుని దేవుడు పరాక్రమశాలి, బలాఢ్యుడా అని సంబోధించాడు. పిరికివారిని సాహస వీరులను చేయగలడు దేవుడు. పిరికి పేతురును ఇసుకలాంటి వాణ్ణి, రాయిలాంటి వాణ్ణి చేయలేదా? గిద్యోనుకు న్యూనతాభావం ఉంది, అందుకే సూచన కోసం అడుగుతున్నాడు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడని నిష్ఠురాలు పలికాడు. దేవుణ్ణి వారే విడిచిపెట్టారు, దేవుడు ఇశ్రాయేలును విడువలేదు. గిద్యోను తన అశక్తతను ఒప్పుకున్నాడు. నేను అనామకుణ్ణి, అప్రయోజకుణ్ణి అన్నాడు. ఏ శరీరీ దేవుని ఎదుట అతిశయించకుండా జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అంటోంది 1 కొరింథీ 1:27. పేతురు, ప్రభూ నేను పాపిష్టి మనిషిని అన్నప్పుడు, సరే నీవు మనుషులను పట్టే జాలరివి అవుతావు అన్నాడు ప్రభువు. యోబు పశ్చాత్తప్తుడైనప్పుడు దేవుడు తిరిగి అతడు కోల్పోయిన దానికి రెట్టింపు ఇచ్చి అతణ్ణి విశ్వాసవీరుడని ప్రకటించాడు. అలాగే గిద్యోనును దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు.

0: నీ తండ్రి కట్టిన బయలుపీఠాన్ని పడగొట్టు, దానికి పైగా ఉన్న ఆషేరా స్తంభాన్ని నరికెయ్యి. నీ తండ్రికి చెందిన ఒక కోడెను, ఏడేండ్లు గల మరో ఎద్దును తెచ్చి బలి అర్పించు. గిద్యోను తన పనివారిలో 10 మందిని తెచ్చి యెహోవా తనతో చెప్పినట్లే చేశాడు. గిద్యోను తన పితరుల కుటుంబానికి, ఆ ఊరివారికి భయపడి రాత్రివేళ ఈ కార్యక్రమం పూర్తి చేశాడు. ఆ ఊరివారు వేకువనే లేచి వచ్చి చూస్తే బయలు ఆషేరా ప్రతిమలు విరిగిపడి ఉన్నాయి. గిద్యోను కట్టిన కొత్త బలిపీఠం, అతడు యెహోవాకు అర్పించిన బలి అంతా వారికి కనిపించింది. వారు గుసగుసలు చెప్పుకున్నారు. ఈ పని ఎవరు చేసి ఉంటారు అని చెప్పుకుంటూ, ఇదంతా గిద్యోను చేసిన పనే అని కనుగొన్నారు. గిద్యోను తండ్రి యోవాషు. వారు యోవాషుతో అన్నారు, నీ కొడుకు చేసిందానికి అతడు చావాల్సిందే. యోవాషు అన్నాడు, మీరు బయలుపక్షాన వాదిస్తారా? ఏ, బయలే దేవుడైతే తన పక్షాన తానే వాదించుకోలేడా, పోరాడలేడా? ఆ దినమున గిద్యోనుకు యెరుబ్బయలు అని పేరు పెట్టబడింది. అనగా వాదించేవాడు అని అర్థం. శ్రోతలు వింటున్నారా, దేవునికి గిద్యోనులాంటి బలహీన పాత్రలే కావాలి. దేవుడు అలాంటి వారినే వాడుకుంటాడు. ఇందులో గిద్యోను అతిశయించడానికి ఏమీ లేదు. మోషే, ఫరో వీరిద్దరిలో ఎవరు గొప్ప? దేవుడు వీరిద్దరిలో ఎవరిని కోరుతున్నాడు? సాత్వికుడైన మోషేను దేవుడు వాడుకున్నాడు. ఏలియా బలహీనుడైనప్పుడే దేవుడతణ్ణి వాడుకొని ఆహాబు, యెజెబెలుపై ప్రయోగించాడు. దేవుడు బలహీన ఘటములను వాడుకుంటాడు. మరో మాట, పౌలు హతసాక్షి అయ్యాడు, అతనికి శిరచ్ఛేదం జరిగింది. అప్పుడు నీరో చక్రవర్తి రాజ్యమేలుతున్నాడు. చూచేవారికి ఏమనిపిస్తోంది? పౌలు ఓడిపోయాడా? నీరో గెలిచాడా? కాని తరతరాలుగా తల్లిదండ్రులు తమ పిల్లలకు పౌలు పేరు పెట్టుకుంటున్నారు. కుక్కలను నీరో అనే పేరుతో పిలుస్తారు. బెత్లహేములో యేసు ప్రభు ఒక శిశువుగా జన్మించాడు. అప్పుడు కైసరు ఔగుస్తు రాజ్యమేలుతున్నాడు. అయితే యేసు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఇక్కడ గిద్యోనును చూడండి. అతడు బలహీనుడు నిజమే, కాని అతడు న్యాయాధిపతిగా ఇశ్రాయేలును విమోచించబోతున్నాడు. అయితే గిద్యోనుకు దేవుడు కొంత శిక్షణ గరపాలి. అతనికి దీర్ఘశాంతం అలవడాలి. దేవుడతనికి కొన్ని పాఠాలు నేర్పాలి. దేవుణ్ణి చూచాను, చస్తానేమో అని భయపడ్డావు, నీవేమీ చావవులే అని దేవుడు అభయమిచ్చాడు, హామీ ఇచ్చాడు. దేవుడు శత్రువుల బారి నుండి గిద్యోనును కాపాడాడు. గిద్యోనుకు ధైర్యము, విశ్వాసము పెంపొందాలి. అతడు దేవుని ఆత్మతో నింపబడాలి. గిద్యోను దేవుడు వాడుకున్న విశ్వాసి. 33వ వచనం నుండి, శత్రుమూకలు యొర్దాను నదిని దాటి యజ్రాయేలు మైదానంలో దిగారు. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించాడు. అతడు బూర ఊదగా మిత్రపక్షాలు అతని దగ్గరికి కూడి వచ్చారు. అబీయెజరు కుటుంబీకులు, మనష్షీయులు, ఆషేరు, జెబులూను, నఫ్తాలి గోత్రముల వారు అందరూ వచ్చారు. గిద్యోను దేవుని నుండి ఒక సూచన అడిగాడు. నేను కళ్లంలో గొర్రెబొచ్చు ఉంచుతాను. నేల అంతా ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచుపడి ఉంటే నేను నమ్ముతాను, నేను యుద్ధం చేస్తాను. అలాగే జరిగింది. గిద్యోను పొద్దున్నే లేచి ఆ బొచ్చును పిడిచినప్పుడు పాత్ర నిండే వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండగలిగాడు. గిద్యోను మరో సూచన అడిగాడు. నేల అంతటా మంచుపడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనియ్యి. దేవుడు అలాగే చేశాడు. పొడినేల మీద గొర్రెబొచ్చు తడిసింది. అలాగే తడినేల మీద గొర్రెబొచ్చు పొడిగా ఉంది. 2 సూచనలు గిద్యోను అడిగాడు, దేవుడిచ్చాడు. బూర ఎప్పుడైతే ఊదాడో అప్పుడే గిద్యోను యుద్ధవీరుడయ్యాడు. శ్రోతలు వింటున్నారా, అబ్రహాము 2వ భార్య కెతూరాకు పుట్టినవాడే మిద్యాను. ఈ అధ్యాయంలో ఒక ప్రవక్త మనకు కనిపించాడు. దేవుని మూలంగా ప్రకటించేవాడే ప్రవక్త. ప్రవక్త జ్యోతిష్కుడు కాడు. రాబోయే దేవుని శిక్షను ప్రజలకు వివరించి పాపము నుండి తొలగండని, దేవుని వైపునకు రండి అని ప్రవక్తలు ప్రబోధాలు చేస్తారు. ఈ అధ్యాయంలో యెహోవా దూత యేసే అని గ్రహించాలి. పాత నిబంధనలో యేసుక్రీస్తు యెహోవా దూతగా కనిపించాడు. ఆ యేసే కొత్త నిబంధనలో మానవుడై జన్మించాడు. యేసుక్రీస్తు దేవదూతల కంటే శ్రేష్ఠుడు. ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు. గిద్యోను దేవునితో చేసిన సంభాషణ చాలా ఆసక్తిజనకమైంది. మొదట్లో గిద్యోను తన పాపం ఒప్పుకోకుండా, నీవు మమ్మలను వదిలేశావు అని దేవుని మీద అభాండం వేశాడు. దేవుడు గత చరిత్రలో చేసిన అద్భుతాలను గురించి విన్నాడు కాని తన స్వంత జీవితంలో అంతవరకు అతడే అద్భుతమూ అనుభవించి ఉండలేదు. ఇప్పుడు అద్భుతాలను స్వయంగా రుచిచూచాడు గిద్యోను. దేవునియందు ఎదిగేవారికి, ఆధ్యాత్మిక ఆరోగ్యము అవగాహన గలవారికి సూచనలతో పనిలేదు. దేవుణ్ణే అనుభూతిపూర్వకంగా తమలో ఉన్నట్లు ఎరిగి ఉంటే చాలు. సాకులు చెప్పకుండా దేవుడు చెప్పింది చెయ్యాలి. గిద్యోను మొట్టమొదట చేసిన పని బయలుదేవత బలిపీఠాన్ని పడగొట్టాడు. ఇందులో గిద్యోను యొక్క విశ్వాసము, విధేయత కనపడుతున్నాయి. కనానీయుల మతం వారి రాజకీయాలతో ముడిపెట్టబడి ఉంది. గనుక వారి దేవుణ్ణి అవమానపరిస్తే ప్రభుత్వాన్ని ధిక్కరించినట్లే వారు ఎంచుతారు. గిద్యోను సాహసం ప్రశంసించదగింది. విగ్రహ పూజ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదగింది కాదు. గిద్యోను చేసింది పట్టణస్థులు చూచి అభ్యంతరం వెలిబుచ్చారు. గిద్యోనును చంపాలని చూచారు. గిద్యోనును వ్యతిరేకించిన వారిలో కొందరు ఇశ్రాయేలీయులూ ఉన్నారు. ధర్మశాస్త్రం ప్రకారం విగ్రహారాధన చేసేవారిని రాళ్లతో కొట్టి చంపాలి. అయితే ఇశ్రాయేలీయులు కొందరు విగ్రహాన్ని తొలగించినందుకు గిద్యోనును రాళ్లతో కొట్టడానికి సిద్ధమయ్యారు. గిద్యోను సూచనల కోసం ఎందుకడిగినట్లు? దేవుణ్ణి, ఆయన శక్తిని పరీక్షిస్తున్నాడా, లేదా దేవుని నుండి ప్రోత్సాహాన్ని కోరుతున్నాడా? ఏది ఎలా ఉన్నా గిద్యోను దేవునికి విధేయుడవడానికి నిర్ణయించుకున్నాడు. శత్రువును జయించడానికి యుద్ధానికి నడుం కట్టాడు. అయితే అతడు దేవుని నుండి అడిగిన సూచనలు చౌకబారు తరహాకు చెందినవని తోస్తున్నది. అందుకే గిద్యోను భయపడుతూనే అడిగాడు. దేవా, నా మీద కోప్పడవద్దు అని ప్రాధేయపడ్డాడు. అయితే దేవుడు గిద్యోను అడిగిన సూచనలన్నీ ఇచ్చాడు. సూచనల కోసం మారాము చేయడం అంత తెలివైన పని కాదు. అదే పనిగా సూచనలివ్వు అని దేవుణ్ణి అడగడం ఆధ్యాత్మిక బాల్య చాపల్యమనిపిస్తుంది. దేవుడు తన చిత్తమును బయలుపరిచినప్పుడు వెంటనే విధేయత చూపాలి. మనకు సత్యమేదో తెలిసిన తరువాత అది దేవుని చిత్తమని ఎరిగినప్పుడు వెంటనే కాలయాపన చెయ్యకుండా కార్యాచరణకు పూనుకోవాలి. ప్రియశ్రోతలు, మనకు దేవుని వాక్యమున్నది గాని అప్పుడు గిద్యోనుకు ఈ వాక్యం లేదు. వాక్యంలో దేవుని సంపూర్ణ చిత్తం బయలుపరచబడింది. 2 తిమోతి 3:16-17 వచనాలు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వల్ల కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించడానికి, ఖండించటానికి, తప్పుదిద్దటానికి, నీతియందు శిక్ష గరపటానికి ప్రయోజనకరమై ఉన్నది. సామెతలు 4:20-22 నా కుమారుడా, నా మాటలను ఆలకించు, నా వాక్యాలను చెవియొగ్గి విను, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకు. సోదరా, సోదరి, వాక్యమే శరీరము ధరించిన యేసుక్రీస్తు. నీవు ఈ యేసును నీ వ్యక్తిగత రక్షకుడుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: ఈ అధ్యాయంలో దెబోరాతో కలిసి కీర్తన పాడిన వ్యక్తి ఎవరు? ఈ అధ్యాయంలో అధ్యాయంలో దెబోరాతో కలిసి కీర్తన పాడిన వ్యక్తి ఎవరు? 1 బాలాకు, 2 బారాకు, 3 హానోకు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఇంతవరకు ఈ సందేశం ద్వారా దేవుడు మనకు ఎన్నో సత్యాలను నేర్పించి ఉన్నాడని భావిస్తున్నాం. దేవుడు వాడుకొంటకు స్త్రీలని పురుషులని తేడా ఏమీ లేదని ఇందులో గ్రహించగలం. ఎందుకంటే దేవుణ్ణి మహిమపరచడానికి గొప్పవారు మొదలుకొని అల్పుల వరకు విశ్వాసులందరూ ప్రయాసపడాలి. గిద్యోను జీవితం నుండి కూడా అనేక పాఠాలను మనం నేర్చుకున్నాం. పిరికివాడైన గిద్యోనును దేవుడు పరాక్రమము గల బలాఢ్యుడా అని సంబోధించడంలోని ఉద్దేశం ఏమిటంటే, దేవుడు పిరికివాడిని సాహస వీరులుగా చేయగలడు. దేవుడు నమ్మకమైన పరిచారకులతో ప్రజలను సమకూర్చి ఆయన వారి పట్ల దయచూపాడు. వాస్తవానికి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులే దేవుణ్ణి వదిలిపెట్టారు, కానీ దేవుడు వారిని వదిలిపెట్టలేదు. దేవుడు గిద్యోనును అద్భుతంగా వాడుకున్నాడు. దేవునికి గిద్యోను లాంటి బలహీన పాత్రలే కావాలి. దేవుడే అటువంటి వారిని బలపరిచి వారి తగ్గింపు జీవితాలను బట్టి తన మహిమ కొరకు వాడుకుంటాడు. గిద్యోను ముందుగా తన కుటుంబంలోని తప్పులను సరిచేసుకొని ఆ తర్వాతే ఇతరులను సరిచేయడానికి పూనుకున్నాడు. గిద్యోను ఒక ప్రవక్తగా ప్రజలను పాపం నుండి తొలగండి అని ప్రజలను హెచ్చరించాడు. దేవుని అద్భుతాలను గిద్యోను స్వయంగా రుచి చూసి దేవుని పనిముట్టుగా వాడబడ్డాడు. బయలు యొక్క బలిపీఠాన్ని విరగ్గొట్టడంలో గిద్యోని యొక్క విశ్వాసాన్ని, విధేయతను చూశాం. నిజంగా అతని సాహసం అభినందించదగింది. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ గిద్యోను దేవునికి విధేయుడవుటకు నిర్ణయించుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు తన చిత్తమును నీకు బయలుపరిచినప్పుడు వెంటనే విధేయత చూపాలి. దేవుడు తన చిత్తమును తన వాక్యము ద్వారా తెలుపుతాడు. నీతో నాతో వాక్యము ద్వారానే మాట్లాడతాడు. ఆయన వాక్యానికి మనము లోబడదామా? అటు కృప దేవుడు మనకు దయచేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 17-18 అధ్యయనాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో మనుష్య కుమారునికి కుమార్తెలు మాత్రమే ఉన్నారు, వారికి స్వాస్థ్యం ఇవ్వమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు, కనుక వారికి స్వాస్థ్యం ఇవ్వబడింది. యెహోషువ వారి స్వాస్థ్యాన్ని వారికి ఇచ్చాడు. కనానీయులు కూడా ఈ పట్టణాల్లో నివసించాలని కోరుకోవడం వల్ల మనషే ప్రజలు ఈ పట్టణాల్లో నివసించలేకపోయారు. యోసేపు గోత్రానికి ఈ ఎక్కువ భూమి కావాల్సి వచ్చింది. కొండ ప్రాంతం తమ ప్రజలకు సరిపోదని వారు యెహోషువకు చెప్పారు. ఇస్రాయేలులోని 7 గోత్రాలకు వారి స్వాస్థ్యం ఇంకా ఇవ్వబడలేదు. 7 గోత్రాల నుండి 3 పురుషులు వెళ్ళి భూమిని సర్వే చేయాలని యెహోషువ చెప్పాడు. మనుషులు వెళ్ళి భూమిని సర్వే చేసి దాని గురించి వివరాలు రాశారు. మొదటి చీటి బెన్యామీను గోత్రానికి చెందింది. వారి భూభాగం యూదా యోసేపు గోత్రాల మధ్య ఉంది. బెన్యామీను భూభాగంలోని గోత్రంలో అనేక పట్టణాలు గ్రామాలు కూడా ఉన్నాయి. ఇక 18వ అధ్యాయంలో షిలోహు అనే స్థలములో గుడారము నిర్మించబడినట్లుగా చూస్తాం. అక్కడ స్వాధీనం చేసుకొనని ప్రదేశాలను సమీక్షించడం జరిగింది. అక్కడ బెన్యామీను గోత్రం సరిహద్దులను కూడా నిర్ణయించినట్లుగా చూస్తాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలు, ఈ రోజున మనము యెహోషువ గ్రంథము 17-18 అధ్యాయాలు వినబోతున్నాము. 17వ అధ్యాయంలో సెలోఫెహాదు పేరు వస్తుంది. అతని కుమార్తెలు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. సంఖ్యాకాండం 36వ అధ్యాయంలో ఇదే వృత్తాంతం మనం విన్నాము. యెహోషువ మంచి యుద్ధవీరుడు. మోషే నుండి నాయకత్వపు బాధ్యతలను స్వీకరించాడు. మొదట ఇతని పేరు హోషియా. ఈ పేరుకు అర్థం సహాయము, రక్షణ. ఇతని పేరు యెహోషువాగా మారింది. యెహోషువా అంటే దేవుని సహాయం, దేవుని రక్షణ. యెహోషువా అనే గ్రీకు పేరుకు హ్రస్వరూపమే యేసు. మోషే పంపిన వేగులవారు 12 యెహోషువా ఒకడు, కాలేబు మరొకడు. వీరిద్దరూ మంచి నివేదిక తెచ్చారు. మోషే తరువాత యెహోషువా జాతి మొత్తానికి ఏకైక నాయకుడయ్యాడు. యెహోషువాలో కొన్ని మోషే లక్షణాలున్నాయి. మోషే తన ప్రజలను ఎర్రసముద్రం దాటిస్తే, యెహోషువా యొర్దాను నది దాటించాడు. మోషే మిద్యాను అరణ్యంలో మండుతున్న పొదను చూచాడు. యెహోషువా ముఖాముఖిగా పరలోక సేనానాయకుడైన యేసునే చూచాడు. మోషే, యెహోషువా ఇద్దరూ తాము దర్శనం చూచిన చోట చెప్పులు విడిచారు. వీరిద్దరూ రాతి పలకలపై ధర్మశాస్త్రమును రాశారు. యెహోషువా రాతి స్థూపాలు కూడా నిర్మించాడు. వీరిద్దరూ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశారు. వీరిద్దరూ తమ జీవిత చరమ దశలో ప్రసంగాలు చేశారు. ఇశ్రాయేలు చరిత్రను సమీక్షించారు. మోషేది ఒక ప్రత్యేకమైన తాత్విక ధోరణి. యెహోషువా క్రియాశీలి. కాని ఒక వ్యత్యాసం ఉంది. మోషేకున్నంత సాత్వికం యెహోషువాకు లేదు. ఎల్దాదు, మేదాదు అనే వారిని నిషేధించాలి అని యెహోషువా అంటే, మోషే యెహోషువాను గద్దించాడు. నా నిమిత్తము నీకు రోషం పుట్టుకొచ్చిందా అన్నాడు. హాయి విషయంలో తొందరపడి తీర్మానం చేశాడు యెహోషువ. మొత్తం మీద యెహోషువ విశ్వసనీయుడు, విధేయుడు, ఆరాధికుడు. పక్షపాతము లేకుండా భూములను పంచిపెట్టాడు. అందరికీ ఇచ్చిన తరువాత మిగిలిందే తను తీసుకున్నాడు. మోషే తరువాత తాను అంత పేరు దక్కించుకున్నాడు. దేవుణ్ణి మహిమపరిచాడు. యెహోషువ 17వ అధ్యాయం. మనష్షే యోసేపు పెద్ద కుమారుడు. మనష్షే పెద్ద కుమారుడు మాకీరు. అతడు యుద్ధవీరుడు. చీట్ల వలన అతనికి వంతు వచ్చింది. గిలాదు, బాషాను అతనికి వచ్చాయి. మనష్షీయులలో మిగిలిన వంశాలు 5. మనష్షే, మాకీరు, గిలాదు, హెసెరు ఈ 4 వంశక్రమంలో పుట్టినవాడు సెలోఫెహాదు. ఇతనికి కుమారులు లేరు, ఐదుగురు కుమార్తెలే, మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా. వీరు మనవి చేశారు. ఏమని? మా సహోదరులతో పాటు మాకు స్వాస్థ్యమివ్వండి. ఆ ప్రకారమే యెహోషువా వారికి స్వాస్థ్యములు పంచి ఇచ్చాడు. మనష్షీయుల స్త్రీ సంతానం, పురుష సంతానం కూడా స్వాస్థ్యములు పొందారు. తప్పుయ దేశాన్ని మనష్షీయులు, ఎఫ్రాయిమీయులు సమానంగా పంచుకున్నారు. సోదరీ సోదరులారా, ఈ భూభాగాల జాబితా వింటుంటే మీకు విసుకు అనిపిస్తోందా? అయితే ఈ పేర్లు ఇస్రాయేలీయులకు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. అందుకే దేవుడు ఈ వివరాలన్నీ రాయించాడు. మనష్షీయులకు వచ్చిన భూభాగాలలో కనానీయులు ఎక్కువగా నివాసమున్నారు. అందుచేత వారు ఆ పురములన్నిటినీ వశపరుచుకోలేకపోయారు. యోసేపు పుత్రులు వచ్చి యెహోషువాతో నిష్ఠురాలు పలికారు. మాకెందుకు ఒక్క చీటీతో ఒక్క వంతు స్వాస్థ్యమే ఇచ్చావు? మేము ఒక గొప్ప జనమే కదా. ఇదివరకు యెహోవా మమ్మను దీవించాడు. యెహోషువా అన్నాడు, మీరున్న మన్యం ఇరుకుగా ఉందా? అవతలి అడవిని స్వాధీనం చేసుకోండి, చెట్లు నరుక్కోండి. గాని వారు భయపడ్డారు. అక్కడి కనానీయులకు ఇనపరథాలున్నాయి. గాని యెహోషువా వారిని ధైర్యపరిచాడు. కొండసీమను మీరు జయించగలరు. సణుగులు మాని శత్రువుతో పోరాడి గెలవండి. ప్రియశ్రోతలు వింటున్నారా? మనం స్వతంత్రించుకోవలసిన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. మన చుట్టూరా అదృశ్య శత్రువులున్నారు. సైతానీయ దుష్టశక్తులు మనలను ఆవరించి ఉన్నాయి. ఎంతో భూమి ఉన్నది, దాన్ని ఆక్రమించుకోవాలి. సోమరితనం మంచిది కాదు, వదిలించుకోవాలి. ఇస్రాయేలు సాంప్రదాయం ప్రకారం స్త్రీలకు స్వాస్థ్యముండదు. కాని మోషే సాంప్రదాయాన్ని అవతల పెట్టివేసి ఐదుగురు అక్కచెల్లెండ్రకు మగవారితో సమానంగా స్వాస్థ్యం ఇవ్వవచ్చు అన్నాడు. అది యెహోషువా అమలుపరిచాడు. ప్రియశ్రోతలు, సాంప్రదాయాలు కాదు, దేవుని వాక్యం మనకు ముఖ్యం. కాలేబు దేవుడు తనకిచ్చిందే తీసుకున్నాడు. తన భూభాగంలో ఉన్న శత్రువులను పారదోలడానికి దేవుడు సాయం చేస్తాడని నమ్మాడు. గాని యోసేపు యొక్క రెండు గోత్రాలకు ధైర్యం చాలలేదు. శత్రువులను జయించలేకపోయారు. గమనించండి, చీట్లు వేసి భూములు పంచారు. చీట్లు అంటే ఊరీము, తుమ్మీము. న్యాయ విధాన పథకంలో ఉండే ఈ రెండు రాళ్లతో న్యాయాన్ని అమలుపరుస్తారు. సెలోఫెహాదు ప్రసిద్ధిగన్న మరో వ్యక్తి. అతనికి మగసంతు లేదు, ఐదుగురు ఆడపిల్లలే. వీరికోసమే దేవుడు ధర్మశాస్త్రంలో చిన్న సవరణ చేయవలసి వచ్చింది. దానికి ఫలితంగా ఆరు వంతులకు బదులు 10 వంతులు వారికి లభించాయి. ప్రతి కుటుంబములోని వ్యక్తుల సంఖ్యకు అనుగుణంగా ఈ భూములను కేటాయించటం జరిగింది. ఈ అధ్యాయంలో కానా అనే నది పేర్కొనబడింది. ఎఫ్రాయిము మనష్షేల మధ్య ఇది సరిహద్దు. మనష్షేకు 6 పట్టణాలు వచ్చాయి. ఎఫ్రాయిము, మనష్షే ఈ రెండు గోత్రాలు కలిసి మొత్తం 72,700 మంది. కాని మాదే గొప్ప సంఖ్య అని అతిశయించారు. అది నిజం కాదు. వీరి స్వార్థాన్ని, స్వాతిశయాన్ని యెహోషువా గద్దించాడు. గొప్పవారైతే ఆ సంగతి రుజువు చేసుకోవాలి. కనాను దేశంలో కొన్ని రాక్షస జాతులున్నాయి. వారిని జయిస్తేనే కాని ఆ దేశం వారికి స్వాధీనం కాదు. మనష్షే, ఎఫ్రాయిమీయులు శరీరానుసారులు, ఆత్మ సంబంధులు కారు. ఆత్మఫలాలు గలవారే ఆత్మ సంబంధులు. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ కలిసి ఒకే ఫలం, ఆత్మఫలం. దేవుని యందే కాని ఆత్మ సంబంధి తనయందు తాను నమ్మడు, నమ్మలేడు. ప్రభు అన్నాడు, నేను చేసే క్రియలు నాయందు విశ్వాసముంచేవాడు చేస్తాడు, వాటికంటే మరి గొప్పవి కూడా చేస్తాడు. ఈ పాఠం ముగింపులో రెండు ప్రాముఖ్య సత్యాలు మీతో పంచుకోగోరుతాము. విశ్వాసి జీవితమే ఒక గొప్ప భూభాగం. అందులో ప్రతి విభాగాన్ని ప్రభువు నామమున జయించాలి. మరో సత్యం ఈ అధ్యాయం మనకు నేర్పుతున్నది, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. సరే, ఇప్పుడు మనం యెహోషువా 18వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో షిలోహు అనే స్థలంలో గుడారము నిర్మించబడింది. స్వాధీనం చేసుకోని ప్రదేశాలను సమీక్షించటం జరిగింది. బెన్యామీను గోత్రపు సరిహద్దులను నిర్ణయించారు. వివరాలు వినండి. ఇశ్రాయేలీయులు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్న తరువాత వారందరూ షిలోహునకు కూడివచ్చారు. అక్కడ వారు ప్రత్యక్షపు గుడారం వేశారు. స్వాస్యములు ఇంకా పొందని 7 గోత్రాలు మిగిలి ఉన్నాయి. యెహోషువా అన్నాడు, మీరెన్నాళ్లు తడవు చేస్తారు? మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశాన్ని స్వాధీనపరుచుకోడానికి ఎందుకని వెళ్లరు? ప్రతి గోత్రము నుండి 3 మనుష్యులను దేశ వివరాలు సేకరించడానికి పంపారు. యెహోషువా వారితో అన్నాడు, మీరు ఈ దేశములోబడి వెళుతూ అందలి వివరాలు రాసి నా వద్దకు తెండి. అప్పుడు నేను షిలోహులో మీకోసం యెహోవా సన్నిధిలో వంతు చీట్లు వేస్తాను. వారాలాగే వివరాలన్నీ ఒక పుస్తకంలో రాసి తెచ్చి యెహోషువాకిచ్చారు. బెన్యామీను గోత్రానికి వంతు చీటి వచ్చింది. యూదా యోసేపు పుత్రుల సరిహద్దులకు మధ్య బెన్యామీను వాటా వచ్చింది. యెహోషువా స్పష్టంగా చెప్పాడు, నేను మీకిచ్చింది తీసుకున్న వారంతా ముందు వెళ్లి దాన్ని స్వతంత్రించుకోండి. ఎంతకాలం మీరీ విధంగా కాలయాపన చేస్తారు?

0: శ్రోతలు వింటున్నారా, దేవుడు మనకు అంతా ఇచ్చాడు, కానీ దానిని స్వతంత్రించుకోలేక కొందరు దరిద్రులవుతున్నారు. శత్రువైన సైతాను నుండి మన స్వాస్థ్యాన్ని విడిపించుకోవాలి. దొంగ చేతిలో ఉన్న మన సొమ్మును లాక్కోవాలి. సైతాను శిబిరంలోకి జొరపడాలి. ముందు ఆ శిబిరము యజమాని అయిన సైతానును బంధించాలి. యెహోషువా 18:12 నుండి ఇక్కడ సరిహద్దుల వివరాలు చెప్పబడ్డాయి. బెన్యామీనీయుల గోత్రానికి 12 పట్టణాలు వచ్చాయి. యెరూషలేమును ఎబుసు అని పిలుస్తారు. బెన్యామీను భూములు అంత ఎక్కువేమీ కావు. అయితే అన్నిటికంటే ఇవి సారవంతమైనవి. ద్వితీయోపదేశకాండం 33:12 మోషే ఆశీర్వదించాడు. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఆయన వద్ద అతడు సురక్షితముగా నివసిస్తాడు. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమవుతాడు. ఆయన భుజముల మధ్య అతడు నివసిస్తాడు. 25 రామా పేర్కొనబడింది. ఇది సమూయేలు ప్రవక్త జన్మస్థలం. యెరూషలేము పట్టణానికి మరికొన్ని పేర్లున్నాయి. ఎబుసు, సీయోను, దావీదు పట్టణం, షాలేము, అరియేలు, దేవుని పట్టణం, మహారాజు పట్టణం, యూదా పట్టణం, ప్రభువు సింహాసనం, యెహోవా సింహాసనం, పరిశుద్ధ పట్టణం, యెహోవా ఉండే స్థలం, అహోలీయాబు అనగా యెహోవాయే మన నీతి. గమనించాలి, దావీదు ఈ పట్టణాన్ని జయించకముందు అది యెబూసీయుల వశంలో ఉండేది. దావీదు ఈ పట్టణాన్ని సంయుక్త ఇశ్రాయేలు రాజ్యానికి ముఖ్య పట్టణంగా ఏర్పరచుకున్నాడు. మానవ చరిత్రలోకెల్లా ఎన్నో అద్భుతమైన సంఘటనలు ఈ పట్టణంలో జరిగాయి. అక్కడ జరిగిన ప్రతి సంఘటనలో దేవుడు, దేవదూతలు, మానవులు వహించిన పాత్ర ఉన్నది. ఇక్కడే ఇశ్రాయేలీయులు నిర్మించిన దేవాలయమున్నది. ఇక్కడే యేసు శిశువును ప్రతిష్ఠించారు. ఇక్కడే యేసుక్రీస్తు శిలువ వేయబడ్డాడు, పాతిపెట్టబడ్డాడు, మృతులలో నుండి తిరిగి లేచాడు. 2వ రాకడలో యేసు ప్రభువు ఇక్కడికే తిరిగి వస్తాడు. జకర్యా 14:1-5 యేసుక్రీస్తు వచ్చినప్పుడు, ఆయన యెరూషలేములో నుండి పరిపాలించేటప్పుడు 1000 పరిపాలన సన్నివేశం చూపబడింది. ఇదిగో యెహోవా దినము వస్తున్నది. యెరూషలేము మీద యుద్ధం చేయడానికి నేను అన్యజనులందరినీ సమకూర్చబోతున్నాను. పట్టణము పట్టబడుతుంది. పట్టణములో సగం మంది చెరపట్టబడతారు. అయితే శేషించేవారు నిర్మూలం కాకుండా పట్టణములో నిలుస్తారు. యెహోవా అన్యజనులతో యుద్ధం చేస్తాడు. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఆలివు కొండమీద ఆయన పాదములుంచగా ఆలివు కొండ తూర్పు తట్టునకు, పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టుకు, సగము కొండ దక్షిణపు తట్టుకు జరుగుతుంది. గనుక విశాలమైన లోయ ఏర్పడుతుంది. కొండల మధ్య కనపడే లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండలోయలోకి పారిపోతారు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వస్తారు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమవుతాడు. యెహెజ్కేలు 43:7 దేవుడన్నాడు, నరపుత్రుడా, ఇది నా గద్యస్థలం, నా పాదపీఠం. ఇక్కడ నేను నిత్యమూ నివసిస్తాను. నా పరిశుద్ధ నామమును ఎవ్వరూ అపవిత్రపరచరు. యెహెజ్కేలు 48:35 యెహోవా ఉండే స్థలమని ఆ పట్టణమునకు పేరు సార్థకమవుతుంది. మొదటి నుండి యెరూషలేము రాజకీయ, సాంఘిక, మత విషయిక జీవితానికి కేంద్రంగా ఉంటూ వచ్చింది. ఇక్కడి నుండే మొట్టమొదట సువార్త ప్రారంభమైంది. పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. గనుక మీరు యెరూషలేములో, యూదయ్య సమరయ్య దేశములందు, భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. యెరూషలేములోనే మొదటి క్రైస్తవ సంఘం ఆరంభమైంది. మొదటి హతసాక్షి అయిన స్తెఫను సాక్ష్యం యెరూషలేములోనే వెల్లడి అయింది. శ్రోతలు వింటున్నారా, ఈ పట్టణాన్ని గురించి ఇంకా ఎన్నో ప్రవచనాలు నెరవేరవలసి ఉంది. మనకు పరమ యెరూషలేము ఉంది. అది మనకెంతో ప్రాముఖ్యమైన మహానగరం. మనం ప్రభువుతో సదాకాలం అక్కడే ఉండిపోతాము. ఈ అధ్యాయంలో మరో విశేషం మీ దృష్టికి తెస్తాము. మొదట గిల్గాలును కేంద్రంగా పెట్టుకున్నారు. ఆ తరువాత కేంద్రాన్ని షిలోహుకు బదిలీ చేశారు. ఇక్కడే ఆరాధన గుడారం నిర్మించబడింది. శాశ్వతంగా అదే వారికి ముఖ్య పట్టణమైపోయింది. దేవుడు తన ప్రజలతో ఉండే స్థలమే ఆరాధన గుడారం. అక్కడికే అందరూ ప్రత్యేక సందర్భాలలో రావటానికి వీలుగా ఉంది. సమూయేలు గొప్ప ప్రవక్త, యాజకుడు. ఈయన తన బాల్యం నుండి ఎక్కువగా షిలోహుకు ప్రయాణాలు చేశాడు. 3 శతాబ్దాలుగా షిలోహులో ఆరాధన గుడారం ఉండిపోయింది. అనగా న్యాయాధిపతుల కాలమందు షిలోహులోనే ఆరాధన గుడారం ఉంది. ఆ తరువాత ఫిలిస్తీయులు ఈ పట్టణాన్ని ధ్వంసం చేశారు. నిబంధన మందసాన్ని శత్రువులు ఎత్తుకుపోయారు. షిలోహు పునరుద్ధరించబడలేదు. అక్కడ దౌర్జన్యం చెలరేగింది. ప్రజలు అవినీతిపరులైపోయారు. 7:12-17 వరకు షిలోహు పతనం వర్ణించబడింది. ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడండి. మీరు నా మాట వినలేదు. నేను పిలిస్తే మీరు పలకలేదు. మిమ్ములను నా సన్నిధి నుండి వెళ్లగొడతాను. కీర్తనలు 78:56-60 వరకు వారు దేవుణ్ణి శోధించి తిరుగుబాటు చేశారు. ఆయన శాసనములను అనుసరించలేదు. ద్రోహులయ్యారు. చెడిపోయిన పిల్లల్లాగా వారు తొలగిపోయారు. విగ్రహాలను పెట్టుకుని ఆయనకు రోషం కలుగచేశారు. దేవుడు దీనిని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలును బహుగా అసహ్యించుకున్నాడు. షిలోహు మందిరమును, తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టాడు. ప్రియ సోదరీ సోదరులారా, మీరు ఈ అధ్యాయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. యొర్దానుకు తూర్పు దిశగా యూదా, ఎఫ్రాయిము, మనష్షే అర్ధగోత్రం భూములు తీసుకున్నారు. వీరి విశ్వసనీయతకు ఇవి బహుమానాలు. మిగతా 7 గోత్రాలు బెన్యామీను, జెబులూను, ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, షిమ్యోను, దాను. వీరు అంత వేగంగా ఉత్సాహంగా పనిచేసేవారు కారు. 7 గోత్రాల వంతు చీట్ల ప్రకారం 7 గోత్రాలకు భూములు పంచబడ్డాయి. కనానీయులు ఆయా స్థలాలలో బలహీనపడి ఉన్నారు. ఈ 7 గోత్రాలు వారి పట్ల ఉదాసీన వైఖరి అవలంబించారు. కనానీయులను ఉండనిచ్చారు. ఆర్థికంగా వారిపైన ఆధారపడసాగారు. సోమరులై సుఖం మరిగారు. కనానీయులతో లావాదేవీలు పెట్టుకున్నారు. అది దేవునికి సుతరాము ఇష్టమైనది కాదు. యెహోషువా వారిని ఖండించాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? యెహోషువా వారికిచ్చిన సవాలు ఇదే. శత్రువులతో పోరాడవలసి ఉండగా రాజీ పడడం మంచిది కాదు. సైతానుతో, లోకంతో, శరీరంతో మనము పోరాడుతూ ఉండవలసిందే. బాధ్యతలను వాయిదా వేయకూడదు. భూముల పంపకం విషయంలో అందరూ దైవ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. అదే ఊరీము తుమ్మీము నిర్ణయం. ఈ రోజున మనకైతే దేవుని వాక్యమే ఊరీము తుమ్మీము. బెన్యామీను గోత్రానికి వచ్చిన భూములు యూదా, ఎఫ్రాయిము భూములకు మధ్యలో ఉన్నాయి. దేవుడిచ్చింది ఏదైనా మంచిదే. యేసు శిలువ మరణము పర్యంతము తన తండ్రి చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చాడు. క్రీస్తునందు విశ్వాసముంచిన మనమందరము అదేవిధంగా మన ప్రభువు చిత్తాన్ని నెరవేర్చాలి. యెహోషువా గొప్ప వ్యవహార దక్షత గలవాడు. అయితే యేసు యెహోషువా కంటే గొప్పవాడు. ఈ యేసును నీ ప్రభువుగా, రక్షకుడుగా నీ వెరుగుదువా? ప్రియ సోదరుడా, సోదరి, పాఠం సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: యెహోషువను మోసపుచ్చిన కపటోపాయులు ఎవరు? యెహోషువను మోసపుచ్చిన కపటోపాయులు ఎవరు? 1. మోయాబీయులు, 2. అమోరియులు, 3. గిబియోనీయులు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రియులారా, ఇంతవరకు విన్న సందేశం ద్వారా కొన్ని సత్యాలను నేర్చుకున్నారని భావిస్తున్నాం. మనిషి కుమారునికి కుమార్తెలు మాత్రమే ఉన్నందున వారికి స్వాస్థ్యమియమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు, కనుక వారికి స్వాస్థ్యం ఇవ్వబడింది. షిలోహు అనే స్థలములో గుడారము నిర్మించబడినట్లుగా, అక్కడ స్వాధీనం చేసుకొనని ప్రదేశాలను సమీక్షించబడినట్లుగా చూశాం. ఇందులో యెహోషువను గూర్చి కొన్ని విషయాలను తెలుసుకున్నాం. యెహోషువ విశ్వసనీయుడు, విధేయుడు, ఆరాధికుడు. పక్షపాతం లేకుండా భూములను పంచిపెట్టాడు. మోషే తరువాత తాను అంతటి పేరు దక్కించుకున్నాడు. దేవుణ్ణి మహిమపరిచాడు. మనము స్వతంత్రించుకోవలసిన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. మన చుట్టూరా అదృశ్య శత్రులు ఎందరో ఉన్నారు. సైతానీయ దుష్టశక్తులు ఎన్నో మనలను ఆవరించి ఉన్నవి. సోమరితనాన్ని వదిలిపెట్టాలి. విశ్వాసీ జీవితమే ఒక గొప్ప భూభాగం. అందులో ప్రతి విభాగము ప్రభునామన జయించబడాలి. దేవుడు మనకు అంతా ఇచ్చాడు, కానీ దానిని స్వతంత్రించుకొనలేక కొందరు దరిద్రులు అవుతున్నారు. శత్రువగు సైతాను నుండి మన స్వాస్థ్యాన్ని విడిపించుకోవాలి. సైతాను దొంగ కనుక వాని చేతుల నుండి మన స్వాస్థ్యాన్ని లాక్కోవాలి. సైతాను శిబిరంలోనికి వెళ్ళి వాణ్ణి బంధించాలి. శత్రువుతో పోరాడవలసి ఉండగా రాజీ పడడం మంచిది కాదు. మనము సైతానుతో, లోకముతో, శరీరంతో ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి. మన స్వాస్థ్యాన్ని వాణి నుండి లాక్కోవాలి. ప్రియులారా, ఇందులోని సత్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నాం. దేవుడు మీకు తోడైండి, నడిపించునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: ఎక్సోడస్ 28వ వచనము
1: విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనను.
0: జ్ఞాపకము ఉంచుకో, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తానికి జ్ఞాపం ఉంచుకో. ఎక్కడ మొత్తం చదువుదామా?
1: 11వ వచనం వరకు.
0: యా,
1: ఆరు దినములు
0: నీవు కష్టపడి
1: నీ పని అంతయు చేయవలెను. ఏడవ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము.
0: ఏంటంట? ఏడో దినము విశ్రాంతి దినము. గో అహెడ్. యా,
1: దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు.
0: విశ్రాంతి దినం ఏం చేయకూడదు? అందరు గట్టి చెప్పండి. ఏ పని, ఉండి పనులు కాదు, ఏ పని చేయకూడదు. నెక్స్ట్ కంటిన్యూ.
1: ఆరు దినములు యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలో సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించెను.
0: ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆరు రోజులు దేవుణ్ణైన నేనే పనిచేసి ఏడో రోజు ఏం తీసుకున్నాను? రెస్ట్, విశ్రాంతి తీసుకున్నా. కాబట్టి ఓ మనుషుడా, ఓ మానవా, ఓ నా సృష్టి, నువ్వు కూడా అది ఫాలో అవ్వు. ఓకే, కంటిన్యూ ప్లీజ్.
1: అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను.
0: ఏంటంట? యెహోవా విశ్రాంతి దినాన్ని ఏం చేశాడంట? ఆశీర్వదించాడంట. ఇట్ ఈస్ అ బ్లెస్సెడ్ డే. ఆశీర్వదించబడిన రోజు. ఏం చేశాడు దాన్ని? చదవండి.
1: యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను.
0: ఏం చేశాడు అది? ద వర్డ్ హోలీ దేర్ ఇస్ కాల్డ్ సెట్ అపార్ట్, ప్రత్యేకపరిచాడు. పరిశుద్ధపరచాడు అంటే ప్రత్యేకపరిచాడు. హీ హాస్ కాన్సెక్రేటెడ్, సెట్ అపార్ట్. ఎదుగో, ఆరు రోజులు పనిచేయి, ఏడో రోజు బ్రేక్. మీకు తెలుసా అండి, ఈ మధ్య కాలంలో స్టడీ ఎక్కువ జరుగుతుంది. ఏంటి ఆ స్టడీ? యవనస్తులు చచ్చిపోతున్నారు, యవనస్తులకి హార్ట్అటాక్స్, యవనస్తులు ఒత్తిడిలోకి వెళ్ళిపోతున్నారు, యవనస్తులు డిప్రెషన్ రేట్ ఎక్కువ పెరిగిపోతుంది, యవనస్తులు యాంగ్షియస్ పాలిపిటేషన్ హార్ట్తో అయిపోతున్నారు. ఇందుకు కొంతమంది కొన్ని ఆన్సర్లు ఇచ్చారు. దాని తర్వాత ఈ ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ అన్నారు కాదు, ఈ ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ అన్నారు కాదు, ఈ ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ అన్నారు. బట్ ఇందుకు అన్నదప్పటికీ చివరికి అందరికి కన్క్లూషన్ వచ్చేది ఒక ఆన్సర్ ఇస్తున్నారు. ఏంటి తెలుసా? ఒత్తిడి. స్ట్రెస్ వలన మనుషుడు చచ్చిపోతున్నాడు, స్ట్రెస్ వలన యవన కాలంలోనే చనిపోతున్నాడు. అందులో ఈ పాండమిక్ తర్వాత ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. కొందరు అన్నారు కోవిడ్ వచ్చిన వారికి చచ్చిపోతున్నారు. సరే, కోవిడ్ వచ్చిన వారు చచ్చిపోతున్నారంట, తర్వాత కోవిడ్ రాని వాళ్ళు చచ్చిపోతున్నారు. అరే, ఈ మనిషికి కోవిడే రాలేదు, మరి ఈయన ఎందుకు చచ్చిపోయాడు? దాని తర్వాత వాళ్ళు డిగింగ్ చేసి వాళ్ళ లైఫ్ స్టడీని చూస్తే, యూసి డైరెక్టర్స్ చనిపోతున్నారు, పెద్ద పెద్ద అఫీషియల్స్ చనిపోతున్నారు, ఏ పని పాట లేనివాడు అక్కడ కూడా చావలేదంట. స్టడీ చేసి చూడండి, ఓన్లీ పీపుల్ ఆర్ బిజీ ఆర్ డైయింగ్. సో ఒత్తిడికి మరణిస్తున్నారు అనేది తెలియజేయబడింది. మనుషుడు బర్న్అవుట్ అయిపోతున్నాడు, మనుషుడు చనిపోతున్నాడు. ఈరోజు మిమ్మల్ని ఒక క్వశ్చన్, ఒత్తిడిలో ఉన్నారా? స్ట్రెస్ అవుట్ అయిపోతున్నారా? టెన్షన్ ఉన్నారా? ఇరిటేషన్ ఉందా మైండ్? ఎవరు ఏదైనా తర్త పుస్తకం లేచిపోతున్నారా? పడుకుంటున్నారంటున్నారు కానీ నిద్ర రావట్లేదా? ఒకసారి పరీక్షించుకుందాం. బికాస్ దీనికి అన్నిటికి కారణాలు ఏంట్రా అంటే, దేవుడు ముందే చెప్పాడు, రే మిమ్మల్ని చేసినప్పుడు ఇలా చేసా, ఇలాగ ఉంటావా బ్రతుకుతావు, లేకపోతే నేను చంపక్కర్లే, నువ్వే చస్తావు, నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటావు. ఈ మనుషుడు అంటున్నాడు, దేవా నువ్వు ఆరు రోజులు పనిచేసి ఒకరోజు రెస్ట్ తీసుకున్నావు, నీకన్నా నేను సూపర్ మ్యాన్ని, నీకన్నా నేను బెటరు, నేను 7 రోజులు పనిచేస్తాను, నేనేమనుకుంటున్నావు? పిచ్చోడు కదా మనుషుడు. ఈరోజు క్రైస్తవులందరూ, యూదులైతే ఈరోజు కూడా విశ్రాంతి దినాన్ని స్ట్రిక్ట్గా పాటిస్తారు. స్ట్రిక్ట్, నో టూ వేస్ అబౌట్ ఇట్. వాళ్ళు విశ్రాంతి దినం ప్రారంభించిందా, బాబాయ్, షట్ డౌన్, ఈమెయిల్ షట్, నథింగ్, ఆల్ ఆఫ్, ఏది పనిచేయరు, ఏ మాత్రం చేయరు ఈరోజు కూడా. కానీ ఈరోజు క్రైస్తవులు అంటారు,
2: అవునవును ఆజ్ఞలు ముఖ్యం.
0: కొందరైతే అక్కర్లేదు అన్న ఒక బ్యాచ్, ఇంకొక బ్యాచ్ అయితే ఆజ్ఞలు ముఖ్యం, తొమ్మిది ముఖ్యం, ఆ ఒకటి అక్కర్లే,
2: తొమ్మిది పాటించాలి. అవును,
0: నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, పొరుగు వాడిని ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, దేవుని స్థానంలో విగ్రహాలు పెట్టకూడదు, ఏది చేసుకుని ఆరాధించకూడదు, పూజించకూడదు, ఇవన్నీ కరెక్ట్గా చెప్తారు. కానీ విశ్రాంతి దినానికి వచ్చినప్పటికీ అదంటే ఎక్స్క్యూస్లే. ఈరోజు చాలామంది ఇవి అక్కర్లేదు అని తీసి పడేస్తున్నారు. దేవుడు ఒక ఆజ్ఞ, పద ఆజ్ఞలుగా ఇస్తాం ముందే సబ్బాత్ గురించి చెప్తున్నాడు. ఎక్సోడస్లో చూస్తే నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో మీకు ఆజ్ఞలు ఇస్తున్నాడు. కానీ ఒక్కసారి ఎక్సోడస్ 16:23 అక్కడికి వారికి పదాజ్ఞలు వచ్చాయా రాలే? పదాజ్ఞలు 20వ అధ్యాయంలోకి వచ్చాయి. కానీ 16వ అధ్యాయంలో దేవుడు వారికి ఒక నియమాన్ని ఇస్తున్నాడు, ఏ ప్రిన్సిపల్ ఇస్తున్నాడు. ఎక్కడ 23 వర్స్ చదవండి.
1: అందుకు అతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనడి, మీరు వండుకొనవలసినది వండుకొనడి, ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనడని వారితో చెప్పెను.
0: దేవుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే, అయ్యా మీకు మన్నాన్ని ఇస్తున్నాను, మీకు మన్నాన్ని ఇస్తున్నాను. ముందు మీరు చదివితే దేవుడు వారికి మన్నాన్ని ఇచ్చాడు. మన్నాను కురిపించినప్పుడు మీరు గమనిస్తే దేవుడు వారికి మన్నాను కురిపించాడు. మన్నా వారికి అనుగ్రహించబడినప్పుడు కొంతమంది కక్కుర్తి పడ్డారంట. ఏంటి, రేపటి కావాల్సింది కూడా ఈరోజే చేర్చి పెట్టించుకుంటాను, రేపు రిలాక్స్ అవుతాను. దేవుడు అన్నాడు, నాట్ పాసిబుల్ బాస్, 6 డేస్ పని చేయి. ఈరోజు చాలామంది దేవుడిని అడుగుతారు, దేవా నాకు మన్నా ఇచ్చావా నా జీవితంలో, గివ్ మీ మన్నా లార్డ్, ఇట్స్ టూ హార్డ్ ఫర్ మీ టు వర్క్. దేవా పోషించే దేవుడు నువ్వే కదా, మన్నాను కురిపించేయి. దేవుడు నియమాలను దాటలేదు. పనివాడు తిండికి పాత్రుడంట, పని చేస్తానే కానీ తిండి తినడానికి లేదంట. ఎంతమంది తల్లిదండ్రులు ఈ నియమం పిల్లలకు నేర్పిస్తున్నారు, రే ఏం పని చేశారా, నువ్వేం చేద్దామా, నేను పెడతాగా, నా పెన్షన్ వస్తుంది దాంట్లో బ్రతుకుతాగా, పని చేస్తే కూడి లేకపోతే లేదు. దేవుడు పెట్టిన నియమం అది ఓవర్ రైట్ చేసి నా ప్రేమ ఎక్కువ అంటున్నావు, అది ప్రేమ కాదు చెడుతున్నావు. ఆ చెడిపోయేది మాత్రం కాదు, దాన్ని బట్టి నీవే ఒత్తిడి గురుకుంటున్నావు, నీవే ఒత్తిడి భారం అయిపోతుందండి, బాధ అయిపోతుందండి. వాడిని కష్టపడమని చెప్పు. వయసుకు వచ్చిన వాడు, శక్తి కలిగిన వాడు, తలాంతులు కలిగిన వాడు, పుష్యం పక్షిరాజు గూడు రేపినట్టు రేపు, రేపితే మంచిది. దేవుడు వాటిలో చూస్తానండి, కొంతమంది వారైతే కంగారు పడి రేపు ఏమి చేయక్కర్లేదులేని చేర్చి పెట్టుకున్నారంట. చేర్చి పెట్టుకుంటే ఏమైందంట, నెక్స్ట్ డే మార్నింగ్కి పాపం అందరు మన్నా తీసుకున్నారంటే పిచ్చోళ్ళు. నేను చూడు, ముందే కష్టపడిపోయాను, సఫంగా పడుకున్నాను, ఇప్పుడు కూలిగా లేచాను, నిన్న దొంది కదా తీ తెస్తే ఏం చేస్తుంది,
1: అది పురుగు పట్టి కంపు కొట్టెను.
0: కంపు ఏ పూటగా ఆ పూట తినాలి, ఎప్పుడుది అప్పటికి ప్రయాసపడాలి. ఈరోజు చాలామంది జీవితంలో కూడా 10 సంవత్సరాల తర్వాత పెద్ద సాధించేస్తానని ఇప్పుడు బర్న్అవుట్ అయిపోతున్నారు. రేపేదో చేసేసుకుంటాను వచ్చేస్తుందని ఈరోజు బర్న్అవుట్ అయిపోతున్నారు. ఎందరో కక్కుర్తి పడి బర్న్అవుట్ అయిపోతున్నారు. దేవుడు అంటున్నాడు, ఈరోజుది ఈరోజు, ఈరోజు ఎంత కావాలో ఎంత చేయాలో ఎంత చేయగలవో అంత, నీకున్న సమయం ప్రకారం సమయాన్ని వ్యర్థం చేయకుండా ఏం చేసుకో చేసుకో. దేవుడు అండి 6 రోజులు పెట్టాడు అన్నప్పుడు 6 రోజులు సమయాన్ని సద్వినియోగపరుచుకుని పని చేయి. నీకు ఇచ్చిన తలాంతుతో పని చేయి. నీకు మన్నా ఇచ్చిన కూడా ఏరుకునే పని పెట్టాడు. ఏం పరలోకం నుండి మన్నాను కురిపించగలిగిన దేవుడు వారి గిన్నెల్లోనే మన్నా వచ్చేలాగా చేయలేడా? ఏ ఆ విధవరాలు తన నూనెని గిన్నెలు అధికపరచిన దేవుడు ఒకేసారి అన్ని గిన్నెలు తెచ్చిన తర్వాత దేవా ఇంక్రీజ్ అంటే అన్ని ఇంక్రీజ్ అయిపోవచ్చు కదా, ఎందుకు తన పొయ్యాల్సింది వచ్చింది, తన పిల్లలు పొయ్యాల్సి వచ్చింది, ఎందుకు యేసు ప్రభు కూడా కానాను పెళ్లి విందులో అక్కడ ద్రాక్షారసం కావాల్సినప్పుడు ఖాళీ పాత్రం పైన ప్రార్థన చేసి ద్రాక్షారసాన్ని తెచ్చేలేడా, నీళ్ళతో ఎందుకు నింపమన్నాడు? ఈరోజు మనం ఎదురు చూస్తున్నాం చాలామంది, మనము పని చేయకుండా దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇచ్చేయాలి, మనము పని చేయకుండా దేవుడు మనకి డబ్బు ఇచ్చేయాలి, మనము ప్రయాసపడకుండా కష్టపడకుండా ఏది విత్తనము లేకుండా అన్ని దేవుడు ఇచ్చేయాలి.
2: ఈరోజు చాలా మంది ఆశలు, దేవా నా కబోర్డ్లో డబ్బులు వచ్చేయాలి, నా బ్యాంకులో డబ్బులు వచ్చేయాలి, నాకు ఎవరన్నా డబ్బులు తెచ్చి ఇచ్చేయాలి. ఎవడవడం పని చేయి, సర్వీస్. వేర్ ఇస్ యువర్ సర్వీస్? వర్క్ 6 డేస్, 6 రోజులు పని చేయి. 6 రోజులు పని చేసిన తర్వాత 7వ రోజు రెస్ట్ తీసుకో. 7వ రోజు మాత్రం నువ్వు పని చేసావా, ఏమీ మిగలదు. 7వ రోజు నువ్వు పని చేసావా, దేవుడు ప్రత్యేకపరిచిన దినాన నీవు పని చేస్తే నువ్వు వ్యర్థమవుతున్నావు, నాశనం అవుతున్నావు. ఎంత కఠినమైన శిక్షో ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ 20:8
1: విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుము,
2: జ్ఞాపకము ఉంచుకొనుము.
1: 6 దినములు నీవు కష్టపడి,
2: 6 దినములు నీవు కష్టపడి
1: నీ పని అంతయు చేయవలెను,
2: నీ పని అంతయు చేయవలను, అంతయో చేయవలను. ఎంత కష్టపడతావో, ఎంత కొడతావో, నీ పని మొత్తం, నీ టార్గెట్ అంతయు 6 రోజులు చేయవలను. దాని తర్వాత
1: 7వ దినమున,
2: 7వ దినమున
1: నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను,
2: దానిలో నీవైనను
1: నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను.
2: ఈ మాట చదివాం, ఎవ్వరు పని చేస్తాను వీల్లేదు, ఎవ్వరు ఏ కార్యం చేస్తాను వీల్లేదు. అలాగా అంతగా దేవుడు నియమాన్ని ఇచ్చిన తర్వాత కూడా 31వ అధ్యాయము 14వచనం,
1: కావున మీరు విశ్రాంతి దినమును ఆచరించవలెను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు,
2: ఏంటంట, దానిని అపవిత్రపరచువాడు అంటే ఆ పరిశుద్ధమైన దినాన్న ఎవడన్నా పిచ్చి పని చేశాడు అనుకో, ఎవడన్నా నేను అతిక తెలివిని నేను పనిచేసి సంపాదించుకుంటాను, నాకు అవసరత ఉందన్నాడు అనుకో, ఆ రోజు నా చేతి పని ద్వారా నేను సంపాదించుకుంటాను అన్నాడు అనుకో, దేవుడు ఏమంటాడు చూడండి,
1: దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును.
2: తన ప్రజలు, ఎవరు ప్రజలు? దేవుని ప్రజల్లో నుండి కొట్టివేయబడును. అంతటితో అయిపోలే, చదవండి.
1: 6 దినములు పని చేయవచ్చును, 7వ దినమున యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నందును.
2: ఏంటంట, మరణశిక్ష అంట. పని చేస్తే మరణశిక్ష అంటే దేవుడు, ఒరే నా పరిశుద్ధమైన రోజున నువ్వు పాడు చేస్తావా, చంపేస్తాను. మనం చూస్తాం, గమనిస్తాం వాక్యంలో, దేవుడు అంత చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆ మాట ముగిద్దామండి. లెట్స్ గో 16వ వర్స్ కూడా ముగిద్దాం.
1: ఇశ్రాయేలీయులు తమ తరములకు విశ్రాంతి దినాచారం అనుసరించి ఆ దినమును ఆచరించవలెను, అది నిత్య నిబంధన.
2: ఏంటంట, అది
1: నిత్య నిబంధన.
2: నిత్య నిబంధన, ఇట్ ఇస్ ప్రపెచువల్, ఇట్ ఇస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. అది ఎప్పుడు ఉండే నిబంధన, కొంతకాలం. దేవుడు ఎప్పుడన్నా నిత్యము అని చెప్పిన తర్వాత ఎవడన్నా దాన్ని లిమిట్ చేయగలరా? దేవుడికి తెలీదా ఆయన కుమారుడు వస్తాడని? దేవుడికి తెలీదా మనుషుడు ఎలా ఉండాలని? దేవుడు ముందే చెప్పాడు, ఇది నిత్య నిబంధన అయ్యా, ఇట్లా ఉండాలయ్యా, ఇది నీకు నాకు ఒక అగ్రిమెంట్ అయ్యా. ఏంటి అగ్రిమెంటు? దేవా 7వ రోజు నీది, 7వ రోజు నీది కాబట్టి నువ్వు అంటున్నావు నన్ను ఏ పని చేయదు, నువ్వు అంటున్నావు నాకు రెస్ట్ తీసుకో, నువ్వు రెస్ట్ తీసుకున్నావు నన్ను రెస్ట్ తీసుకోమంటున్నావు. ఒక మాట అండి, చాలామంది వాదిస్తారు మిగతా డినామినేషన్స్ వారు, సబాత్ ఈజ్ ఆన్ 7th డే, విచ్ ఇస్ సాటర్డే, వై డూ యూ వర్షిప్ ఆన్ సండే? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ ఇట్? ఎస్, ఐఎమ్ నాట్ సెయింగ్ సండే ఇస్ సబాత్, నో, ఐఎమ్ నాట్ సెయింగ్ సండే ఇస్ 7th డే, సండే ఇస్ 1st డే, మొదటి దినం. దెన్ వై ఆర్ వీ వర్షిపింగ్ ఆన్ సండే 1st డే, వై నాట్ 7th? ఎక్కడన్న వాక్యంలో అక్కడ 7వ రోజున మీరు నన్ను ఆరాధించాలి అని ఉందా? చెక్ యువర్ బైబిల్. నో, ఇట్ సేస్ రెస్ట్. రెస్ట్ తీసుకో, రెస్ట్. ఆ రోజు ఇంట్లోంచి ఎవరు బయటికి రాకూడదంట, ఏది ముట్టుకోకూడదంట, ఏ పని చేయకూడదంట, ఒకటే తిను. తర్వాత మీరు చూస్తే వండుకో, తిను, పడుకో, కుటుంబంగా కలిసి దేవుని మహిమపరచు. దాని తర్వాత వారు ప్రారంభించిన పద్ధతి ఏంటంటే సమూహంగా కూడి దేవుని ఆరాధించేవారు, సమూహంగా కూడి తోరా చదివేవారు. ఆ రోజుల్లో అందరి దగ్గర తోరా ఉండదు, ఆ రోజులు అందరి చేతుల్లో తోరా ఉండదు, సినగాగులోనే తోరా ఉంటుంది, అక్కడ తీసి చదవాలి. కానీ ఈరోజు నీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉందా లేదా? ఉందా లేదా? ఇక్కడికి వచ్చే చదవాలా? సో యు సీ దే యూస్ టు గ్యాదర్ టు రీడ్ ద వర్డ్ టు మెడిటేట్ ద వర్డ్ ఈట్ స్లీప్ ఈట్ స్లీప్ ఎలా ప్రారంభమవుతారంటే యూజువల్గా సబాత్ చెప్తాను ఈరోజు కూడా సాయంత్రం 4-5 వాళ్ళు ర్యాపప్ చేసుకుంటారండి 6 ఎవరికి వాళ్ళు వెళ్ళి షట్ డౌన్ చేసుకుంటారు షట్ డౌన్ చేసుకుని అందరు ఫస్ట్ ప్రార్థన చేస్తారు దే హ్యావ్ అ ప్రేయర్ టు రిసైట్ ఆ ప్రార్థన చెప్పిన తర్వాత శుభ్రంగా తింటారంట కుటుంబం అందరు కలిసి అందరు ఇంట్లో ఉండాలి ఎవరు బయటకు వెళ్తాం లేదు కదా అందరు చక్కగా తిని దేవుని సందు స్తుతించి కొద్దిసేపు తోరా చదివి పడుకుంటారు ఈరోజు ఈరోజు అందరి దగ్గర తోరా ఉంది చదివి పడుకుంటారు మరలా పొద్దుట లెగిస్తారు అందరూ చక్కగా దేవుని స్తుతించి రిసైడ్ ప్రేయర్ శుభ్రంగా తిని అందరూ సినగాక్కి వెళ్తారు సినగాక్కి వెళ్ళి అందరు కలిసి ఆరాధించి లాంగ్ సర్వీస్ ఉంటుంది ఈరోజు చాలామంది షార్ట్ సర్వీస్ కొడుతున్నారు లాంగ్గా దేవుని స్తుతించి ఆరాధించి వాక్యాన్ని దానించి అందరు ముచ్చట్లు పెట్టుకుని 10 పలకరించుకుని 10 మాట్లాడుకుని దాని తర్వాత ఇంటికి వచ్చి చక్కగా తిని మరల పడుకుంటారంట సాయంత్రం లభిస్తే మరలా కుటుంబాలు కుటుంబాలుగా ఇంటి బయట అటు ఇటు జస్ట్ ఫ్యామిలీస్గా టైం స్పెండ్ చేస్తారంట మరలా సాయంత్రం అయ్యేటప్పటికీ శుభ్రంగా తిని పడుకుని పొద్దుట లేచి కొడతారంట దేవుడు ఏం చేయమంటున్నాడు తినయ్యా నాతో మాట్లాడు లెట్స్ టాక్ నాతో ఫెలోషిప్ ఫ్యామిలీతో ఫెలోషిప్ తిడు పడుకో ఏమన్నా తప్పు చెప్తున్నాడు దేవుడు ఈరోజు మనుషుడికి ఈ మాట వినడానికి గిల్టీగా ఉంటుంది నేను జస్ట్ తిని పడుకోవాలా నేను తిని పడుకుంటే ఏమవుతాడు ప్రపంచం నేను తిని పడుకుంటే కుటుంబం ఏమైపోతుంది నేను తిని పడుకుంటే డబ్బు ఎక్కడి నుంచో వస్తుంది ఒక్కరోజు వస్తే సంపాదిస్తాడంట కోట్లు ఏం 6 కష్టపడే 6 ముగించాల్సిన పడంత ముగించాడు నో నో నో ఈ ఒక్క రోజు దేవుని వాక్య నియమం ప్రకారం చూస్తా అంటే దేవుడు అంటాడు నువ్వు నన్ను నమ్మినట్లయితే 6 నీ కష్టాన్ని నన్ను చూపి 7 నువ్వు ఏం కష్టపడకుండా నేను చూపిస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నేను నిన్ను పోషిస్తాను నువ్వు నా నియమాన్ని గైకోను నువ్వు నా మార్గంలో నీ విశ్వాసం నా పైన ఉందని చూపి దేవుడు ఏమంటున్నాడు నీవు నా పైన విశ్వాసం పెట్టావని నువ్వు నాతో మాట్లాడు నాతో సహవాసం కలిగి ఉండు నీకు ఇచ్చిన కుటుంబంతో సహవాసం కలిగి ఉండు చక్కగా ఆరోగ్యంతో తిని పడుకో రెస్ట్ తీసుకో లేచేటప్పుడు ఎట్లా ఉంటావంటే ఫ్రెష్గా ఉంటావు మరలా పని కొడతానికి ఫ్రెష్గా ఉంటావు మిమ్మల్ని అడుగుతున్నాను ఎప్పుడది చివరిసారిగా యు హ్యావ్ ట్రూలీ రిలాక్స్డ్ నాట్ స్లెప్ట్ రిలాక్స్డ్ అందరూ రాత్రి పడుకుంటున్నారు ఒత్తిడితో పడుకుంటారు లేచి ఎప్పుడన్నా ఒకరోజు ఈరోజు ఏం లేదు రెస్ట్ రెస్ట్ ఆ బిడ్డ మీద దేవానికి స్తోత్రం ప్రభా ఆ జీవితాన్ని ఎంత ఆశీర్వదించాయా అప్పో ఆ దేవుడు జ్ఞాపకం చేస్తాడు ఆ టెన్షన్ ఈ టెన్షన్ నువ్వు ఉన్నావు నువ్వు చూసుకుంటావు ఎప్పుడన్నా చెప్పింది ఉందా లేదా ఎగురు నువ్వు చేయకపోతే ఇంక అంతం అంతే నువ్వు చేయకపోతే ఇంక అయిపోయింది ప్రపంచం అంతం ఈరోజు చాలామంది అలా బ్రతుకుతున్నామండి ఇప్పుడు డాక్టర్లు చెప్తే అప్పుడు అంటారు అవును కరెక్టేగా మనుషుడికి రెస్ట్ కావాలి మనం ఎలాగ చేయబడ్డామో దేవునికి తెలుసు చేసినోడే ఆయన నిన్ను చేసిన దేవుడు అంటున్నాడు నువ్వు సరిగా బ్రతకాలంటే నువ్వు సరిగా పనిచేయాలంటే నీ బుర్ర సరిగా పనిచేయాలంటే నీకు రెస్ట్ ఉండాలి ఈరోజు మనము లేదు లేదు లేదు లేదు లేదు లేదు ఐ నీట్ టు డూ దేవుడిచ్చిన నియమము దేవుడు చేసిందండి దేవుడు 6 సృష్టించేసి 7 అక్కడ మాట చూస్తే హీ రిలాక్స్డ్ హీ రెస్టెడ్ అని ఉంటుంది ఆ మాట హీబ్రూలో చూస్తే ఎలాగుంటుందంటే ఆయన ఊపిరి తీసుకున్నాడంట ఆ మాట అది 7 ఆయన చేసిందంట ఊపిరి తీసాడంట దట్ ఈస్ ద హీబ్రూ వర్డ్ రిటన్ దేర్ దేవుడే రిలాక్స్ నేను రిలాక్స్ అయ్యాను కాబట్టి మీరు రిలాక్స్ అది నేను మీకు ఇచ్చే రెస్ట్ డే అని దేవుడు చెప్తే నువ్వు అంటున్నావు దేవా నువ్వు రెస్ట్ ఇచ్చావు కానీ నేను సంపాదించాల్సిన చాలా ఉంది నేను చేయాల్సింది చాలా ఉంది నేను చూడాల్సింది చాలా ఉంది నా ఆశలు ఎంతో ఉన్నాయి నాకు హద్దు లేదు లిమిట్ లేదు నేను ఎగిరిపోతాను అని మనం ప్రయాసపడుతున్నాం ఎట్లా ఉంది బ్రతుకు నీవు అంటున్నావు ఇంత కష్టపడినా ఆశీర్వాదం లేదేంటి ఇంత కష్టపడినా దీవెన లేదేంటి ఇంత కష్టపడినా లాభం లేదేంటి ఎలాగుంటుంది దేవుని వాక్య నియమాన్ని దాటిపోతే ఈరోజు ఈ మాట ఇంతటితో ముగిస్తున్నానండి ఇప్పటికే చాలా వాక్యాలు విన్నారు మీరు చాలా విషయాలు విన్నారు కానీ ఈరోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి మేక్ 1 నీవు దేవుడు నీకు అనుగ్రహించిన కుటుంబం నీవు దేవుడు, ఫెలోషిప్ నీవు, దేవుడు నీకు విశ్రాంతి. నమ్ము, నీ జీవితంలో కార్యం జరిగించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీకు మన్నాన్ని ఇచ్చిన దేవుడు, నీవు అది ఆహారాన్ని భుజించాలనే. కానీ ఏ రోజు కావాల్సింది ఆ రోజు ఇస్తున్నాడు. కానీ ఆ విషయంలో మీరు గమనిస్తే ఆరో రోజు, ఏడో రోజుకి ఆరో రోజే చేర్చి పెట్టుకోమంటున్నాడు, వండి పెట్టుకోమంటున్నాడు. ఏడో రోజు మాత్రము వండక అక్కర్ లేకునే ఆరో రోజుది సమృద్ధి దీవన ఏడో రోజుకి అనుభవిస్తాం అంటున్నాడు. ఈరోజు నీవు దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యం తగినట్టు బ్రతికితే నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖంగా ఉండాలని దేవుని వాక్యం కోరుతుంది. You have to have a successful life. You need to have a peaceful life. Peaceful family. ఈ సంవత్సరం నిర్ణయించుకోండి, ప్రభా నీకు మొదటి స్థానం, ప్రభా నీ స్థానంలో ఎవరిని పెట్టనయ్యా, నీవేనయ్యా గనుడివి, నీవేనయ్యా నా దేవుడివి, నీకే లోబడతాను ప్రభా, నిన్ను నీవే నా దేవుడి, నీవు తప్ప నాకు ఎవ్వరు లేరు ప్రభా. రెండోది దేవుడు అంటాడు, నా స్థానంలో వేరే ఏది ఆరాధిస్తానికి వీల్లేదు, వేరే ఏది ఆరాధిస్తానికి లేదు, నా బదులుగా వేరే ఎవరిని గణపరుస్తానికి లేదు. ఇక మాటలు చెప్పాలంటే నిన్ను బట్టే నేను గొప్ప అయ్యాను, నిన్ను బట్టే నేను పొందుకున్నాను, నిన్ను బట్టే అని చెప్తానికి మనుషుడు కాదు. అనుగ్రహించిన దేవుని జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబాన్ని కానీ వేరే ఎవరికి కానీ దేవుని స్థానాన్ని ఇస్తానికి లేదు. దేవుడు రోషం కలిగిన దేవుడు అన్నమాట అనేక సార్లు ఈ అధ్యాయంలో చూస్తున్నాం. దేవుడు తెలియజేస్తున్నాడంటే మన జీవితంలో మనం స్థిరపడాలని, మనం గనులుగా బ్రతకాలని. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు, మూడాటిని చూసాం మనం ఆయన నామాన్ని వ్యర్థంగా వాడకూడదు. డోంట్ మిస్యూజ్. అండ్ హియర్ ఇస్ ద ఫోర్త్ వన్, టేక్ రెస్ట్, కీప్ ఇట్ కాన్సన్ట్రేటెడ్, కీప్ ఇట్ హోలీ. ఈరోజు మీ జీవితంలో ఇప్పటికే ఈ నియమము పాటించకుండా దేవుడిచ్చిన నియమాలని వ్యర్థపరిచారేమో, విరోధంగా పోయారేమో, మేబీ యూ హ్యావ్ యాక్టెడ్ రెబెల్. ఈరోజు మీకు కృపానుగ్రహించబడుతుంది, మనకి కృపానుగ్రహించబడుతుంది, మన తప్పులను ఒప్పుకుని సరిదిద్దుకుని మన జీవితాన్ని సరిచేసుకుని ఆయన చిత్త ప్రకారం బ్రతుకుతానికి. ఏమన్నా తోడు నీ ఉండయ్యా, నన్ను బ్రతికించి ప్రభా, నాకు కావాల్సిన జయము దయచే, నాకు కావాల్సిన సహాయం దయచే, నాకు కావాల్సిన దృష్టి దయచే. ఎక్కడ ఒక్కసారి దేవునితో సరిదిద్దుకోదామండి, మన జీవితాన్ని సమాధాన పరచుకోదామా. నేను ముగించబోతున్నాను, నో కూడా టేక్ మచ్ టైం, బట్ ఐ వాంట్ యూ టు ప్రే. మీరు ప్రార్థన చేయకపోతే మాత్రం వ్యర్థమండి. ప్రార్థన చేయండి. ప్రభా, నా బలహీనతలు, నా తప్పులు, నా ఎన్ని ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను సరిచేయి ప్రభా, నన్ను బాగు చేయ్యా. దేవా, నీ నామం ధరించిన వ్యక్తిగా, నీ ద్వారా ఆశీర్వదించబడే వ్యక్తిగా, నీ ద్వారంగా ఫలించబడే వ్యక్తిగా ఉండాలని ఆశపడుతున్నాను. నన్ను నాటువాడు నీవే, నన్ను కట్టువాడు నీవే, నన్ను పోషించే దేవుడు నీవే. నీవే నీ కార్యాలు జరిగించు ప్రభా నా జీవితంలో. నాకున్నదంతా నీవు ఇచ్చిందయ్యా, నాకున్నదంతా నీవు ఇచ్చిందయ్యా. నీ ద్వారంగా నేను పొందుకుంటున్నాను, నీ ద్వారంగా నేను కలిగి ఉంటాను. నిన్ను బట్టే ప్రభువా, ఇక్కడ మనస్ఫూర్తిగా ప్రభుతో చెప్తామా. ఈరోజు ఎంతోమంది భయపడుతున్నారండి, నాకు ఇది పోతుందేమో, నాకు ఇది పోతుందేమో, నాకు ఇది ఉండదేమో, నాకు ఇది కోల్పోతానేమో, ఈ ఉద్యోగం పోతుందేమో, ఈ జీవితం పాడైపోతుందేమో. లేదు లేదు లేదు, దేవుడు ఇచ్చింది దేవుడు తెస్తానే, కానీ ఎవరు తెస్తానని వీల్లేదు. వాట్ ఆర్ యూ స్కేర్డ్ అబౌట్? ఆర్ యూ ష్యూర్ గాడ్ గేవ్ యూ? దేవుడు ఇచ్చాడని నమ్ముతున్నారా? నీ వివాహం దేవుని చిత్తమని నమ్ముతున్నావా? నీ వ్యాపారం దేవుని చిత్తమని నమ్ముతున్నావా? దేవుని చిత్తము కాకపోతే ఫస్ట్ స్టార్ట్ చేయదు, స్టార్ట్ చేసావా తప్పు నీది. దేవుని చిత్తము తెలుసుకుని స్టార్ట్ చేసి ఇది దేవుని చిత్తము అని తెలుసుకుంటే దేవుడు చేస్తే రెండంతలు ఇచ్చే దేవుడు, ఊరక తీయుడు. యోబుని పరీక్షించినప్పుడు యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చానో యెహోవా తీసుకున్నాను. హి హాస్ టేకెన్. ఆయన ఇచ్చాడని జ్ఞాపకం చేసుకుంటే మనం చేసింది ఏమి లేదండి, మనం కేవలం ఆయన ఇచ్చిన దాన్ని పొందుకున్న వారమే. ఈరోజు బీ థ్యాంక్ఫుల్. ఇఫ్ యు ఆర్ థ్యాంక్ఫుల్.

ఇస్ డేంజరస్ టు నీ కీడుగా మారిపోతుంది అది. కానీ నీవు నీవు ఆయన వాక్య నియమము చొప్పున నిన్ను నువ్వు క్రమశిక్ష పరుచుకుని, నిన్ను నువ్వు క్రమశిక్ష పరుచుకుని దేవుడు నువ్వు ఎలా బ్రతకాలంటున్నాడో అలా ఎదుగుతూ కోరుతూ ఆయన వాక్య నియమము ప్రకారం నీవు బ్రతికితే నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లో సుఖంగా ఉంటారండి. ఎక్కడ ప్రభా, నా జీవితంలో ఏది ఉన్నా పోయినా నీ చిత్తమే ప్రభా చెప్పండి. ధైర్యం ఉంది ఆ మాట చెప్తానికి. దేవా నా జీవితంలో ఏది ఉన్నా పోయినా నీ చిత్తమే ప్రభా, ఎందుకంటే నువ్వు తీసుకుంటే నువ్వు ఇంకా ఘనంగా ఇచ్చే దేవుడు. ఒకటి పోయిన తర్వాత కూడా నువ్వు పరీక్షిస్తావేమో కానీ నేను నిలబడితే నిజముగా నన్ను హెచ్చించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అవును అమ్మా, అవును దేవా, మా జీవితం అంతా నీదేనే, మా బ్రతుకంతా నీదేనే, మాకు కలిగిందంతా నీదే ప్రభావ. ఈరోజు మా జీవితంలో ఏదైనా ఉందంటే అది నిన్ను బట్టే ప్రభావ. ఇంతవరకు ఇచ్చిన యావత్తు బట్టి నీకు కోట్లాది వందనములు. ఇంతవరకు నడిపించిన దేవానికి స్తోత్రములు ప్రభా. ఇంతవరకు దీవించిన దేవానికి స్తోత్రములు ప్రభా. ఇంతవరకు ఆశీర్వదించిన దేవానికి స్తోత్రములు ప్రభా. అంతము వరకు నువ్వు కార్యము జరిగించే దేవుడు అని నిన్ను నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. యెహోవా షమ్మా, మా తోడు ఈరోజు ఉండే దేవుడు. ఈరోజు నువ్వు మా తోడు లేకపోతే రేపు నిన్ను చేరలేమయ్యా, రేపు నీ చిత్తంలోకి మేము వెళ్ళలేమయ్యా. దేవా ఈరోజు మా కోడు, రేపు మా జీవితంలో ఏం జరుగుతుందో ముందుగానే ఎరిగిన దేవుడు, సమస్తము ముందుగానే చూచుకుని సిద్ధపరిచే దేవుడు అయ్యా. యెహోవా ఈరి, నీ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి ఆందోళన తీసి, కంగారు తీసి, నీ బిడ్డలు అయ్యా నీలో నాటబడిన వారు, వారి జీవితంలో అక్కర్లేని సమస్యలు, అక్కర్లేని టెన్షన్స్ ఉండనవద్దు ప్రభు. ఇల్లు ఇచ్చేవేమో, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఈ భయం ఉండనవద్దు ప్రభా. ఇచ్చింది నీవైతే ఉంచేది నీవే. మేము నీకు లోబడి బ్రతుకి నీకు మొదటి స్థానాన్ని ఇస్తే మా జీవితంలో అన్ని మేలు చేస్తావయ్యా. మా జీవితంలో ఏదైనా సరే ఇచ్చింది నీవైతే, అది నువ్వు మాకు ఇచ్చింది ఎప్పుడు నీవు అన్యాయంగా తీసివేసే దేవుడు కాదు ప్రభా. కానీ ఇచ్చిన దాంట్లో నమ్మకత్వాన్ని కోరుతున్నాం, నేర్చుకుంటామయ్యా. ఇచ్చిన దాన్ని వర్ధిలింపజేయాలని ఆశపడుతున్నాం, నేర్చుకుంటాం ప్రభా. ఇచ్చిన దాంట్లో నీ నామాన్ని మహిమపరచాలని ఆశపడుతున్నావు, నేర్చుకుంటున్నామయ్యా. దేవా ఎవరెవరైతే నీ హృదయాన్ని నేర్చుకుంటూ నీవు మాకు అనుగ్రహించిన నియమాలని నేర్చుకుంటూ ఈ సంవత్సరంలో జయకరంగా బ్రతకాలని ఆశపడుతున్నాను. అటువంటి జీవితాలని నాటి వర్ధిలింపజేసి శక్తి కలిగిన వారిగా, దృష్టి కలిగిన వారిగా, గొప్ప నీ సాక్షులుగా నిన్ను మహిమపరిచి నీ ఆత్మ ద్వారా నడిపించబడే జీవితాలను అనుగ్రహించి పని విడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని నజరడ నేస్తున్నామంలో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.

మిత్రులారా, ఉద్యానవనము సంఘానికి పోల్చబడినప్పుడు ఈరోజున నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆ బైబిల్లో రాయబడిన మూడు రకాలైన తోటల గురించి మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఇన్సైట్స్ ఫ్రమ్ 3 gardens రిటన్ ఇన్ ద బైబుల్. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన 3 ఉద్యానవనాల గురించి, 3 తోటల గురించి, వాటిలో జరిగిన సంభవాల గురించి మీతో మాట్లాడిన సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొదటి గార్డెన్, ఈడెన్ గార్డెన్, ఏదెను తోట. రెండవ తోటను మీకు పరిచయం చేయాలని కోరుతున్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయం దగ్గరికి రండి. లెట్స్ కమ్ టు ద గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 18. అందులో ఏముంది? యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయాను, అక్కడ ఒక తోట ఉండెను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, అక్కడ ఒక తోట ఉంది, ఎ గార్డెన్ ఇస్ దేర్. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అక్కడ ఒక తోట ఉంది. ఇక్కడ రాయబడిన తోట పేరు ఏంటంటే గెత్సెమనే. అందరూ చెప్పండి, ఏంటి ఆ తోట పేరు? గెత్సెమనే. గెత్సెమన తోటకు, ఏదేని తోటకు కొన్ని వ్యత్యాసాలు చెప్తాను, జాగ్రత్త వినండి. ఏదేని తోటలో ఉంచబడిన ఆదాము అవలు తమ ఇష్టం నెరవేర్చబడాలని కోరుకున్నారు. గెత్సెమన తోటలో మన ప్రభువని యేసయ్య దేవుని ఇష్టం జరగాలని కోరుకున్నాడు. హల్లెలూయా.

0: ఆ మాట చదువుదాన్ని చూడండి. లూకాసు వార్త 22:42 చదువుతున్నా. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. ఏదేను తోటలో ఆదామవ్వులు తమ ఇష్ట ప్రకారం జీవించారు, తమ ఇష్ట ప్రకారం నిర్ణయాలు తీసుకున్నారు, తమ ఇష్ట ప్రకారం చేసిన కార్యాలు చేశారు. అపవాది శోధించాడు, సరే వాడు శోధిస్తే నీ విచక్షణ ఏమైపోయింది, నీవు అనుకున్న నిర్ణయాలు ఏమైపోయింది, దేవుని బాధ్యతలు విస్మరించి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు ఆదామవ్వలు. కానీ గెత్సెమన తోటలో యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన ఎంత గొప్పగా ఉందో చూడండి. అయ్యా నా ఇష్టం కాదు, ఏం జరగాలి, నీ చిత్తమే సిద్ధించును గాక. ఎందుకోసం? ప్రతి మనిషి జీవితం పట్ల దేవునికి చిత్తము చాలా గొప్పది, ఆయన ఉద్దేశాలు చాలా గొప్పవి. మీ తలంపులు నా తలంపులు వంటివి కాదని దేవుని వాక్యంలో రాయబడింది. ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళికలు కూడా అంత గొప్పగా ఉంటే మనం ఏమంటున్నాం తెలుసా, అయ్యా నీ ఇష్టాన్ని పక్కన పెట్టాయా, నీ చిత్తం పక్కన పెట్టు, ముందు నా ఇష్టం జరగని. ఎంతమంది ఈ రోజున తమ ఇష్టం జరగాలనే ప్రయాస, తమ ఇష్టం జరగాలనే కోరిక. ఒకవేళ ఏ సందర్భంలోనైనా తన ఇష్టం జరగకపోతే, వారి ఇష్టం జరగకపోతే ఎన్ని పర్యవసానాలు ప్రపంచంలో ఉన్నాయి చూడండి. చిన్న చిన్న పిల్లలు కూడా వారి ఇష్టం జరగకపోతే ఏంటి పరిస్థితి అంటే, చిన్న చిన్న పిల్లలు కూడా తమ ఇష్టం జరగకపోతే ఏదో విధంగా వారిలో ఉన్న అసహనాన్ని వెల్లడి చేస్తున్నారు, ఏదో విధంగా మనల్ని భయపెట్టాలని. ప్రపంచం అంతా నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అంతా జరగాలని. కొంతమంది యవనస్తులు ఉంటారు, తమ వివాహ విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోరు, పెద్దల ఆ చిత్తాన్ని లేదంటే పెద్దల అంగీకారాన్ని వారు కొంతమంది తీసుకోకుండా నా ఇష్టమే జరగాలనుకుంటారు. ప్రియులారా, కొన్నిసార్లు వారు ఎదుర్కొన్న పర్యవసానాలను చూస్తూ ఉంటే కొంతమంది రిగ్రెట్ అవుతున్నారేమో అనిపిస్తూ ఉంటుంది, అయ్యో అనవసరంగా నా ఇష్ట ప్రకారం నిర్ణయం తీసుకున్నాను, ఈరోజు బాధపడుతున్నాను. ఈ మాట ఎందుకు చెబుతున్నాను, ఇంకా పెళ్లికైన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ, మీరన్నా జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, హ్యాస్టీ డెసిషన్ తీసుకోకుండా, ఎందుకంటే వివాహం అనేది జీవితానికి ఒక్కటే, One in a lifetime. One man, one woman for the whole life. జీవితం అంతా ఒక పురుషుడు ఒక స్త్రీయే. షట్లు మార్చినట్టు మార్చడానికి లేదు. అందును బట్టి ఆ నిర్ణయం తీసుకునేటప్పుడే జాగ్రత్తగా దేవుని చిత్తాన్ని వెతికి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన చిత్తానుసారంగా మీరు నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత రిగ్రెట్స్ అనేవి లేవు, ఆ తర్వాత బాధలు అనేవి లేవు. ఒకవేళ చిన్న చిన్న మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య రావచ్చేమో, అవి తర్వాత విషయం, కానీ అయ్యో నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నానేమో అన్న భావన నీకెప్పుడు రాదో. బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుని ఇష్టము దేవుని చిత్తం నెరవేర్చడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు, ఎంతమంది ఆ కార్యాలు జరిగిస్తున్నారు. దావీదు భక్తుడు అంటాడయ్యా నీ చిత్తము నెరవేర్చితే నాకు సంతోషం అన్నాడు. దావీదు భక్తునికి సంతోషం ఏంటట, తన ఇష్టం జరగకపోయినా తన అనుకున్నది జరగకపోయినా దేవుని ఇష్టం జరిగితే చాలు, ఆయన చిత్తం నెరవేరిస్తే చాలు, అది నాకు సంతోషం అన్నాడు. సొలొమోన్ దేవుని మందిరం కట్టడానికి ముందుకొచ్చాడు, దావీదు మొత్తం అంతా సిద్ధపరిచాడు, అన్ని సిద్ధపరిచి దావీదు ప్లాన్ చేసుకున్నాడు. దేవుని మందిరం అలా కట్టాలి ఎలా కట్టాలి అలా కట్టాలంటే దేవుడు అన్నాడు, దావీదు క్షమించిన ఆయన నీ వల్ల దేవాలయం కట్టబడదు, నీ కుమారుడు కడతాడు సొలొమోన్ అంటే, కుదరదు నేనే కదా ఇవన్నీ చేశాను, మా కుమారుడు కట్టడం ఏంటి అని దావీదు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళలేదు. అయ్యా నీ చిత్తమే జరుగునుగాక. సొలొమోన్ కట్టాడని ప్రపంచవ్యాప్తంగా రానున్న తరాలన్నీ చెప్పుకున్నా నాకు బాధ ఏమీ, కారణం అంటే సొలొమోన్ కూడా నా కొడుకే కదా, అయ్యా పర్వాలేదు నీ చిత్తమే జరగాలి. ఎస్, అలా దేవుని చిత్తం జరగడానికి మనల్ని మనం అప్పగించుకుంటున్నామా, ఆయన ఇష్టం జరగడానికి మన జీవితాలు సమర్పించుకున్నామా? చాలామంది యవనస్తులు ఈ రోజున నా ఇష్టం అని చెడు నిర్ణయాలు తీసుకుని భయంకరంగా బ్రతుకుతున్నారు. ప్రియులారా, మనకు యవనస్తులను చూస్తూ ఉంటే రోడ్డు మీద సిగరెట్ దాక్కుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు క్రైస్తవులే, తల్లిదండ్రులు ఇద్దరు దేవుని బిడ్డలే, నడి రోడ్డు మీద ఎంతమంది చూస్తారని ఇలాంటి ఏమీ లేదు, తను ఏదో గొప్ప కార్యం చేస్తున్నట్టుగా నడి రోడ్డు మీద సిగరెట్ తీసుకుని వెళ్తూ ఉన్నాడు. కారులో వెళ్తున్నాను అలా చూసేసరికి ఇలా వెనకలు పెట్టేస్తున్నాడు దాన్ని తీసుకెళ్ళి, షర్ట్ కాలిపోతుంది తమ్ముడు ముందు తీసి, జీవితం కాలిపోతుంది అక్కడ తెలియట్లే నీకు చాలా సందర్భాలు. నా ఇష్టం యవన కాలంలోకి వచ్చిందా చాలామంది యవనస్తుల యొక్క ఆ కొంతమంది చెడు స్నేహితుల యొక్క దారిని బట్టి ఎంతమంది తప్పుదోవ పడుతున్నారండి, ఎంతమంది చెడిపోతున్నారు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఇక నేను ఆపే, గెచ్చిమిన తోటలో మన ప్రభు రక్షకుడు తను తాను తగ్గించుకుని, అయ్యా నా చిత్తం కాదయ్యా, జీవితంలో నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్దను తొలగించే. ఎందుకు ప్రార్థన చేశాడు దేవుడు? ఆ గిన్నె ఏం గిన్నెది? ఎస్, ఉగ్రత, దేవుని ఉగ్రత అనే గిన్నె, పాపముతో మిళితమైన గిన్నె, ఒక మాటలో చెప్పాలంటే విషపూరితమైన గిన్నె పాపాన్ని లేదంటే ఆ పాపపు గిన్నె ఇప్పుడు యేసు ప్రభు స్వీకరించారు. సర్వ మానవాళికి దేవుడు రక్షణ ప్రసాదించాలంటే, మనిషి మీద పాపం కొట్టివేయబడాలంటే, ఆ పాప భారాన్ని దేవుడు తన మీద వేసుకోవాలి. ఆ పాప భారాన్ని ఆయన భరించాలి పుట్టిన దగ్గర నుండి అప్పటి వరకు. లేదా ఆయన ప్రియులర స్వయంభవుడు కనుక ఆయన జీవితకాలం అంతా పాపము లేనివాడిగా బ్రతికాడు. అయితే ఇప్పుడు ఆ పాపాన్ని తన మీద వేసుకోవాలంటే అది సహించట్లేదు ఆయనకి. అయ్యా ఇది చాలా కష్టమైన కార్యమే. ఆయన నీ చిత్తం ప్రకారం, నీ చిత్తం కోసం ఆ కార్యం జరిగిస్తున్నాను. ప్రభునందు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన చిత్తాన్ని కాకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ యొక్క గెత్సెమనేలో యేసు ప్రభు వారు ఒక మంచి ఆ ప్రణాళికను ఆయన సిద్ధం చేశారు. రోమీయులకు రాసిన పత్రిక 5:19 మనం చదివితే బైబిల్ సెలవిస్తుంది, ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఒకనే పాపం వల్ల అనేక మంది ఏ విధంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడ్డారో, లేదా ఒక వ్యక్తి ద్వారా పాపం ఎలా సంక్రమించిందో, అయితే దేవుడి ద్వారా అనేకులు నీతిమంతులుగా తీర్చబడాలని ఆయన విధేయత వలన అన్నాడు. సబ్మిషన్ అనే మాట అక్కడ రాయబడింది. యేసుక్రీస్తు ప్రభులో విధేయత కనబడింది. సబ్మిటింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, సబ్మిషన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి ఆయన విధేయత కలిగి ఉన్నారు. ప్రభునందు దేవుని బిడ్డలారు, ఆత్మదేవునితో మాట్లాడుతున్నప్పుడు, ఆయన తన సందేశాన్ని ఇస్తున్నప్పుడు, కొన్ని విషయాలు సరి చేసుకోవాలని దేవునితో మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ వెలుగులో విధేయత కలిగి దేవుని కృపలను వర్ధిల్లితే నీ ద్వారా అనేక మందికి ఆశీర్వాదం దీవన. యేసుక్రీస్తు ప్రభు విధేయత వలన నీతిమంతులుగా తీర్చాడని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. సబ్మిషన్ టు ద విల్ ఆఫ్ గాడ్. ఓ ప్రాంతంలో ప్రియులరా, ఒక తండ్రి రైల్వే స్టేషన్లో అక్కడ క్యాబిన్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. క్యాబిన్లో ఆయన పనిచేస్తున్నాడు. ఇప్పుడంటే అంతా కూడా కంప్యూటరైజ్డ్ అయిపోయింది కాబట్టి క్యాబిన్స్ అనేవి లేవు. పూర్వదినాల్లో ట్రైన్ వస్తూ ఉంటుందంటే స్టేషన్కి నార్త్ క్యాబిన్ సౌత్ క్యాబిన్స్ ఉండేవి. వాటిలో కొంతమంది వ్యక్తులు ఆ పట్టాల దిశను మారుస్తుండేవారు. ట్రైన్ ఒకవేళ స్టేషన్లోనికి రావాలి అంటే, ప్లాట్ఫామ్ మీదకి రావాలి అంటే, వారు ఆపరేట్ చేయాలి అక్కడ, ఆ లింక్ మార్చాలి. అప్పుడు ట్రైన్ ఆ స్టేషన్లోకి వస్తుంది. అలా కాని పక్షంలో ట్రైన్ దాటుకుంటూ వెళ్ళిపోవాలంటే దాని మార్గంలో అది వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు గ్రీన్ ఆ ఫ్లాగ్ పట్టుకుని చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ జరిగి కొంతమంది వ్యక్తులు అక్కడ ఉంటూ ఉండేవారు. ఒకసారి అలాగే ఒక వ్యక్తి అక్కడ పనిచేస్తున్నప్పుడు తనకున్న 5 సంవత్సరాల కుమారుణ్ణి ఒక రోజున తనతో పాటు తీసుకెళ్ళాడు. హాలిడే వచ్చిందని కుమారుడికి స్కూల్ లేదని చెప్పి తండ్రితో వస్తానంటే తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి తనతో ప్రక్కన పెట్టుకున్నాడు. ఇతను వర్క్ అంతా చేసుకున్నాడు. కాసేపటికి పురిలరా వర్క్ అంతా అవుతుంది, ఇతను అలా జరుగుతుండగానే ట్రైన్ వస్తుందని సూచన వచ్చింది. అయితే ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి రాదు, చాలా వేగంతో ఆ స్టేషన్ నుండి వెళ్ళిపోద్ది, అది ఆగదు కనుక మీరు సిగ్నల్ ఇవ్వండి అని చెప్పి ఎప్పుడైతే అతనికి మెసేజ్ వచ్చిందో ఆ గ్రీన్ ఫ్లాగ్ పట్టుకుని కిటికీ దగ్గరికి వచ్చి ఇలా ఫ్లాగ్ పట్టుకుని ఉన్నాడు. ఈ లోపల ఒక దృశ్యాన్ని చూశాడు ప్రియులరా. ఆ దృశ్యం అతనికి కళ్ళ నీళ్లు తెప్పించేస్తా ఉంది. ఆ దృశ్యం ఏంటో తెలుసా? తనకున్న ఒక్కడే కుమారుడు, 5 సంవత్సరాల పిల్లవాడు. ఏ ట్రైన్ అయితే ఏ పట్టాల మీద కాసేపట్లో వెళ్ళిపోబోతుందో ఆ పట్టాల మధ్యలో ఆడుకుంటున్నాడు వాడు వెళ్ళి. మరి ఎప్పుడు దిగిపోయాడో తెలియదు. క్యాబిన్ అంతా దిగేసి వెళ్ళిపోయి పట్టాల్లో మధ్యన పట్టాల మధ్యలో ఉన్నాడు. ఈ తండ్రి ఇక్కడ నుంచి పరిగెత్తుకుని వెళ్ళి అతను కాపాడేంత టైం కూడా లేదు. ఎందుకంటే అతి వేగంతో ట్రైన్ వచ్చేస్తా ఉంది. చాలా స్పీడ్ వస్తూ ఉంది ట్రైన్. అంత పెద్ద ట్రైన్ అంత స్పీడ్లో వస్తుందంటే ఇంకా ఈ కుమారుడు మిగలడం అసాధ్యం అనమాట, బ్రతకడం అసాధ్యం. ఆ టైంలో తండ్రి చూశాడు పైనుండి, ఒకటే కేక, ఒకటే అరుపు, రే కుమారుడా నీవున్న స్థలంలో పట్టాల మీద పడుకో మధ్యలో అన్నాడు. అంతే, ఒకటే మాట. ఆ టైంలో ఇప్పుడున్న కనుక పిల్లలు కనుక ఉంటే, ఆ టైంలో ఈ 21వ శతాబ్దం పిల్లలు లేదంటే మీ పిల్లలే కనుక ఉంటే ఏమంటారు? డాడీ ఏం డాడీ పడుకోలే, ఇక్కడే నేను ఆడుకుంటున్నాను కదా. మీరెంత ఎప్పుడు పెద్దవాళ్ళు ఇంతే మా పిల్లల్ని అర్థం చేసుకోరు మీరు అని చెప్పి ఆడు ఆ పట్టాల మీద నిలబడి తండ్రితో అన్నాడు అనుకోండి, ఏమై ఉంటుంది పరిస్థితి? ఇప్పుడున్న పిల్లలకి ఎన్ని రీజనింగ్లు కావాలి? అరే అక్కడ పడుకోరంటే, ఏ ఇక్కడే పడుకోవాలి, రోజు మంచం మీద కదా పడుకుంటాను నేను అంటే, నువ్వు కనుక పడుకోలేదనుకో రేపు ఇంకో చోట పడుకోబెట్టాలి నేను తీసుకెళ్ళి. వెంటనే ఆ పిల్లవాడు తండ్రి చెప్పిన మాటకు లోబడి, మా నాన్న ఏది చెప్పిన నా మంచి కోసం చెబుతాడు, ఆయన సరదాకో లేకపోతే టైం పాస్కో ఎప్పుడు నాకేం చెప్పడు. ఆయన ఏది చెప్పినా ఆశ్రయస్ కోసం చెబుతాడని ఆ చిన్నపిల్లవాడు గుర్తించి టక్మని పడుకున్నాడు ఆ పట్టాల మధ్యలో. వెంటనే రైలు వెళ్ళిపోయింది. కాసేపటికి పిల్లవాడు పైకి లేచి చూశాడు, ఎంత ఉపద్రవం తప్పింది, మా డాడీ ఇందుకోసమని చెప్పాడు. విశ్వాసం అంటే అర్థం ఏంటో తెలుసా, దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడంటే వెంటనే లోపడి దానికి. నాకు కొంచెం టైం కావాలి, లేదా నాకు 6 నెలలు టైం ఇయ్యి, వచ్చే సంవత్సరం చూద్దాం అంటే దేవుడు ఏ విధమైన కీడు తప్పించాలని ఆ మాట చెప్పాడో భవిష్యత్తు కొన్నిసార్లు తెలీదు, కానీ విశ్వాసతను లోబడితే చాలు ఆ కీడు దేవుడు తప్పిస్తాడు. గట్టిగా చెప్పలు కొట్టి వేసినాడు అయిపోద్దాం. హల్లెలూయా. విశ్వాసంతో నువ్వు చేసే ప్రతి కార్యము దేవునికి నిన్ను నువ్వు సంపూర్తిగా సబ్మిట్ చేసుకునే విధానము దేవుడు మెచ్చితే భయంకర ఉపద్రవాలు భయంకర కీడులు నీ కుటుంబంలో దేవుడు తప్పించి నేను సురక్షితంగా ఉంచుతాడని బైబిల్ మాట్లాడుతూ ఉంది. అయ్యా నా ఇష్టం కాదు నీ చిత్తమే రాసుకోండి. మీ ఇంట్లో ఓ పెద్ద కాగితం మీద స్కెచ్ పెన్ కొనుక్కొని రాయండి, దేవా నా ఇష్టము కాదు నీ చిత్తమే జరుగును గాక అని ఒక కాగితం మీద రాసి మీ ఇంట్లో గోడ మీద పెట్టండి. ప్రతిరోజు చదవండి దాన్ని. మీ జీవితానికి ప్రేరణ స్ఫూర్తి వస్తుంది. ఏ సందర్భంలో నీ శరీరము వ్యర్థమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రోత్సహించినా అపవాని నిన్ను వెనుకొక లాగల ప్రయత్నం చేసిన ఆ మాట మిమ్మల్ని కాపాడుతుంది, మిమ్మల్ని భద్రపరుస్తుంది. అయ్యా ఏదైనా తోటలో దేవుని రూపాన్ని పోగొట్టేసుకున్న ఆదాము అవ్వలు దేవుని చిత్తాన్ని నెరవేర్చక తమ ఇష్టాన్ని నెరవేర్చి శాపాన్ని కొని తెచ్చుకున్న ఆ ప్రజలు, అయితే గెత్సెమన తోటలో నీ చిత్తమే జరుగును గాకనే ఆ కేక వినబడుతున్నప్పుడు గెత్సెమన తోట ద్వారా దేవుని నామం అత్యధికంగా మహింపరచబడింది. మరొక గార్డెన్ గురించి నేను చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. పరమ గీతల గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం, 3వ ఉద్యానవనం గురించి అక్కడ మనం చూస్తున్నాం.
1: ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము,
0: నా ఉద్యానవనము మీద
1: విసరుడి,
0: దాని పరిమళములు
1: వ్యాపింపచేయండి.
0: నా ప్రియుడు
1: తన ఉద్యానమునకు
0: వేంచేయునుగాక అతడు తనకిష్టమైన ఫలములను
1: అతడు
0: భుజించునుగాక. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సంఘము అంటే ఆ మాటకు చక్క నిర్వచనం ఈ ఒక్క వచనంలో మనం చూసాము. సంఘము యొక్క విధి నిర్వహణ, సంఘము దేనికోసం సిద్ధపడాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలి అనేది ఈ ఒక్క వచనంలోనే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఉత్తర వాయువు వెంచేయము. ఉత్తర వాయువు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆత్మదేవుడు సంఘం మీద విసురుతున్నప్పుడు, ఆత్మదేవుడు సంఘం మీద ఆయన ఊదబడుతున్నప్పుడు లేదంటే వేంచేస్తున్నప్పుడు జరిగే విషయం ఏంటో తెలుసా, సంఘములో ఉన్న పరిమళము ఏం చేస్తుందట, వ్యాప్తి చెందుతుంది. సంఘములో ఉన్న పరిమళము నలుదిశలా వ్యాప్తి చెందుతూ ఉంది పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘం మీద విసిరినప్పుడు. ఎంత అద్భుతమైన అంశం ఇది. ఉత్తర వాయువు వేంచేయము, దక్షిణ వాయువు వేంచేయము, నా ఉద్యానవనం మీద అవి విసిరినప్పుడు దాని పరిమళములు వ్యాపింపచేయండి. పరిశుద్ధాత్మ దేవుడు సంఘం యొక్క పరిమళాన్ని దేశంలో అనేక చోట్ల ఆయన వ్యాపింపచేస్తున్నాడు. ఆయన యొక్క చోట్ల సంఘం యొక్క పరిమళాలను తీసుకెళ్తూ ఉన్నాడు. ఆయన ఉద్యానవనంకు వేంచేస్తున్నాడు. అనగా ఈ మాట మన ప్రభువుని యేసుక్రీస్తు వారికి 2వ రాకడకు సాదృశ్యంగా ఉంది. నేడు రేపో ప్రభువుని యేసు రాబోతున్నాడు. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిస్థితులు ఆయన రాకడకు సూచనగా కనబడుతున్నాయి. ఎన్నో కార్యాలు భూమి మీద జరుగుతున్నాయి. ప్రతి ఒక్క కార్యము ప్రియులరా మనం ఆలోచన చేస్తుంటే యేసు ప్రభు 2వ రాకడకు సుగమం చేస్తూ ఉన్నాయి. ఆయన రాకడ అత్యంత సమీపంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాయి. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, నేడో రేపో మన వరుడు మన ప్రియుడైన యేసు ఉద్యానవనానికి రాబోతున్నాడు. గట్టిగా చెప్పలు కొట్టి ఏసరణమైపరచండి. తన ప్రియ సంఘాన్ని తీసుకెళ్ళడానికి, తన కోసం నమ్మిక కలిగిన సంఘాన్ని, కష్టాల్లో ఇబ్బందుల్లో సైతం ఆయన వెంబడించిన సంఘం, కన్నీటిలో కూడా ఆయన వదిలిపెట్టక గట్టిగా పట్టుకున్న సంఘాన్ని తీసుకెళ్ళడానికి నా ప్రభు అని యేసు వరుడని యేసు రాబోతున్నాడు. ఆయన నా ఉద్యానవనముకు ఆయన వేయించబోతున్నాడు. అందును బట్టి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా, ఆయన వచ్చినప్పుడు తనకిష్టమైన ఫలములు ఏం చేస్తారంటే ఆయన భుజిస్తాడు. సంఘం యొక్క ఆలోచన ఏంటో తెలుసా, సంఘం ఉద్దేశం ఏంటో తెలుసా, యేసయ్యకు ఇష్టమైన ఫలములను ప్రొడ్యూస్ చేయడమే, ఆయనకి ఇష్టమైన ఫలములను మనం సిద్ధపరచడమే మన మీద ఉన్న బాధ్యత. ఆయనకి ఇష్టమైన ఫలములను ఆయన భుజించే విధంగా మనము సిద్ధపడగలిగితే ఆ సంఘం మీద పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ప్రియుల ప్రేమలము లేదంటే ఆయన గాలి విసురుతున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారంతో మనము ఫలములు ఫలించాలి, ఆత్మ ఫలములు ఫలించాలి, మారుమని తగిన ఫలములు ఫలించాలి, ఆ తర్వాత వెలుగు ఫలం ఫలించాలని బైబిల్లో చాలా చోట్ల రాయబడ్డాయి. సిద్ధంగా ఉన్నావా నేడు రేపు ఏసై వస్తే? ఆత్మలో సిద్ధపడ్డావా? ఈ భక్తి, ఈ ప్రార్థన, ఈ విశ్వాసం, దేవుని పట్ల మనకున్న ఈ ప్రేమ, ఇవన్నీ దేనికోసం? మనందరం నిత్య రాజ్యంలో సదాకాలం ఆయనతో ఉండాలని, ఎత్తబడే సంఘంలో మనందరం ఉండాలనే దేవుని కోరిక. ఎంత భక్తి చేసినా, నువ్వు ఎన్నిసార్లు ఆదివారం దేవుని మందిరానికి వచ్చినా, నువ్వు మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే, దేవుని కృపలను వర్ధిలకపోతే, దేవునికి ఇష్టమైన ఫలములు నువ్వు ఫలించకపోతే, ఒకనాడు నువ్వు ఎత్తబడని గుంపులో కనుకుంటే, నీ అంత దౌర్భాగ్యులు, నీ అంత దురదృష్టవంతులు మరొకరు భూమి మీద ఉండరు. అందును బట్టి అపొస్తలుడైన పౌలు అంటాడు, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రైస్తవులమైన ఎడల ఈ లోకంలో ఉన్న వారందరికంటే మనం దౌర్భాగ్యులం అన్నాడు. ఈ జీవిత కాలం మట్టుకే కేవలం ఈ భూమి మీద భౌతిక అవసరాలు తీర్చుకోవడానికో, ఈ భూమి మీద ఉండే చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవడానికి నువ్వు దేవుని దగ్గరికి వస్తా ఉంటే, ఓ మాట చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దగ్గర నిర్మోహమాటంగా అపొస్తలుడైన పౌలు ద్వారా రాయించాడు, ఈ భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో అందరికంటే నువ్వు దౌర్భాగ్యుడు, అందరికంటే నువ్వు భయంకరమైన వ్యక్తి. కారణం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన యొక్క కోరికను నువ్వు గుర్తించలేదు కనుక. ప్రభువు మనందరినీ ఎందుకు ప్రేమించాడు? ఆయన కలువరి శిలువలో మన కోసం ఎందుకు మరణించాడు? దారదారులుగా తన రక్తాన్ని ఎందుకు కార్చాడు? నీవు నేను పాపములను విడిపించబడి దేవుని బిడ్డలుగా బ్రతికి ఒకనాడు తన మహిమగల సంఘంలో మనందరం ఉండాలని, మచ్చైనా ముడతైనా అట్టిది మరేది లేకుండా ప్రభు ఎదుట నిర్దోషులుగా మనం నిలబడాలని యేసు ప్రభు అంత గొప్ప త్యాగాన్ని మన కోసం చేస్తే, ఆ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటున్నావా? ఆ త్యాగాన్ని ఆలోచన చేస్తున్నావా? కొంతమంది సిలువ కొనుక్కొని మెడలో వేసుకుంటారు, మంచిదే, కానీ ఆ సిలువ వెనకాల ఉన్న త్యాగం తెలుసా? యేసుక్రీస్తు ప్రభు సిలువ భరించాడంటే నీవు నేను మెడలో వేసుకున్న సిలువ కాదు అది. ఆయన నీ పాపాన్ని నా పాపాన్ని భరించాడు. ఆయన మనస్థానాన్ని ఆయన కోరుకున్నాడు. మన మీద పడాల్సిన శిక్ష ఆయన భరించి నలుగు కొట్టబడ్డాడని బైబిల్లో రాయబడింది. అంత గొప్ప త్యాగం యేసు ప్రభు చేయడానికి కారణం ఏంటో తెలుసా? నీవు నేను శాశ్వత కాలం ఆయనతో ఉండాలనే, ఆ మహిమగల రాజ్యంలో మనందరం తిరగాలనే, ఆ మహిమగల రాజ్యంలో మనందరం విహరించాలనే యేసు ప్రభు మనస్థానాన్ని కోరుకుని కలవడిసలో చనిపోతే చాలామంది సిలువను అర్థం చేసుకోవట్లేదు. అందును బట్టే బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువ నశించిపోతున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుతున్న మనందరికీ ఏంటది? దేవుని శక్తి. ద మెసేజ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ద పవర్. దేవుని యొక్క వార్త, సిలువను గురించిన వార్త నశించిపోతున్న వారికి ఏంటది? వెర్రితనమే. కొంతమందికి అర్థం కాకపోవచ్చు దేవుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు వెళ్తున్నారు, యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు. చిన్న చిన్న కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వారు ఎందుకు ఆయన్నే పట్టుకుని వేలాడుతున్నారంటే, మేము నమ్ముకున్నది యేసు ప్రభుని కష్టాలు పోతాయని కాదు, ఆయన మా పాపాన్ని భారాన్ని తొలగించాడని, ఆయన మా పాపపు శిక్షను తీసుకుని రక్షణ ఇచ్చాడని చెప్పగలుగుతున్నావా మాట? యేసు ప్రభు నేడు రేపు రాబోతున్నాడని ఎన్నో నిదర్శనాలు జరుగుతూ ఉన్నాయి. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తూ ఉన్నాయి. ఎక్కడ చూడండి శాంతి సమాధానం లేదు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోతున్నాయి. ఆకాశంలో చిహ్నాలు అగుపడుతున్నాయి. మన ఇస్రాయేల్ దేశంలో ఓ పెద్ద రింగ్ ఆకాశంలో ఏర్పడితే అందరూ ఆశ్చర్యపడ్డారు. సృష్టిలో జరిగిన మహత్యం మొన్న మొన్నే. ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే, యేసు ప్రభు తాను వస్తున్నాడని సూచనలు ప్రకటిస్తూ ఉంటే, ఇన్ని సూచనలు, ఇన్ని వర్తమానాలు, ఇన్ని ప్రార్థనలు విని కూడా నువ్వు రక్షణ పొందకపోతే, మరు మనసు పొందకపోతే, దేవుని బిడ్డగా జీవించిన నిర్ణయం తీసుకోకపోతే, నేను అంటాను ఒకవేళ ఈ రాత్రే కనుక ప్రభు వచ్చేస్తే, ఒకవేళ ఈ రాత్రే యేసు ప్రభు చాలు ఇంతవరకు అవకాశం ఇచ్చాను వెళ్తాను అనుకుంటే, గుండె మెచ్చ వేసుకుని చెప్పగలవు నువ్వు ఎత్తబడతావా లేదంటే విడువబడతావో. చాలామంది ఇంకా రహస్య పాపాలు మెయింటైన్ చేస్తున్నారు హృదయాల్లో. హృదయాల్లో పాపాన్ని పెంచి పోషిస్తూ ఎవరు చూడలేదు కదా, ఎవరు నన్ను గమనించట్లేదు కదా అని ఆ పాపంలో ఉంటే, వాళ్ళు ఈ రాత్రి కొట్టుకుని నీ గుండె ఆగిపోతే, లేదా ప్రభు రెండోసారి వచ్చేస్తే ఎత్తబడిన గుంపులు ఉంటావా విడువబడిన గుంపులు ఉంటావా ఆలోచన చేయ. ప్రభు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు విసురుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని ఆత్మకార్యాలు చాలా స్పష్టంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఉద్యమం రగులుతూ ఉంది. ఇది కూడా ఒక నిదర్శనమే. పరిమళాలు వ్యాపిస్తున్న దేవుని సువార్త పరిమళాలు ఆ దేశం ఈ దేశం అని కాదు, ప్రతి ఖండము ప్రతి దేశము వినబడుతూనే ఉంది. ఇక జరగాల్సింది ఒక్కటే, నా ప్రియుడు తన ఉద్యానవనానికి వేయించేయబోతున్నాడు. గాడ్ ఈజ్ కమింగ్ వెరీ సూన్. ఆయన రాబోతున్న ఈ తరుణంలో నీవు నేను సిద్ధపడగలుగుతున్నావా? ప్రియులారా, బైబిల్ సెలవిస్తూ ఉంది, 10 మంది కన్యకలు దేవుని ఎదుర్కోవడానికి బయలుదేరారట. అయితే 5 దగ్గర పుష్కలంగా నూనె ఉంది, 5 దగ్గర ఏమి లేదు. అందరూ కన్యకలే, అందరూ కన్యకలే అని బైబిల్ సెలవిచ్చింది. అందరూ వరుణ్ ఎదుర్కోవాలనే వచ్చారు. అందరి దగ్గర దీపాలు ఉన్నాయి, అందరి దగ్గర నూనె ఉంది, అందరి దగ్గర ఒత్తే ఉంది, అందరూ నిద్రపోయారు, అందరికీ స్వరం వినబడింది. అక్కడ దాకా అన్ని కామన్గానే ఉన్నాయి. కానీ ఎక్కడ తేడా తెలిసిందంటే, కొంతమంది దగ్గర ఎక్కువ నూనె ఉంది. గట్టిగా చెప్పలు కొట్టి యేసు నామమున పరచండి హల్లెలూయా. The more you gather in God's presence, నువ్వు ఎంత ఎక్కువగా దేవుని సన్నిధిలో గ్యాదర్ చేసుకుంటావో దేవుని యొక్క ఆత్మశక్తి బలము నువ్వు పొందుకుంటావో. ఒకవేళ వరుడు ఆలస్యం చేసినా నువ్వు నిలబడ్డానికి ఆస్కారం ఉంది అనే వాస్తవాన్ని గుర్తించా. నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చే ప్రతిసారి, దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసే ప్రతి సమయము నీ ఆధ్యాత్మిక ఆ బుడ్డిలో నూనె నింపుకుంటూనే ఉన్నావు. హల్లెలూయా. కొంతమంది దగ్గర ఆ నూనె ఎలా లేదట, సమృద్ధిగా లేదు. ఎందుకోసం తెలుసా, వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వస్తున్నారు ఎక్కడికి, దేవుని మందిరం. సంవత్సరానికి ఒకసారి వచ్చి స్పూన్ వేసుకుంటే ఆ డబ్బా నిండుతుందా? ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం అవకాశం ఉన్న ప్రతిసారి దేవుని సన్నిధిలో కనబడుతున్నప్పుడు నీ బుడ్డెలో నూనె సమృద్ధిగా ఉంది. యేసుక్రీస్తు పర్వం ఎదుర్కోవడానికి అదే నీకు నాకు కావాల్సింది. అక్కడ దాకా అన్నీ ఒకటే ఉన్నాయి, అన్నీ సమానమే వాళ్ళకి వీళ్ళకి. బట్ దే హ్యావ్ అన్ ఎక్స్ట్రా ఆయిల్, వారి దగ్గర నూనె కాస్త ఎక్కువగా ఉంది. నీ నా జీవితంలో ద మోర్ లవ్, ద మోర్ పవర్, మోర్ టైమ్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. ఆ దినము సమీపించకొలది ఒకరినొకరు సమాజంగా కూడుకున్నాడు మానక. ఆ దినం సమీపించకూడదు ఒకరినొకరు పురుకొల్పుకోండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. ఏటెళ్ల కాలం నీ భౌతిక సంబంధమైన విషయాల కోసమే ఆలోచన, ఏటెళ్ల కాలం వాటికే గొడవలు, ఏటెళ్ల కాలం నీ జీవితం అంతా నీ భర్తతో అదే దెబ్బలాట, అది లేదు ఇది లేదనే ఆ దెబ్బలాటే. ఏ ప్రతి సందర్భంలో నీ భార్యకు నీకు ఈ ఇది లేదు, భౌతికంగా అది లేదనే ఆ దెబ్బలాట్లే తప్ప దేవుడి గురించి ఆలోచన ఒకటైనా ఉందా? దేవుని రాజ్య విస్తరణ పొందాలి, ఆయన తిరిగి రాబోతున్నాడు, మనం సిద్ధపడాలండి. రెండు మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం, రెండు ఇద్దరం కలిసి దేవుని మందిరానికి వెళ్దామని ఆ తోడ్పాటు, ఆ పురుకొల్పుతనం ప్రతి కుటుంబంలో ఉంటే ప్రతి కుటుంబం పరలోకంగా మార్చబడుతుంది. గట్టిగా చెప్పలు కొట్టి వేసాను మైంపడ్డా. హల్లెలూయా. నీ ఇబ్బందులు కష్టాలు దేవుడు తీరుస్తాడు, నూతన కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగించి తన మహిమ రాజ్యం కొరకు నేను సిద్ధపడతాడు. ఏ గార్డెన్ వాజ్ స్పాయిల్డ్ బై సిన్, పాపం ద్వారా మలినమైపోయిన ఏదను తోట. ఎ గార్డెన్ శాంక్టిఫైడ్ బై ది సబ్మిషన్ ప్రేయర్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడిన తోట. ఎ గార్డెన్ ఈజ్ అవైటింగ్ ఫర్ గాడ్ సెకండ్ కమింగ్, యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ కోసం తన్ను తాను సిద్ధపరుచుకుని ఆ పరిమళ వాసన వెదజల్లుతూ తనకిష్టమైన ఫలములన్నీ రెడీగా పెట్టుకుని చూస్తున్న సంఘము దేవుని తోట. ఈ మూడు విషయాలు మనం ఆలోచన చేసి మన హృదయాలు ప్రభు కోసం సిద్ధపరుద్దాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం.
2: ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీరు విన్నారు, దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరుతున్నాను. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీవించండి, భక్తి శ్రద్ధలతో ఈ ప్రార్థనలో పాల్గొనండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఎందుకోసమంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన గొప్పవాడు, నమ్మదగిన వాడు, గనుక మీ జీవితంలో అద్భుతాలు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు, అందరి బట్టి నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో నీకున్న ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రాలు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మా పట్ల నీకున్న ప్రణాళికలు కూడా అంతే ఉన్నతమైనవని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు, ఆ ఉన్నతమైన నీ ప్రణాళికలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. అపవాదిక ప్రతి తంత్రాన్ని, దురాత్మిక ప్రతి కార్యాన్ని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభు. నూతన కార్యములు మా ప్రియులు చూచినట్లు నీవే గొప్ప కార్యాలు జరిగించండి. ఎవరైతే అనారోగ్యంతున్నారో స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదల ప్రసాదించండి, నిరాశ నిస్పృహలో శాంతి సమాధానం లేక ఎవరైతే ఉన్నారో ఇప్పుడే నీ సమాధానపు ఆత్మ వారి మీద కృమరించమని వేడుకుంటున్నాను. శాపగ్రస్తమైన అనుభవాల్లో నరకప్రాయంగా మారిపోయిన కుటుంబాలను ఎవరైతే కలిగి ఉన్నారో యేసు నామములో వారిని ఆశీర్వాద పదను నడిపించమని కోరుతున్నాం ప్రభు. ఎవరైతే నీ సన్నిధి నుండి ఒక అద్భుతమైన మేలు కోసం ప్రార్థన చేస్తున్నారో, ఒక కార్యం జరగాలని పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారో యేసు నామములో వారి గొప్ప విజయాన్ని మీరు చేకూర్చండి. అన్ని విషయాల్లో మీరు తోడుగుండండి. నీ ప్రజల పక్షాన నీకున్న ప్రతి మంచి ఆలోచన బట్టి నీకు స్తోత్రాలు. ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రియులను ప్రత్యేక మీరు ఆశీర్వదించండి. కోట్లాది మంది నీ వాక్యాన్ని వినడానికి వారి ఇచ్చిన సహకారాన్ని మీరు గుర్తించి నూరంతల ప్రతిఫలం వరకు దయచేసి మనం మహిమపరచుకునండి. మేము ఎక్కడున్నా నీ మహిమార్థం వాడబడినట్లు మీరే సహాయం చేయండి. కుటుంబాలను ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. యవనస్తులను మీరే మార్చి నూతనమైన విధానాల్లో వారిని మీరే స్థిరపరచమని కోరుతున్నాను. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకునుచున్నాం తండ్రి, ఆమేన్.
3: మీ ప్రార్థన అవసరతలకు మరియు కానుకలు పంపుటకు మా చిరునామా జాన్ వెస్లీ అంతర్జాతీయ పరిచర్యలు 57-2-11 మల్లికార్జున నగర్ రాజమండ్రి, 5333105 మా ఫోన్ నంబర్లు 9000333555 మరియు 9618111888 మా వెబ్సైట్

కృపలు చేసి మనకు ప్రేమతో అనుగ్రహించిన దేవుడు మన నుండి ఆశించేది వెండి బంగారాలు, విలువైన నివాసాలు కాదు, విరిగి నలిగిన హృదయాలు మాత్రమే.

ప్రార్థన. ఆశ్చర్యకరుడు అయిన దేవా, నీ నామస్మరణలో నాకు ఆనందాన్ని కలుగజేసి నా ఆవేదనలన్నింటినీ నాట్యముగా మార్చావు. ఈ నాలుగవ కేసెట్ వింటున్న వారిని కూడా వారి సమస్యలను తీర్చి, వారిని ఆశీర్వదించి, రోగాలలో నుంచి విడిపించి, ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన శక్తితో నీవు ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్.

యేసు దేవుడు పశుల పాకలో వెలిశాడు. వెలుగు అవతరించింది. కాపరులను, జ్ఞానులను, పండితులను, పామరులను యేసు పుట్టుక ఆకర్షించింది. క్రిస్మస్ దీవెన సార్వత్రికం. క్రిస్మస్ ఆనందాన్ని దేవదూతలు పంచుకున్నారు. స్తుతి సంగీతం వెల్లువగా ప్రవహించింది. మహోన్నతునికి సర్వోన్నతునికి మహిమ.

మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.

తండ్రి, వీరు చేయునదేదో వీరిరుగరు, వీరిని క్షమించుము, వీరిని క్షమించుము.

ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన యేసయ్య, నీవు గత 25 సంవత్సరాలు ఈ హోసన్నా మినిస్ట్రీస్ని జయప్రదముగా నడిపించినందుకు నీకు మా కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాము. నీ దీర్ఘశాంతమే మమ్ములను నీ సేవలో ఇంతవరకు కొనసాగేటట్లు చేసింది. నీ పేరట మేము చేస్తున్న ఈ పరిచర్యను నీవు మరిచిపోవుటకు అన్యాయస్థుడైన దేవుడవు కావు అని మరోసారి రుజువు చేసుకున్నావు. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు. మమ్మును, మా ద్వారా మిమ్ములను వెంబడిస్తున్న వారిని నిన్ను ముఖాముఖిగా చూసే భాగ్యాన్ని ప్రసాదించమని హృదయపూర్వకముగా కోరుకొనుచున్నాను తండ్రి. ఆమే, ఆమే. ఈ రజతోత్సవ సందర్భముగా మీకు శుభాభివందనాలు అందిస్తున్నది మీ యేసన్నారు.

దేవుని తేజోమహిమ నిలిచే రమ్యమైన స్థలం దైవ మందిరం. ఆ మందిరావరణలో స్వస్థత, నెమ్మది, ఆదరణ, సంతోషం, విజయం, సమృద్ధిగా దొరుకుతాయి.

ఆశ్చర్యకరుడు అయిన దేవా, నీ నామస్మరణలో నాకు ఆనందాన్ని కలుగజేసి నా ఆవేదనలన్నిటినీ నాట్యముగా మార్చావు. ఈ నాలుగవ కేసెట్ వింటున్న వారిని కూడా వారి సమస్యలను తీర్చి, వారిని ఆశీర్వదించి, రోగాలలో నుంచి విడిపించి, ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన శక్తితో నీవు ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్.

మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తున్నా చెల్లించిన గొప్ప దేవా, ఈ క్యాసెట్ చేసే తలంపు మాకు ఇచ్చినందుకు నీ పాదములకు వేలాది స్తుతులాలు చెల్లించుకుంటున్నాం. ఈ క్యాసెట్లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. ఈ పాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి బలపరచండి. ఈ పాటలు పలు ప్రాంతాలలో వెళ్ళి పాటలు ఆశీర్వదించే విధంగా చేస్తారని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.

0: ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నేను నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీ మధ్యకు వచ్చి ఉన్నాను. మాది గుంటూరు జిల్లా, ఇప్పుడు విభాగించబడి పల్నాడు జిల్లాగా ఉన్నటువంటి జిల్లాలో గురజాల అనేటువంటి ప్రాంతంలో నేను సేవ చేస్తున్నాను. దేవుడు నన్ను ప్రేమించి నాకు ఒక రెండు సంఘాలు అనుగ్రహించాడు. దేవుడు నన్ను ఆశీర్వదించి నాకు ఒక కుమారుని అనుగ్రహించాడు. ఇవాళ పాస్టర్ బర్నబాస్గా ఉన్నటువంటి నేను ఓ 30 సంవత్సరాల క్రితం నా జీవితాన్ని మీకు నేను పరిచయం చేయటానికి ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. ఇంచుమించు చాలామందికి తెలుసు, నేను యూట్యూబ్లో నన్ను చూస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, సాక్ష్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామానికి స్తోత్రం. నీ సాక్షిగా నేను నిలబడి ఉండగా ఈ సాన్నిధ్యంలో నాయన నీ నామం మా ఘనత వచ్చినట్లు మీరు మాట్లాడండి. నీకు ఈ సమస్త మహిమ ఘనత ప్రభావములను చెల్లించుకోమని యేసుక్రీస్తు నామన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం మా స్వస్థలం. ఈ తెనాలి పట్టణంలో చెంచుపేట ఇందిరానగర్ కాలనీ అనే ప్రాంతంలో మేము నివసించేవాళ్ళం. కులరీత్యా మేము ఎస్టీ గిరిజనం. మా కులంలో చాలా మూఢమైన సాంప్రదాయాలు, అనాగరికమైన ఆచారాలు మాకు ఆచారంగా వస్తూ ఉండేవి. మా కులంలోకి మా కుటుంబం ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే మా తాతగారు, ఆయన పేరు గోపాలం, మాంత్రిక విద్యలో క్షుద్ర విద్యలలో పేరు మోసినటువంటి వాడు ఆయన. ఆ దినాల్లో మా తాతగారు భూతవైద్యం చేస్తూ ఉండేవారు. భూతవైద్యం అంటే ఏమి చేస్తారు అంటే, మా తాతగారు చేసేటువంటి 4 పనులు. ఒక పని దెయ్యాలు పట్టిన వాళ్ళకి వెళ్ళగొడతాం, 2వ పని తాయిత్తులు కడతాం, 3వ పని చేతబడి చేసిన వాళ్ళకి బాగు చేయటం, 4వ పని ఈయన కూడా మరిన్ని డబ్బులు ఇస్తే ఎవరికైనా సరే చెరు పనగా చేతబడి చేయటం, ఇలాంటి పనులు మా తాతగారు చేస్తూ ఉండేవాడు. అప్పుడు నా వయసు 13 సంవత్సరాలు. నా పేరు భద్రయ్య, దేవుడిని ఎరగక మునుపు. మా తల్లిగారి పేరు అంజమ్మ గారు, మా నాన్న పేరు కోటయ్య గారు. మేము 4 మగపిల్లలం, నేను 2వ వాడిని. మా తాతగారికి భూత వైద్య విద్యంలో ఆరితేరినటువంటి వ్యక్తి. అయితే ఆయన వయసు పైబడి కళ్ళు కనిపించని పరిస్థితికి వచ్చాడు. అప్పుడు మా కుటుంబస్తులందరినీ కూడా ఒక సలహా అడిగాడు. మా నా వయసు అయితే అయిపోవస్తుంది, మరి నా తర్వాత దీన్ని ఎవరు చేయగలరు, ఈ బాధ్యత నేను ఎవరికైనా అప్పగించాలనుకుంటున్నాను అని మా తాతగారు మా కుటుంబ సభ్యులను అడిగినప్పుడు, మా కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లలు చదువుకుంటున్నారు, ఇలాంటి మాయలు మంత్రాలు భూత వైద్యాలు ఈ రోజుల్లో ఎవరు నమ్మరు, దయచేసి పిల్లలకేమి నేర్పబాకమని చెప్పారు. అయినా మా తాతగారికి మనసులో ఏదో ఒక విధంగా ఎవరికో ఒకరికి నేర్పాలి అన్న తృష్ణ ఉండేది ఆయనలో. మా తాతగారికి మనమళ్ళ వరసం అయ్యేవాళ్ళం మేము 9 మంది దాకున్నాం. మా అందరిని కూడా పరిశీలన చేసి మా యొక్క రేఖలు చూసి, జ్యోతిష్కుని చూసి, ఎవడికి నేర్పితే ప్రయోజకుడు గట్టి భూత వైద్యుడు కాగలుగుతాడు అని ఆయన తను ఆలోచన చేసి తను ఒక నిర్ణయానికి వచ్చాడు. మా తాతగారు అంజనం వేసి చూశాడంటే దానికి తిరగలేదు, ఆయన మనవడిగా నాకు ఆ విషయం తెలుసు. కానీ మా తాతగారు మా అందరిలో కూడా ఆయన ఎంచుకున్న వ్యక్తిని నేనే కావటం గొప్ప విశేషం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మా తాతయ్య అనుకున్నాడు నా యొక్క జాతకం ప్రకారం నేను గొప్ప భూత వైద్యుడిని అవుతాను, తాంత్రిక విద్యలో మాంత్రిక విద్యలో ఆరితేరిన వాడినిగా చేయాలని తను నా మీద విశ్వాసం ఉంచి, నా మీద నమ్మకం ఉంచి తను ఏర్పాటు చేసుకున్నాడు నన్ను. కానీ మనుషుల ఆలోచనలు వ్యర్థపరచగలిగిన ఆయన, ఆకాశం అందున్న ఒక దేవుడు ఉన్నాడు, ఆయనకి అసాధ్యమైనది ఏదియో లేదని వాక్యం చెప్తుంది. మా తాత నన్ను భూత వైద్యుల్లో చూడాలనుకున్నాడు, దేవుడు నన్ను ఒక సేవకుడిగా తీర్చాలనుకున్నాడు. ఈరోజు నేను సేవకుడిగానే ఉండిపోయాను, మా తాతగన్న కలలో కలగానే మిగిలిపోయాయి. మా తాతయ్య గారు ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి రాగానే, నేను అప్పుడు 6వ తరగతి చదువుతున్నాను, స్కూల్ నుంచి ఇంటికి రాగానే నాతో ఇలా మాట్లాడాడు, చూడు నాన్న నీకు స్కూల్లో టీచర్ గారు పాఠాలు చెప్పినట్టుగా నేను కూడా నీకు కొన్ని పాఠాలు నేర్పుతాను, నేర్చుకో, నేర్చుకున్నాక ఆ పాఠాలు నాకు అప్పగించు, ఇంట్లో ఎవరికి చెప్పొద్దు, అందుకు నీకు నేను కృప ఇస్తానన్నాడు. చిన్నవాడిని కాబట్టి మా తాత మాటలు నమ్మి ప్రతిరోజు కూడా మా తాతయ్య తను మలయాళంలో నేర్చుకున్న క్షుద్ర మంత్రాలండి, మామూలు మంత్రాలు కావు, బ్రాహ్మణ మంత్రాలు అంతకంటే కావు, క్షుద్ర విద్యలను నాకు నేర్పించాడు. ప్రతిరోజు కూడా ఒక పేపర్ మీద నేను రాసుకొని చక్కగా చదివి మా తాతయ్య గారికి అప్పగించేవాడిని. తను మాటిచ్చిన ప్రకారం నాకు ఒక రూపాయి ఇస్తూ ఉండేవాడు. మా ఇంట్లో ఎవరికి తెలియదు ఈ విషయం. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ నాలో అనేకమైన మార్పులు రావటం ప్రారంభించాయి. నాకు నేను దేవుడిగా భావించటం, ఎదుటివాడిని చూస్తే మా తాత నాకు చేతబడి నేర్పాడు కదా, నేను ఏదైనా చేయగలను, ఎదుటి మనిషిని చంపగలను అన్న స్వభావం నాలో రావటం ప్రారంభించింది. మా తాతయ్య గారితో ఇదే విషయం నేను పంచుకున్నప్పుడు మా తాతయ్య అన్నాడు, ఇంత చిన్న వయసులోనే ఇలాంటి బుద్ధి, ఇలాంటి మనసు, ఇలాంటి ఆలోచన నీకు వస్తుందంటే నువ్వు మాత్రం పెద్ద మాంత్రికుడు అవుతావని చాలా సంతోషించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మా లెక్కల టీచర్ గారికి నా చదువులో మార్పులు చూసి, నా ప్రవర్తనలో ఉన్నటువంటి మార్పును బట్టి ఆవిడ నన్ను పిలిచి, ఎరా నువ్వేందో వచ్చిన కానీ చొకలా కూర్చొని చదువుతున్నావు, ఒకసారి నీ బుక్స్ ఎత్తురా అంది. నా బుక్స్ తీసుకెళ్ళి ఇచ్చాను, ఆ బుక్స్ల పాటు నేను నేర్చుకునే తాంత్రిక మాంత్రిక విద్యల పుస్తకం కూడా ఆమెకి ఇచ్చాను. ఆమె చూసిన ఆవిడ నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయింది. అప్పుడు ఆవిడ అంటుంది, అసలు మీరు ఏం చేస్తారా అంది. నా పక్కన నా స్నేహితుడు అన్నాడు, వాళ్ళు భూత వైదికాలు చేస్తారండి అని చెప్పాడు. చెప్పేసరికి టీచర్ గారికి భయం వచ్చింది. భయం వచ్చి ఒకనాడు అన్న చెప్పలేదేరా, మేము భూత వైదికాలు చేసేవాళ్ళమని నేను అనవసరంగా ఎన్నిసార్లు కొట్టాను నేను అంది. హెడ్ మాస్టర్ గారు తీసుకొచ్చి అప్పచెప్పింది, ఈడేదో కొంచెం తేడాగా ఉందండి చూడండి అని. హెడ్ మాస్టర్ గారు మీ తల్లిదండ్రులను తీసుకురావాలి అన్నాడు. తెల్లరపాటికి మా నాన్న తీసుకొని వెళ్ళాను నేను. మా నాన్న అడిగాడు పంతులు గారు, మీరు మీ బాబుని స్కూల్కి పంపుతున్నారు కానీ వాడు ఏం నేర్చుకుంటున్నాడో మీకు తెలుసా అన్నాడు. తెలియదండి అంటే పుస్తకం చూపించాడు. మా నాన్నకు అర్థమైంది, మా ఇంట్లో ముసలాయన చేయాల్సిన పని అంతా చేశాడండి. అయ్యా పిల్లోడికి తెలియదు, మేము వాడికి చెప్పుకుంటాం, దయచేసి వాడిని ఏమనబాకండి అన్నాడు. భలే వాడే ఊరుకోవయ్యా, ఎలాంటి వాడికన్నా చదువు నేర్పుతాం కానీ ఇట్లా భూత వైదికలు చేసేవాడికి ఎవడు చెబుతాడు చదువు. వాడు ఆ పుస్తకంలో శాతపడి ఎట్ట చెయ్యాలో రాసిపెట్టాడు. వాడిని నేనే గనక గట్టికి కొడితే అలాంటిది నాకేమన్నా చేస్తే మేమేం కావాలా, అసలు మీ గురించి తెలియక మేము ఈ బళ్ళో చేర్చుకున్నాం, మీ కుటుంబమే అలాంటిదంట, వద్దులేనా ఆయన మీకు ఒక దండం, ఈ స్కూల్, ఈ ఊళ్ళో చాలా స్కూల్ ఉండి ఎక్కడైనా చేర్చుకోమని చెప్పి అర్జెంటుగా 6వ తరగతి టీసీ ఇచ్చి పంపించేశాడండి. అలా నా చదువు 6వ తరగతితోనే అంతమైపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా చదువు అదేనండి. హల్లెలూయా. ఇంటికి వచ్చాం, పంచాయతీ పెట్టారు, ఏరా ఎందుకు నేర్చుకున్నావు అని. నేను మనకు తరతరాల నుంచి వస్తుంది, ఈ తరంలో నాకు వస్తే తప్పేంటి అన్నాను. పరుమూసుకో, నువ్వు ముసలోడు కలిసి ఇలాంటి పనులు చేస్తారా అని చెప్పి కోపడ్డారు. మా తాతయ్య గారు అన్నాడు, మీ కోపం వస్తే నన్ను ఒక దెబ్బ కొట్టండి కానీ వాడు జోలికి పోవాకండి అమ్మాయి. వాడికి నేను అన్నీ నేర్పాను, చిన్నవాడు వయసులో ఏమన్నా చేస్తే మీ ఇష్టం అన్నాడు. అనేసరికి మా ఇంట్లో వాళ్ళకి భయం వేసింది, మా అమ్మకి ఈడు మాకే శాతపడి చేస్తాడంట, ఇంట్లో ఉంది కంట్లో పుల్లని. వాళ్ళు ఆలోచన చేసి, నీ కర్మ ఎట్టుంటే అట నీ బతుకు తెల్లారిద్ది, వద్దని అనుకున్నావు నువ్వు ఇటు చేసావని చెప్పి నా తల్లి నన్ను తిట్టి, నీ నొసట్రా తెల్ల ఉంటాడు, నీ బతుకట్ట తెల్లాడిద్దని వదిలేసింది. అంతకుముందు దొంగచాటుగా నేర్చుకున్నా కానీ ఇప్పుడు మా తాతయ్య గారితో కలిసి క్షుద్ర మాంత్రిక విద్యలు డైరెక్ట్గా నేర్చుకోవటం ప్రారంభించాను. ప్రారంభించటం కాదు, మా తాతయ్యతో కలిసి అనేకమైన పనులు నేను చేశాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నేను చెప్తున్నాను మీరు వింటున్నారు, కొంత అనుమానం ఉంటుంది నిజంగా చేశారంటావా, అది ఎలా, ఏం చేస్తారు? అసలు భౌత వైద్యం అంటే ఎలా ఉంటుంది? మాంత్రిక విద్యలు అంటే ఎలా ఉంటాయి? ఏ నేర్చుకుంటారా? ఏంది ప్రియమైన దేవుని పిల్లలారా, నేను వదిలేసింది ఎవరికి నేర్పాలని నేను అనుకోవట్లేదు. మేము చేసినట్లో ఒకటి రెండు విషయాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ప్రతి ఆదివారం మా దగ్గర కొన్ని వందల మంది సంఖ్యలో ప్రజలు వచ్చేవాళ్ళు. దేనికంటే పెట్టిపోయిన గొడ్డుపోయిన అనుకున్నది జరగకపోయిన మా దగ్గర వచ్చి అడిగేవాళ్ళు. చాలామందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. వాటిలో ఇంట్లో ఒంట్లో బాగోలేదండి, నాలుగు మందులు మింగినా తగ్గలేదు, వీళ్ళకి వచ్చి మొట్టమొదటి అనుమానం ఏంటో తెలుసా? మాకెవడో శాతబడి చేశాడు. ఈ శాతబడి పిచ్చోళ్ళు చేస్తున్నట్టు ఉంటారు దేశంలో. రెండో అనుమానం ఏంటంటే, మాకు తెలియదమ్మా, ఆ గొంతులో ఎవరో ఒక ఆమె చచ్చిపోయిందంట, మేము చీకటి పొద్దు మాటలు అట్లా వెళ్ళి ఇలా వచ్చాం, వచ్చిన కాడి నుంచి అస్సలు ఒంట్లో బాగలేదు, ఇప్పుడు వీళ్ళకేం పట్టింది? దయ్యం పట్టింది. ఇట్లాంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. మూడోది ఏంటంటే, వచ్చే ధరలో మేము చూసుకోలేదయ్యా, కమానం కాలు తీసి చూసేసరికి కాలు కింద రెండు మిరపకాయలను ఒక నిమ్మకాయ ఉంది, అది తొక్కిన కాడి నుంచి ఒంట్లో అస్సలు ఏమి లేదులే. ఇట్లాంటి అనుమాన వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. మా దగ్గరికి వచ్చి ప్రజలు మేము ఏం చేసేవాళ్ళం, ఎట్ట చీట్ చేసేవాళ్ళం, ఎట్ట మోసగించేవాళ్ళం చెప్తుందనమాట. అయ్యా మాకు ఇంట్లో ఒంట్లో ఏం బాగుండట్లేదు రెండు నెలల నుంచి, మాకేదో కొంచెం అనుమానంగా ఉంది. ఏంటి నీ అనుమానం? ఏం లేదు, ఎవరన్నా చేతపడి చేశారేమోనని. మేమనే వాళ్ళం, పా నీకెవరు చేస్తారు చేతపడి అనేవాళ్ళు. కాదయ్యా, భలేవాడు మా ఇంటికి ఎదురోడే చేశాడు మాకు, బల్ల గుద్ది చెప్పేవాళ్ళు మా ఇంటికి ఎదురోడు. కొంతమంది ఏమన్నా మా కోళ్ళ మన నా మీద తగాది పెట్టుకొని, అది అంది నీ ఎవరం తెలుస్తా నుండు అంది. అది ఆ మాట అన్న కాడి నుంచి నాకు అసలే ఒంట్లో బాగుండట్లేదయ్యా అని కొంతమంది అనేవాడు. ఇంటి పక్కోడు చేశాడు, ఇంటికి ఎదురోడు చేశాడు, మా కోళ్ళ చేసింది, మల్లుడు చేపించాడు, ఇట్లా చెప్పుకొచ్చేవాళ్ళు. నిజానికి మా దగ్గరికి వచ్చేవాళ్ళు, నిజానికి వాళ్ళకి ఇంట్లో ఉంది ఒంట్లో ఉంది చెప్పాల్సింది మేమా వాళ్ళ? మేం చెప్పాలి కదా, మమ్మల్ని చెప్పనిచ్చేవాళ్ళు కాదు వీళ్ళు, వాళ్ళే చెప్పేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో విషయం. మరి చేతికి జుట్టు పట్టియటం అంటే ఇదే కదండి. మేమేం చేసేవాళ్ళం అంటే, చూడు నీకు ఏం చేశారో, ఎలా వచ్చిందో, నువ్వు తొక్కుట వల్ల వచ్చిందో, శాతపడి చేశారో, లేకపోతే ఏమైనా దెయ్యం పట్టిందో, ఏదన్నా కానీ రేపు రాత్రి 12 గంటలకు రా, నీ కళ్ళకు చూపిస్తామనేవాళ్ళు. ఏం చూపిస్తారయ్యా కళ్ళకని అడిగేవాళ్ళు. నీ ఒంట్లో ఉంటే, నీ ఒంట్లో ఏదుందో, నీ ఇంట్లో ఏదుందో అదే నీకు చూపిస్తామని చెప్పేవాడు. చెప్పేసరికి అట్లానా నిజంగా కనపడిద్దా, ఏ చూసే ధైర్యం లేదా అనేవాడు. లేదయ్యా అలాంటిదేం లేదు, ఒక్కదాన్నే కదా, అంత బాగానే ఉంది, కానీ రాత్రి 12 గంటలకి అంటున్నావయ్యా, ఆ టైంలో ఎందుకయ్యా సంతకాడు చూపించరాదయ్యా, ఒంట్లో 10 గంటలకే వచ్చి కూర్చునేవాళ్ళు. ఇదిగో కూర్చున్నవాళ్ళు మేము అనిగేవాళ్ళం, ఎవరికి మీలో బాగోలేదు, నాకేనా, నువ్వు లేచిరా, లేచి వచ్చేవాళ్ళు. ఏంటయ్యా ఇక్కడ ఒక పవిత్రమైన పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో నీకు నచ్చిన దేవుని తెలుసుకొని ఒక పేపర్ చించమనేవాడు, ఒక పేపర్ చించేవాళ్ళు. ఈ పేపర్ని నుప్పుల మీద ఇలా పట్టుకోమనేవాడు. ఆ పేపర్ నుప్పుల మీద ఇలా పట్టుకోగానే ఏం జరిగేదో తెలుసా? అప్పటికప్పటికే అక్కడికక్కడికే ఆ పేపర్లో ఒక భయంకరమైన ఆకారం, చిప్పిరి చిప్పిరి జుట్టు, పొడవాటి కొమ్ములు, ఇంత తడలపు నాలుగు కలిగిన ఒక భయంకరమైన రూపం కనిపించేది. దాన్ని పట్టుకున్న వాళ్ళు గడగడగడగడగడగడ మునిగిపోయేవాళ్ళు అన్నమాట. ఏందయ్యా ఇది ఎంత భయంకరంగా ఉందంటే, మా తాత నేను అనేవాళ్ళం, తాత పట్టాల్సింది గట్టిదే పట్టింది, కానీ 2 నెలలుగానే ఎక్కువ బతకరీళ్ళు అని చెప్పేవాడు. ఆ మాట ఏనగానే వాళ్ళు అక్కడే పడిపోయి గిజగిజగిజి తన్నకులాడేవాళ్ళు అన్నమాట బతికుండు. కానీ అమ్మ నేను 2 నెలలుగానే ఎక్కువ బతకను, నా పిల్లలు ఏం కావాలా, నా మనవాళ్ళు ఏం కావాలా, నా కుటుంబం ఏం, అయ్యా నన్ను బతికించండి, నిన్ను బతికించాలంటే కనీసం 5,000 అవుతాయి, అప్పుడు కానీ నువ్వు బతుకుతావు అని చెప్పేవాడు. తల తాకట్టు పెట్టైనా 5,000 తెస్తామయ్యాన్ని తెల్లార పడక తెలిసి 5,000 రూపాయలు కట్టమని ఎదురు పెట్టేవాడు. ప్రియమైన దేవుని పిల్లలారు, ఇలాంటి పనులు చేసేవాళ్ళం మేము. నిజానికి ఇప్పుడు మనకు అవసరమైంది ఏంటంటే, ఆ పేపర్లోకి ఆ దెయ్యం బొమ్మ ఎలా వచ్చింది అది తెలిస్తే అసలు విషయం బయటపడుతుంది. ప్రియమైన దేవుని, 30 సంవత్సరాల క్రితం ఇంత టెక్నాలజీ లేదు ఆ దినాల్లో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మా తాత ఏం చేసాడు, ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ నీళ్ళతో ఒక తెల్లని పుస్తకం మీద కొన్ని బొమ్మలు గీసేవాడు, నేను కూడా గీసేవాడిని. నిమ్మరసంతో రాసిన వైట్ పేపర్ మీద ఏదైనా రాస్తే కాసేపటికి కనపడదు, కానీ దానికి ఉన్న గుణం ఏంటంటే నొప్పుల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే వేడి గల ప్రదేశానికి మనం రాసిందైనా గీసిందైనా పేపర్ చేరినప్పుడు, దాంట్లో మనం రాసింది ఉద్భవించే గుణం ఈ నిమ్మరసానికి ఉంది. దీన్ని ఇంద్రజాలితనం అంటారు. మాకు తెలిసినటువంటి ఇంద్రజాల విద్యలను మాంత్రిక విద్యలుగా నమ్మించి ప్రజల దగ్గర మేము ఏం చేసేవాళ్ళం అంటే డబ్బులు వేల కొలది వసూలు చేసేవాళ్ళం. ఒక్కడు కూడా ఆలోచించేవాడు కాదు, దాంట్లో బొమ్మ ఎలా వస్తుంది, అమ్మ నాకు ఎంత లావు పెట్టింది అంత లావు పెట్టింది అని నమ్మి డబ్బులు ఇచ్చేవాళ్ళే కానీ అసలు ఈ చేసేది వట్టిదాన్ని నిజమా అబద్ధమా అని ఒక్కడు కూడా ఆలోచించేవాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు మా దగ్గరికి వందల మంది వచ్చేవాళ్ళు. మా గురించి చుట్టుపక్కల ఏం చెప్పుకునేవాళ్ళు అంటే పలానా బిడ్డ పోయినా గొడ్డు పోయినా అనుకున్న జరగకపోయినా పలానా చాటకి వెళ్ళాలరా, వాళ్ళు గోట్లో చూపిస్తారు, కోడిగుడ్లో చూపిస్తారు, అద్దంలో చూపిస్తారు, తమలపాకులో చూపిస్తారు, పేపర్లో చూపిస్తారని చుట్టుపక్కల నుంచి జనం గుట్లు గుట్లుగా మా దగ్గరికి వచ్చేవాళ్ళు. చాలా సంపాదించేవాళ్ళం ఆ దినాల్లో. ఇట్లా సంపాదిస్తూ బతికేవాళ్ళం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము చేసే దాంట్లో యథార్థత లేదు, మేము జీవించే జీవితంలో మోసంతో కూడిన జీవితాన్ని మేము జీవించాం, అయినా మా దగ్గరికి వందలకు వందల ప్రజలు వచ్చేవాళ్ళు. ఇంకొక విషయాన్ని చెప్తాను, మేము చేసిన వాటిలో ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియమైన దేవుని పిల్లలారే, తాయిత్తులు కట్టేవాళ్ళం. ఈ తాయిత్తులు అందరూ ఎలా కడతారో మాకు తెలియదు, కానీ మేము కట్టిన విధానం చెప్తాం. ఎందుకంటే మేము మామూలు పూజారులం కాదు, మేము సాధారణంగా ఉండేవాళ్ళం కాదు, క్షుద్ర మాంత్రికులం కాబట్టి మా పనులు మేము చెప్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మా దగ్గర రెండు రకాల తాయిత్తులు ఉండేవి. ఒక తాయిత్తు ఏంటంటే మీకు చెప్తున్నాను, నేను చెప్పే మాత్రం మీరు వినటానికే కానీ ప్రయోగాలు చేయటానికి మాత్రం కాదు. దయచేసి ఎవరు కూడా ఎలాంటి ప్రయోగాలు చేయకండి, ఎందుకంటే ఈ మధ్య నేను ఇలాగే సాక్ష్యం చెప్పొస్తే ముసలావిడంట ఏడో తాయిత్తులో పలాంది ఉందని చెప్పాడని తాయిత్తు కోసం ఊరంతా తిరిగిందంట. అలాంటి పనులు చేయకండి, లేని ఫోన్ సైతాలను తెచ్చి తగిలించుకోబాకండి. ఒక తాయిత్తును కనుక పగలగొట్టి చూస్తే దాంట్లో ఎంత రేఖ కనపడుతుంది, దాన్ని మన హిందూ సహోదరులు రక్షరేఖ అంటారు. ఈ రక్షరేఖ మీద కొన్ని అక్షరాలు ఉంటాయి, వాటిని బీజాక్షరాలు అంటారు. మేమేం చేసేవాళ్ళం అంటే ఒక్కొక్క తాయిత్తులో 100 నుంచి 200 దెయ్యాలను ఇమిడ్చి ఉంచేవాళ్ళం. దేంట్లోనంటే తాయిత్తులో దెయ్యాలు పడతాయా, పందుల్లోకి 8,000 దెయ్యాలు పోయినాయండి, 2,000 దెయ్యాలు వెళ్ళినాయి. ఒక సైతాన్ అంటది, నా పేరు శాన, మేమో అనేకులము. ఒక ఇంట్లో ఒక అపవిత్రాత్మ దూరంగా వెళ్ళిపోయి దానికి తోడు మళ్ళీ 7 దెయ్యాలను తీసుకొచ్చి ఆ ఇంట్లో పీటిందని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ పెట్టేవాళ్ళం. ఒకళ్ళు వచ్చేవాళ్ళు మా దగ్గరికి, అయ్యా మాకు బాగలేదయ్యా, అస్సలేం బాగలేదయ్యా అంటే ఈ తాయిత్తు ఇచ్చేవాళ్ళం, 50 రూపాయలు తీసుకో, ఒకటి 100 రూపాయలు, ఒకటి 50 రూపాయలు. ముందు ఫస్ట్ 50 రూపాయలు ఇచ్చేవాళ్ళం, 50 రూపాయలు కట్టించుకొని వెళ్ళేవాళ్ళు. ఒక్క దెయ్యం పట్టిందని వాళ్ళు మా దగ్గరికి వచ్చి మేము వాళ్ళకు తోడేని పంపిస్తున్నాము, ఏందండి మీకు లెక్కలు కూడా రావా, 200 మీకు నాకు చాలా దూరం ఉందిగా, మీరు నవ్వేది అర్థం కావట్లే, మాట్లాడేది అర్థం కావట్లే, ఏసు రక్తమే జయం. తెల్లర పెట్టుకు వచ్చేవాళ్ళు, అయ్యా నువ్వు ఏమంట కట్టావు కానీ మాకు అస్సలు బాగలేదయ్యా, మీకు తగ్గదని మాకు తెలుసు అనేవాళ్ళం. మేము తెలుసా, మరి ఎట్లా తగ్గిద్ది అయ్యా, ఇది తగ్గాలంటే నల్లకోడి కావాలనేవాడు. నల్లకోడా, నల్లకోడి మాకు ఇప్పటికిప్పటికీ ఆనించి మా దగ్గర ఉంది కొనుక్కో, ఎంత 500 అంత రేటా, మరి దేవుడు కోరిక రేటు ఎక్కువే ఉంటుంది అని చెప్పేవాళ్ళు. సరేలే అయ్యా అని చెప్పి ఒక 500 ఇచ్చేవాళ్ళు. 500 ఇస్తే మా కోడిని వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. వెంటనే మేము అడిగేవాళ్ళం, బాగు చేయాలిగా మా కోడిని మాకు ఇచ్చేయని. అప్పటికప్పటికే మళ్ళీ కోడిని ఇచ్చేసాడు. కోడి వెనక భాగంలో ఒక ఏకను గట్టిగా బీకి ఆ బ్లడ్ని వాళ్ళకి మొహం మీద ఎలా పెట్టి తూర్పు తిరిగి దండం పెట్టనేవాడు. దేనికి పెట్టాలయ్యా అంటే వెనక ఏం జరిగినా పట్టించుకోబాక అని చెప్పేవాడు. సరే నేను వాళ్ళు తూర్పు తిరిగి దండం పెడతాం ముట్లేవాళ్ళు. మా దగ్గర ఇంత పొడుగు తాటి బెత్తం ఉండేది, ఎందుకో తెలుసా, అట్లా వచ్చిన వాళ్ళ బాత్తానికి వెనక పట్టించి 3 దెబ్బలు, మా బలం ఎంత ఉంటే అంత పెట్టి గట్టిగా 3 పీకులు పీకేవాళ్ళం. 4వ దెబ్బకి అడిగేవాళ్ళం, ఉందా అని అడిగేవాళ్ళం. అయ్యో లేదయ్యా, దయ్యం పోయింది అయ్యా అనేవాళ్ళు, దయ్యం పోయింది అయ్యా అనేవాళ్ళు 4వ దెబ్బకి. అనేసరికి ఇక ఇంక పోయినట్టేలే పో అని చెప్పి మెళ్ళలో తాగితే తెంచి అవతలు పడిచేవాళ్ళం. ప్రియమైన దేవుని పిల్లలారా, 500కి 500 పోయే కొనుక్కున్న కోడి పోయేది, మళ్ళీ ఈ పెనకాల 3 దెబ్బలు. ఈ తన్నులు తినటానికి కడప నుంచి, కర్నూలు నుంచి, అనంతపురం నుంచి బస్సుల మీద వచ్చేవాళ్ళు మా దగ్గరికి భక్తులు.
1: ఏమనేవాళ్ళు తెలుసా, మీ చెయ్యి అలా తగిలితే చాలయ్యా మాకున్నవన్నీ పోతాయి స్వామి. నేనంట స్వామినంట, మా తాత ఏమో పెద్ద స్వామి, నేనేమో చిన్న స్వామి, లేకపోతే ఆయన పెద్ద గురువు, నేనేమో బుడ్డ గురువు. ఈ గురువులు చేసే పనులు తెలిస్తే మా ఈపులు ఎప్పుడూ బగలగొట్టేవాళ్ళు. ప్రియమైన దేవుని పెళ్ళారా ఇలా చేసేవాళ్ళు, తన్నులు తినిపోయేవాళ్ళు. అంత నమ్మకం మేమంటే, మేము చేసే యదవ పనులైనా వాళ్ళు మమ్మల్ని గట్టిగా నమ్మేవాళ్ళు. ఇంకొకటి రెండో విధమైన తాయితీ ఏంటంటే, పూర్వకాలంలో దెయ్యం పట్టిన వాళ్ళకి పంది పెంట పొగయిండ్రా అంటారు. రానున్న కాలంలో దాన్ని ఒప్పుకోవట్లేదు. అందుకని మేము ఏం చేసేవాళ్ళం అంటే, పంది పెంటని, పచ్చి పంది పెంటని తీసుకొచ్చి కాల్చి పొడి చేసి బూడి చేసి ఆడ పోసేవాళ్ళం. తాయితులు శుభ్రంగా వాళ్ళు తీసుకొని అత్తుకొని మెళ్ళలో కట్టుకునేవాళ్ళు. కొంతమంది అయితే ఆ పొడిని ఆ పరిని అది విభూది అనుకుని, పాపం వాళ్ళకి తెలియదండి, ఆ పరిని మింగేసేవాళ్ళు అన్నమాట. పంది పెంటని స్పష్టంగా వాళ్ళకి తినిపించేవాళ్ళం మేము దగ్గర చేరి. మన నేనేవాడిని, తాత తాత వాళ్ళు ఎంత పని చేస్తున్నారంటే, మా తాతను డే ఎర్రబాకు, వాళ్ళు మింగితే మనకెందుకు, పూసుకుంటే మనకెందుకు, రాసుకుంటే మనకెందుకు, నువ్వేం మాట్లాడబాకు అనేవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పరిని ఎప్పుడైతే ఇది కట్టుకుంటారో వాళ్ళు ఒంట్లో ఉన్నదైనా వాళ్ళ మీదకి వచ్చి ఎగరటం మొదలుపెట్టేది. మళ్ళీ వాళ్ళ దగ్గరికి 5,000 మేము బేరం పెట్టి కూర్చునేవాళ్ళు అన్నమాట. ఏ రకంగా అన్నా కానీ డబ్బు వైపు చూసే వాళ్ళం, డబ్బు వైపు నడిపించేవాళ్ళం. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రాంతంలో కూర్చున్నటువంటి నా బిడ్డలకి, దేవుని పిల్లలకి ఎవరి దగ్గర నేను తాయిత్రులు ఇవ్వని అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే నేను చెప్తున్నాను, భూత వైద్యుడిగా చెప్తున్నాను, మాంత్రిక విద్యల నుంచి వచ్చిన వాడిగా చెప్తున్నాను, ఈ రాత్రి నీ దగ్గర ఉన్న దాన్ని తీసి పారవే. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా, నాకు తెలిసినటువంటి ఒక మహాశక్తివంతమైనటువంటి ఒకే ఒక్క ఆయుధం ఉంది, దీనిని మించిన ఆయుధం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. హల్లెలూయా. కొన్ని వేల మందికి గట్టే నేను తాయిత్తులు, నేను చెప్తున్నాను ఈ బైబిలే నీకు సరైన ఆయుధం, దీనిని మించిన శక్తి ఎక్కడా లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంతమందికి తాయిత్తులు కట్టేవాళ్ళం మేము, ఒక్కడ కట్టుకునేవాళ్ళం కాదు. ఎందుకు, దాంట్లో ఏముందో మాకు బాగా తెలుసు కాబట్టి. మాకు జలుబు వచ్చిన MBBS డాక్టర్ దగ్గరకు పోయేవాళ్ళం. డాక్టర్లు అనేవాళ్ళు, మీరు ఎంత మోసగలరా బాబు, మీ దగ్గరకు వస్తేనే దెయ్యాలు బట్టినాయి అని చెబుతారు, మా దగ్గరకు మీకు బాగోకపోతే మా దగ్గరకు వస్తారనేవాళ్ళు. మేమని వాళ్ళ నమ్మకం మేము, మా నమ్మకం మీరు అని చెప్పేవాళ్ళం వాళ్ళకి. హల్లెలూయా. లక్షలు సంపాదించేవాళ్ళం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా జాగుతున్న మా జీవితాల్లో యేసు ప్రభు అంటే మాకు తెలియదు. యేసు ప్రభు అంటే మాకు తెలిసినటువంటి అంశాలు ఏంటంటే, బ్రిటిష్ మతం, ఇంగ్లీష్ వాడు దేవుడు, ఏదో అంటరాని జాతి వాళ్ళకి ఆయనకు ఒక దేవుడు అని ఒక భావన మాలో ఉండిపోయేది. ఆ భావన ప్రకారం మేము ఉండేవాళ్ళం. ఉన్నట్టుగుండి మేము మా తెనాల నుంచి కొలిపర మండలం వల్లభాపురం చిన్న గ్రామానికి వెళ్ళాం అన్నమాట. అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాక నాకు అక్కడికి వెళ్ళిన కానీ చిన్న చోదన ప్రారంభమైంది. అదేంటంటే, దగ్గరలో ఒక చర్చి ఉంది, ఆ చర్చి పాస్టర్ గారు తెల్లారగట్ల పాటలు పెట్టేవాడు. ఆ పాటలు వింటే నాకు తలకాయ నొప్పి వచ్చేది. ఖచ్చితంగా ఆ మైక్ గొట్టాలు కూడా మా ఇంటి వైపు తిరిగి పెట్టేవాడు ఆయన. నేను అనుకున్నాను ఒకసారి పాస్టర్ గారు గట్టి వార్నింగ్ ఇవ్వాలనుకున్నాను. ఆ పాస్టర్ గారు ఎదురు పడితే నేను ఆయన్ని అడిగాను, పాస్టర్ గారండి కొంచెం సౌండ్ తగ్గించి పెట్టుకోండి, తలనొప్పి వస్తుందండి మీరు పెట్టే సౌండ్కి, అయినా గొట్టాలు మా ఇంటి వైపు తిప్పారు మార్చుకోండి అని చెప్పాను. ఆ మాటలు విన్న పాస్టర్ గారు నా వైపు అలాగే చూసి, నీకేమవుతుంది అన్నాడు. తలనొప్పి వస్తుందండి అన్నాను. ఏమనాలి, సౌండ్ తగ్గించుకుంటాను అనాలి, లేకపోతే గొట్టాలు అటు తిప్పుకుంటా అనాలి, ఈ రెండు అనకుండా ఆయన ఏమన్నాడంటే, బురే సైతానోడా నీకు తలనొప్పిగా ఆనందం ఎట్టద్దు రా అన్నాడు. యో అమ్మో, నేను ఎంత మర్యాదగా మాట్లాడితే నన్ను పట్టుకొని సైతాన్ అన్నాడు అని చెప్పి ఇంటికి చాలా కోపంతో వచ్చాను. బాధేసింది. ఎందుకో తెలుసా, నన్ను చూసి దండం పెట్టిన వాళ్ళే కానీ సైతాన్ అన్నోడు అంతవరకు ఎవరు కూడా లేరు. ఎందుకు, నేను మాంత్రికుడిని, భౌత వైద్యం చేసేవాడిని కాబట్టి. మా పిన్ని వస్తే మా పిన్నికి చెప్పాను, పిన్ని నన్నాడు ఎవడో సైతాన్ అన్నాడు పిన్ని అన్న. మా పిన్ని ఇది తేలిగ్గా తీసుకోకూడదురా, వాళ్ళకి మన దేవుళ్ళు సైతాన్లే, మనం కూడా సైతాన్లమే కాబట్టి వాళ్ళ మీద చెరి గట్టిగా తీసుకోవాలి, ఏం చేద్దాం చెప్పన్న. వాడి జోలు మనకెందుకు కానీ, వాళ్ళ దేవుడైన యేసుక్రీస్తుని నీ మాంత్రిక శక్తి చేత బంధించరా అంది. హల్లెలూయా. నేను అన్నాను, ఆ పని అయితే నేను చేయగలుగుతాను అన్నాను. ఎందుకంటే అంత సత్తా ఉందని నా మీద నాకు నమ్మకం ఉంది. సరేనని వారం రోజులు ఉపవాసం ఉన్నానండి. దేనికో తెలుసా, యేసు ప్రభువుని కట్టేయడానికి లేకపోతే బంధించడానికి ఒక తాయిత్తుని తయారు చేయటానికి అండి. వారం రోజులు ఉపాసం ఉండి ఒక తాయిత్తుని తయారు చేసి పెట్టుకున్నారండి. సరైన టైం కోసం చూస్తున్నాను, చర్చిలోకి వెళ్ళి ఆ దేవుడికి ఇది నేను మెళ్ళ వెయ్యాలి అనే ఉద్దేశంతో 1997 మా పల్లెలో వాళ్ళంతా కూడా క్యారల్స్కి మా ఇళ్లలోకి వచ్చారండి. అప్పుడు నేను తరతరగా చర్చి దగ్గరికి వెళ్ళి చర్చిలో ఈ తాయిత్తు ఆ యేసు ప్రభు సిలువ మెళ్ళ వేసేసి ఇంటికి వచ్చేసి చాలా సంతోషించాను. ఎందుకో తెలుసా, ఈ రోజు నుంచి యేసు ప్రభు బంధించబడ్డాడు, అష్ట దిగ్బంధనం చేశాను, కదలలేడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా పిన్నీతో చెప్పి చాలా సంతోషించాను. ఇలా నేను చేయడానికి గల కారణం ఏంటంటే, మా ఇంటికి పగలు చుట్టాలే కానీ రాత్రులు అక్కడ ఉండేవాడు కదా మా ఇంట్లో. దేనికో తెలుసా, ఈ ఒక్క పూట ఉండండి అంటే ఇంట్లో అస్థి పంజరాన్ని అట్ట ఏల వేసి పెట్టి పూజలు చేస్తుంటే ఈ ఇంట్లో ఎవడు పనుకుంటాడే తల్లి అని, అది ఊగులాడుతుంటే దాన్ని చూస్తే ఎవడికి నిద్ర పట్టిద్దని ఒక్కడు ఉండేవాడు కాదు. నన్నదమ్ములు ఎవరన్నా నా తోడొచ్చి పనుకోండ్రా అంటే ఏమనేవాళ్ళు, బాబు నీకు దన్నురా ఏంట్రా, ఏ రేత్రి పూట ఏ దెయ్యమో వచ్చి, నువ్వు భూత వైద్యుడు కదా, పొరపాటున చీకట్లో దానికి కళ్ళు కనపడక నిన్ను దట్టపోయి పొరపాటున మమ్మల్ని దడితే మేమే గనక కళ్ళు తెరిచి దాని వెనక చూస్తే అరే భద్రయ్యాలేగవరా అని అంటే మేము చచ్చిపోతామరాని ఆయన నీకు ఒక దండం అని చెప్పి ఒక్కడు కొనుక్కునేవాడు. రోడ్డు నత్తుంటేనండి వీడు భూతవజుడు తెల్లవారులు ఎన్నో చేతనే ఉన్నాడు, వీడి దగ్గర ఎన్నో ఉన్నాయి అని చెప్పి నన్ను చూసి బురద కాళ్ళలో కానీ దిగేవాళ్ళు కానీ ఎదురొచ్చేవాళ్ళు కాదు. అట్లాంటి వాడిని నన్ను పట్టుకొని ఏమన్నా అడిగినా సైతానా, అందుకే నా పవర్ ఏంటో చూపించాలనుకున్నాను. ఈడు ఎంతటాడు ముసలాడు ఇవ్వాలి కాకపోతే రేపు చత్తాడు, చూసుకునేది నా దేవుడి మీదే చూసుకోవాలని యేసు ప్రభుకు తాయిత్తు గట్టి చాలా సంతోషపడ్డాను. నేను అనుకున్నాను ఇక ప్రపంచంలో యేసు ప్రభుని ఎక్కడ ప్రార్థన చేసినా ఆయన సమాధానం చెప్పడనుకున్నాను, కానీ నా ఆలోచన ఇలా ఉంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆకాశం నా సింహాసనం, భూమి నా యొక్క పాదపీఠము అన్నాడు. అంత తండ్రిని ఇంత దారంతో కట్టేయటం ఎంత అవివేకం అండి. నిజంగా నాకు తెలియక నేను చేసిన పని అది. ఆ పనే ఈరోజు ఆయన మహిమ కొరకు మాట్లాడటం అవుతుంది. దేవునికి స్తోత్రం. రోజులు గడుతున్నాయి, నాకేం అర్థం కావట్లేదు. ఎప్పుట్లాగే పాటలు పాడుతున్నారు, ఎప్పుట్లాగే ప్రార్థన చేస్తున్నాడు. యేసుప్రభు విడిపోయాడంటో అర్థం కావట్లేదని మా పిన్నిని అడిగాను. పిన్నిని అడిగితే పిన్ని అంత ఇంకెంత దానికి నేను సమాధానం చెప్పలేను, అయినా నువ్వే వారం వారం గద్ది చెప్తావు కదా గద్దెలో అమ్మని అడుగుంది. సరే నేను గద్దెలో నేను పూజించేటువంటి శక్తిని నేను అడుగుతున్నాను, యేసుప్రభు నేను బంధించాను కదా ఎందుకు పనిచేయలేదు అని అడిగాను. అప్పుడు ఆవిడ నాకు ఇచ్చిన సమాధానం ఏమిటంటే, ఆ దేవుడు మనకలాగా రాళ్ళల్లో రప్పల్లో చెట్టల్లో పొట్టల్లో ఉండే దేవుడు కాడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను. మోషేతో దేవుడు చెప్తున్నాడు, పైన ఆకాశం అందని కానీ కింద భూమి అందని కానీ భూమి కింద నీళ అందనే కానీ నువ్వు ఏ రూపమునో చేసుకోకూడదు, దానికి సాగిలు పడి నమస్కారమో చేయకూడదు. వాక్యం చెప్పిందండి నాకు ఇండైరెక్ట్గా, నేను అర్థం చేసుకోలేకపోయాను. కొద్ది రోజులు గడిచింది, మా కులంలో నుంచి ఒక ఆవిడ ప్రార్థనకి వెళ్ళటం ప్రారంభించింది. ఈ ప్రార్థనకి వెళ్ళి ఆవిడ నా దగ్గరకు వచ్చి ఒక చక్కని సలహా చెప్పింది. ఏంటంటే నా దగ్గరకు వచ్చి నాతో ఇలా అంటుంది, ఏమంటుందంటే, అయ్యా నువ్వు యేసు ప్రభువు నమ్ముకో, మాంత్రికులకు పరలోక రాజ్యంలో స్థానమో లేదని చెప్పింది. చెప్పినప్పుడు నేను అన్న నాకు లేకపోతే లేకపోయింది, ముందు నీకుండేటట్టు చూసుకోమన్నాను. సరేనని మనసంతా వేదనగుంది. మరలా అడిగాను నేను గద్దెలో ఉండగా, ఎమ్మా నేను చనిపోతే పరలోకం పానన్నది వాస్తవమా అని అడిగాను. అప్పుడు నేను పూజించినటువంటి నేను ఆరాధించినటువంటి ఆ శక్తి క్షుద్రశక్తి నాతో చెప్తున్న విషయం ఏంటంటే, పరలోకంలో ముగ్గురు ప్రధానమైన దేవదూతులు ఉన్నారు. ఆ ప్రధానమైన దేవదూతుల్లో నేను ఒకదాన్ని అంది. అమ్మా నువ్వు ఉంటే నేనున్నట్టేగా, నేను ఎక్కడ ఉంటే నువ్వు కూడా అక్కడే ఉంటావని సెలవిచ్చింది. ఆ మాటను పట్టుకొని నేను ఇక ఆ విషయం మరి ప్రస్తావన చేయటం మానివేశాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరికొద్ది రోజులు గడిచింది. ఒకనాడు ఆదివారం అమావాస్య, తాయిత్తులు కడుతున్నాను, భౌతవైద్యుడిని కాబట్టి నాకు ఇంక అదే పని. కడుతున్న టైంలో మరలా ముసలావిడ నా దగ్గరికి వచ్చి, నీకు ఒక మాట చెప్తాను వింటావా అంది. ఏంటో చెప్పమన్నాను. అప్పుడు ఆవిడ అంటుంది, ఒక పెద్ద అగ్నిగుండం భగభగ భగభగ మండుతుంది, దాంట్లో బడి చచ్చిపోతావు, యేసు ప్రభుని నమ్ముకో. నేను ఉండను, ఎవడు చెప్తే చెప్తున్నావు నాకు ఈ మాటలు అన్నాను. అప్పుడు ఎవడు, నేను బైబిల్ చదివి చెప్తున్నాను అయ్యింది, ఆ బైబిల్ నాకు ఇచ్చేది, నేను నేర్చుకుంటాను, నా ఇంట్లో ఉంది తెచ్చుకోపో అంది. ఇంటి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఇంట్లో ఉన్న ఆ బైబిల్ని చూశాను. నేను అనుకున్నాను, ఈ బైబిల్ సామాన్యమైన గ్రంథం కాదు, ఒక మాంత్రిక విద్యలు నేర్చిన క్షుద్ర మాంత్రికుడైన నన్నే గజగజలాడించగలిగే మాటలు ఈ బైబిల్లో ఉన్నాయి. మాంత్రికుడు ఏముందండి, భూమిని తలకిందులు చేయగలిగిన శక్తి ఈ బైబిల్కు ఉంది. నేను అనుకున్నాను, ఈ బైబిల్ ఆవిడికి లేకుండా చేయాలని యగాదిగా నా చేతులతో చింపేసి అగ్గిపుల్ల కోసి ముట్టించానండి. నిజానికి అది కాలిపోలేదు కానీ కొద్ది

గ్రంథాన్ని ఒకనాడు నీ చేతితో నువ్వు పట్టుకుంటావు. హల్లెలూయా. ఇదే గ్రంథాన్ని నువ్వు పట్టుకొని పల్లె పల్లె, పట్టణ పట్టణ, గ్రామ గ్రామానికి తిరిగి ఈయనే నిజమైన దేవుడు, ఈయనే లోక రక్షకుడు, ఈయన తప్ప మరొక దేవుడు లేడని నువ్వు కేకలు వేసి సాక్ష్యమిచ్చే దినాలు రాబోతున్నావని ప్రవచనాత్మకంగా ఆమె ప్రవచించింది. నేను అనుకున్నాను, నేనేంది యేసు ప్రభుని ప్రకటించేటివేంటి, ఈ కుతికైన కత్తితో కోసుకుంటా కానీ పరాయి మతాన్ని నేను అనుసరిస్తానా, నేను దాన్ని ప్రకటిస్తానా, ఇది జరిగే పని కాదనుకున్నా. కానీ గర్విష్ఠుల గర్వాన్ని అణచగలిగిన ఆయన ఆకాశమందు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ముందు వీరులు, శూరులు, ధీరులు ఎందుకు కూడా పనికిరానటువంటి మహాప్రజ్ఞశాలి, యుద్ధశాలి, ధైర్యశాలి నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని పిల్లలారా, 1998 ఆగస్టు 16, 17, 18 తారీఖుల్లో అప్పట్లో దేవుడి చేత బహుబలంగా వాడబడిన దైవజనుడు కేఏ పాల్ గారు తెనాలి నన్నపనేని వెంకటరామయ్య ప్రాణాంగణంలో 3 రోజులు సభలు ఏర్పాటు చేశారు. అది 2వ రోజు దాటిపోయింది, 3వ అండి. నేను సినిమాకి వెళ్ళిన ఉద్దేశంతో మా పల్లెటూరులో రోడ్డు మీద నిలబడిన బస్సు రాలేదు. అంతలోకి ప్రాంతానికి వెళ్ళే ట్రాక్టర్ వస్తుంది. ఆ ట్రాక్టర్ని చూసి నాకు ఒక ఆలోచన వచ్చింది, ముందు వెళ్తే టికెట్లు దొరుకుతాయి అని చెప్పి వచ్చే వచ్చే ట్రాక్టర్ని చెయ్యెత్తి ఆపాను. డ్రైవర్ గారు సడన్ బ్రేక్ వేసి నువ్వు పార్దనకా అన్నాడు. ఏ నేను రాకూడదా అన్నా, అట్టని కాదులే, మీలాంటి వాళ్ళు పార్దనకి ఏమొస్తారో అన్నాడు. లేదు లేదు నేను వస్తున్నాను అన్నాను. అయితే ఇంజిన్ మీద కాళీ లేదు, ట్రక్కులోకి వెళ్ళన్నాడు. ట్రక్కు దగ్గరకు పోతేనండి, ట్రక్కులో ఉన్నదంతా ప్రార్థనలే కానీ మహా చెండాలు పోలేండి, వాళ్ళు తిట్టుకుంటున్నారు. వాళ్ళు తిట్లి నాకు అనిపించింది వీళ్ళు ఆ పరలోకం పోయేవాళ్ళు. ప్రార్థన ప్రార్థన అంటారు, ఆ ముసలిద నన్నందగా నువ్వు నరకానికి పోతావని వీళ్ళు పోతారా? వీళ్ళకి సోట్లు లేక ఇంత ఇంత బండ బండ మాటలు మాట్లాడుకుంటున్నారు అనుకుంటూ అయ్యా త్వరగా ఎక్కువ అన్నాడు. కాలు తీసి ఆ ట్రక్కులు అలా పెట్టానమ్మా, నాకు కొంచెం ఖాళీ ఇవ్వండి అన్నాను. మూలిగైనక్క మీదంట తాటికాయ పడిందంట. అసలుకై నేను భూత వైద్యుడిని, మాంత్రికుడిని, మా ఊరు వాళ్ళు మొత్తానికి తెలుసు. వాళ్ళందరూ కూడా నా ఇంకా అలా చూసి ఒక ఆమంటది, ఒరే అనోగ్గా, మాకు సూటలు చాలక మేము చత్తుంటే మాంత్రికుడిని మధ్యలో ఒక దోలుని వేరా, మేమేం చెయ్యాలి రా అంటుంది. నేను నమ్మ తిట్టింది చాలులే కానీ నాకు సోటు ఇండి అని. ఇత్తామయ్యా అని ఎంత సోటు ఇచ్చారో తెలుసా? నేను పండుకునేంత కూర్చునేంత కాదు, పండుకునేంత సోటు ఇచ్చారు వీళ్ళు. ఒక్కసారి ఇస్తే ఇలాగే కూర్చున్నాను, అలాగే కూర్చొని నేను అక్కడ దిగేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక ఆ టికెట్లకు పోతే టికెట్లు దొరకలేదని మా చుట్టాలకి తిరిగి వస్తున్నప్పుడు బస్సు జస్ట్ మిస్ అయింది. మా పిన్ని గారితో నేను కలిసి మరి ఇక్కడ ప్రార్థనకి మన వాళ్ళు వచ్చారు, అక్కడికి వెళదాం పదా అన్నాను. అంటే సరే నాకు అయితే గుర్తులేదు, మరి ట్రాక్టర్ అయితే గుర్తుంటుంది, ప్రజలు మరి వాళ్ళు ఎక్కడుంటారో మనకు తెలియదు కదా. నేను ట్రాక్టర్ దగ్గరికి వచ్చి ఏ ట్రాక్టర్ నువ్వు ఎక్కువచ్చింది అంది. అన్ని ట్రాక్టర్లు ఒకేలాగా ఉన్నాయి, కొన్ని 100 ట్రాక్టర్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆ రాత్రి మీటింగ్ 3 లక్షల మంది వచ్చారు. పిన్ని నాకు గుర్తు రావట్లేదు అన్నాను. మా పిన్ని పుళ్ళు కొరికి జరగబోయేది చెప్తారు, జరిగేది చెప్తారు, ఊరు మొత్తానికి చెబుతావు గారు, నువ్వు అది జరిగిద్ది ఇది జరిగిద్ది నీకు అట్టయిద్ది ఎట్టయిద్ది అని టార గుర్తుపట్టలేవరని ఎక్కువ వచ్చింది. నువ్వు నిజంగా మాంత్రికుడు భూత వైద్యుడు అయితే నువ్వు ఎక్కువ వచ్చిన టార గుర్తుపట్టింది. ఇప్పుడు నేను ఎన్ని మంత్రాలు నెంబర్ ఏ దెయ్యం వచ్చి ఇవ్వాలండి? నేను అన్నా నా వల్ల కాదన్న, నిన్ను కాదరా, నీ దగ్గరకు వచ్చి భక్తులు అన్నాలంది. సరళి ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు అన్న, లోనికి వెళ్దాం పద, నాకు ఇష్టం లేదు ప్రార్థనకు రావటం అంటే. ఎవరికి ఇష్టం ఉందేడా, పావాలి తప్పదని చెప్పి గ్రౌండ్లోకి వెళ్ళాం. గ్రౌండ్లోకి వెళ్తే మా ఊరు వాళ్ళని గుర్తుపెట్టి వాళ్ళ దగ్గర కూర్చున్నామండి. వాళ్ళందరూ నా ఇంకా అలాగే చూస్తున్నారు. పాపం అప్పటిదాకా వాళ్ళు వాక్యం ఏంటన్నారు, నేను పోయేసరికి వాక్యం వాగులో పడేసి నన్నే చూస్తున్నారు. నేను అన్నాను, కొత్త పెళ్లి కొడుకుని చూసినాడు చూస్తున్నారు పిన్ని అన్నాను. ఏ ఏం కదా ఎక్కడ కూర్చోరండి, ఆయన అన్నాడు దైవజనుడు కేఏ పాల్ గారు లేచి నిలబడిన ప్రార్థన చేస్తుంటే అందరితో పాటు నేను కూడా లేచి నిలబడ్డాను. రోగుల కొరకు చేశాడు, ఆయన సమస్యలు ఉన్న వారి కొరకు, 3వసారి ఆయన దెయ్యాలు పెట్టిన వాళ్ళ కొరకు, దురాత్మల చేత పీడించబడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తాను అనేసరికి నా కరికాల నుంచి దడ మొదలైందండి. దేవునికి స్తోత్రం. ఒళ్ళంతా షేక్ వస్తుంది, సలీజ్వరం వచ్చేసింది నిమిషాల ప్రకారం. నేను అంటున్నాను మా పిన్నితో, పిన్ని నాకు ఇది అయిపోతుంది అన్నాను. మా పిన్ని అంది ఏమవుతుందరు నీకు అంది. ఒకసారి పట్టుకోమంటే పట్టుకుంటే అరే నీకు సలీజ్వరం వచ్చిందిరా అంది. నాకు అర్థమైంది ఏంటంటే ఆ స్టేజ్ మీద నిలబడ్డాడు నాకు ఇప్పుడు చేస్తున్నాడు సేదబడి. నేను అన్నాను వాడు నాకేదో చేస్తున్నాడు పిన్ని అన్న. అంటే ఏ ఊరిక ఆయన నీ పేరు ఎత్తలా, నీ ఊరు ఎత్తలా, నీ ఊసి ఎత్తలా, ఆయన ఏదో చేసుకుంటున్నాడు ప్రార్థన. ఆ ప్రా

ప్రార్థనే నాకు ఎట్టుందంటే నా మెడక పాశం బిగించినట్టుంది. ఇక్కడ నా ఒంట్లో మా తాతయ్య 550 క్షుద్ర శక్తులను, అనగా క్షుద్ర దేవతలను వశీకరించి నా ఒంట్లో ఉంచాడు. ఇవన్నీ కూడా గజ గజ గజ గజ వణుకుతున్నాయి. దేనికో తెలుసా? చిన్న ప్రార్థన. ప్రార్థన ఎంత శక్తివంతమైందో ఒక భూత వైద్యుడిగా నాకు తెలుసు. ఏంటో తెలుసా? నేను ఆరాధించిన 550 శక్తులు గజ గజ గజ వణికి అల్లాడిపోయాయి. చిన్న ప్రార్థన. దేవునికి స్తోత్రం. అవి నాలో అల్లాడుతుంటే నేను కూడా అల్లాడిపోతున్నాను. వెంటనే నేలకాయ అలా కూర్చున్నాను. కూర్చొని నా ఒంట్లో ఉన్న శక్తులు మొత్తాన్ని బయటికి పిలిచి ఆ ప్రార్థన చేసేవాడిని ఒకే ఒక్క తనుదంటే ఎల్లికలు పడి నెత్తురుగక్కి చావాలా, వెళ్ళండి అన్నాను. ఈ 550 మంది శక్తులు ఆయన వైపు పరుగులు తీశాయి. నేను అనుకున్నాను కేఎఫ్ఆలు ఈ పాప నన్ను తక్కువ అంచనా వేసాడు, చచ్చిపోయాడు ఈ రోజు నా చేతులు అనుకున్నాను. నేను కళ్ళు తెరి చూసేసరికి ఆయన బాగానే ఉన్నాడు. ఇవన్నీ తిరిగొచ్చి వెనక నిలబడ్డి, వామ్మో మీరు ఆయన ఏం చేయలేదా అని అడిగాను. ఎవరు కూడా మాట్లాడతలేదు. నేనదంతా చూడండి అని చెప్పి రెండు అడుగులు ముందుకేసాను. నేను నేల నన్ను ఇలా పట్టుకున్నట్టు స్తంభించిపోయాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా శక్తి అంతా ప్రయోగించి ప్రభువు నేను బంధించాలని, ఓడించాలని, ఆయనను ఎదిరించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ నా శక్తియుక్తులు చాలటం లేదు. ఇక ఆ దైవజనుడు ముగింపు ప్రార్థనలోకి వచ్చాడు. ఆయన చేతులు పైకెత్తి ఉండగా ఒక గమనీయమైన, ఒక దృశ్యమైన దృశ్యాన్ని నా కన్నులతో నేను చూశాను. అదేంటో తెలుసా? ఆ దైవజనుడి యొక్క చేతుల్లో నుంచి చిన్న వెలుగు కొవ్వొత్తిలాగా ఆకాశం వెళ్ళటం నేను గమనించాను. దేవునికి స్తోత్రం. ఆ వెళ్ళిన వెలుగు భగ్గున మండి ప్రకాశించి ఆకాశంలో ప్రజ్వలిస్తుంటే ఆకాశం అంతా కూడా పళపళ పళపళ పళని శబ్దాలతో కృంగుతుంది. ఈ నేల గజ గజ గజ గజ వణుకుతుంది. నా ఒంటిలో ఆవహించి ఉన్న 550 క్షుద్ర శక్తులన్నీ కూడా పరాల్లో ఉన్నాయి ఆ వెలుగు దెబ్బకి. నేను పెద్దగా కేకలు వేస్తూ నన్ను కాపాడిన నా గ్రౌండ్లో నేను పడిపోయాను. ఆ తేజస్సు నన్ను తాకగా నాకు సృహ వచ్చేసరికి నేను పడేద్దాం అనుకున్న ఆయన నన్నే పడేసి వెళ్ళిపోయాడు. ఇంటికి అవమానంతో వచ్చాను. రావటం మా ఇంట్లో ఉన్నటువంటి, మేము పూజించేటువంటి విగ్రహాన్ని పడేసాను. మా తాతలేసి తిట్టాడు నన్ను. ఒరే నీకేం పుట్టిందిరా ఇలాంటి పని చేసావన్నాడు. తాతయ్య నువ్వు నాకు 550 మందిని అపాసనం పెట్టి అప్పచెప్పావు కానీ వీళ్ళందరూ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇదిగో కింద పడి దొల్లాడాను, నాకెంత అవమానం కలిగింది. అలాంటప్పుడు నేను వీళ్ళు నాకు అవసరమా అని అడిగాను. అప్పుడు మా తాతయ్యను ఎక్కడికి వెళ్ళావు నువ్వు అన్నాడు. ప్రార్థనకి వెళ్ళాడు అన్నాడు. ప్రార్థన అనేసరికి మా తాతయ్యకి మెళ్ళలో నరాలు తగిలినట్టు అయింది. అక్కడికి ఎందుకు వెళ్ళావురా అన్నాడు. ఏమో తాతయ్య అనుకోకుండా వెళ్ళాను అన్నాడు. ఏమైంది అక్కడ అన్నాడు. ఆకాశంలో ఒక తేజస్సును చూశాను, వీళ్ళందరూ పారిపోయారన్నాను. మా తాతయ్య అన్నాడు, అయిపోయింది, చరిత్ర ముగిసిపోయింది, నా కలలన్నీ పోయాయి. నిన్ను ఒక భూత వైద్యుడిగా నేను చూడాలనుకున్నాను, నా వారసుడిగా నిన్ను నేను చూసుకోవాలనుకున్నా, కానీ ఎంత పని చేశాడ్రా నిన్ను అన్నాడు. ఏంటి తాతయ్య ఎంతకు నాకు కనపడ్డ వెలుగు ఏంటి అని అడిగాను. మా తాతయ్య అన్నాడు, పొణుకొర పొద్దున మాట్లాడదాం అన్నాడు. తెల్లరి పడిగా మా తాతయ్య నా కంటికే కనపడకుండా పోయాడు. సచ్చే వరకు ఆయన యేసు ప్రభుని నమ్మలేదు. పత్తి మాంత్రికుడికి తెలుసు యేసు క్రీస్తు నిజమైన దేవుడని, కానీ వాళ్ళు అంగీకరించరు. ఆ యూదులకున్న రోగమే వీళ్ళకి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, తెల్లారింది ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి. అయ్యో సోది చెబుతువా అంది. నాకు చెప్పు, రాత్రి కింద పడి తన్నగలాడి గిజగిజగలను కొట్టగలాడితే నాకు చెప్పినోడు లేడు సోది. అసలు ఎందుకు జరిగిందో నాకు తెలియదు, నేను ఎంతమందిని అడుగుతున్నా ఎవరు చెప్పట్లేదు, నువ్వు చెప్పు అన్నాను. కోపడతావేందయ్యా అని వెళ్ళిపోయింది. మనసు బాగాలేదు. అన్నం తిన బుద్ధి కావట్లా, నీళ్లు తాగ బుద్ధి కావట్లా, కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా నాకేం గుర్తుకొస్తుందంటే నేను ఆకాశంలో చూసిన మహా వెలుగు గుర్తుకొస్తుంది. హల్లెలూయా. పండుకుంటే నా చుట్టూ అదే తిరుగుతుంది. నాకు మా తాతయ్య నేర్పిన మంత్రాలన్నీ కూడా ధ్యానం చేసి ఆ వెలుగు మీద ప్రయోగిస్తాను, నా దగ్గరికి రాకుండా పోవాలని. ఎన్ని మంత్రాలు దాని మీద ప్రయోగించినా దాన్ని నేను ఆపటం నా వల్లగాటల్లా. నేను అనుకుంటున్నా ఇంతలా మాంత్రికుడినైనా నన్ను బట్టి వదులుతలేదంటే ఇది ఎంతలా దెయ్యమో. దెయ్యం అనుకుంటున్నా నేను ఆ వెలుగుని, దేవుడని పొరపాటును కూడా నేను అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే నా దగ్గరకి జ్యోతిష్కం చూపించుకోవడానికి, తాయిత్తులు కట్టించుకోవడానికి, కుంకుమ పెట్టించుకోవడానికి యాకోబులు, ఇస్రాయేలులు, మరియమ్మలు, మార్తమ్మలు వరుస పెట్టి వచ్చేవాళ్ళు.
క్రైస్తవులే పేరుకి మాత్రం నా దగ్గరకు వచ్చేవాళ్ళు, రానేని వాళ్ళు పిల్లలను పంపి మధ్యవర్తులుగా పంపించేవాళ్ళు. ఇల్లు వాస్తు చూయించుకునేవాడు తీసుకెళ్ళి. అందుకని నాకు యేసు ప్రభు అంటే నమ్మకం లేదు. ఇవన్నీ చేసి నా వెలుగు నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకో ఆవిడ వచ్చి అంటే నాకు ఒక తాయిత్తు కడతావు అంది. నాకు గట్టు కట్టేవాడు ఎవడన్నా ఉంటే చెప్పు, నేను కట్టించుకుంటానన్నాను. అసలు మనసు బాగలేదు, చాలా వేదనగా ఉంది. అప్పుడు ఎవరినైతే మేము ఆరాధించి నమస్కరించి పూజిస్తూ మా కులదేవతగా ఎంచుచున్నామో ఆవిడ మా దగ్గరకు వచ్చి నిజం నేను చెప్తారా నీకు అంది. ఎవరంటే మేము పూజించిన క్షుద్రదేవత. ఈ క్షుద్రదేవత సాక్షాత్తు సాతాన్తో సమానం. వీళ్ళని హిందువులు కూడా పూజించరు క్షుద్రదేవతల్ని. ఏంటో చెప్పమ్మా అన్నాను. అప్పుడు ఆవిడ అంది, ఆకాశంలో నువ్వు చూస్తున్న సూర్య చంద్ర నక్షత్రాదులను భూమిని దాని విశాలమును చేతితో తాకకుండా నోటి మాట ద్వారా కలగజేసిన వాడు దేవుడు, ఆయనే నీకు కనిపించిన ఆ తేజస్సు అంది. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను అన్నాను, దేవుడంటే ఎవరమ్మా అన్నాను. అప్పుడు ఆవిడ అంటుంది, దేవుడంటే ఎవరో కాదయ్యా, నజరేయుడు అనబడిన యేసుక్రీస్తే సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెల్లేద్దాం. ఈ సృష్టిని కలగజేసింది ఆయనేనట. సాక్షాత్తు నేను ఆరాధించి నమ్మి నమస్కరించిన క్షుద్రశక్తి చెప్పింది నాకు ఈ విషయం. అప్పుడు నేను యేసు ప్రభుని మనస్ఫూర్తిగా అంగీకరించాను. నాకు ఒక పాస్టర్ చెప్పలేదు, నేను ఒక బైబిల్ చదవలేదు, నాకు ఎవరు చెప్పలేదు. నేను నమ్మి నమస్కరించి 30 సంవత్సరాలు మా ఇంట్లో ఆరాధించిన శక్తి చెప్పింది నాకు యేసు ప్రభు దేవుడని. ఇన్ని లాభాలున్న భూత వైద్యాన్ని పక్కన పెట్టి నేను యేసు ప్రభువుని అంగీకరించాను. ఆ రోజు నుంచి ఆ తండ్రి నేను అంగీకరించి మా ఇంట్లో ఉన్నటువంటి బొమ్మలు గేమ్మలు విగ్రహాలు మొత్తం తీసుకెళ్ళి కృష్ణానదిలో పడేసి ఓ చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్తే చర్చి పాసగారన్న, నువ్వు కనుక వచ్చావంటే గుళ్ళో ఒక్కడున్నాడు అన్నాడు. ఇంకో చర్చికి వెళ్ళాను, ఆయన రమ్మన్నాడు. కానీ విశ్వాసులు వాడిని కనుక రానిస్తే నిన్ను పంపిస్తామన్నారు. ఇక నేను 8 నెలలు అజ్ఞాతంగా ప్రార్థన చేశాను దేవుడికి మందిరంకి వెళ్ళాలని. ఎట్టకొట్ట ఒక చిన్న మందిరానికి వెళ్ళడం ప్రారంభించాను. ఒక పిల్ల ద్వారా ఆ పాస్టర్ గారు నాకు బాప్తిసం ఇచ్చాడు. మా అమ్మకి చెప్పాము, నేను బాప్తిసం తీసుకున్నానండి. మా అమ్మ అంది, బాప్తిసం అంటే ఏమిట్రా అంది. నీళ్ళలో ముంచి లేపారని చెప్పాను. స్నానం చేసి వచ్చావా అంది. స్నానం కాదు అది, ఇప్పుడు నేను చచ్చిపోయిన నన్ను కాలు పెట్టకూడదు, నువ్వు పెట్టలు పెట్టి మట్టిలో పెట్టాలని. వాళ్ళ తలకి ఇచ్చేయి అంది. అది ఇస్తే పోయేది కాదని చెప్పాను. అంటే రేపు నుంచి పనికి బాగున్నారు. నేను భూత వైద్యం చేసి తాయెత్తులు కడతాం, సోదులు చెప్పటం, నీ చేతులు చూస్తాం తెలుసు, కానీ మాకు పని చేయడం తెలియదు. పనికి పోయేసరికి చలి జ్వరం వచ్చింది. వాళ్ళు అన్నారు, నీ దేవుడు నమ్ముకో, నేను కట్టాలి వచ్చింది. నీకు ఆ దేవుడు నమ్ముకపోతే ఇన్ని బాధలు రావు కదా. 100 రూపాయల కోసం పొద్దుబూకులు పని చేయాలా? ఒక్కళ్ళు వచ్చిన చాలు, ఒక్క తాయెత్తు 100 రూపాయలు అమ్ముతావు కదరా అన్నారు. నేను సామనన్న చేస్తానేమో కానీ ఏసైన మాత్రం వదిలిపెట్టినన్నాను. హల్లెలూయా. తరువాత మా అమ్మకు ఒక వ్యాధి వచ్చింది, ఎక్కడ చూపించినా తగ్గట్లేదు. చివరిలోకి వచ్చామండి. మా వాళ్ళకి ఒక అనుమానం వచ్చింది, కొంప తీసేమన్నా పట్టిందా దెయ్యం అని. ఇప్పుడు నేను మానేశాను కదా, అందుకని వేరే ఆమెను తీసుకొచ్చి మా ఇంట్లో సోది పెట్టించారు. నేను గోడకు అనుకొని వింటున్నాను, ఏంటి అసలు మా అమ్మకి బాగుండట్లేదని. నేను ఇంట్లో ఉన్నాను కదండి, ఎడిపోయాను. నేను కూడా సోదులు పడిన ఉండే కానీ మరి సోదులు మానేశాను కదా, అందుకని అలా కూర్చొని ఆలకిస్తున్నాను. వాళ్ళు అడుగుతున్నారు, ఇది పైనుంచి వచ్చిందా, వంట పుట్టి వచ్చిందా, ఒంటి రోగాన్ని బట్టి వచ్చిందని అడుగుతున్నారు. అడుగుతుంటే ఆ సోద ఏం చెప్తుందో తెలుసా, ఏమని చెప్పనయ్యా, బొట్లేని దేవుడు మీ కొంపలోన చేరి 30 తిప్పలు పెడుతున్నాడయ్యా. ఏందేంది తల్లే మాట మంది తెలవనోళ్ళం, బొట్లేని దేవుడా, ఎవరని చెప్పు, ఆయనకు ఊరు పేరు లేదా ఏందని అడిగారు. ఆ పేరునైనను గాని ఆ నామమునైనను గాని ఉచ్చరింపడానికి మాకు శక్తి చాలదయ్యా. హల్లెలూయా. ఆ సోదులో ఉన్న దేవుళ్ళు, దేవతలు, దెయ్యాలు, భూతాలు, పిశాసులు, రాక్షసులు ఒక్క దానికి ధైర్యం చాలతల్లా యేసు అని నోరు తెరిచి చెప్పడానికి. సోదం ఆపేసి అంది, ఈలక శాత కాలేదు కానీ యేసు ప్రభు పట్టాడని నిన్ను అంద మా అమ్మని. మా అమ్మ దెబ్బ కింద పడిపోయింది, యేసు ప్రభు పట్టాడా. నేను అన్నాను, ఎక్కడా అనలేదు నేను చరిత్రలో. దెయ్యాలు, దేవుళ్ళు, మనసు వచ్చిన మనుషులు పడతాం తెలుసు, కానీ యేసు ప్రభు పెట్టేదేంది అసలు ఇంకెన్నేమో. దేని స్తోత్రం. మా నాన్న అన్నాడు, నీ వ్యవహారం ఇక్కడ కాదు, ఇంకోసారి తేలుతావు. నెల్లూరు పోయి చూయించుకుంటే ఒక మహాపట్టణంలో ఉన్నాడంట దేవుడు. ఆ దేవుడిని పిలవండి అయ్యా అంటే ఆయన పిలిస్తే వచ్చే దేవుడు యేసు ప్రభు. ఏనాడుగోడు సోదుల్లోకి రాడు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ సోదులో ఉన్న వాళ్ళని ఆయన దగ్గరికి వెళ్ళమంటే ఆయన దగ్గరికి వెళ్ళే అర్హత ఒక్కళ్ళకు కూడా లేదంట. మా ఇంటికి వచ్చి మా నాన్న అన్నాడు, ఆయన సోదులోకి రాడంటే ఈ సోదులో వాళ్ళు ఆయన దగ్గరికి పోడంటే ఇట్లాంటి అట్టగోలు దేవుడిని ఎట్లా నమ్ముకున్నావు నువ్వు అని అడిగాడు.
కళ్ళు బాతి అన్న, కళ్ళు కాదు మేము కూడా పోయేటట్టున్నాం అన్నాడు. మా అమ్మ వచ్చి నేను చచ్చిపోవటం నీకు ఇష్టం లేదు, అమ్మ నువ్వు చచ్చిపోవటం నాకు ఇష్టమని కదా, ప్రార్థన చేయి నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. మా అమ్మ ప్రార్థన చేస్తే దేవుడు దర్శనాన్ని చూసిందండి. ఒక స్వరం మా అమ్మతో మాట్లాడిందంట, నా బిడ్డను ఎందుకు బాధ పెడుతున్నావు, అందుకే నేను నిన్ను బాధ పెట్టాను. అప్పుడు మా అమ్మ అంటది నన్ను, ఏ ఉర్ర అయినా నిన్ను పట్టుకొని నా బిడ్డ అంటాడు, నేను కదా అసలు తల్లిని అంది. ఆమెకు అసలే తెలీదు. నేను అన్నాను నీకన్నా నాకు ఆయనే తల్లి అన్నాను. ఎట్టవుతాడు అంది, అంటే నువ్వు నన్ను కన్నావు కానీ తన ప్రాణం పెట్టి నన్ను కొన్నాడని చెప్పాను. హల్లెలూయా. అరే నీ భాష నాకు అర్థం కావట్లేదు కానీ ఏమో నాకు రోగం తగ్గే మార్గం చెప్పరా అంది. రోగం తగ్గాల్సిన అవసరం ఏం లేదు, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు క్షమించమని అడుగు, దేవుడు నీకు తగ్గిస్తాడని మా తల్లి ప్రార్థన ఆమెని స్వస్థపరిచిందండి. మా అమ్మ బాప్తీసం పొంది దేవుడిని నమ్ముకుంది. మా నాన్న అన్నాడు, అందుకేరా మీ మతం వాళ్ళని కొట్టేది, బజార్కు ఒకడు ఉంటే సార్, ఊరికి నలుగురు ఉంటే సార్, మొత్తానికి కుప్పేయుళ్ళు. నేను అన్నాను నువ్వు తిట్టి తిట్టి నువ్వే దేవుడిని నమ్ముకుంటావు అన్నాను, కానీ దేవుడి చిత్తం అలాగే జరిగింది. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఈరోజు 100 మంది మా కులంలో బాప్తీసాలు పొందారండి. నేను ఐపీసీలో ట్రైనింగ్ చేసి మరి పల్నాడు ప్రాంతంలో సేవకుడుగా నేను స్థిరపడ్డానండి. ఈరోజు అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక ప్రదేశాల్లో ఎందుకు పనికిరాని నన్ను తన సాక్షిగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు.

నెమ్మది నొసగే యేసు మన విమోచకుడు. పాతదాన్ని తొలగించి కొత్తది ఇచ్చే సృజనాత్మక కృప ఆయనది. మనం క్రీస్తును బట్టి దేవునికి రక్తబంధువులం. రక్షిత ప్రజలందరూ క్రీస్తునందు మనకు ఆధ్యాత్మిక బంధువులే. యేసు విమోచన కృపకు మనం సాక్షులం. ఆది అంతము సర్వము యేసే. యేసు నన్ను కాపాడు. యేసు నన్ను కాపాడు.

ఇహలోక ప్రేమలో పడ్డ పిచ్చి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా

క్రీస్తునందు సహృదయ శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. యేసే నా గానం అనే ఈ క్యాసెట్ ద్వారా మీ ఆత్మీయ జీవితాలకు బలం చేకూరాలని ఆశిస్తున్నాం. ఈ గీతాలను ఆలపించినవారు బ్రదర్ యెహోషువా, లలితాసాగరి, ఉషాప్రియన్, యేసుదాసు. రచన బ్రదర్ కె. రాజా, జి. యేసుదాసు. సంగీతం కె. కమలాకర్.

సంగమా, విలువే లేని మన జీవితాలకు యేసు విలువ తీసుకొచ్చాడు. ఆరిపోయిన దీపాలుగా మన జీవితాలు ఉండగా వెలుగు తానై మన జీవితంలో ఉదయించాడు. ఇంకేం కావాలి నీ జీవితంలో? కలిసి స్తుతిస్తావా? కలిసి ఆరాధిస్తావా? నీ జీవితంలో పాపాల నుంచి విడిపించిన వాడు, నీకు నీతిగా నిలబడినవాడు, ఇక నాతో కలిసి పాడతావా?

0: మహిళ టీడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నిరీక్షణ మహిళకు స్వాగతం.

0: స్నేహితులారా, మీకు అన్యాయం జరుగుతుందన్న భావం మీ జీవితంలో ఎప్పుడైనా కలిగిందా? మీ జీవితంలో సంభవిస్తున్న వాటిని బట్టి ఇక ఈ జీవితం ముగిస్తే బాగుండును అని అనుకున్నారా? మీ భవిష్యత్తు అంధకారమయంగా ఉందా? కొన్నిసార్లు నేను అలా అనుకున్నాను, కాని మనకు ఒక నిరీక్షణ ఉందని నాకు తెలుసు. శ్రోతలు, నా పేరు శ్వేత, నాతో పాటు పల్లవి కూడా ఉంది.
1: ఈరోజు మన కార్యక్రమంలో షారోన్ గారు నయోమి అనే మహిళను గురించి చెప్తారు. నేను కూడా నా స్నేహితురాలు నీలిమాన్ గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ మధ్య తాను చాలా దుఃఖ పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. నేను ఆమెతో కొంత సమయం గడపగలిగాను, ఆమెను ప్రోత్సహించగలిగాను. ఆమె ఉదాంతం మీకు సహాయకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
0: స్నేహితులారా, మీరు ఈ కార్యక్రమాన్ని వింటున్నందుకు సంతోషిస్తున్నాం. ఈరోజు కార్యక్రమం మీ జీవితాన్ని తాకుతుందని, ప్రోత్సహిస్తుందని నమ్ముతున్నాము. అన్నట్లు పల్లవి, నీ స్నేహితురాలు నీలిమను గూర్చి మన శ్రోతలకు చెప్తానన్నావు కదా. ఆమెను గూర్చి నువ్వు నాతో చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే మీరిద్దరూ కలిసి సహవాసం చేయడంలో చాలా ఆనందిస్తున్నారనుకుంటాను. మీరిద్దరూ అలా కలిసి సమయం గడపడం ద్వారా మీ స్నేహం మరింత అభివృద్ధి చెందుతుంది. సరే, అసలు నీలిమా నుండి ఊహించని ఫోన్ కాల్ను నీవు ఎలా అందుకున్నావో, ఆమె జీవితంలో కలిగిన ఆ దుఃఖకరమైన సమయంలో నీవు ఆమెకు ఎలా సహాయం చేశావో చెప్తావా?
1: నా స్నేహితురాలు నీలిమా భర్త జేమ్స్ కారు ప్రమాదంలో చనిపోయాడని ఆమె నాకు ఫోన్ చేసి 6 నెలలవుతుంది. దానికి 1 నెల ముందు మేము వారిని కలిశాం. అతడు చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాడు. అతనిలో అద్భుతమైన శక్తి కనిపించింది. నీలిమా నుండి నేను ఫోన్ కాల్ అందుకున్న రాత్రిని నేను మర్చిపోలేను. ఆ రోజు రాత్రి ఇక పండుకుందామని మంచంపైకి ఎక్కాను. ఇంతలో ఫోన్ రోగింది. నేను ఫోన్ ఎత్తాను. ఆమె, హలో, నేను నీలిమను, నా భర్త జేమ్స్ ఈరోజు కారు ప్రమాదంలో చనిపోయాడు అని చెప్పింది. నేను అవాక్కయ్యాను. ఏమి చేయాలో తోచలేదు. అయ్యో, అవునా నీలిమా అంటూ ఏడవనారంభించాను. కొన్ని నెలల తర్వాత నేను ఆమెను కలవడానికి వీలైంది. ఆమెతో ఎక్కువ సమయం గడపలేకపోయాను. ఆమెతో మాట్లాడడానికి నాకు సరైన మాటలు లేవు. ఆమె పరిస్థితిని బాగు చేయడానికి ఏమైనా చెప్పాలనుకున్నాను, కానీ నాకు సరైన మాటలు జ్ఞాపకం రాలేదు. ఎక్కువగా ఆమె చెప్పే మాటలనే విన్నాను. ఆమెతో కలిసి ఏడ్చాను. 4 నెలల తర్వాత నేను ఆమె ఎలా ఉందో తెలుసుకోవడానికి ఫోన్ చేశాను. తన భర్త జేమ్స్ చనిపోయిన తర్వాత ఆమె పరిస్థితి చాలా కష్టంగా ఉందని చెప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే వచ్చి తనకు సహాయం చేసిన ఇరుగు పొరుగు వాళ్లంతా వెళ్లిపోయారు. తిరిగి వారి జీవితాల్ని కొనసాగిస్తూ ఉన్నారు. కాని ఇప్పుడు ఆమెకు ఎక్కువ సహాయం అవసరం. జరిగిన నష్టాన్ని గూర్చిన ఛాయలు ఆమె పిల్లలలో స్పష్టంగా కనిపించసాగాయి. వారు కృంగిపోయారు. పాఠశాలల్లో సమస్యలను సృష్టిస్తున్నారు. ఒక బిడ్డ అయితే అతడు ప్రమాదంలో చనిపోయినప్పటి నుండి కూడా తన తండ్రిని గూర్చే మాట్లాడలేదు. వారి జీవితాల్లో చాలా బాధ మరియు నష్టం కలిగింది. నీలిమా వారి బాధల్ని భారాల్ని కూడా భరించాల్సి వచ్చింది. ఈసారి కూడా నేను మౌనంగా విన్నాను. ఆమె బాధను అర్థం చేసుకుని ఆమెతో మాట్లాడడానికి ఎవరైనా ఉంటే బాగుండునేమో అనిపించింది. నేను ఆమె పరిస్థితులన్నీ బాగు చేయలేనని ఆమెకు తెలుసు. ఆమె జీవితం తిరుగులేనంతగా మారిపోయింది. వీటన్నిటి ద్వారా నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. మొదటిగా నేను తెలుసుకున్నదేమంటే, మీ స్నేహితుల బాధను తొలగించే మాటల్ని మీరేమీ చెప్పలేరు. కొన్నిసార్లు మీ సన్నిధి వారితో ఉంటే వారు చెప్పింది వినగలిగిన చెవులు మీకుంటే చాలు. రెండో విషయం ఏమంటే, మనం చేయగలిగే గొప్ప సహాయం ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే చేయడం కాదు. సాధారణంగా ఆ సమయంలో సహాయం చేయడానికి చాలామంది ముందుకు వస్తారు. వారి ప్రియమైన వారిని పోగొట్టుకున్న తర్వాత 4 నుండి 6 మాసాలలో వారికి సహాయం ఎక్కువ అవసరమవుతుంది. ఈ నెలలలో మనం వారికి పూలగుచ్చాలు లేక మంచి వాక్యాలతో కూడిన కార్డులు పంపించవచ్చని ఒక పత్రికలో చదివాను. ఇక 3వ విషయం ఏమంటే, చనిపోయిన వారితో తాము గడిపిన సందర్భాలను జ్ఞాపకం చేసుకునేలా మీ స్నేహితులను ప్రోత్సహించండి. చాలా ప్రేమించిన వారిని పోగొట్టుకున్నప్పుడు కొన్నిసార్లు వారిపై కోపం వస్తుంది. అలాంటి భావం వారిలో ఏర్పడకుండా అప్పుడప్పుడు వారిని జ్ఞాపకం చేసుకోవడం మంచిది. మీ స్నేహితురాలు తన భర్తను లేక బిడ్డను పోగొట్టుకున్న నష్టాన్ని పూడ్చుకోవడానికి మీ జ్ఞానయుక్తమైన మాటలు ఏమాత్రం సహాయం చేయవని నేను తెలుసుకున్నాను. వినగలిగిన మీ చెవులు మాత్రమే ఆ బాధను తగ్గిస్తాయి. మీ సహానుభూతి లేక ఆమె బాధలో మీరు పాలు పంచుకోవడం ఆమె మరొక దినం జీవించేందుకు ప్రోత్సాహాన్నిస్తాయి. అయితే ఆమె బాధ లేక నష్టం ఎప్పుడు ముగుస్తుందన్న దానిని మీరు అంచనా వేసుకోకూడదు. ఆమెను బాధపడనివ్వండి, మాట్లాడనివ్వండి, ఏడవనివ్వండి. మరోసారి చెప్తున్నాను, వినండి. ఆమె భారాన్ని మోయడంలో సహాయం చేయండి మరియు ఆమెతో కలిసి ఏడవండి.
0: పల్లవి, దుఃఖంలో ఉన్నవారికి, బాధలో ఉన్నవారికి సహాయం చేయడానికి మన స్నేహితులకు నువ్వు ఇచ్చిన సలహాలు చాలా బాగున్నాయి. నిజమే, చాలాసార్లు మన మాటలు వారికి సరిపోవు, కానీ మన స్నేహితులకు కావలసిందల్లా వారు చెప్పింది వినడం మరియు వారితో కలిసి దుఃఖించడమే. చాలా థ్యాంక్స్ పల్లవి.
1: నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు షారోన్ గారు నయోమి అనే స్త్రీని గురించి కొన్ని విషయాలు మనకు చెప్తారు. అవి మన ఆత్మకు పాఠాలు.
2: శ్రోతలకు శుభాశీస్సులు. బాగున్నారా? మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీ జీవితం మీకు అన్యాయం చేస్తుందన్న భావం మీలో ఎప్పుడైనా కలిగిందా? మీరు ఉద్యోగం చేస్తూ ఉండవచ్చును, కానీ పరిస్థితులు బాగులేనందువల్ల మీ ఉద్యోగాన్ని కోల్పోయారేమో. మీరు డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలని చిన్నప్పటి నుండి నేర్చుకుని ఉండవచ్చు. మీ తల్లిదండ్రులు, అత్తమామలు వచ్చిన డబ్బంతా ఖర్చు చేయకండి, మన పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు కదా. అత్యవసర పరిస్థితుల కోసము, భవిష్యత్తు కోసము కొంచెం పొదుపు చేసుకోండి అని మీకు సలహా ఇచ్చి ఉండవచ్చును. మీరు వాళ్ల మాటల్ని అంతగా పట్టించుకోలేదేమో. వాళ్లు చెప్పినట్లే అలాంటి పరిస్థితి రానే వచ్చింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఒకప్పుడు మూడు పూటలు కడుపు నిండా అన్నం తినేవారు. ఇప్పుడు మీ కుటుంబానికి ఒక పూట అన్నం దొరికినా చాలు అన్న స్థితికి వచ్చారు. మీరు చాలా బాధపడతారు. కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపు కూడా మీకు వచ్చి ఉండవచ్చు. మీ సమస్యలన్నిటికీ అదొక్కటే మార్గం అని మీరు అనుకుంటున్నారా? ఆకలితో లేక జబ్బుతో బాధపడుతున్న మీ పిల్లలకు సమయానికి భోజనం పెట్టలేక ఇక ఒక్క దినం కూడా బ్రతకలేను అని మదనపడుతున్నారేమో. అవును, అలాంటి పరిస్థితిలో మీరు చాలా నిస్సహాయంగా, నిరీక్షణ లేనివారుగా ఉంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి? మీరు ఏమి చేయగలరు? మీరు చుట్టూ చూస్తారు. ఈ అత్యవసర పరిస్థితులలో మీకు ఎవరు సహాయం చేస్తారా అని వెదుకుతారు. ఈరోజు నేను బైబిలు నుండి నయోమి అనే మహిళను గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆమె జీవితంలో ఏదీ మంచిది జరగలేదు. నయోమి స్వగ్రామంలో కరువు వచ్చినట్లు రూతు గ్రంథం మొదటి అధ్యాయం చెప్తుంది. కాబట్టి నయోమి, ఆమె కుటుంబం మంచిగా బ్రతకాలన్న ఉద్దేశంతో మోయాబు అనే దేశానికి వెళ్లారు. విషాదకరమైన విషయం ఏమంటే, నయోమి భర్త చనిపోయాక కూడా ఆమె తన ఇద్దరు కుమారులతో అక్కడే ఉన్నది. ఆ ఇద్దరు కుమారులు కూడా విదేశీ స్త్రీలను అనగా మోయాబీయులను పెళ్లి చేసుకున్నారు. ఒకావిడ పేరు ఓర్పా, మరొకావిడ పేరు రూతు. ప్రియులారా, కథ ఇంతవరకు బాగానే ఉంది, కాని అది అలా కొనసాగలేదు సుమా. ఏమి జరిగిందో తెలుసా? ఆమె ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఇక ఆమె పరిస్థితి ఎలా ఉండిందో ఊహించండి. ఈ కష్టాలన్నీ నాకే రావాలా అని వాపోయిందేమో. దుఃఖం వెంబడి దుఃఖం నయోమిని కృంగదీసి ఉండవచ్చు. ఒక విధవరాలిగా ఏదో ఒక విధంగా కాలం వెళ్లబుచ్చుదామనుకున్నది. ఇప్పుడు ఇద్దరు కోడళ్లు కూడా విధవరాండ్రయ్యారు. నయోమికి దిక్కుతోచలేదు. కోడళ్ళిద్దరూ యవనస్తులే. వాళ్లు తిరిగి వెళ్లిపోయి మళ్లీ పెళ్లి చేసుకున్నా నయోమి కొంత ఊరట చెందేది. ఆమె కూడా ముసలిదైపోతుంది. వాళ్లకు జరగకూడనిది ఏదైనా సంభవిస్తే ఆదుకోవడానికి కుటుంబంలో ఒక్క పురుషుడు కూడా లేడు. పైగా యవనస్తులైన ఇద్దరు కోడండ్రను కూడా పోషించాల్సిన బాధ్యత, కాపాడాల్సిన బాధ్యత ఆమెపైననే పడింది. నయోమి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా ఉంది. ఆమెకంటూ జీవితంలో ఏమీ మిగులలేదు. కుటుంబం లేదు, ఇల్లు లేదు, ధనం లేదు, సమాజంలో ఒక స్థానం లేదు. ఏమి చేయాలి? నయోమి చాలా ఒంటరిగా, ఖాళీగా ఉన్నట్లు భావించి ఉండవచ్చు. నా బ్రతుక్కి అర్థమేముంది అనుకుందేమో. కృంగిపోయిన నయోమి చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే, నన్ను నయోమి అని పిలవకండి, మారా అని పిలవండి అని చెప్పింది. నయోమి అంటే మధురము అని అర్థం, మారా అంటే చేదు అని అర్థం. ఆమె జీవితం చేదుగా ఎందుకు మారిందో ఆమె ఊహించుకున్న విధానం ఇది. దేవుడు నా జీవితాన్ని చేదుగా మార్చాడు, దేవుడు నన్ను బాధపరిచాడు, దేవుడు నాకు దురదృష్టాన్ని ఇచ్చాడు, ఇది ఆమె వరుస. మన పరిస్థితులు అలా ఉంటే దేవుణ్ణి నిందించడం ఎందుకు అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ మీరు నయోమి స్థానంలో ఉంటే మీరు ఏమనుకునేవారు? ఒకవేళ ఇప్పుడు అలాంటి పరిస్థితిలోనే ఉన్నారేమో. అయితే మీ ప్రతిస్పందన ఎలా ఉంది? మీ కష్టాలలో సమస్యలలో మీరు దేవుని హస్తాన్ని చూడగలుగుతున్నారా? దేవుడు మీ విషయం సంతోషించడం లేదు కాబట్టి ఆయన హస్తం మీకు శిక్షించే హస్తంగా కనిపిస్తుందా? లేక ఆయన ప్రణాళికను ఆయన సొంత సమయంలో ఆయన పద్ధతిలో చేస్తున్న హస్తాలు మీకు కనిపిస్తున్నాయా? బైబిలులో రోమా 8:28 దేవుని ప్రేమించేవారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయని వ్రాయబడింది. అది ఎలా జరుగుతుంది అని మీరు ప్రశ్నించవచ్చు. మీరు ప్రేమిస్తున్నవారు లేక మిమ్మల్ని ప్రేమించేవారు చనిపోతే అది మేలు ఎలా అవుతుంది? మీ ఉద్యోగాన్ని కోల్పోతే అది మేలు ఎలా అవుతుంది? చాలా అనారోగ్యంగా ఉంటే అది మేలా? దేవుని వాక్యం చెప్తుంది, మనము దేవుణ్ణి ప్రేమిస్తే సమస్తము అంటే మన సమస్యలన్నీ బాధలన్నీ చివరికి మన మేలు కొరకే సమకూడి జరుగుతాయి. నయోమికున్న వ్యాకులానికి అవతల ఉన్న మేలును చూడడానికి నయోమికి కష్టంగానే ఉండవచ్చు. అయితే మనము నయోమి నుండి ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఆమె దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నది. నయోమి జీవితంలోని విపత్తును గూర్చి సణిగేందుకు ఫిర్యాదు చేసేందుకు నయోమికి హక్కు ఉంది అని మీరు అనుకుంటున్నారా? బహుశా ఆమె తనపై తానే జాలిపడుతూ నీరుగారిపోయి ఉండవచ్చు. ఈ వృద్ధాప్యంలో మీరు నాకు అండగా నాతోనే ఉండమని తన కోడళ్లను అడగవచ్చు. కాని నయోమి అలా చేయలేదు. తన కోడళ్లను తన వద్దనే ఉంచుకోకుండా వారి ఇండ్లకు తిరిగి వెళ్లడానికి స్వేచ్ఛనిచ్చింది. తాను వారికి భారంగా ఉండకూడదని నయోమి తలంచింది. వారి సంతోషం గూర్చి వారి భవిష్యత్తును గూర్చి ఆమె ఎక్కువ చింత కలిగి ఉన్నది. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక, మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వాళ్లను దీవించింది. నయోమి మనసు ఎంత మంచిదో దీనిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆమెలో దేవుని గురించిన సాక్ష్యం ఎంత బలంగా ఉండిందంటే ఆమె కోడలు రూతు ఆమెను హత్తుకొని చెప్పిన మాటల్ని బట్టి అర్థమవుతుంది. రూతు నా వెంబడి రావద్దనియూ నన్ను విడిచిపెట్టమనియూ నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను అని చెప్పింది. నయోమి దేవుణ్ణి తన దేవునిగా చేసుకునే విధంగా పెంచబడినట్లు రూతు పెంచబడలేదు. ఆమెకు ఎవరూ అలా నేర్పించలేదు. కాని నయోమికి దేవునితో గల సంబంధం ద్వారా ఆమె ప్రతిరోజూ జీవిస్తున్న విధానం రూతుపై అంత గొప్ప ప్రభావాన్ని చూపించింది. కాబట్టి తనతో పాటు బెత్లహేముకు రావడానికి రూతు మనస్సు స్థిరపరచుకున్నదని నయోమి తెలుసుకొనినప్పుడు ఇక ఆమెను ఏమీ బలవంతం చేయలేదు. ఇద్దరూ ప్రయాణమై వెళ్లారు. రూతు గ్రంథంలో చివరికి రూతు నయోమి పెనిమిటికి బంధువైన బోయజును వివాహం చేసుకున్నదని, ఆమెకు ఓబెదు అనే కుమారుడు పుట్టాడని వ్రాయబడింది. అతడు దావీదుకు పితరుడు. భూసంబంధంగా ఏసుక్రీస్తు ఈ వంశంలోని కుటుంబంలో నుండే వచ్చాడు. నయోమి తన జీవితంలో కష్టాలను హృదయవేదనను అనుభవిస్తున్నప్పుడు ఈ లోకరక్షణ కొరకు దేవుడు చేసిన ప్రణాళికలో తాను ఒక భాగంగా ఉండబోతుందని ఆమెకు తెలుసో లేదో ఆశ్చర్యంగా లేదు? ఆమె తన జీవిత భారాలతో బంధించబడి అలాగే ఉండవచ్చు, కాని ఆమె ముందుకు సాగిపోయింది. దేవుడు కూడా ఆమె మేలు కొరకు సమస్తము సమకూడి జరిగించాడు. దేవుడు ఏమీ లేని ఒక స్త్రీని వాడుకొన్నాడు, ఆమెను ఒక ఆశీర్వాదంగా చేశాడు. మరి మీ మాటేమిటి సోదరి? మీ జీవితంలో దుఃఖం విచారం తప్ప మరేమీ లేవా? ప్రస్తుతం మీ సమస్యలతో తలమునకలవుతున్నారా? దయచేసి నిరుత్సాహపడకండి, పైకి దేవుని వైపు చూడండి. మీ జీవితాన్ని ఆయన ఆధీనంలోనికి తీసుకోనివ్వండి. మీకోసం ప్రార్థన చేస్తాను. తలలు వంచుకొని ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, మాలో ప్రతి ఒక్కరికి నీవే జీవం పోశావు. నాతో కలిసి ప్రార్థన చేస్తున్న ప్రతి స్నేహితురాలి ప్రశస్తమైన జీవితాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, ఆమె జీవితం ఎంతగా నలిగిపోతున్నదో మీకు తెలుసు. ఆమె ప్రతి అవసరం మీకు తెలుసు. ప్రతిరోజు కావలసిన శక్తిని, రేపటి దినాన్ని ఎదుర్కోగల నిరీక్షణను ఆమెకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రేమను, ఆయన నామంలో ఉన్న శక్తిని తన జీవితంలోనికి తీసుకొని తన సమస్యలలో ధైర్యంగా నిలిచే కృపనిమ్మని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.

0: శాస్త్రాన్ని అర్థం చేసుకుంటాడు అని తెలుసుకున్నాక నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ఒకవేళ మీరు సమస్యలతో సతమతమవుతూ ఉంటే మీరు కూడా దేవుని వైపు చూస్తారని నమ్ముతున్నాను. ఆయన మీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. మన ఆభరణాల పెట్టెలో నుండి ఈరోజు మనం వినబోతున్న కావ్యరూపకమైన సందేశం పేరు నా సంరక్షకుడు.
1: నా సంరక్షకుడు అన్న ఈ కావ్యరూపకమైన సందేశం బైబిల్లోని పేతూరు మొదటి పత్రిక 4వ అధ్యాయము, రోమా 8వ అధ్యాయం 18వ వచనము, తెసలోనికైలకు మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము, కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనమును ఆధారం చేసుకుని వ్రాయబడింది. చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నా సంరక్షకుడా, నా హృదయం విలపిస్తూ ఉన్నా మీ సంరక్షణకు నన్ను అప్పగించుకుంటున్నాను. నా జీవిత లోయలలో నేను భయంతో సందేహంతో నింపబడినా మీరు మాత్రం పనిచేస్తూనే ఉన్నారు. మీరు చెప్పినట్లు జీవిత శ్రమలు మరియు కష్టాలు కావేవి వ్యర్థం. అవన్నీ నేను మీతో గుర్తింపు కలిగి ఉండేలా చేస్తాయి. కాబట్టి నాకివ్వబడిన అవకాశాలను బట్టి నేను కృతజ్ఞతతో నింపబడ్డాను, సంతోషంగా కూడా ఉన్నాను. వీటన్నిటిలో నీ ముఖదర్శనం చేసుకుంటూ నీ కృపను అనుభవిస్తున్నాను.

0: నిరీక్షణ మహిళ కార్యక్రమం ద్వారా దేవుడు ఒక శ్రోత జీవితంలో ఎలా పనిచేశాడో మోనిక గారు చదివి వినిపిస్తారు.
1: నిరీక్షణ మహిళ కార్యక్రమాలను అందిస్తున్న మీకు మేము రుణస్థులం. తెలుగు మహిళలను ప్రేమించి దేవుడిచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. నాకు చాలా భయం ఉండేది, ముఖ్యంగా చీకట్లో ఒంటరిగా ఉండాలంటే భయపడేదాన్ని. భవిష్యత్తును గూర్చిన భయం కూడా ఎప్పుడూ నన్ను వెంటాడుతూ ఉండేది. కానీ మన భయాలన్నింటినీ దేవునికి అప్పగించాలని విన్నాక నా జీవితంలో గొప్ప ధైర్యాన్ని పొందగలిగాను. మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలో నాకు అర్థం కావడం లేదు. ఆభరణాల పెట్టిలో నుండి అందిస్తున్న కావ్యాలు కార్యక్రమానికే తలమానికంగా ఉన్నాయి.
2: శ్రోతలు, అన్ని కష్ట పరిస్థితుల్లోనూ కూడా సహాయం పొందడానికి మనం యేసును నమ్మాలని తెలుసుకోవడం మంచిది కదూ. ఆయన మనల్ని ఎన్నడూ విడువడని బైబిల్ చెబుతుంది. యేసు ప్రభువు మీ జీవితంలో ప్రతిరోజు ఎలా పనిచేస్తున్నాడో మాకు తెలియజేయండి. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
3: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే శుభగడియలు అందరికీ ఆహ్లాదాన్నిస్తాయి. గత సంవత్సరమంతా కాపాడి నూతన వత్సరంలోకి ప్రవేశింపజేసిన ఆ ప్రభుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధమైన పండుగగా దీన్ని జరుపుకోవాలి.

దేవుని తేజోమహిమ నిలిచే రమ్యమైన స్థలం దైవ మందిరం. ఆ మందిరావరణలో స్వస్థత, నెమ్మది, ఆదరణ, సంతోషం, విజయం, సమృద్ధిగా దొరుకుతాయి.

ఆవగింజంత విశ్వాసం అనే విషయం మీరు వినే ఉంటారు. అయితే ఆవగింజలో ఒక పరలోక రహస్యం ఉన్నట్టు మాథ్యూ 13లో చూస్తున్నాము. అయితే దీన్ని మనం ఎంత సీరియస్గా చూస్తున్నామన్నదే నా ప్రశ్న.

0: వెల్కమ్ టు ది సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్. ఈ రోజు బ్రదర్ ఎండి జగన్ ఇక్కడున్నారు. బ్రదర్ ఎండి జగన్, కొన్ని ప్రశ్నలు అడుగుతాను, కార్యక్రమానికి స్వాగతం. ఆవగింజంత విశ్వాసం అనేది ఆవగింజ మస్టర్డ్ సీడ్, అయితే అది చాలా చిన్నదిగా ఉంటుంది. మాథ్యూ చాప్టర్ 13లో ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది. పరలోకానికి కావలసిన రహస్యాలన్నీ కూడా అందులో క్రైస్ట్ చాలా చక్కగా చెప్పారు. పరలోకాన్ని సంపాదించాలి లేదా పరలోకానికి వెళ్లాలి అనేది మన జీవితంలో చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే దీని వెనుక ఏముంది, పరలోకం ఎలా ఉంటుంది, ఎలా అర్థం చేసుకోవాలని చెప్పి మాథ్యూ అద్భుతంగా చెప్పారు. ఈ ఆవగింజ ఇది చిన్న విషయం, దీని వెనుక క్రైస్ట్ ఎందుకని ఇంత లోతుగా చెప్తున్నాడు.
1: ఇది ఆరంభము నుండే చూడాలి. ఎక్కడి నుండి చూడాలంటే, మరి ఆవగింజంతా విశ్వాసం అనేది వచ్చి మీరు చెప్పేది మత్తయి 17లో. దీనికి ముందు ఒకటి ఉంది. మత్తయి 13లో ఒక విషయాన్ని ప్రభు చెప్తున్నారు. ఆవగింజను గుచ్చిన ఒక విషయాన్ని చెప్తున్నాడు ఉపమానంగా. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అని ఉంటుంది. విత్తనములన్నిటిలో చిన్నదేగాని అని రాయబడుతుంది. ఈ విశ్వాసమును గుచ్చి రెండవదిగా మనం చూడొచ్చు. మొదటిగా మనం ఇది చూద్దాం. ఇది చూస్తేనే తర్వాత అది తెలుస్తుంది. ఇదే కార్యము లూకా 17లో కూడా ఉంటుంది, లూక్ 13లోనూ ఉంది. దేని గుర్చి రాయబడింది అని చూసినట్లయితే, పరలోకమును గుర్చి ఈ చోట్లొచ్చి మీరు చెప్పింది విశ్వాసం
0: ఆవగింజంతాజన్,
1: ఇక్కడ పరలోకానికి కంపేర్ చేస్తాను, ఇది వేరే అది వేరే. ఇక్కడ పరలోక రాజ్యం ఎందుకు దాంతో కంపేర్ చేస్తున్నాడు అనేటువంటిది మనం చూడాలి. ఇప్పుడు ఆరంభములో ఒకే ఒక మనిషిని దేవుడు ఈ భూమి నుండి తయారు చేస్తున్నాడు. ఆదామును తయారు చేసేప్పుడు ఒక మనిషే. మలాకి 2:15 ప్రకారం అతన్ని ఒకనిగా నియమించాడు. 2వ అధ్యాయంలోనే 2వ కార్యం చేశాడు, వేరుచేసి హవ్వను చేస్తున్నాడు. ఈ ఒక విత్తనమే ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కారణమైన విత్తనము. ఒక బేస్ లోక ప్రకారంగా నేను చెప్పేది. సో తన ఒక్కని ద్వారానే ఈ లోకమంతటా మనుషులు వ్యాపించి ఉన్నారు. ఇలా వ్యాపకమైన తర్వాత పతనమయ్యారు. 3వ అధ్యాయంలో ఆ ఒక మనుషుని ద్వారానే పాపము వ్యాపించింది. లోకమంతటా ఏమైందంటే పాపం వ్యాపించింది. ఈ లోకమంతా పూర్తిగా పాపములోనికి వెళ్ళింది ఆ నోవహు కాలంలో. ఆ తర్వాత యేసుక్రీస్తు వచ్చినప్పుడు లోకమంతటా పాపం ఉండింది. ఇప్పుడు ఈ ఒక మనిషి ద్వారా లోకమంతటా మనుష్య సముదాయమంతా వృద్ధి చెందింది. ఒక మనిషి ద్వారా పాపము విస్తరించింది. ఇప్పుడు ఇది వచ్చి దేవుడొచ్చి మనుషుని కలుగు చేసినప్పుడు ఏర్పడిన పరిస్థితి. ఇప్పుడేం చేస్తున్నాడు, పరలోక రాజ్యము అంటున్నాడు. ఫస్ట్ వీళ్లకొచ్చి మనమీ తరచుగా చూసేవారికి నేను చెప్తున్నాను, పరలోక రాజ్యం అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటని తెలియాలి.
0: అందులో డిఫరెన్స్
1: అవును, హెవెన్ వేరే, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వేరే. మనం ఈ డిఫరెన్స్ని వారికి తెలియజేస్తే చాలా మంచిది. అదేంటి పరలోకము పరలోక రాజ్యం అంటే వేరే అని చెప్తున్నారు. ఒక పీరియడ్లో బ్రిటిష్ వారు ప్రపంచమంతటా పరిపాలిస్తూ ఉండేవారు. ఆ పరిపాలనలో బ్రిటిష్ వారు వారి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుండిందంటే యూకేలో ఉండింది. బట్ వారి రాజ్యం ఎక్కడో ఉండిందంటే ఇండియా వరకు ఉండింది, అటు ఆస్ట్రేలియా వరకు ఉండింది. ఇప్పుడు బ్రిటిష్ వారి రాజ్యము ఇండియాలో లేదు, సరేనా? అయితే బ్రిటిష్ రాజ్యము వారి దేశం వదిలి వెళ్ళదు. వారి దేశంలోనే కదా వారు ఉంటారు.
0: అవును, అదే ఫౌండేషన్.
1: అక్కడున్నటువంటి రాజ్యము ఇండియా వరకు కూడా వచ్చింది. సో అది ఎక్స్పాండ్ అయ్యి ఎక్కడికొచ్చినా ఆ రోజు ఇండియన్ ప్రావిన్స్ వచ్చి వారి కంట్రోల్లోనే ఉండింది. బ్రిటిష్ రాజ్యం ఇక్కడ ఉండింది. ఇదే కాన్సెప్ట్, ఇది అర్థం చేసుకుంటే చాలు. అప్పుడు పరలోకం పైన ఉండింది, దాని యొక్క రాజ్యం వచ్చి భూమిలో ఉండింది. ఆదామును నిర్మించేప్పుడు అది వచ్చి ఒకడు ఆదామును గెలిచి లాక్కున్నాడు. ఇప్పుడు పరలోక రాజ్యం ఉంది, లోకమంతటా ఉంది, భూమిలో మాత్రము లేదు. అందువల్ల యేసు ప్రార్థించేప్పుడు ఏం చెప్పించాడంటే, మీ యొక్క చిత్తము పరలోకములో నెరవేరునట్లుగా భూమిలో నెరవేరునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక. అంటే అప్పుడు ఏం లేదు, అక్కడ రాజ్యము లేదు, పరలోక రాజ్యం భూమిలో లేదు. ఎందుకంటే ఎవరి కంట్రోల్లో ఉండిందంటే పిశాచి కంట్రోల్లో ఉండింది. అందువల్ల సాతాను యేసును చూచి ఒక మాట చెప్తున్నాడు, ఈ లోకరాజ్యములన్నీ వాటి మహిమంతయు నాకు ఇవ్వబడ్డాయి అంటాడు, మత్తయి 4వ అధ్యాయం. సో మొదట ఈ పరలోక రాజ్యము ఇక్కడికి రావాలి. రావాలంటే ఒక సీడ్ అవసరమై ఉంది. మొదటిగా ఆదాము ద్వారా ఒక సీడ్ వేశాడు. హవమూలముగా మనుషులు వచ్చారు. హెవెన్ యొక్క కింగ్డమ్ ఇక్కడికి వస్తుందని చూస్తే సాతాను రాజ్యము వచ్చింది. ఇప్పుడు పరలోక రాజ్యము ఆవగింజను పోలినదిగా ఉంది. అదెలాగుంది, ఒకే ఒక సీడు జీసస్ క్రైస్ట్. ఆ ఒక్క జీసస్ క్రైస్ట్ మూలముగా లోకమంతటా ఈరోజు ఒక స్పిరిచువల్ సంతతి వ్యాపించింది. అట్ ది సేమ్ టైం పరిశుద్ధము వ్యాపించింది. ఇప్పుడు హెవెన్కైన వారు ఇక్కడ ఉన్నారు. అర్థమైందండి?
0: అర్థమైంది.
1: ఇప్పుడు అమెరికా అనే వారి యొక్క ఎంబెస్సీ ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది?
0: అదే,
1: వారి రాజ్యం లేదు కానీ ఎంబెస్సీ వారి కంట్రోలే.
0: వీఆర్ ఆల్ అంబాసిడర్స్.
1: అంబాసిడర్స్, అదే బైబిల్ చెప్తుంది, రాయబారులం. అప్పుడు ఇక్కడొచ్చి అమెరికా యొక్క ఎంబెస్సీ ఉంది కదా, ఆ స్థలం ఉంది కదండి, అది అమెరికా వారి కంట్రోల్. ఇప్పుడు మీరు సౌదీ అరేబియాకి వెళితే అమెరికా ఎంబెస్సీ ఉండేటువంటి రోడ్లో సౌదీలో ఉండేటువంటి వారే అక్కడికి వెళ్లాలంటే పర్మిషన్ కావాలి. ఆ రోడ్ అంతా వారి కంట్రోల్. ఎందుకంటే ఒకసారి కెన్యాలో అమెరికన్ ఎంబెస్సీని వారు దాడి చేశారు. అప్పుడు అతడు చెప్పాడు, అప్పుడు ఒబామా వచ్చి ప్రెసిడెంట్గా ఉన్నాడు, అప్పుడు ఆయన చెప్పాడు, వాళ్ళు నా మీద చేయి చేసుకున్నారు, నా ఫ్రెండ్స్ మీద, నా ప్రజల మీద చేతులు వేశారని చెప్పాడు. దాని అర్థమేంటని అడిగితే అది అమెరికా యొక్క స్థలం అనేటువంటి ఒక ఇది. అదేవిధంగానే ఒక పీరియడ్ వరకును ఓల్డ్ టెస్టమెంట్ వరకు అలాగ ఉండింది. ఎలాగంటే యాకోబు, ఇస్సాకు, అబ్రహాము, దానియేలు వీరందరూ వచ్చి అంబాసిడర్స్ లాగా. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎలాగుందని చూస్తే ప్రకటన గ్రంథము 1:5 భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు. అప్పుడు ఏమైంది, ఈరోజు ప్రపంచము క్రైస్ట్ యొక్క కంట్రోల్ క్రింద ఉంది. అప్పుడు హెవెన్ అక్కడుంది, హెవెన్ యొక్క కింగ్డమ్ ఇక్కడుంది. ఈ కింగ్డమ్కి ఇక్కడ ఉండడానికి కింగ్ ఎవరని అడిగితే క్రైస్ట్. హెవెన్లో ఫాదర్ ఉన్నారు, అయితే ఇద్దరునూ ఒకరే, ఆ చోట వ్యక్తిత్వము వేరై ఉంది. హెవెన్లో వచ్చి ఆయన ఉన్నాడు, ఇక్కడ కింగ్డమ్ వచ్చి క్రైస్ట్ యొక్క కంట్రోల్లో ఉంది. అప్పుడు పరలోక రాజ్యం ఒక ఆవగింజ విత్తనానికి పోలికగా విత్తబడింది, ఈరోజు బహుగా వ్యాప్తి చెందింది. ఈ వాక్యమును చూడండి, పరలోక రాజ్యము ఆవగింజ విత్తనము పోలి ఉన్నది. 31, అది ఒకడు తీసుకొని తన పొలములో విత్తాడు, అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చిట్టగును. అందరూ దాని క్రిందకొచ్చి కూర్చున్నారట. ఇప్పుడు క్రైస్ట్లో మనమందరమూ ఆశీర్వదించబడ్డాం. ఒక పీరియడ్లో దేవుడు చెప్తున్నాడు అబ్రహాం సంతతిని చూసి, అబ్రహాములో భూమి యొక్క సంతతంతా ఆశీర్వదింపబడునని చెప్పాడు. అయితే అది వచ్చి ఓళ్ళి. లోకానుసారంగా ఇప్పుడు అబ్రహామునకు ఇస్సాకు మూలముగా ఒక సంతతి, కెతురా వల్ల ఒక సంతతి, ఇస్మాయిల్ వల్ల ఒక సంతతి. సో ఇన్ని సంతతులు భూమిలో పెరిగి అన్ని సంతతులు అబ్రహాములో లోకానుసారంగా ఆశీర్వదింపబడ్డాయి. అయితే అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు అన్యజనులకు క్రీస్తు మూలముగా కలుగుతుందని గలతీయులకు వాక్యంలో చెప్పబడుతుంది. సో ఇప్పుడు ఏమైందని అడిగితే, ఇప్పుడు స్పిరిచువల్ సంతతి, అబ్రహాము యొక్క స్పిరిచువల్ సంతతి క్రైస్ట్ మూలంగా లోకానికి వచ్చింది. ఆ ఒక్క క్రీస్తు లోపట భూమిలో ఉన్నవారందరూ ఆశీర్వదించబడ్డారు. ఎవరు యేసును అంగీకరించినా వారికి క్రైస్ట్కైనా ఆశీర్వాదం వస్తుంది. అదే ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మల యందు కూర్చున్నాయి. నాట్ ఫర్ ఏ పర్టికులర్ ప్లేస్, పర్టికులర్గా అందరికీ. అదే ఇప్పుడు హెవెన్ అందరికీ ఓపెన్ అయింది.
0: గాడ్ సో లవ్డ్ ది వరల్డ్ అని ఉంది కదా,
1: అదే అప్పుడు పూర్తిగా ఓపెన్ అయి ఎవరైనా లోనికి రావచ్చు. అలా ఎవరన్నా రావచ్చనే కాన్సెప్ట్లోనే మీరు నేను లోనికి వచ్చాం. సో ఈ ఆవగింజ ఒక చిన్న ఇది. ఆ విధంగా క్రైస్ట్ మనిషిగా భూలోకానికి వచ్చాడు. మనుషులను గురించి చెప్తూ దేవదూతల కంటే కొద్దిగా చిన్నని వారు. అప్పుడు ఒక చిన్న మనిషిగా లోనికొచ్చి, నేనదే ఎంతో ఆశ్చర్యంగా చెప్పే విషయం, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అదే క్రైస్టు యొక్క వ్యవస్థ. కాని ఆ క్రైస్టు తల్లి మరియా యొక్క గర్భములో, ఆ ఊంలో ఒక చిన్నగా ఉండేది ఎంత గొప్ప విషయం. తన్ను కుదించుకుని అంత చిన్నగా వచ్చి ఆయన చిన్న ఆవగింజలాగా అట్లే లోనికొచ్చి ఈ భూమిలో పుట్టి అంతమందికిని వాసము కల్పించాడు. అందరునూ ఆయన లోనికొచ్చేలాగున ఆయన రక్తముచేత కడగబడి పాపక్షమాపణ పొందేవారు అందరూనూ లోనికి రావచ్చు. సో ఇప్పుడు పరలోక రాజ్యం అలాగయ్యింది అనేటువంటిది ఇదొక ఫస్ట్ పార్ట్.
0: ఈ విషయం ఆయనే చెప్తున్నాడు.
1: ఆయనే చెప్తున్నాడు. దీని యొక్క పరలోక రాజ్యం యొక్క సెకండ్ పార్ట్ ఉంది. అది కూడా మీరు దీనితో అంటే ఇప్పుడు క్రీస్తు వచ్చి పరలోక రాజ్యం స్థాపించాడు. అంటే ఆయన రాజ్యం వచ్చి ఇక్కడున్నటువంటి రాజు అంటే సాతాను వాని తలను చెతక్కొట్టి ఇప్పుడు తన రాజ్యాన్ని స్థాపించాడు. స్థాపించిన ఈ పూర్తి ప్రపంచమును ఆయన కంట్రోల్ క్రింద ఇంకా రాలేదు. అంటే సాతాను అక్కడక్కడ, అంటే ఒకటి చెప్తారు చూడండి, తీవ్రవాదులు చెలరేగినట్టుగా ఆ విధంగా అక్కడక్కడ ఉండి ఏం చేస్తున్నారు, సాతాను యొక్క జనులు చెలరేగుతున్నారు ఆల్ ఓవర్ ద వరల్డ్, క్రైస్ట్కి అగెన్స్ట్గా, తన ప్రజలకు అగెన్స్ట్గా. ఇప్పుడు క్రైస్ట్ ఏం చేస్తున్నాడంటే, వీరందరినీ జయించి ఆయన కింగ్డమ్ని ఇక్కడ పెట్టాలి కదా, ఇందులోనే ఆయన యొక్క ప్రేమను పూర్తిగా చూడగలం. సాధారణంగా పోట్లాడితే ఒకడు మనోడు, ఎదురుగు ఉండేదెవరు?
0: విరోధి.
1: ఇక్కడ సమస్య అదే. ఇక్కడి సమస్య ఏంటంటే, క్రైస్ట్ సైడ్లో ఉన్న మనము ఆయన పిల్లలమే, ఎదురుగా ఉండి ఫైట్ చేస్తున్నారు కదా,
0: వారు
1: కూడా ఆయన పిల్లలే, దేవుని పోలికలో ఆయన రూపంలో నిర్మించబడిన వారు.
0: ఒక ఫాదర్ ఫిగర్గా అలా అమర్చబడి
1: ఒక ఫాదర్. ఇప్పుడు ఇద్దరు అన్నాతమ్ముళ్ళు పోట్లాడుతున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే, అన్నగా అంటే అంగీకరించిన మనము ఆయన గుర్చి బాగా తెలిసి పోరాడుతున్నాం. ఇప్పుడు మన దగ్గర ఏం చెప్తున్నాడు, అతనికి నేను తెలియదు, నిన్ను కొడుతున్నాడు, నువ్వు అది తీసుకో, నేను పోరాడి జయించే అధికారం నా దగ్గర ఉంది, లోకాన్ని జయించే అధికారం నాకు ఇవ్వడం జరిగింది. అయితే ఆయన ఏం చెప్తున్నాడు, నీ తమ్ముడిప్పుడు నిన్ను కొడుతున్నాడు, అతడు నా వల్ల పుట్టినటువంటి వాడే, అతను సాతాను వల్ల పుట్టినవాడు కాదు, అతను నా వల్ల పుట్టినటువంటి వాడే, తను నిన్ను కొడుతున్నాడు. ఇప్పుడు నీవు అతన్ని గెలవడానికి ఏం చేయకూడదు, తిరిగి కొట్టకూడదు. నన్ను కొట్టిన వారిని నేను ఎలాగ జయించానంటే, నేనొచ్చి నన్ను బలి చేసుకుని గెలిచాను, అలాగే నిన్ను నీవు అప్పజెప్పుకుంటే గెలవగలవు. అదే హెవెన్లీ కింగ్డమ్ యొక్క వార్ ప్రోటోకాల్. ఈ వార్ ప్రోటోకాల్లోనే హెవెన్లీ కింగ్డమ్ స్థాపించబడుతుంది. అందువల్ల మనం వచ్చి బైబిల్ తప్ప వేరే ఏ ఆయుధాన్ని మన చేతిలో తీసుకోవడం లేదు. అదే దేవుడు అదే చెప్తున్నాడు, నిన్ను కొట్టినా మరొక చంపను చూపించు. దాని రీజన్ ఏంటంటే, ఈ కింగ్డమ్ని స్థాపించేటువంటి మెథడ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. ఇప్పుడు దేశాలను ముట్టడి చేసేవారున్నారు. ఇప్పుడు బ్రిటిష్ వారు లోకాన్ని పట్టుకున్నారు. ఏ బేసిస్లో పట్టుకున్నారు? వారు మొదట వ్యాపారస్తులుగా వస్తారు, ఈస్టిండియా కంపెనీ లోనికొచ్చారు, లోకాన్ని పట్టుకున్నారు. అదేవిధంగా అలెగ్జాండర్ లోకాన్ని పట్టుకున్నాడు. దేని మూలంగా పట్టుకున్నాడు? బై వార్, యుద్ధము చేసి పట్టుకునేవాడు. అంటే వ్యాపారంగా పట్టుకుంటారు, లేక యుద్ధం చేసి పట్టుకుంటారు, మతరీతిగా పట్టుకుంటారు. ఇలా ఒక్కొక్కరు ఈ లోకాన్ని తన కంట్రోల్ కింద తీసుకురావడానికి ఒక్కొక్కటి పెట్టుకున్నారు చూడండి. అయితే క్రైస్ట్ యొక్క ఫార్ములా ఏంటంటే,
0: ప్రేమ.
1: యుద్ధము చేయొద్దు.
0: వ్యత్యాసంగా
1: అవును. ఇది ఇప్పుడు ఎలాగంటే, కొట్టేవారి దగ్గర తీసుకుంటే తీసుకున్నవాడు ఓడిపోయినట్టే అర్థం. ఈ లోకం యొక్క ఫార్ములా ఓల్లీ ఫార్ములా. నిన్నొకరు కాల్చారు, అలా చనిపోయావు. చనిపోయావంటే నువ్వు ఓడిపోయావనే అర్థం. అదే ఒక నాకౌట్ బాక్సింగ్లో దెబ్బ తగిలి పడిపోతే క్రింద పడినవాడు ఓడినట్టే. ఇదే లోకం ఫార్ములా. అయితే పరలోకం యొక్క ఫార్ములా ఏంటంటే, నువ్వు తీసుకో, నువ్వు ఒకవేళ చనిపోయినా దిగులు పడద్దు, నువ్వు గెలిచినట్టే అర్థం. బైబిల్లో ఉంది, యాంటీక్రైస్ట్ వల్ల జయింపబడిన వారు, అంటే యాంటీక్రైస్ట్ వల్ల హతమార్చబడిన వారు పరలోకంలో నిలిచారు. నిలిచిన వారిని గురించి చెప్తూ ప్రకటన 15లో వాక్యం చెప్తుంది, ఆ క్రూర మృగమునకు, దాని ప్రతిమకును, దాని పేరు గల సంఖ్యకు లోబడక వాటిని జయించిన వారు అని ఉంటుంది.
0: ఆల్రెడీ
1: కాంకర్డ్. ఎలాగంటే, వాడు వారిని హత్య చేశాడు, వాడు వీరిని చంపాడు, చనిపోయిన వారు జయించినట్టుగా బైబిల్ చెప్తుంది. ఇప్పుడు పౌలు వెళ్లిన చోట్లల్లా ఏం చేస్తున్నాడు? కొట్టబడుతున్నాడు. ప్రతి చోట అతన్ని కొడుతున్నారు. అయితే అతను చెప్తున్నాడు, అన్ని చోట్ల మాకు జయమును అనుగ్రహించుచున్నా. అప్పుడు అన్ని చోట్ల మేము ఎలా జయిస్తున్నాం? దెబ్బలు తిని జయిస్తున్నాం. మేము దెబ్బలు తింటున్నాం కానీ సువార్త చెప్తున్నాం. మేము చెప్పినప్పుడు ఒక కూటమి అంగీకరిస్తుంది, ఒక పట్టణం అంగీకరిస్తుంది, ఒక రాజు అంగీకరిస్తున్నాడు. ఇదే మా సక్సెస్. సో ఈ ఫార్ములా ఉంది కదండి, ఇదే లవ్ ఫార్ములా.
0: అవును. ఇందులో అద్భుతంగా క్రైస్ట్ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని, కాన్సెప్ట్ని అద్భుతంగా చెప్పి అర్థమయ్యేలా చెప్తున్నాడు. నాకు ప్రశ్న వస్తోంది, ఆవగింజంత విశ్వాసం అని చెప్పినప్పుడు అది ఫెయిత్ని సూచిస్తుంది. ఫెయిత్ ఎప్పుడైనా ఎక్కువగా ఉండాలనుకుంటారు చాలామంది, ఎక్కువ ఎలక్షన్స్లో జయించడానికి. ఓడిపోయేవారు కూడా నేను జయిస్తానని అంటారు. అప్పుడు మీరు చాలా ఆ ఫెయిత్తోని గమనిస్తే అధికంగా ఉండాలి. అయితే ఇక్కడ క్రైస్ట్ అయితే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని రాయబడింది. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొంచెం వేవరీగా ఉంటే, అయితే ఇక్కడ ఎందుకు ఇలా చెప్పాడని ప్రశ్నిస్తున్నాను.
1: ఇప్పుడు మీరు ఈ పాలిటిక్స్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా,
0: అవును,
1: దానికి డిఫరెన్స్ ఉంది. ఏం డిఫరెన్స్ ఉందంటే, నమ్మకానికి విశ్వాసానికి డిఫరెన్స్ ఉంది.
0: ఫెయిత్ అండ్ బిలీఫ్.
1: నమ్మకానికి విశ్వాసానికి ఏం డిఫరెన్స్ అని అడిగితే, నమ్మకం అనేది నేను ఒక విషయాన్ని చూస్తున్నా, నేను చూశాను, నాకు తెలుసు, సో ఇప్పుడు నేను నమ్ముతున్నాను, అక్కడుంది అనేటువంటిదే నమ్మకం. నమ్మువాటిపైన నిశ్చయం, అదొక పార్ట్ విశ్వాసంలో. అయితే విశ్వాసం యొక్క బేస్ ఏంటంటే, కనబడని వాటిపై నిశ్చయం. నేను చూడనిది నమ్ముతున్నాను కదా, దానికి పేరే విశ్వాసం.
0: అబ్రహాం
1: అదే దాని అర్థం. అందువల్ల ఫాదర్ ఆఫ్ ద ఫెయిత్ అని చెప్తుంటారు. విశ్వాసం అనేది ఏంటని అడిగినట్లయితే, ఇప్పుడు మీరు ఈ పారబుల్ తీసుకోండి, నిరీక్షింపబడు వాటికి అదృశ్యమైనవి ఉన్నవనుటకు బేస్. ఇప్పుడు విశ్వాసం ఎటువంటిదై ఉంటుందంటే, ఆవగింజంత విశ్వాసం అని దేవుడు చెప్తున్నాడు. విశ్వాసములు మూడున్నాయి, నేను చదువుకున్న విధానంలో నేను చెప్తున్నాను, నాకు తెలిసి చెప్తున్నాను. ఇప్పుడు కనాను స్త్రీ యేసు దగ్గరకొచ్చి తన బిడ్డను గూర్చి స్వస్థతను గూర్చి అడిగినప్పుడు ఏసయ్య ఏమంటాడు? నీ విశ్వాసము గొప్పది అంటున్నాడు. అప్పుడు నీ విశ్వాసం గొప్పదంటే దేనితో కంపేర్ చేస్తేనే కదా పెద్దదని చెప్పగలం.
0: అవును,
1: ముందుగానే ఒకటి ఉండాలి, దానికంటే ఇది పెద్దదని చెప్పాలి. అప్పుడు ముందుగానే ఉన్నటువంటి విశ్వాసం ఏదంటే ఇస్రాయేలుల విశ్వాసం. ఈమె అన్యజనురాలు. ఇస్రాయేలు విశ్వాసం కంటే నీ విశ్వాసం గొప్పది. మరొక విశ్వాసం ఉంది, ఇస్రాయేలుల విశ్వాసం. ఆ విశ్వాసం అబ్రహాము విశ్వాసం. మూడవది ఉంది, అల్ప విశ్వాసం. విశ్వాసమే లేదు వీళ్ళకి. మీరు అల్పముగా ఉన్నారు విశ్వాసములో, ఆ వెరీ లీస్ట్ అనే అర్థం. ఇప్పుడు ఆ లీస్ట్కి మరొక స్టేజే ఇది. ఏం చెప్తున్నాడు, ఆవగింజంత విశ్వాసం అని చెప్తూ ఏం చెప్పదలిచాడంటే, విశ్వాసం అనేటువంటిది వచ్చి ఒక కాన్సెప్ట్, వీళ్ళకి అర్థం అవ్వాలని చెప్తున్నా, మనలో ఉన్నటువంటి ఒక గుణాతిశయం లాంటిది. బైబిల్లో అదొచ్చి గిఫ్ట్లో వస్తుంది. ఆ ఒకరికి హీలింగ్ గిఫ్ట్ ఉంది, ఒకరికి డెలివరెన్స్ గిఫ్ట్ ఉంది. ఆ విధంగా ఫెయిత్ అనేది ఒక గిఫ్ట్ అంటున్నాడు. ఇప్పుడు నాలో ఆ గిఫ్ట్ ఉంది. ఆ గిఫ్ట్ నాలో చూడటానికి చిన్నదిగానే ఉంది. ఎలాగ ఉంది అని అడిగితే, ఏదన్నా కూడా ఒక ప్రాక్టీస్ దేవుడు మనకిస్తూ ఉంటాడు స్పిరిచువల్గా. మిమ్మల్ని తీసుకొచ్చి ఈ మీడియాలో కూర్చోపెట్టాలన్నట్టయితే, మిమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని మీరు యోచించండి. 20 సంవత్సరాలుగా ఆయన మిమ్మల్ని తీసుకొచ్చిన టైం లైన్ని చూడండి. ఇక్కడికి తేవడానికైనా ప్రాక్టీస్ని 20 సంవత్సరాలకు ఇచ్చుంటారు.
0: అవును,
1: మీరెవరి దగ్గరో కొంత మీడియాలో పనిచేస్తుంటారు, లైట్ మోసుంటారు, కష్టపడి ఉంటారు. ఎందుకు మీకు అప్పుడు తెలిసి ఉండదు ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోపెట్టడానికి? అదేవిధంగా ఒక్కో గిఫ్ట్ ఉన్నవారిని ఆ గిఫ్ట్కి తగినట్టుగానే వారిని తెస్తున్నాడు. ఉదాహరణకు ఇర్మియా దీర్ఘదర్శి అయితే తల్లి గర్భములో ఏర్పరిచాడు. అతను అలా రెడీ చేస్తూ ఒకరోజు దీర్ఘదర్శిగా ఏర్పరిచాడు. ఈ విశ్వాసము అదేవిధంగా ఒక చిన్న పరిమాణము అతని లైఫ్లో అలా చెప్పుకుంటూ అతన్ని ఏర్పరుస్తూ ఉంటాడు. తను మిగతా వారందరికంటే కూడా అధికంగా విశ్వసిస్తాడు. ఒక పుస్తకములో ఒక మంచి ప్రార్థన వీరుడు, ఆయన తన పుస్తకములో రాశాడు ఆరంభములో తన ప్రార్థన యొక్క చెకప్. ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థనకు జవాబుందా అనేది ఎలా చెక్ చేశాడంటే, ఆ బుక్లో ఉంది, వారింట్లో ఒకరోజు రేడియో పనిచేయలేదట. అది ఎందుచేత పనిచేయకుండా పోయిందో తెలీదు. ఈయన ఆ రోజు వారి కాలంలో రేడియోనే, టీవీ లేదు. ఈయనేం చేస్తున్నాడు, ప్రభువా నేనేదడిగినా మీరు ఇస్తారని చెప్పారు, ఈ రేడియో పనిచేయనివ్వండి అంటే ఆన్ చేస్తే రేడియో పనిచేస్తుంది. ఇది వచ్చి ఒక విషయంగా చూసినట్లయితే ఎంతో స్వల్పమైంది. ఒక రేడియో పనిచేయించడం అనేది ఎంతో ఒక చిన్న విషయమే. అయితే ఆయన తర్వాత జరిగించబోయే ఒక ప్రార్థన ద్వారా సాధించే విషయానికి అదే బేస్. ఆ ఆవగింజంత ఉన్నటువంటి విషయంలోని ఒక ప్రాక్టీస్. అదేవిధంగా ఇప్పుడు ఈ బైబిల్లో మనం మాట్లాడుతున్నాం రెవల్యూషన్ని గూర్చి. 1994లో ఈ రెవల్యూషన్ గూర్చిన మెసేజెస్ వస్తున్నప్పుడు మిగతా మెసేజెస్ కంటే ఈ మెసేజెస్ మీద ఇంపార్టెన్స్ కలుగు చేశాడు దేవుడు వినడంలో. ఇటువంటి సందేశం ఎవరిచ్చినా కూర్చుని వింటా, ఏం చెప్తున్నారు అనే ఇంట్రెస్ట్, నాకు తెలియకుండానే నాలో ఏమవుతుంది,
0: ఆయన
1: రెడీ చేస్తున్నాడు. అదేవిధంగా విశ్వాసం అనేది మీలో ఆరంభమైన వెంటనే అట్లే గబాలున రాదు. అదే ఆవగింజంత. ఫస్ట్ మీలో సీడ్ వంటిది వేస్తాడు. ఇప్పుడు ఇద్దరిద్దరుగా శిష్యుల్ని పంపుతున్నాడు. పంపించి మీరు దయ్యములను వెలగొట్టుదురు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచేటువంటి ఒక శక్తిని ఇస్తానంటున్నాడు. ఇది ఎప్పుడు చేస్తున్నాడని అడిగితే, 1 లేక 1.5 సంవత్సరం ఆయనతో ఉండి 2వ సంవత్సరంలో వెళుతూ ఉన్నారు. ఎందుకు 2 సంవత్సరాలు కూడా కూర్చోబెట్టాడంటే, కూడా కూర్చోబెట్టి ఈయన చేసే కార్యాలన్నీ కూడా వారు ఏం చేస్తున్నారు,
0: చూస్తున్నారు.
1: చూడగా చూడగా చూడగా వారిలో ఆ ఫెయిత్ లెవెల్, వచ్చేవాడు ఎలాగ లోపలికి వస్తున్నాడు, బాబు రైట్లో వేయి చేపలు దొరుకుతాయి. అతను చెప్తున్నాడు, నైట్ అంతా వేశాము మాకు దొరకలేదు. ఇదే వాళ్ళ ఫెయిత్. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, నేను చెప్తున్నాను మీరు వేయండి. ఇప్పుడు వేస్తున్నారు, దొరుకుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇతనికి ఏంటి పాఠము, విశ్వాసం యొక్క ఫస్ట్ పాఠము అది. రాత్రంతా మాకు దొరకలేదు, అదే స్థలంలో ఇప్పుడు దొరుకుతుంది. అప్పుడు ఈయన చెప్పితే జరుగుతుంది. ఇందులో ఆరంభమవుతుంది, అలా మెల్లగా డెవలప్ అవుతుంది. 5 రొట్టెలే ఉన్నాయి ప్రభువా, తీసుకురా. ప్రార్థించి ఇస్తున్నాడు. వారి వారి బుట్టలో నుండి వస్తున్నాయి, కనులారా చూస్తున్నారు. అట్లే మల్టిప్లై అవుతున్నాయి అన్నీ. ఇది మరొక లెవెల్కి వెళ్తుంది. అట్లే తీసుకెళ్తున్నాడు. ఒక అమ్మాయి చనిపోతుంది, 12 సంవత్సరాల అమ్మాయి చనిపోతుంది. వాక్యం తేటగా చెప్తుంది, పేతురు యాకోబు యోహానును ఆయన వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడు,
0: వారికి
1: చూపిస్తున్నాడు. చూడండి, ఇలా లేపబడటం చూసినటువంటి పేతురు, తబిత చనిపోతుంది, అతడిల్లి ఏం చేస్తున్నాడు,
0: అక్కడ చేస్తున్నాడు,
1: ఆ బిడ్డను లేపుతున్నాడు. ఇదే ఆ విశ్వాసం యొక్క బేస్.
0: బేస్
1: ఇక్కడ వేయబడిన ఆ విత్తనం అక్కడ మొలుస్తుంది. ఈ విధంగా ఒక్కొక్కరిలోనూ దేవుడు ఒక విషయాన్ని, ఒక చిన్న ఆవగింజంత విశ్వాసాన్ని వేసుకుంటొస్తాడు. అయితే మనందరికీ వేయబడవలసిన విత్తనం ఏదంటే విశ్వాసం. ఎందుకంటే మన జీవితమే ఒక విశ్వాసం మీద ఆధారపడింది. మీకు దేవుడు పరలోక రాజ్యమని చెప్పాడు కదా, మీరు దాన్ని చూశారా?
0: లేదు.
1: చూసిన వారిని వదిలేద్దాం, మీరు చూసి ఉన్నారా? మీరు చూడలేదు, నేను చూడలేదు.
0: బైబిల్లో చదువుతున్నాం,
1: బైబిల్లో మనం చదువుతున్నాం. అంటే దాని గూర్చిన డిస్క్రిప్షన్ అమెరికాని గూర్చి చెప్తూ వైట్ హౌస్ను గూర్చి చెప్తుంటారు. మనము మీడియా లేని కాలంలో అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్లో పదవి స్వీకరించాడని పేపర్లు వస్తాయి. ఇప్పుడు ప్రజలు అది చదివారు. వైట్ హౌస్ అని తెలుస్తుంది, అధ్యక్షుడని తెలుస్తుంది, అమెరికా అని తెలుస్తుంది, దాని రాజధాని వాషింగ్టన్ డీసీ అని తెలుసు, కానీ చూసింది లేదు ఎంతోమంది ప్రజలు. ఆ విధంగానే మనం పరలోక రాజ్యాన్ని గూర్చి చదివాము, అలాగే విన్నాం కూడా, కానీ లిటరల్గా మనం ఇంకేం చేయలేదు, ఫీల్ చేయలేదు కదా. ఇప్పుడు ఆ పరలోకం ఉందని ఎలా నమ్ముతున్నారు?
0: బైబిల్లో రాసింది విశ్వసించుచున్నారు.
1: విశ్వసిస్తున్నారు. ఆ యొక్క విశ్వాసం చిన్న వయసులో నుండి మీలో వేశాడు. ఈ విశ్వాసము లేకపోతే, ఈ ఒక విషయాన్ని చెప్తాను, ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు విశ్వసించలేదంటే మీరు నేను ఇక్కడ కూర్చుని ఉండం.
0: బేసేలేదు
1: కదా. ఇంకా ఇక నేను పరలోకమే లేదు, ఇక దేవుడే లేడని చెప్తాను, ముగిసిపోయింది కదా. ఇప్పుడు నాకు దేవుని గూర్చిన ఒక ప్రేమ ఉండడం వల్ల, నేను పరలోకానికి వెళతాననే ఆశ ఉండడం వల్ల, నేను పరిశుద్ధంగా జీవించాలి, న్యాయంగా జీవించాలి, నేనెవరిని ఏమార్చకూడదు, నేను కుటుంబానికి నమ్మకంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, టైంకి ఉండాలి, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నానంటే
0: బికాస్ ఆఫ్ హెవెన్.
1: నా యొక్క ఎండ్ అక్కడ ఉంది కదా, దాని వైపుగా వెళుతున్నాను కదా. దీని యొక్క బేసే విశ్వాసము. నేను చూడని ఒక స్థలం, చూడని, ఇంతవరకు చూడని ఒక దేవుడు. ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. ఆయన్ని చూడబోతున్నాను, ఆయన ప్రదేశానికి వెళ్ళబోతున్నాను, నన్ను తీసుకుని వెళ్తానన్నాడు, ఇందులో రాసి ఉంచాడు, రాయబడిన దానిని బట్టి విశ్వసిస్తున్నాను. ఆ విశ్వాసము నన్ను ఈ భూమిలో 70-80 సంవత్సరాలు నమ్మకస్తునిగా జీవింపజేస్తుంది. అప్పుడు విశ్వాసం గొప్పదా కాదా?
0: ఖచ్చితంగా గొప్పదే. అది స్టార్టింగ్ పాయింట్.
1: విశ్వాసం లోన వేయబడుతున్నప్పుడు, అంటే చిన్న వయసులో చెప్తుంటారు కానీ నిజం కాదు. చిన్న వయసులో పిల్లలకి చెప్తూ ఉండేవారు, నువ్వు తప్పు చేస్తే ఏసయ్య కళ్ళు పీకేస్తాడు అని అంటారు. ఏసయ్య కళ్ళు పీకడు, అది వేరే విషయం. దేవుని గుచ్చి భయం రావాలనేటువంటిదే. నేనొక పీరియడ్లో అర్థం చేసుకున్నాను, పరలోకానికి వెళ్లేది నరకములో కలిగే భయాన్ని బట్టి కాదు. అయ్యో నరకానికి పోకూడదని భయంతో పరలోకానికి వెళ్లడం లేదు, నేను దేవుణ్ణి చూడాలన్నందులకే పరలోకానికి వెళ్ళాలి. రెండు కాన్సెప్టులున్నాయి.
0: అవును.
1: మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అబ్బాయి మీ మీద భయంతో పరిగెత్తుకెళ్ళి తనేం చేయకూడదు అన్నిటిని తీసిపెట్టి అయ్యో నాన్న కొడతాడు, అది వేరే. మీరొచ్చినప్పుడు ప్రేమతో ఇది మా నాన్నకిష్టం లేదు, నానొస్తే బాధపడతాడు, నాన్న వచ్చి ఎందుకిలాగుందని ఆయన తీసి పెడతాడు, ఆయన పనికి వెళ్ళొచ్చి ఈ పని చేయడానికి కష్టంగా ఉంటుంది, అందువల్ల పిల్లాడు తీసి పెడుతున్నాడు చూడండి, ఆ కాన్సెప్ట్ వేరే. అదే మనం పరలోకానికి వెళ్లడానికైనా కారణం. ఆ కారణాన్ని ఎప్పుడు నేను తెలుసుకుంటున్నాను? ఈ విత్తనము నాలోకొచ్చినప్పుడు తెలుసుకుంటున్నాను. నేను పరలోకానికి వెళ్ళాలి, హెవెన్కి వెళ్ళాలి, దేవుని చూడాలి, ఈ కాన్సెప్ట్, ఇదియే ఆవగింజ విత్తనం.
0: అందుకని ఆ చిన్న విత్తనమై ఉన్న ఆవగింజంత విశ్వాసం
1: తీసుకోలేము. ఎందుకంటే నా రెస్ట్ ఆఫ్ లైఫ్నే జీవిపజేసే ఒక విషయం
0: బేస్ అక్కడ ఉంది,
1: బేస్ అయి ఉంది. ఇది పరలోకానికైన విశ్వాసం, పరిచర్యకైన విశ్వాసం ఉంది. ఈరోజు ప్రజలకి ఎన్ని గొప్ప విషయాలు దేవుడు చేస్తున్నాడు. ఒక దగ్గర చెప్తున్నాడు, వారు నన్ను విశ్వసించకపోవడం వల్ల నా వల్ల చేయలేకపోతున్నాను. అప్పుడు వారి దగ్గర ఆవగింజంతైనా లేదు.
0: అంటే అది యేసు స్వామి సొంత ఊళ్ళోనే అద్భుతాలు చేయలేదు.
1: అప్పుడు ఇప్పుడు అనేక మంది దేవుని దగ్గరకు వస్తారు. ఒక గొప్ప దైవజనుడు చెప్పిన మాట ఎంతో అద్భుతంగా ఉన్న విషయం. ఆయన చెప్పాడు, ఒక చనిపోయే తరువాయిలో ఉన్న వ్యక్తితో యేసును విశ్వసించమని చెప్పడం కుదరదు మీ వల్ల. ఎందుకు చెప్పలేరంటే, అతడు డాక్టర్లందరినీ కూడా చూసి అన్నీ చూసి ముగించి మరణానికి ముందు స్టెప్లో ఉంటాడు. అతన్ని యేసుని విశ్వసించమంటే అతని వల్ల ఏ స్థాయికి విశ్వసించగలడు? కుదరదు కదా. అయితే ఇక నీ కూతురు చనిపోయింది అని అంటున్నారు. నీ కూతురు చనిపోయింది, ఆయన ఏం చేయొద్దు, ఆయన డిస్టర్బ్ చేయొద్దు అంటున్నారు. ఆయన మరో మాట చెప్తున్నాడు, విశ్వాసం మాత్రం ఉంచమంటున్నాడు. ఎటువంటి విశ్వాసం ఉండాలి? ఇప్పుడు ఒక తల్లిని స్వస్థపరిచాడు, అక్కడ ఆ సంభవం జరుగుతుంది. ఒక స్త్రీ స్వస్థత పొందింది, ఆమెకి ఆ వ్యాధి ఎన్ని సంవత్సరాలు ఉండింది? 12 సంవత్సరాలుగా ఉంది. మీ అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు?
0: 12 సంవత్సరాలు.
1: మీ అమ్మాయి పుట్టినప్పుడు ఆ తల్లికి వ్యాధి పుట్టింది, ఈరోజు ఆ తల్లి స్వస్థత పొందింది, నీ కుమార్తె బాగవుతుంది. ఇదే ఆవగింజంతా విశ్వాసం. ఇప్పుడు నా వల్ల నమ్మలేను, కుమార్తె చనిపోయింది, చనిపోయినంతవరకు దీని తర్వాత ఛాన్సే లేదని నమ్మే నాకు అదే నమ్మకం. నన్ను ఒక చిన్న ఫెయిత్లోకి నడిపిస్తున్నాడు ఆవగింజంతా. ఏది, ఈ తల్లి స్వస్థత పొందింది చూడు, ఈ తల్లిని స్వస్థపరిచిన యేసు నీ కుమార్తెను స్వస్థపరచగాడు. అది గొప్ప కార్యంగా జరుగుతుంది. ఈ మినిస్ట్రీలో ఈ ఆవగింజంత విశ్వాసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే మన యొక్క పని. చేశామంటే దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు.
0: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఇలా మాట్లాడుతూనే ఉండాలనిపిస్తోంది. విశ్వాసం అనే కాన్సెప్ట్తో అంతమాత్రమే కాకుండా ఆ ఆవగింజంత ఒక చిన్న ఒక గింజలో ఇన్ని విషయాలు దాగున్నాయని మనం అర్థం చేసుకునే విధమే ఒకలాంటి డిఫరెంట్గా ఉంది. పరిశుద్ధాత్మ ద్వారానే మనం చూస్తుంటే డిఫరెంట్గానే దేవుడు బయలుపరుస్తున్నాడు.
1: రెండు విషయాలే. ఒకటి, పరలోక రాజ్యము ఆవగింజ విత్తనానికి పోలినదిగా ఉంది. విశ్వాసము పరలోక రాజ్యంలో ఆవగింజను పోలినదిగా ఉంది. ఇది కొంచెం ఉంటే చాలు, విశ్వాసం గొప్ప కార్యాలు భూమిలో చేస్తుంది. అదేలాగా పరలోకము, మీరు కొంచెం ఉంటే చాలు, పరలోకాన్ని మీరు స్వతంత్రించుకోగలరు. ఈ రెండింటిని చేర్చే దేవుడు మాట్లాడుతున్నాడు.
0: సంతోషం బ్రదర్ జగన్. మరో కార్యక్రమంలో మనం ఇదేలాగున ఇది ఆవగింజని రాసుంది, ఆ తర్వాత ఈస్ట్, అదొక వ్యత్యాసమైన ఒక పరలోక రహస్యం. మరో కార్యక్రమంలో అది ఎలాగా మేనిఫెస్ట్ అవుతుంది, పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడు, క్రైస్ట్ ఎందుకని ఆ పారాబుల్ చెప్తున్నాడు, పరలోక రాజ్యం యొక్క రహస్యాలు ఎలా అమర్చబడి ఉన్నాయో అని మనం చూడబోతున్నాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం, వందనాలు.
2: ఉపమానములు రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

0: సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. ఇది మన రెండవ నమోదు. ఫస్ట్ నమోదు చాలా ముఖ్యం, ఎందుకంటే అది ఫౌండేషన్. ఈ రోజు మనం ఎంతో ముఖ్యమైన ఉపమానం చూడబోతున్నాం. మాథ్యూ రికార్డ్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ అయిన పారబుల్ మాథ్యూ 9లో నమోదైంది. ఇంకా చెప్పాలంటే ప్రశ్నగా అడుగుతున్నాను, ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ అని అంటారు, సహజంగా నేను ఫాస్టింగ్ ఉండాలా? ఎందుకంటే నేను ప్రార్థించి బైబిల్ చదువుకునే అలా ఉండొచ్చు కదా. ఎందుకంటే ఫాస్టింగ్ ఉండడంలో ఒక వ్యత్యాసమైన ఎఫెక్ట్ ఉందని ఒక ప్రశ్న ఉంది. ప్రశ్న నేను అడగలేదు, అక్కడున్న డిసైపుల్స్ అడుగుతున్నారు. దానికి ఒక ఉపమానం చెప్తున్నాడు, దాని గురించి మాట్లాడుకుందాం.
1: ఇప్పుడు మనం ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ గురించి మాట్లాడాలంటే అదొక ఎపిసోడ్ అవుతుంది,
0: ఎందుకంటే దీన్ని ప్రశ్నగా అడుగుతున్న అందులోనే ఉపమానం ఉంది.
1: అవును, ఎంతైనా ఆ యొక్క ఉపమానానికైన కారణం అదే, అదే ప్రశ్న. అయితే వారు దేన్ని, ఎవరిని మెన్షన్ చేస్తున్నారన్నదే ప్రశ్న. ఇక్కడ ఏం చెప్పదలిచారంటే, పరిసయులు, యోహాను శిష్యులు ఆయన ఎద్దకొచ్చి, ఫారసీసు, డిసైపుల్స్ ఆఫ్ జాన్, వీరందరూ వస్తున్నారు.
0: డిసైపుల్ జాన్ అని కొంచెం వస్తుంది. అవును, నమోదై ఉంది.
1: యోహాను శిష్యులని రాయబడి ఉంది.
0: అవును,
1: వీరిరువురు వచ్చి ఏం అడుగుతున్నారంటే, మమ్మల్నే యోహాను ఉపవాసం ఉండమంటున్నాడు.
0: అవును,
1: మేముంటున్నాం ఫారసీస్ కూడా, వారు ఫాస్టింగ్ ఉండేవారే. ఈరోజు కూడా మనం ఆ ఫారసీస్ వారు, జాన్ ద బాప్టిస్ట్ ఉండేటువంటి ఆ యొక్క ఉపవాసాన్ని మనం చేస్తూ ఉన్నాం. వెంటనే దీని గురించి ఎవరన్నా ఏమని అనుకుంటారేమో. 21 దినాల ఫాస్టింగ్ ఉంది, తర్వాత 40 దినాల ఫాస్టింగ్ అనేది ఉంది, ఇలా అనేకములు ఉన్నాయి. నేనిప్పుడు ఇది తప్పు అని చెప్పడానికి రాలేదు. అంటే ఒక డిసిప్లిన్ క్రమము, ప్రేయర్, ది ఆర్డర్ ఆఫ్ సర్వీస్, ఇవేవి తప్పు కాదు, కాలం యొక్క అవసరం. అలా చేస్తే వీరిని సరిచేయొచ్చు అని చెప్పి మన చర్చిలో ఉన్న లీడర్సు, ఎల్డర్సు ఒక కాలంలో సెట్ చేశారు. ఇవేవి కూడా తప్పని చెప్పలా, ఇది బిబ్లికలా అనేదే ప్రశ్న లేవనెత్తినప్పుడు, ఇది బైబిల్ చట్టము కాదు, 2-3 చట్టాలున్నాయి, ఒకటి దేవుడు మనకిచ్చేటువంటిది, ఇంకొకటి మన సంఘ పెద్దలు మన కొరకు ఏర్పరిచింది, ఇంకొకటి మనకే ఏర్పరచుకునే చట్టం ఉంది, స్వనీతి. సో ఇందులో వచ్చి ఇప్పుడు నేను చెప్పదలిచింది ఏంటంటే, ఈ ఫారసీస్ను యోహాన్ యొక్క మరి శిష్యులొచ్చి వారు చెప్పదగినటువంటి ఇది వచ్చి వీరేర్పరచుకుంది, ఓల్డ్ టెస్టమెంట్ లో ఉండేటువంటిది.
0: అయితే ప్రశ్న మంచి
1: ప్రశ్నే, వారు ఫాస్టింగ్ ఉంటున్నారు, వీరు ఉండడం లేదు.
0: అవును,
1: మరి డిసైపుల్స్ వచ్చి, జీసస్ ఉన్న డిసైపుల్స్ వచ్చి ఆయన ఉన్న 3.5 సంవత్సరాల వరకు రాజుల వలె ఉన్నారు, కూడా ఆయనతో నడుస్తున్నారే గాని, మంచి భోజనం, తర్వాత వెళ్లేదారుల్లో పొలాల్లో ఉండేవన్నీ కూడా తుంచుకుని తింటారు. ఈయనతో ధనవంతునింటికి వెళ్తే, సీమోనింటికి వెళ్తే అక్కడ భోంచేస్తారు. అదే టైంలో వీరిని ఆకలితో ఆయన వదలలేదు, మిగిలిందేదన ఉంటే 12 గంపలు తీసి పెట్టమని చెప్తాడు. అది విధంగా ఉండేవారు. అలాగుంటున్నప్పుడు ఈ ప్రశ్న, దానికెందుకు ఆయన ఉపమానంగా చెప్తున్నాడు? 16లో ఎవడునూ పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయుడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును, అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండునూ చెడిపోక యుండునని చెప్పాను. ఎందుకు ఈయన హఠాత్తుగా దీనిని చెప్తున్నాడు?
0: ప్రశ్నకు బదులు డైరెక్ట్ గా లేదు.
1: ఇప్పుడు నేను ప్రారంభించిన బదులును ఇక్కడ దీంతో మీకు లింక్ చేయొచ్చు. ఎలా లింక్ చేయగలమో మీతో చెప్తాను. ఈయనేం చెప్పదలుస్తున్నాడు, పాతరసము క్రొత్తరసం, మనం ఎక్స్ప్లెయిన్ చేసేది కొంత డీటెయిల్ గా చెప్దాం. పాతరసము క్రొత్తరసము అనే దాంట్లో రసం అనేది నిబంధనకు సూచన. పాత నిబంధనలో ద్రాక్షరసమొచ్చి అక్కడ తెమ్మని చెప్తాడు, ఆ దావీదిస్తాడు, ఆ ద్రాక్షరసము అదొక పెద్ద జర్నీ. మీరు బాగా గమనిస్తే ఇక్కడ సౌలు చేతిలో తిత్తి ఇవ్వబడుతుంది, మరి దావీదే ద్రాక్షరసాన్ని ప్రజలకిస్తాడు, సౌలుకి ఇవ్వబడదు. సౌలు చేతిలోకి ఆ ముగ్గురొచ్చి ద్రాక్షరస తిత్తినిస్తారు. ఆ తిత్తి అన్నది స్టోర్ చేసేటువంటి స్కిన్, అంటే ఒక కంటైనర్, అది ఇస్తారు. అయితే అందులో ఉన్న ద్రాక్షరసాన్ని దావీదు రాజైనప్పుడు జనులకు అందిస్తాడు. అది ఇవ్వడంలో సౌలు ఇవ్వడానికి లేదు, దావీదే ఇవ్వాలి, దాని వెనుక ఒక సీక్రెట్ ఉంటుంది. సో ఆ యొక్క ద్రాక్షరసం అన్నది నిబంధనకైన గుర్తు. ఇప్పుడు యేసు చెప్తున్నారు, ఇది నా యొక్క, దీనిని తీసుకుని భుజించండి, ఇది నా నూతన నిబంధనగా ఉంది,
0: కమ్యూనియన్.
1: అప్పుడు పాత నిబంధనను క్రొత్త నిబంధనను ఒకటిగా చేర్చలేమంటున్నాడు.
0: సరే,
1: ఈ ప్రేయర్ కంటూ ఎందుకు చెప్పదలుస్తున్నాడని అడిగినట్లయితే, అదే మీతో చెప్పాను, ఓల్డ్ టెస్టమెంట్లోని నిబంధన ప్రార్థనను తీసుకొచ్చి న్యూ టెస్టమెంట్ నిబంధన యొక్క ప్రేయర్లో మీరు కలపలేరు, ఆ పాటింపును దీంతో మీరు చేర్చలేరు అంటాడు.
0: అయితే అది కావాలి,
1: అది కావాలి, ఇది కావాలి,
0: ఇది
1: అందులో పోయండి, ఇది ఇందులో పోయండి అంటున్నాడు. ఎందుకు అని చెప్పినట్లయితే, దానితో ఇది మిక్స్ చేస్తే ఇది పాడైపోతుంది అంటాడు. అది తిత్తిని పాడు చేస్తుంది, రసం పాడవుతుంది, రసం కారిపోతుంది. దాని అర్థమేంటంటే, ధర్మశాస్త్రాన్ని, క్రొత్త నిబంధన నియమము, స్వాతంత్ర నియమము ఒకటిగా చేర్చినట్లయితే, ఒకటి అది ధర్మశాస్త్రాన్ని లేకుండా చేస్తుంది, చింపేస్తుంది, లేదా ఇది క్రొత్త నిబంధన నియమాన్ని పడవేస్తుంది, క్రింద పడేస్తుంది, పాడవుతుంది. రెండు వేరువేరుగా ఉండాలి. అదే మంచిది అని అంటున్నాడు.
0: అయితే ట్రెషర్ని వెతికేవారికి ఇది బేసిక్గా అర్థం కావాలి.
1: బేసిక్గా అర్థమవ్వాలి. ధర్మశాస్త్రాన్ని స్వాతంత్ర నియమాన్ని కలపకూడదు. అలా ఈ కాంటెక్స్ట్లో చూస్తే ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన నియమాన్ని పాత నిబంధన నియమాన్ని చేర్చేప్పుడు ఏమవుతుందని నీనట్లయితే ఈరోజు ఆ సమస్య ఉంది. వీరు పాతరసాన్ని క్రొత్తరసాన్ని కలుపుతున్నారు. అలా అనేక విషయాల్లో ఉంది. అంటే ఇది విశ్రాంతి దినాన్ని ఆరంభమై ఆ దశమ భాగముల కానుక వరకు ఉంది. ఓల్డ్ టెస్టమెంట్ని అవసరమైన ఓల్డ్ టెస్టమెంట్ని న్యూ టెస్టమెంట్లోకి తేవడం, అవసరమున్న న్యూ టెస్టమెంట్ని ఓల్డ్ టెస్టమెంట్లోకి చేర్చుకోవడం. వీరేం చెప్తారంటే ఆ ఓల్డ్ టెస్టమెంట్ వద్దని కొన్ని విషయాలకు చెప్తారు. కొన్ని విషయాలకు అది మన బైబిల్లో చెప్పబడింది, అది మనకు అవసరమని తీసుకుంటారు. ఇప్పుడు ఇందులో ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదని వీరే డిసైడ్ చేస్తున్నారు. అది వారి వారి ఇష్టం. అయితే నియమము మట్టుకైతే లా వేరే, గ్రేస్ వేరే. అది న్యాయ తీర్పు, ఇది క్షమాపణ. ఇప్పుడు రెండు నియమాలు ఒకటిగా చేరిస్తే ఏమవుతుంది? రెండు ఒకదానికొకటి చెడుకు దారితీస్తాయి. ఇప్పుడు ఈ రెండిటినీ చేర్చకూడదు అనేందుకు నేరుగా వాక్యముందా? ఇది వచ్చి ఉపమానం. దీనికి సూటి అయిన వాక్యము పౌలు వెనక రాస్తున్నాడు. ఎక్కడంటే 7వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ వచనం, Hebrews 7:11. ఆ లేవీయులు యాజకులైయుండగా ప్రజలకు ధర్మశాస్త్రమియబడిను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చెప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇక్కడేం చెప్పదలిచాడంటే, ముందుగానే అహరోను మూలముగా ధర్మశాస్త్రమనే మెథడు ఇస్రాయేలీలకు ఇవ్వబడింది, అవన్నీ ఉన్నాయి, అది పర్ఫెక్ట్ అని చెప్పినట్లయితే మరలా యేసు ఎందుకు కృత నియమాన్ని

0: నేను తర్వాత చెప్తాను, నీ పని ముగించబడింది అని అక్కడ నమోదు చేయబడింది.
1: అందులో దానియేలు ఎవరికి రాస్తున్నాడు? జీవ్స్కి రాస్తున్నాడు. ఎంతో తేట
0: ఆ కాలఘట్టానికి తగిన
1: కాలఘట్టంలో జీవ్స్కి రాస్తున్నాడు. జీవ్స్కి రాయడంతో స్టాప్ చేసుకో. నేనిప్పుడేం చేస్తాను, న్యూ వన్ ఇస్తా. అది ఎవరికైనది? జెంటైల్స్కి అయింది.
0: చెప్పాలంటే దానియేలు వద్ద చాలా విషయాలు మరుగు చేశాడు.
1: మరుగు చేసి యోహానుకు బయలుపరుస్తున్నాడు. ఇందులో సీక్రెట్ అందులో ఉంటుంది, అందులో సీక్రెట్ ఇందులో ఉంటుంది, అలా తీసుకోవచ్చు.
0: అయితే అది ధ్యానించవలసింది ఒక అవసరం.
1: అదే చెప్తున్నాను, ఇప్పుడు రెండింటినీ చేర్చలేరు అంటున్నాను. ఇప్పుడు మీరు ధర్మశాస్త్ర ప్రకారం, ఇప్పుడు డానియేలు చెప్పేదానికి స్వాతంత్ర నియమం ప్రకారం ఉండేటువంటి రెవల్యూషన్ని చేర్చి చదవగలరే గాని రెండింటినీ ఒకటిగా అప్లై చేయ.
0: అప్పుడు ఎలా బ్యాలెన్స్ చేయగలం? లా అండ్ గ్రేస్ అని మనం మాట్లాడుచున్నాం. అయితే ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నా? ఇదొక యాంగిల్గా ఉంది, ఇదొక యాంగిల్గా ఉంది. సమ్టైమ్స్ మనం గ్రేస్ అంటున్నాము అని అంటే అదొకలా వెళుతుంది, అది గ్రేస్ హైపర్ గ్రేస్ అని వెళుతుంది. దీన్ని గమనిస్తే ఇది ఒక టైప్గా పోతుంది. అయితే దీన్ని ఎలా క్రైస్ట్ బ్యాలెన్స్ చేసి చెప్తున్నాడు?
1: నేను ఒక ఉదాహరణ ఉపమానం చెప్పనా?
0: మీరు ఉపమానం చెప్తారా?
1: ఇప్పుడు బ్లాక్ టీ ఉంది,
0: అవును.
1: అలాగే నార్మల్ టీ ఉంది,
0: అవును.
1: నార్మల్ గా బ్లాక్ టీ తాగే వారిని చూడండి, పాలు కలపరు, షుగర్ కలపరు, అది అట్లాగే ఉంటుంది, అట్లే రాగా ఉంటుంది,
0: అవును.
1: ఇప్పుడు నార్మల్ టీ తాగితే, ఇప్పుడు టీలో పాలు ఉన్నాయి, ఈ బ్లాక్ టీ యొక్క డికాషన్ ఉంటుంది, అందులో షుగరు ఉంటుంది, ఇందులో మొత్తం ఉంటుంది,
0: అవును.
1: నా కొట్టి బ్లాక్ టీ కావాలన్న వారే బ్లాక్ టీ తాగుతారు. టీ అంటేనే నార్మల్గా ఏం చేస్తారంటే వాళ్ళు టీతో మిక్స్ చేసి ఉంటుంది. ఇప్పుడు న్యూ టెస్టమెంట్ కవెనెంట్ అనేది ఈ ఓల్డ్ టెస్టమెంట్ని కలిపి అందులో ఉంటుంది. ఓల్డ్ టెస్టమెంట్లో చెప్పబడిన విషయాలన్నీ న్యూ టెస్టమెంట్లో ఫుల్ఫిల్ అయ్యాయి.
0: సో ఏదో ఒక యాంగిల్ ఎక్స్ట్రీమ్కి పోలేం మనం.
1: మీరు న్యూ టెస్టమెంట్ కవెనెంట్ గ్రేస్ని ఫాలో చేస్తేనే అందులో లాలోనికి వస్తుంది. అందులో ఇక మీరు చూస్తే అది మరొక వర్షన్గా ఉంటుంది. మీరు దాన్ని ఏం చేయక్కర్లా. మీరు న్యూ టెస్ట్మెంట్ కవెనెంట్ని ఫాలో చేయండి, ఓల్డ్ టెస్ట్మెంట్ కవెనెంట్ అందులో తనుగా వస్తుంది.
0: సో న్యూ టెస్ట్మెంట్లో ఒక ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంది.
1: ఇప్పుడు మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ని ఫాలో చేస్తున్నారు, అప్పుడు మీరు ఏం చేస్తారంటే పస్కా గొర్రెపిల్లను బలి ఇస్తారు. పస్కా గొర్రెపిల్లను కొట్టి బలి ఇచ్చి దేవాన పాపమును క్షమించమంటారు. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్కి వచ్చేశారు. నేను ఓల్డ్ టెస్ట్మెంట్ ఫాలో చేయడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే దేవుడు స్టాప్ చేయమన్నాడు. న్యూ టెస్ట్మెంట్కి వస్తున్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు బలి అయ్యారు, నాకై యేసు బలి అయ్యారు, దేవా నా పాపం క్షమించమంటారు. ఇప్పుడు యేసయ్య దగ్గర మీరు అడిగారు, గొర్రెపిల్ల బలి ఇవ్వాలా? అక్కర్లేదా? మరి గొర్రెపిల్లను బలి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గొర్రెపిల్లకు బదులుగా యేసు బలి
0: అయ్యాడన్నది.
1: యేసునొద్ద క్షమాపణ కోరితే చాలు, నేను దీన్ని ఫాలో చేసినట్టు అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఫాలో చేయలా, కానీ ఇది ఫాలో చేయడం వల్ల ఇదిలోనికి వచ్చింది. ఇదే విధంగా అన్నిట్లో ఉంటుంది. నేను ప్రత్యక్షపు గుడారానికి వెళ్ళక్కర్లా. ఎందుకు వెళ్ళక్కర్లా? నేనేసుని ఫాలో చేస్తే ప్రత్యక్షపు గుడారంలో ఏవేవి ఉంటాయో అవన్నీ ఇందులో ఉంటాయి. 7 దీపస్తంభాలు ఉంటాయి, రొట్టె ఉంటుంది. ఇక్కడికి వెళ్ళినట్టుగా ఇక్కడ పరిశుద్ధాత్మ నాకు రొట్టెనిస్తున్నాడు, మన్నా భుజిస్తున్నా. అక్కడ ఏసే దీపమై ఉన్నాడు, వెలుగుంది. నేనేసుని ఫాలో చేస్తే, న్యూ టెస్ట్మెంట్ ఫాలో చేస్తే అందులో ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా ఉంటుంది అంటున్నాను.
0: అందుకనే అక్కడున్న పారంపర్యంగా ఉన్న అక్కడున్న ప్రీస్ట్ క్రైస్ట్ని తృణీకరించడానికి కారణం ప్రాబబ్లీ ఈయన చెప్పేదంతా కాంట్రాగా ఉందని ఆయన ఒక లాగా ప్రేమించడానికి బదులుగా ఆయన్ని ద్వేషించడం ప్రారంభించారు.
1: వారేది అర్థం చేసుకోలా, యేసు వ్యతిరేకంగా చెప్తున్నాడు, ఆపోజిట్గా చెప్తున్నాడు అనుకున్నారు. అయితే యేసు దీని యొక్క మరొక వర్షన్ చెప్తున్నాడని అనుకోలేదు. యేసు లోపల వీరు చెప్పే పారంపర్యం అంతా ఉంది, యేసు దాన్ని నెరవేర్చేవాడు. ఈయనే ఆ గొర్రెపిల్ల, ఆయనలో ఉన్న గొర్రెపిల్ల యొక్క బలిని వారు అర్థం చేసుకోలేదు. ఇది తెలుసుకున్నవాడు యోహాన్. ఇదిగో లోక పాపమును మోసుకొని పోచున్న గొర్రెపిల్ల. ఇప్పుడు ఒక ఉదాహరణకు నేను చెప్తున్నా. ఆదామున్నాడు, ఆదాము లోపల హవ్వు ఉండింది, 1 అధ్యాయంలో. ఇప్పుడు వాక్యం అంటుంది నరుడు ఒంటరై ఉండుట మంచిది కాదు. అప్పుడు ఆదాములో ఉన్నటువంటి హవ్వను ఎవరు చూడలేదు?
0: ఆదాము చూడలేదు.
1: వేరు చేసిస్తే తనకు అర్థమవుతుంది. అదేవిధంగా యేసుక్రీస్తులో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని వారు చూడలేదు. అందువల్ల వారు ధర్మశాస్త్రాన్ని యేసుని వేరు చేసి చూస్తున్నారు.
0: ఆయనలోనే ఒక ఓల్డ్ టెస్టమెంట్ ఉంది.
1: ఆయన చెప్తున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను.
0: అది లేకపోతే ఇది
1: లేకపోతే ఉండదు. మరొక మాటను కూడా ఆయన చెప్తున్నాడు, పాతది వదిలివేయద్దు అంటున్నాడు. అది విడవక ఉండాలి, దీనిని చేయవలను. అయితే ఏంటి, అదది అక్కడక్కడ ఉంచండి, రెండింటినీ ఒకటిగా మిక్స్ చేయాలి.
0: ఆ కాంటెక్స్ట్ ని అర్థం చేసుకోమంటున్నాడు.
1: ఇప్పుడు మీరు రెండింటిని మిక్స్ చేశారనుకోండి, డబుల్ డోస్ లాగా అయిపోతుంది మీకు. గొర్రెపిల్లను బలి ఇస్తారు, యేసు దగ్గరకు వచ్చి పాపక్షమాపణ కోరుతారు. ఒకటా పాపక్షమాపణ అడుగు, లేకపోతే ఇదని అడుగు.
0: అయితే ఈ ప్రశ్నకు ఫాస్టింగ్ అనే పాయింట్కి వస్తున్నాను. తిరిగి ఈ ప్రశ్నకు ఈ ఉపమానమును చెప్పి వివరిస్తున్నారు. అందులో దీని వెనుక
1: ఆయన ఏం చెప్తున్నాడు, పరిసయ్యులు ఫాలో చేసేది నా శిష్యులు ఫాలో చేయరు. పరిసయ్యులు ప్రార్థన వెనుక ఉన్నటువంటి పారంపర్యము వేరే. పరిసయ్యులు ఏం ఫాలో చేస్తున్నారు? వారు పాపక్షమాపణకై ఫాలో చేయలేదు. వారు సంప్రదాయంగా ప్రేయర్ చేస్తున్నారు,
0: ట్రెడిషన్ ఫాలో చేస్తున్నారు,
1: ట్రెడిషనల్ ప్రేయర్ అది. అప్పుడు అటువంటి ఒక ప్రేయర్

0: నా శిష్యులు చేయనే చేయరు.
1: అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
0: అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇది పాత తిత్తి. ఇది పరిసయ్యులకు చెప్తే అర్థం కాదు, కోప్పడతా.
1: మీరేంటి మాకు చెప్పడం?
0: ఏంటి నా పారంపరి అని తిడుతున్నావు? మేము 2000 సంవత్సరాలుగా మోషకాలం నుండి చేస్తున్నామని ప్రారంభిస్తారు. అప్పుడు ఆయన చెప్తాడు, నీ యొక్క ప్రేయర్ని నా యొక్క ప్రేయర్తో కలపలేరు, మీ యొక్క కవనెంటు నా యొక్క కవనెంట్తో కలపలేరు. నీ నిబంధనతో వచ్చే ప్రేయర్ వేరే, నా కవనెంట్కైన ప్రేయర్ వేరే. యేసు ప్రార్థన చేయొద్దని చెప్పలా. ఈరోజు ఇంకొక గ్రూప్ ఉంది, యేసు ప్రార్థన చేయొద్దని చెప్పాడు, వారు వేరే విధంగా తీసుకుంటున్నారు. ఎడతెగక ప్రార్థించమని బైబిల్ చెప్తుంది, యేసే చెప్పారు ప్రార్థించమని చెప్పారు. అప్పుడు ఈ ప్రేయర్ ఈ యొక్క కవనెంట్తో కలవదు.
1: అది స్పష్టం చేస్తున్నాడు,
0: స్పష్టం చేస్తున్నాడు ఇక్కడ. అలా మీరు చేసినట్లయితే ఇద్దరునూ చేరి కారణాన్ని వేస్ట్ చేస్తారు మీరు.
1: సో ఆ ట్రెషర్ని వెతికినప్పుడు ట్రెషర్ వెతికినట్టు ఉంటుంది, వేరే ఎక్కడికో పోయినట్టు ఉంటుంది.
0: ఇది ఏ సమస్యకు దారితీస్తుందంటే, ఈ సమస్య వచ్చి ఆది సంఘాల్లో వస్తుంది. ఫస్ట్ చర్చ్ ఆరంభమైనప్పుడు ఇదే సమస్య లోనికి వస్తుంది. ఎలాగ వస్తుందంటే, శిష్యుల మధ్య యూదా పారంపర్యము ఫాలో చేయాలా అక్కర్లేదా?
1: ఎందుకని పౌలుకి పేతురుకి ముందే
0: కలుగుతాయి, దానికి ముందు ఈ సమస్య వస్తుంది. అంటే పేతురుకి పౌలుకి మధ్య రాకముందే ఈ సమస్య వస్తుంది, యాక్సల్ వస్తుంది. వచ్చిన వెంటనే పౌలేం చెప్తున్నాడు, మనం యెరూషలేముకి వెళ్దాం, వెళ్లి దీనికి పరిష్కారం చూద్దాం. దీనితో ఇన్ని సమస్యలు వాటిల్లుతున్నాయి, ఒక పరిష్కారం చేద్దాం అని చెప్పి వెళ్ళినప్పుడు వారు డిసైడ్ చేస్తున్నారు. ఏం డిసైడ్ చేస్తున్నారు? యూదా పారంపర్యం మాకొద్దు, ఆ పారంపర్యాల్లో ఏది వద్దు, అందులో రక్తాపరాధము నిమిత్తమైన దానికి వ్యభిచారణకైన విషయంలో మనం తగు చర్యలు తీసుకుందాం, మిగతావేవి వద్దు, సున్నతి వద్దు, ప్రత్యక్షపు గుడారం వద్దు అని డిసైడ్ చేశారు.
1: పౌలు ఈ పాయింట్ ని కరెక్ట్ గా
0: పట్టుకున్నాడు, కాన్సెప్ట్ ని పౌలు నెరవేరుస్తున్నాడు,
1: నెరవేరుస్తున్నాడు, కరెక్ట్ గా అర్థం
0: చేసుకున్నాడు. ఎంతో తేటగా ఆరంభములో పౌలు కొంత ఆసోలేషన్లోకి వస్తున్నాడు. ఏంటంటే, ఇప్పుడు యెరూషలేముకి వెళ్తున్నప్పుడు వారి మధ్యకెళ్ళి ఏం చేస్తాడంటే, యూదుల ఆచార ప్రకారం డబ్బు కడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు, సున్నతి కూడా జరిగిస్తున్నాడు. తర్వాత ఈయన ఒక దగ్గర ఏం చేస్తున్నాడంటే, వారితో కలిసి డబ్బు కట్టి అన్నీ చేస్తున్నాడు, ఒక దగ్గర చూస్తున్నాడు. వీరు అవసరం లేని దాన్ని పట్టుకుని తిరుగుతున్నారు. వద్దు వదిలే చెప్పాడు. ఇక అన్యజనుల మధ్యకి వెళ్తున్నాను. మీరేం చెప్తున్నారు? మీరు అన్యజనుల మధ్యకి వెళ్ళి రావడానికి యూదునకు అలవాటు కాదని పేతురు చెప్తుండేవాడు. అన్యుల మధ్యకి వెళ్ళి రాకూడదు, మేము యూదులు మాత్రమే.
1: అవును.
0: అప్పుడు వారు ఏం ట్రై చేస్తున్నారంటే, క్రైస్తవ మార్గాన్ని నేను అర్థం చేసుకోవడానికి చెప్తున్నా, యేసు చూపించిన క్రొత్త మార్గమున యూదా మార్గముగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. డిజైన్డ్ జ్యూయిష్ రిలీజియన్గా ధర్మశాస్త్రం యొక్క మరొక వర్షన్గా మారుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, 1st century ముగింపు వరకు రోమన్స్ వచ్చి ఈ యొక్క మార్గము జీవిష్ యొక్క రిలీజియన్ అని అనుకున్నారు. ఇది జీవిష్ యొక్క మరొక ఎక్స్టెన్షన్. అందువల్ల ఎప్పుడు చూసినా ఆ ధర్మశాస్త్రాన్ని వీరికే పంపుతారు. శాస్త్రుల దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, రోమన్స్ బదిలీ ఇవ్వరు.
1: అవును, మీరే తీర్మానం చేసుకోండి.
0: మరి ఏంటి కారణమంటే, మీ యొక్క రిలీజియన్ అని వారు అనుకున్నారు. ఒక్క దగ్గర మాత్రం ఆఫ్టర్ 1st century ముగిసిన తర్వాత వారికి తెలుస్తుంది, యూదులకి వీరికి సంబంధం లేదు, వేరే దారిలో వెళ్తుంది. తర్వాత పర్సిక్యూషన్ ఆరంభమవుతుంది క్రిస్టియానిటీకి. అప్పుడు పాతది కొత్తదానితో కలపకూడదని యేసు చెప్పింది, ధర్మశాస్త్రంతో కలపకూడదు. 1st century అది వచ్చింది చర్చ్ లోపల, అవన్నీ కూడా లోనికి వస్తున్నాయి. ఇదొచ్చి జ్యూయిష్, మాది. అప్పుడు ఈ సమస్య ఈనాటి సంఘాల్లో ఉన్నాయి. నేను ఆరంభంలో చదివేప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకున్నానంటే, కొంచెం జోక్గా చెప్పేవాడిని ఇలాగా, పెళ్లి కుమారుడున్నప్పుడు వారు ఏం చేయరు, వారు ఉపవాసం ఉండరు, పెళ్లి కుమారుడు ఎత్తబడే దినం వస్తుంది, ఆ రోజు ఉంటారని చెప్పి. నేను ఎలాగనుకుంటా, ఏసిచ్చేంతవరకు తిండికి సమస్య లేదు, వెళ్ళిన తర్వాతే వీరికి తిండికి సమస్య వస్తుందని చెప్పి. యాక్చువల్గా దీని అర్థం, పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు వారికి ఆ ప్రాబ్లం లేదు, వెళ్ళిన తర్వాత వారు వేరొక ఫాస్టింగ్ ఉంటారు, వారు మరొక ప్రేయర్ చేస్తారు, వారు మరొక కవనెంట్లోనికి వారు వస్తారు, అప్పుడు వారు ఉంటారు. అదే యేసు చెప్తున్నాడు, అప్పుడు వారు ఉపవాసం ఉంటారు, అయితే మీతో కూడా చేర్చి ఉండరు, ఎందుకంటే ఇది ఓల్డ్ టెస్టమెంట్. మీరు ఒక ఉదాహరణకు చూడండి, యోహాను బాప్తిస్మం ఇస్తున్నాడు. ఆయన ఏ బేసిస్ మీద బాప్తిస్మం ఇచ్చేవాడు? అనేకులకు ఒక ప్రశ్న
1: పొందుడి, దేవుని రాజ్యం వస్తుంది, ది కింగ్డమ్ విల్ కమ్ అనేగా రాసింది
0: అని చెప్తున్నాడు కదా.
1: అవును.
0: అయితే సామాన్యంగా యోహాను ఏ బేసిస్ లో బాప్తిస్మం ఇచ్చాడన్నది పౌలు రాస్తున్నాడు. ఇక్కడ చూడండి, నాకు ఇప్పుడు ఇది తిరిగి తిరిగి చదువుతుంటేనే కొన్ని నిజాలు కొంచెం కొంచెంగా తెలుస్తూ ఉన్నాయి. మనము బాప్తిస్మం ఇచ్చేప్పుడు ఏమని చెప్పిస్తాము? ప్రభువైన యేసుకృష్ణ దేవుని కుమారుడు అని విశ్వసిస్తున్నావా? ఇదే బాప్తిస్మానికి ఆయన నియమంగా పెట్టుకున్నాం, అపొస్తలు 8:34. అయితే యోహాను ఏమని బాప్తిస్మం ఇచ్చాడు, దేని బేసిస్లో బాప్తిస్మం ఇచ్చాడంటే, వాక్యం చెప్తుంది Acts 19:4, అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువానియందు అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసమిచ్చారని చెప్పాను. కాబట్టి రానున్న క్రీస్తుని నమ్మండి, రానున్న యేసును నమ్మండి, అలా బాప్తిసమిచ్చాడు. బాప్తిసమిచ్చేప్పుడు ఏమని అడుగుంటాడు? వచ్చే మెస్సయ్యని నమ్ముతావా? అవును, నేను మెస్సయ్య వస్తాడని నమ్ముతున్నాను. మారు మనసు పొందావా? పొందాను. పాపాన్ని ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను. బాప్తిసం తీసుకో. ఇదే యోహానిచ్చింది. ఇప్పుడు మనం ఆ బాప్తిసం ఇవ్వడంలా. ఇప్పుడు మనమేం చెప్తున్నాం? యేసే దేవుని కుమారుడని విశ్వసిస్తున్నావా? యేసు దేవుడని విశ్వసిస్తున్నావా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇస్తున్నాం. ఆ బాప్తిస్మానికి దీనికి ఏం వ్యత్యాసం?
1: డిఫరెన్స్.
0: ఈ రెండు బాప్తిస్మాలను మీరు ఎలా కలపగలరు?
1: అదే ఈ పారాబుల్.
0: ఇదే ఆ పారాబుల్.
1: చాలా క్లియర్గా ఉంది.
0: ఆ బాప్తిస్మం వేరే, ఈ బాప్తిస్మం వేరే, రెండు ఒకటిగా చేర్చలేం. ఇప్పుడు ఆ బాప్తిస్మం తీసుకుని వచ్చిన ఒకడు అడుగుతున్నాడు, మీ యొక్క శిష్యులు ఎందుకు ఫాస్టింగ్ ఉండడం లేదు?
1: వారు అడిగేది న్యాయమే కదా.
0: ఇప్పుడు ఈయన చెప్తున్నాడు, నువ్వు ఒక ఉదాహరణకు చెప్తున్నాను, నువ్వు ఒక రీతిలో లోనికి వచ్చినవాడవు, అతను వేరొక రీతిగా లోనికి వచ్చినవాడు. మీరిద్దరి విధానము ఒకటిగా చేర్చలేను. చేర్చితే ఏమవుతుందని అడిగినట్లయితే ఇవి రెండింటిని కూడా వేస్ట్ చేసేస్తుంది. సో నియమం వేరుగా ఉండనివ్వు, ఆ గ్రేసు వేరుగా ఉండనివ్వు. ఆ కృప వేరుగా ఉండడం అంటే నియమం పాటించవద్దని కాదు, నియమం పాటించేప్పుడు నిబంధన అందులో ఇమిడి ఉంటుంది, మొత్తం అందులోనికి వచ్చేస్తుంది. కానీ నువ్వు కరెక్ట్గా చేయాలి ఇది. ఇది నువ్వు చేసి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే కృపను తీసుకుంటూ అవసరమైన చోట లాను తీసుకుంటున్నారు. అవసరమైన దగ్గర ఇది కూడా తీసుకుంటా.
1: అందుకనే చెప్తున్నాడు మిక్స్ చేయడం తప్పు.
0: మిక్స్ చేసేది తప్పుగా ఉంటుంది. రెండు పిగిలిపోతాయి. ఒకదానికొకటి కలవదు. రెండు బట్టలు కలపవద్దు. రెండు బట్టలు కలపకూడదన్నందుకు పారంపర్యంగా వేరే చెప్తారు. మన స్పిరిచువల్గా తీసుకుందాం. రక్షణ వస్త్రము, వారికి ఇవ్వబడినటువంటి రక్షణ వస్త్రము వేరే, మనకివ్వబడిన రక్షణ వస్త్రం వేరే. ఇప్పుడు చూస్తే ఆయనొచ్చి పెళ్లి కుమార్తె మీద వేసే వస్త్రానికి లేదా అక్కడ చెప్పబడుతున్న వస్త్రము రక్షణ కార్యము వేరే. న్యూ టెస్టమెంట్లో సన్నని వస్త్రం ఉంటుంది, అది వేరే. ఇవి రెండు కూడా మీరు ఒకటిగా ఏం చేయలేరు,
1: ఫిక్స్ చేయలేం.
0: ఇప్పుడు పాత నిబంధన పరిషత్తులు, కొత్త నిబంధన పరిషత్తులు ఇద్దరిని మీరు ఒకటిగా ఏం చేస్తారు? వాక్యం స్పష్టంగా ఉంది, వారు మనం లేకుండా పూర్ణులు కాకుండాన్నట్లు విశేష కార్యముగా బయలుపడుతుంది. ఇవి రెండు కూడా వేరే వేరే. సో ఈ రెండింటిని వేరు చేసేదే, ఈ రెండింటిని ఒకటిగా చేర్చదన్నది ఈ పారాబుల్ విశేషం.
1: ఈ పారాబుల్లో చూస్తే ఫాస్టింగ్లో ప్రారంభించి ఆయన ఒక ఉపమానం చెప్పి, క్రైస్ట్ ఒక ఉపమానం చెప్పి, ఓల్డ్ టెస్ట్మెంట్, ఇన్ ది న్యూ టెస్ట్మెంట్ ఎలా చూడాలి అవన్నీ చెప్పి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఈ ట్రెషర్ ఎండ్లో నేను అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఒక్కటి స్పష్టంగా ఉంది, ఆ ట్రెషర్ని ఫోకస్ చేసి మనం వెళ్లాలే గానీ ఆ వెనుక చరిత్రను మనం ఫోకస్ చేస్తే ట్రెషర్ని మిస్ చేస్తామేమో అన్న భయం కలుగుతుందనే స్పష్టమవుతుంది. ఈ సీక్రెట్స్ ఆఫ్ పారాబుల్స్ అనే అంశాన్ని ప్రారంభించి కొనసాగుతున్నాం. ఈ పారాబుల్స్కి వెనుక ఈ ఉపమానములకు తీసుకున్న ఈ పర్టికులర్ ఉపమానం, ఇందులో వేరే ఎలాంటి విడువబడిన రహస్యాలు వేరే ఏమున్నాయి?
0: మీరు ఆరంభంలో ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నలు ఏమడిగారంటే ఈ మత్తయికి లూకాకి
1: అవును
0: డిఫరెన్స్ ఉంది కదండి.
1: అవును.
0: మాథ్యూలో ఈ పారాబుల్ ఎలాగ ముగించబడుతుందో చూడండి. మత్తయిలో ముగించేప్పుడు ఆ 9వ అధ్యాయంలో ఆయన ఈ పారాబుల్స్ ని చెప్తున్నాడు. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, 18వ వచనం సరేనండి, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అని అన్నాడు.
1: అవును.
0: ఇక్కడ ఈ పారాబుల్ ఎలాగ ముగించబడింది? మాట్లాడుతుండగానే మరొకడొచ్చి పిలిచాడు అని ముగిస్తుంది కదా. కానీ లూకాలో అలాగ ముగించల. లూకాలో చదివేప్పుడు 5వ అధ్యాయంలో అక్కడ చదువుతున్నప్పుడు ఆ పారాబుల్ ముగిసే విధానం చూడండి. చివరి వచనము, పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్తదానిని కోరువాడెవడునూ లేడు, పాతదే మంచిదనునని చెప్పాను. ఇప్పుడు వీరేం చేస్తున్నారు? క్రొత్త తిత్తులో పాత ద్రాక్షారసం ఉంచుతున్నారు.
1: మిక్స్ చేశారు.
0: మిక్స్ చేసిన వెంటనే ఒకడు చెప్తున్నాడు, ఇది బాగలేదండి, పాతదే బాగుంది. అప్పుడు మీకు దేవుడు వచ్చిన ఉద్దేశం క్రొత్త రసాన్ని ఇవ్వడానికి, క్రొత్త నిబంధన ఇవ్వడానికి. ఈ క్రొత్త నిబంధనను పాత నిబంధనను మిక్స్ చేసి అన్ని చేసినట్లయితే ఒక దగ్గర ఒకడు చెప్తాడు, ఇవి రెండు మిక్స్ చేసి ఎందుకు పాడు చేస్తున్నారు? ఈ ఓల్డ్గా ఫస్ట్లో ఉంది కదా, అదే బెటర్ అండి. అయితే ఇదే కార్యాన్ని యోహాను 2లో పెళ్లి ఇంటి ఉపమానంలో చెప్పేప్పుడు అతనేం చెప్పాడు? క్రొత్తది బాగుంది,
1: పాతది.
0: అక్కడ రెండు మిక్స్ చేయలేదు, పాతది ముగిసింది అయిపోయింది,
1: ఫ్రెష్గా
0: ఇస్తున్నాడు. ఇక్కడ రెండు కూడా మిక్స్ చేస్తే అతను క్రొత్తదానికి రాడు, పాతదానికి వెళ్ళిపోతాడు.
1: ఇంకా చెప్పాలంటే ఆ మ్యారేజ్లో అయితే వారే ఆశ్చర్యపడుతున్నారు, ఎప్పుడు కొత్తదే బాగుంటుంది, అయితే మీరు దీన్ని సర్వ్ చేసి కొత్తగా ఇస్తున్నప్పుడు ఇంకా బాగుందన్నంగా
0: వైన్లో చెప్తారు.
1: ఎన్ని
0: సంవత్సరాలు అవుతుందో అంతగా టేస్ట్గా ఉంటుందని అలా చెప్తుంటారు. ఆయన ఇదే చెప్తున్నాడు.
1: స్పిరిచువల్ డెప్త్ అక్కడ,
0: స్పిరిచువల్ డెప్త్ అందులో ఉంది. రెండును మిక్స్ చేస్తే న్యూగా ఉండేది కొత్తదిగా ఉండేది వద్దంటారు. నాకు కొత్తది
1: ఇక్కడ వస్తుంది. ఆ పాయింట్
0: ఇక్కడ పాయింట్ ఉంది.
1: ఇంకా చెప్పాలంటే ఈ డిజిటల్ ఎర్రర్ ఈ పాయింట్ గమనించాలి,
0: చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. రెండింటిని తీసుకొచ్చి మీరు మిక్స్ చేస్తే లాని ఆ గ్రేస్ ని మిక్స్ చేశారు ఈ రోజున వారికి మనం చెప్తున్నాం. లానీ గ్రేస్ ని మిక్స్ చేస్తే ఒకరోజు ఆ గ్రేస్ లేకుండా పోతుంది, లానే ఉంటుంది. అదే వచ్చే 7 సంవత్సరాల్లో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మిక్స్ చేస్తూ ఉంటే ఇప్పుడు జనులు క్రిస్టియానిటీలో ఉండేటువంటి గ్రేస్ డాక్ట్రిన్, ఈ విధంగా ఉండే ప్రభు చెప్పిన స్వాతంత్ర్య నియమం ఇది వద్దని చెప్తారు. ఇప్పుడు ఇది కొంచెం కొంచెంగా జరుగుతుంది, వద్దని చెప్పింది జరుగుతూ ఉంది. ఒకరోజు వస్తుంది ఇది మొత్తం రిమూవ్ అవుతుంది, అప్పుడు సంఘము ఎత్తబడుతుంది, భూమిలో ఉండేవారు ఇది వద్దంటారు. ఇప్పుడు పలుచోట్ల కూడా అదే చెప్తున్నారు కదండి. దానికి బదులుగా మరలా ఏం తీసుకొస్తున్నారు, పాతదే మంచిది, తిరిగి 7 ఇయర్స్ ధర్మశాస్త్రం వస్తుంది. ఇదే యేసు ఇక్కడ ప్రాఫిటికల్ గా ఫిక్స్ చేస్తున్నాడు.
1: అప్పుడు అంత సీక్రెట్ ఇమిడి ఉంది ఒక్క విషయంలో.
0: ఈ యొక్క 3 పారాబుల్స్ ను 3 అధ్యాయాల్లోనూ చదివేప్పుడు నాకు ఈ విధంగా కొన్ని విషయాలు లూకాలో ఎక్స్ట్రా ఉండడం తెలుస్తుంది. నాకు తెలుస్తుందంటే కనిపెట్టానని చెప్పడం లేదు, ఉన్నది చూడగలుగుతున్నాను లూకాలు. అప్పుడు దేవుడొచ్చి ఒక్కొక్క పారబుల్ వెనుకను తర్వాత జరగబోయే ప్రాఫెసెస్ యొక్క పూర్తి కార్యాన్ని దాచి ఉంచాడు. మీరు చేర్చద్దు, చేర్చారంటే కథ ముగిసిందే. అది చేర్చారంటే కొరతది పిగిలిపోతుంది, పాడవుతుందన్నది వేరే. మనిషి పాతదానికి వెళ్ళిపోతాడు
1: కాదు, వద్దనే చెప్తున్నాడు.
0: వద్దనే చెప్తున్నాడు, నువ్వు దానికే వెళ్ళొచ్చని చెప్తున్నాడు.
1: అవును, అదే బెటర్గా,
0: అదే బెటర్గా ఉంది. అయితే ఆ పెండ్లింటిలో అతను కొరతది అడిగాడు,
1: అవును
0: కలిపితే దీనికి వెళతానంటున్నాడు.
1: ఇంకా చెప్పాలంటే ఆ వివాహ గృహంలో ఖాళీ చేసిన తర్వాతే సమస్య,
0: తర్వాతే నీవు తీసుకొస్తున్నాడు. అది ఖాళీ కావాలి, దాని వెనుక అనేక విషయాలున్నాయి.
1: అవునవును,
0: ఆ విధంగా ఇక్కడ చూస్తే రెండిటిని మిక్స్ చేస్తున్నాడు. సో ఇది ఒకే మాటలు చెప్పి ముగించచ్చు, ప్రభు దైవమైతే ప్రభునొద్దకి రండి, బయలుదేవుడైతే బయలునొద్దకి వెళ్ళండి. ఒకటి గ్రేస్ లేక లా, రెండిటిని మిక్స్ చేయడానికి లేదు. ఒకటి యేసు చెప్పింది లేక లోకం చెప్పేది. నాట్ ఓన్లీ లా గురించి మాట్లాడటం లేదు, ఒకటి లోకం చెప్పేది. యేసు ఒక చోట చెప్తున్నాడు, మీరు 2 యజమానులకు మీరు పనిచేయలేరు. ఒకటి లోకానికైనా దేవునికైనా పనిచేయాలి.
1: అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే న్యూ టెస్ట్మెంట్లో ఆ గ్రేస్ వచ్చినప్పుడు లా కూడా ఉంది, ఆ ప్యాకేజ్లో
0: ఫుల్ఫిల్ అయిపోయింది. అందువల్ల చెప్తున్నాడు నువ్వు రెండింటినీ ఫాలో చేయడానికి అవసరం లేదు,
1: అందులోనే
0: ఈజీగా అర్థం అవ్వాలని చెప్తున్నాం. గొర్రెను బలి ఇవ్వద్దు, యేసుని క్షమాపణ అడగద్దు. ఒకటి యేసుని క్షమాపణ అడుగు, గొర్రె బలి కావడం లోనికొస్తుంది. ఇదే ఈ ఉపమానంలో ఉండేటువంటి ముఖ్యమైన విషయం.
1: ఈ టైంలో మొదటి నమోదులో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా తెలియని విషయాలు చాలా చూసాం. మరో నమోదులో మనం ఒక హోంవర్క్ ఇస్తామని చెప్పాం. తర్వాతి పేరబుల్లో మనం దేని గురించి చూడబోతున్నాం, దానికి ప్రేక్షకులు ఎలా ప్రిపేర్గా ఉండాలి?
0: తర్వాత వచ్చి మనము ల్యాంప్ స్టాండ్ అంటే ఈ ఆ దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెడతారనే ఉపమానం ఉంది. అదొచ్చి మత్తయి 5లో ఉంటుంది, మార్కు 4లో ఉంటుంది, లూకా 8లో ఉంటుంది. ఈ కార్యాన్ని వచ్చి మనము చూడబోతున్నాం. దీని గురించి వీక్షకులు మరి
1: కొంచెం ప్రిపేర్గా
0: ధ్యానించండి, వారికి తెలిసింది వీలైతే ఈమెయిల్ చేయమనండి, కమెంట్స్లో చెప్పనివ్వండి. మనము దాని తర్వాత వచ్చే కార్యాలను చూద్దాం. ఇక్కడ ఎవరూ పైన క్రింద అనేది కాదు. నన్ను అడిగితే మనకంటే అనేక రెవల్యూషన్స్ వారు ఇవ్వగలరు, మనం కూడా తెలుసుకోవచ్చు వారి నుండి. దేవుని చిత్తమైతే మనం అది చూద్దాం.
1: సంతోషం బ్రదర్ జగన్, ఈ కార్యక్రమంలో చాలా సీక్రెట్స్ మనం రివీల్ చేసాం. రివీల్ చేసాం అండవు అంటే పరిశుద్ధాత్మ రివీల్ చేశాడు, చాలా ప్రయోజకరంగా ఉంది. తరువాతి పేరబుల్ కోసం వెయిట్ చేస్తున్నాను. మరో కార్యక్రమంలో మనం మళ్లీ కలుసుకుందాం. డిస్కవరింగ్ ది సీక్రెట్స్ ఆఫ్ పేరబుల్స్. సంతోషం, వందనాలు.

రాత్రిజాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుచున్నది అన్నాడు కీర్తనాకారుడైన దావీదు. ఆయన ప్రేమ ఎంత మధురం, ఎంత మధురం.

దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారందిస్తున్న అద్భుత పరిశుద్ధ ప్రేమ కావ్యం నా పావురమా క్రైస్తవ భక్తి గీతాలు. ఈ పాటలు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి సిద్ధపాటు కొరకు మరియు ఆదరణ కొరకు ఆశీర్వాదకరముగా అందరికీ అర్థమయ్యేలా సందేశాత్మకముగా రచించిన ప్రియులు శ్రీ బొనిగల బాబూరావు, సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా. ఈ గీతాలను సుమధురంగా ఆలపించిన వారు సుప్రసిద్ధ నేపథ్య గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం శ్రీలేఖ, దినేష్, రమణ మరియు సిస్టర్ ఎస్పి లత. ధ్వనిముద్రణ కోదండపాణి డిజిటల్ ఆడియో ల్యాబొరేటరీస్, చెన్నై. ఈ కెసెట్ మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు నా పావురమా.

మోసుకొనుచున్నా. సమస్త జనులారా, నాయతకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుచేసేదను. నాయతకు వచ్చువానిని నేనెంత మాత్రము త్రోసివేయనని యేసు చెప్పెను.

ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. యేసే నా గానం అనే ఈ క్యాసెట్ ద్వారా మీ ఆత్మీయ జీవితాలకు బలం చేకూరాలని ఆశిస్తున్నాం. ఈ గీతాలను ఆలపించినవారు బ్రదర్ యెహోషువ, లలితాసాగరి, ఉషాప్రియన్, యేసుదాసు. రచన బ్రదర్ కె. రాజా, జి. యేసుదాసు. సంగీతం కె. కమలాకర్.

0: ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నేను నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీ మధ్యకి వచ్చి ఉన్నాను. మాది గుంటూరు జిల్లా, ఇప్పుడు విభాగించబడి పల్నాడు జిల్లాగా ఉన్నటువంటి జిల్లాలో గురజాల అనేటువంటి ప్రాంతంలో నేను సేవ చేస్తున్నాను. దేవుడు నన్ను ప్రేమించి నాకు ఒక రెండు సంఘాలు అనుగ్రహించాడు. దేవుడు నన్ను ఆశీర్వదించి నాకు ఒక కుమారుని అనుగ్రహించాడు. ఇవాళ పాస్టర్ బర్నబాస్గా ఉన్నటువంటి నేను 30 సంవత్సరాల క్రితం నా జీవితాన్ని మీకు నేను పరిచయం చేయటానికి రోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. ఇంచుమించు చాలామందికి తెలుసు, నేను యూట్యూబ్లో నన్ను చూస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, సాక్ష్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామానికి స్తోత్రం. నీ సాక్షిగా నేను నిలబడి ఉండగా ఈ సాన్నిధ్యంలో నాయన నీ నామం మాకు ఘనత వచ్చినట్లు మీరు మాట్లాడండి. నీకు ఈ సమస్త మహిమ ఘనత ప్రభావములను చెల్లించుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం మా స్వస్థలం. ఈ తెనాలి పట్టణంలో చెంచుపేట ఇందిరానగర్ కాలనీ అనే ప్రాంతంలో మేము నివసించేవాళ్ళం. కులరీత్యా మేము ఎస్టీ గిరిజనుడు. మా కులంలో చాలా మూఢమైన సాంప్రదాయాలు, అనాగరికమైన ఆచారాలు మాకు ఆచారంగా వస్తూ ఉండేవి. మా కులంలోకి మా కుటుంబం ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే మా తాతగారు, ఆయన పేరు గోపాలం, మాంత్రిక విద్యలో క్షుద్ర విద్యలలో పేరు మోసినటువంటి వాడు ఆయన. ఆ దినాల్లో మా తాతగారు భూతవైద్యం చేస్తూ ఉండేవారు. భూతవైద్యం అంటే ఏమి చేస్తారు అంటే, మా తాతగారు చేసేటువంటి 4 పనులు. ఒక పని దెయ్యాలు పట్టిన వాళ్ళకి వెళ్ళగొడతాం, 2వ పని తాయిత్తులు కడతాం, 3వ పని చేతబడి చేసిన వాళ్ళకి బాగు చేయటం, 4వ పని ఈయన కూడా మరిన్ని డబ్బులు ఇస్తే ఎవరికైనా సరే చెరు పనగా చేతబడి చేయటం, ఇలాంటి పనులు మా తాతగారు చేస్తూ ఉండేవాడు. అప్పుడు నా వయసు 13 సంవత్సరాలు. నా పేరు భద్రయ్య, దేవుడిని ఎరగక మునుపు. మా తల్లిగారి పేరు అంజమ్మ గారు, మా నాన్న పేరు కోటయ్య గారు. మేము 4 మగపిల్లలం, నేను 2వ వాడిని. మా తాతగారికి భూత వైద్య విద్యంలో ఆరితేరినటువంటి వ్యక్తి. అయితే ఆయన వయసు పైబడి కళ్ళు కనిపించిన పరిస్థితికి వచ్చాడు. అప్పుడు మా కుటుంబస్తులందరినీ కూడా ఒక సలహా అడిగాడు. మా నా వయసు అయితే అయిపోతుంది, మరి నా తర్వాత దీన్ని ఎవరు చేయగలరు, ఈ బాధ్యత నేను ఎవరికైనా అప్పగించాలనుకుంటున్నాను అని మా తాతగారు మా కుటుంబ సభ్యులను అడిగినప్పుడు, మా కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లలు చదువుకుంటున్నారు, ఇలాంటి మాయలు మంత్రాలు భూత వైద్యాలు ఈ రోజుల్లో ఎవరు నమ్మరు, దయచేసి పిల్లలకేమి నేర్పబోకమని చెప్పారు. అయినా మా తాతగారికి మనసులో ఏదో ఒక విధంగా ఎవడికో ఒకడికి నేర్పాలి అన్న తృష్ణ ఉండేది ఆయనలో. మా తాతగారికి మనమళ్ళ వరసం అయ్యేవాళ్ళం మేము 9 మంది దాకా ఉన్నాం. మా అందరిని కూడా పరిశీలన చేసి మా యొక్క రేఖలు చూసి, జ్యోతిష్కుని చూసి, ఎవడికి నేర్పితే ప్రయోజకుడు గట్టి భూత వైద్యుడు కాగలుగుతాడు అని ఆయన తను ఆలోచన చేసి తను ఒక నిర్ణయానికి వచ్చాడు. మా తాతగారు అంజనం వేసి చూశాడంటే దానికి తిరగలేదు, ఆయన మనవడిగా నాకు ఆ విషయం తెలుసు. కానీ మా తాతగారు మా అందరిలో కూడా ఆయన ఎంచుకున్న వ్యక్తిని నేనే కావటం గొప్ప విశేషం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మా తాతయ్య అనుకున్నాడు నా యొక్క జాతకం ప్రకారం నేను గొప్ప భూత వైద్యుడిని అవుతాను, తాంత్రిక విద్యలో మాంత్రిక విద్యలో ఆరితేరిన వాడినిగా చేయాలని తను నా మీద విశ్వాసం ఉంచి, నా మీద నమ్మకం ఉంచి తను ఏర్పాటు చేసుకున్నాడు నన్ను. కానీ మనుషుల ఆలోచనలు వ్యర్థపరచగలిగిన ఆయన, ఆకాశమందున్న ఒక దేవుడు ఉన్నాడు, ఆయనకి అసాధ్యమైనది ఏదియో లేదని వాక్యం చెప్తుంది. మా తాత నన్ను భూత వైద్యుడిలా చూడాలనుకున్నాడు, దేవుడు నన్ను ఒక సేవకుడిగా తీర్చాలనుకున్నాడు. ఈరోజు నేను సేవకుడిగానే ఉండిపోయాను, మా తాతగన్న కలలు కలగానే మిగిలిపోయాయి. మా తాతయ్య గారు ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి రాగానే, నేను ప్రారో తరగతి చదువుతున్నాను, స్కూల్ నుంచి ఇంటికి రాగానే నాతో ఇలా మాట్లాడాడు, "చూడు నాన్న, నీకు స్కూల్లో టీచర్ గారు పాఠాలు చెప్పినట్టుగా నేను కూడా నీకు కొన్ని పాఠాలు నేర్పుతాను, నేర్చుకో. నేర్చుకున్నాక ఆ పాఠాలు నాకు అప్పగించు, ఇంట్లో ఎవరికి చెప్పొద్దు, అందుకు నీకు నేను కృప ఇస్తానన్నాడు. చిన్నవాడిని కాబట్టి మా తాత మాటలు నమ్మి ప్రతిరోజు కూడా మా తాతయ్య తను మలయాళంలో నేర్చుకున్న క్షుద్ర మంత్రాలండి, మామూలు మంత్రాలు కావు, బ్రాహ్మణ మంత్రాలు అంతకంటే కావు, క్షుద్ర విద్యలను నాకు నేర్పించాడు. ప్రతిరోజు కూడా ఒక పేపర్ మీదనే రాసుకొని చక్కగా చదివి మా తాతయ్య గారికి అప్పగించేవాడిని. తను మాటిచ్చిన ప్రకారం నాకు ఒక రూపాయి ఇస్తూ ఉండేవాడు. మా ఇంట్లో ఎవరికి తెలియదు ఈ విషయం. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ నాలో అనేకమైన మార్పులు రావటం ప్రారంభించాయి. నాకు నేను దేవుడిగా భావించటం, ఎదుటివాడిని చూస్తే మా తాత నాకు చేతబడి నేర్పాడు కదా, నేను ఏదైనా చేయగలను, ఎదుటి మనిషిని చంపగలను అన్న స్వభావం నాలో రావటం ప్రారంభించింది. మా తాతయ్య గారితో ఇదే విషయం నేను పంచుకున్నప్పుడు మా తాతయ్య అన్నాడు, "ఇంత చిన్న వయసులోనే ఇలాంటి బుద్ధి, ఇలాంటి మనసు, ఇలాంటి ఆలోచన నీకు వస్తుందంటే నువ్వు మాత్రం పెద్ద మాంత్రికుడు అవుతావని" చాలా సంతోషించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మా లెక్కల టీచర్ గారికి నా చదువులో మార్పులు చూసి, నా ప్రవర్తనలో ఉన్నటువంటి మార్పును బట్టి ఆవిడ నన్ను పిలిచి, "ఎరా, నువ్వేందో వచ్చిన కాడి నుంచి ఒకలా కూర్చొని చదువుతున్నావు, ఒకసారి నీ బుక్స్ ఎత్తురా అంది. నా బుక్స్ తీసుకెళ్ళి ఇచ్చాను, ఆ బుక్స్లో పాటు నేను నేర్చుకునే తాంత్రిక మాంత్రిక విద్యల పుస్తకం కూడా ఆమెకి ఇచ్చాను." ఆమె చూసిన ఆవిడ నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయింది. అప్పుడు ఆవిడ అంటుంది, "అసలు మీరు ఏం చేస్తారా అంది. నా పక్కన నా స్నేహితుడు ఉండి అన్నాడు, "వాళ్ళు భూత వైద్యాలు చేస్తారండి" అని చెప్పాడు. చెప్పేసరికి టీచర్ గారికి భయం వచ్చింది. భయం వచ్చి, "ఒకనాడన్నా చెప్పలేదేరా, మేము భూత వైద్యాలు చేసేవాళ్ళం అని నిన్న అనవసరంగా ఎన్నిసార్లు కొట్టాను నేను" అంది. హెడ్ మాస్టర్ గారు తీసుకొచ్చి అప్పచెప్పింది, "ఈడేదో కొంచెం తేడాగా ఉందండి, చూడండి" అని. హెడ్ మాస్టర్ గారు, "మీ తల్లిదండ్రులను తీసుకురావా" అన్నాడు. తెల్లరిపేటకి మా నాన్న తీసుకొని వెళ్ళాను నేను. మా నాన్న అడిగాడు పంతులు గారు, "మీరు మీ బాబుని స్కూల్కి పంపుతున్నారు కానీ వాడు ఏం నేర్చుకుంటున్నాడో మీకు తెలుసా" అన్నాడు. "తెలియదు" అన్నట్టు పుస్తకం చూపించాడు. మా నాన్నకు అర్థమైంది, మా ఇంట్లో ముసలాయన చేయాల్సిన పని అంతా చేశాడండి. "అయ్యా, పిల్లోడికి తెలియదు, మేము వాడికి చెప్పుకుంటాం, దయచేసి వాడిని ఏమనబాకండి" అన్నాడు. "భలే వాడే ఊరుకోవయ్యా, ఎలాంటి వాడు కన్నా చదువు నేర్పుతాం కానీ ఇట్లా భూత వైదికలు చేసేవాడికి ఎవడు చెబుతాడు చదువు?" వాడు ఆ పుస్తకంలో శాతపడి ఎట్ట చెయ్యాలో రాసిపెట్టాడు. వాడిని నేనే కనుక గట్టి కొడితే అలాంటిది నాకేమన్నా చేస్తే మేమేం కావాలా? అసలు మీ గురించి తెలియక మేము ఈ బళ్ళో చేర్చుకున్నాం, మీ కుటుంబమే అలాంటిదంట. వద్దులే నాయన, మీకు ఒక దండం, ఈ స్కూల్, ఈ ఊళ్ళో చాలా స్కూల్ ఉండి ఎక్కడైనా చేర్చుకోమని చెప్పి అర్జెంటుగా 6వ తరగతి టీసీ ఇచ్చి పంపించేశాడండి. అలా నా చదువు 6వ తరగతితోనే అంతమైపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా చదువు అదేనండి. హల్లెలూయా. ఇంటికి వచ్చాం, పంచాయతీ పెట్టారు, "ఎరా, ఎందుకు నేర్చుకున్నావు" అని. నేను, "మనకు తరతరాల నుంచి వస్తుంది, ఈ తరంలో నాకు వస్తే తప్పేంటి" అన్నాను. "పరుమూసుకో, నువ్వు ముసలోడు కలిసి ఇలాంటి పనులు చేస్తారా" అని చెప్పి కోపపడ్డారు. మా తాతయ్య గారు అన్నాడు, "మీ కోపం వస్తే నన్ను ఒక దెబ్బ కొట్టండి కానీ వాడు జోలికి పోవాకండి అమ్మాయి. వాడికి నేను అన్నీ నేర్పాను, చిన్నవాడు వయసులో ఏమన్నా చేస్తే మీ ఇష్టం" అన్నాడు. అనేసరికి మా ఇంట్లో వాళ్ళకి భయం వేసింది, మా అమ్మకి ఈడు మాకే శాతపడి చేస్తాడంట, ఇంట్లో ఉంది కంట్లో పుల్లని. వాళ్ళు ఆలోచన చేసి, "నీ కర్మ ఎట్టుంటే అట నీకు బతుకు తెల్లారిద్ది, వద్దని అనుకున్నావు నువ్వు ఇట్ట చేసావని" చెప్పి నా తల్లి నన్ను తిట్టి, "నీ నొసట్రా తెల్లా ఉంటాడు, నీ బతుకట్ట తెల్లారిద్దని" వదిలేసింది. అంతకుముందు దొంగచాటుగా నేర్చుకున్నా కానీ ఇప్పుడు మా తాతయ్య గారితో కలిసి క్షుద్ర మాంత్రిక విద్యలు డైరెక్ట్గా నేర్చుకోవటం ప్రారంభించాను. ప్రారంభించటం కాదు, మా తాతయ్యతో కలిసి అనేకమైన పనులు నేను చేశాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, కొంత అనుమానం ఉంటుంది, నిజంగా చేశారంటావా? అది ఎలా? ఏం చేస్తారు అసలు? భౌత వైద్యం అంటే ఎలా ఉంటుంది? మాంత్రిక విద్యలు అంటే ఎలా ఉంటాయి? ఏ నేర్చుకుంటారా ఏంది? ప్రియమైన దేవుని పిల్లలారా, నేను వదిలేసింది ఎవరికి నేర్పాలని నేను అనుకోవట్లేదు. మేము చేసినట్లు ఒకటి రెండు విషయాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ప్రతి ఆదివారం మా దగ్గర కొన్ని వందల మంది సంఖ్యలో ప్రజలు వచ్చేవాళ్ళు. దేనికంటే పెట్టబోయిన గొడ్డుపోయిన అనుకున్నది జరగకపోయినా మా దగ్గర వచ్చి అడిగేవాళ్ళు. చాలామందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. వాటిలో ఇంట్లో ఒంట్లో బాగోలేదండి, నాలుగు మందులు మింగినా తగ్గలేదు, వీళ్ళకి వచ్చి మొట్టమొదటి అనుమానం ఏంటో తెలుసా? మాకెవడో సేతబడి చేశాడు. ఈ సేతబడి పిచ్చోళ్ళు సేత్తున్నట్టు ఉంటారు దేశంలో. రెండో అనుమానం ఏంటంటే, మాకు తెలియదమ్మా, ఆ గొంతులో ఎవరో ఒక ఆమె చచ్చిపోయిందంట, మేము చీకటి పొద్దు మాటలు అట్లా వెళ్ళి ఇలా వచ్చాం, వచ్చిన కాడి నుంచి అస్సలు ఒంట్లో బాగలేదు. ఇప్పుడు వీళ్ళకి ఏం పట్టింది? దయ్యం పట్టింది. ఇట్లాంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. మూడోది ఏంటంటే, వచ్చే దారిలో మేము చూసుకోలేదయ్యా, కమానం కాలు తీసి చూసేసరికి కాలు కింద రెండు మిరపకాయలను ఒక నిమ్మకాయ ఉంది, అది తొక్కిన కాడి నుంచి ఒంట్లో అస్సలు ఏమి లేదులే. ఇట్లాంటి అనుమానపు వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. మా దగ్గరికి వచ్చి ప్రజలు మేము ఏం చేసేవాళ్ళం, ఎట్ట చీట్ చేసేవాళ్ళం, ఎట్ట మోసగించేవాళ్ళం చెప్తుందనమాట. అయ్యా, మాకు ఇంట్లో ఒంట్లో ఏం బాగుండట్లేదు 2 నెలల నుంచి, మాకేదో కొంచెం అనుమానంగా ఉంది. ఏంటి నీ అనుమానం? ఏం లేదు, ఎవరన్నా సేదపడి చేశారేమోనని. మేమనే వాళ్ళం, బా నీకెవరు చేస్తారు సేదపడి అనేవాళ్ళు. కాదయ్యా, బలేవాడు మా ఇంటికి ఎదురోడే చేశాడు మాకు, బల్ల గుద్ది చెప్పేవాళ్ళు మా ఇంటికి ఎదురోడు. కొంతమంది ఏమన్నారు, మా కోళ్ళ మన మీద తగాది పెట్టుకొని అది అంది, నీ ఎవరం తెలుస్తా నుండు అంది. అది ఆ మాట అన్న కాడి నుంచి నాకు అసలే ఒంట్లో బాగుండట్లేదయ్యా అని కొంతమంది అనేవాడు. ఇంటి పక్క వాడు చేశాడు, ఇంటికి ఎదురోడు చేశాడు, మా కోళ్ళ చేసింది, మల్లుడు చేపించాడు, ఇట్లా చెప్పుకొచ్చేవాళ్ళు. నిజానికి మా దగ్గరికి వచ్చేవాళ్ళు, నిజానికి వాళ్ళకి ఇంట్లో ఉంది ఒంట్లో ఉంది చెప్పాల్సింది మేమా వాళ్ళ? మేం చెప్పాలి కదా, మమ్మల్ని చెప్పనిచ్చేవాళ్ళు కాదు వీళ్ళు, వాళ్ళే చెప్పేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో విషయం. మరి చేతికి జుట్టు పట్టియటం అంటే ఇదే కదండి. మేమేం చేసేవాళ్ళం అంటే, చూడు నీకేం చేశారో, ఎలా వచ్చిందో, నువ్వు తొక్కుట వల్ల వచ్చిందో, శాతపడి చేశారో, లేకపోతే ఏమైనా దెయ్యం పట్టిందో, ఏదన్నా కానీ రేపు రాత్రి 12 గంటలకు రా, నీ కళ్ళకు చూపిస్తామనేవాళ్ళం. ఏం చూపిస్తారయ్యా కళ్ళకు అని అడిగేవాళ్ళు. నీ ఒంట్లో ఉంటే, నీ ఒంట్లో ఏదుందో, నీ ఇంట్లో ఏదుందో అదే నీకు చూపిస్తామని చెప్పేవాళ్ళం. చెప్పేసరికి అట్లానా నిజంగా కనపడిద్దా, ఏ చూసే ధైర్యం లేదా అనేవాడు. లేదయ్యా, అలాంటిదేం లేదు, ఒక్కదాన్నే కదా, అంత బాగానే ఉంది, కానీ రాత్రి 12 గంటలకి అంటున్నావయ్యా, ఆ టైంలో ఎందుకయ్యా సంతకాడు చూపించరాదయ్యా, ఒంట్లో 10 గంటలకే వచ్చి కూర్చునేవాళ్ళు. ఇదిగో కూర్చున్నవాళ్ళు మేము అణిగేవాళ్ళం. ఎవరికి మీలో బాగోలేదు, నాకేనా, నువ్వు లేచిరా, లెగిసి వచ్చేవాళ్ళు. ఏంటయ్యా, ఇక్కడ ఒక పవిత్రమైన పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో నీకు నచ్చిన దేవుని తెలుసుకొని ఒక పేపర్ చించమనేవాడు, ఒక పేపర్ చించేవాళ్ళు. ఈ పేపర్ని నుప్పుల మీద ఇలా పట్టుకోమనేవాడు. ఆ పేపర్ నుప్పుల మీద ఇలా పట్టుకోగానే ఏం జరిగేదో తెలుసా? అప్పటికప్పటికే అక్కడికక్కడికే ఆ పేపర్లో ఒక భయంకరమైన ఆకారం, చిప్పిరి చిప్పిరి జుట్టు, పొడవాటి కొమ్ములు, ఇంత అడలపు నేలకు కలిగిన ఒక భయంకరమైన రూపం కనిపించేది. దాన్ని పట్టుకున్న వాళ్ళు గడగడగడగడగడగడ మునిగిపోయేవాళ్ళు అన్నమాట. ఏందయ్యా ఇది ఎంత భయంకరంగా ఉందంటే, మా తాత నేను అనేవాళ్ళం, తాత పట్టాల్సింది గట్టిదే పట్టింది, కానీ 2 నెలలుగానే ఎక్కువ బతకరీళ్ళు అని చెప్పేవాడు. ఆ మాట అనగానే వాళ్ళు అక్కడే పడిపోయారు, గిజగిజగిజ తన్నకలాడేవాళ్ళు మాట బతికుండు కానీ. అమ్మ నేను 2 నెలలుగానే ఎక్కువ బతకను, నా పిల్లలు ఏం కావాలా, నా మనవాళ్ళు ఏం కావాలా, నా కుటుంబం ఏం, అయ్యా నన్ను బతికించండి, నిన్ను బతికించాలంటే కనీసం 5 వేలు అవుతాయి, అప్పుడు కానీ నువ్వు బతుకుతావు అని చెప్పేవాడు. తల తాకట్టు పెట్టైనా 5 వేలు తెస్తామయ్యా అని తెల్లారి పడగా తెలిసి 5 వేల రూపాయలు కట్టమని ఎదురు పెట్టేవాడు. ప్రియమైన దేవుని పిల్లలారు, ఇలాంటి పనులు చేసేవాళ్ళం మేము. నిజానికి ఇప్పుడు మనకు అవసరమైంది ఏంటంటే, ఆ పేపర్లోకి ఆ దెయ్యం బొమ్మ ఎలా వచ్చింది అది తెలిస్తే అసలు విషయం బయటపడుతుంది. ప్రియమైన దేవుని, 30 సంవత్సరాల క్రితం ఇంత టెక్నాలజీ లేదు ఆ దినాల్లో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మా తాత ఏం చేసాడు, ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ నీళ్ళతో ఒక తెల్లని పుస్తకం మీద కొన్ని బొమ్మలు గీసేవాడు. నేను కూడా గీసేవాడిని. నిమ్మరసంతో రాసిన వైట్ పేపర్ మీద ఏదన్నా రాస్తే కాసేపటికి కనపడదు, కానీ దానికి ఉన్న గుణం ఏంటంటే నొప్పులు దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే వేడి గల ప్రదేశానికి మనం రాసిందైనా గీసిందైనా పేపర్ చేరినప్పుడు దాంట్లో మనం రాసింది ఉద్భవించే గుణం ఈ నిమ్మరసానికి ఉంది. దీన్ని ఇంద్రజాలితనం అంటారు. మాకు తెలిసినటువంటి ఇంద్రజాల విద్యలను మాంత్రిక విద్యలుగా నమ్మించి ప్రజల దగ్గర మేము ఏం చేసేవాళ్ళం అంటే డబ్బులు వేల కొలది వసూలు చేసేవాళ్ళం. ఒక్కడు కూడా ఆలోచించేవాడు కాదు, దాంట్లో బొమ్మ ఎలా వస్తుందమ్మా, నాకు ఇంత లావు పెట్టింది అంత లావు పెట్టింది అని నమ్మి డబ్బులు ఇచ్చేవాళ్ళే కానీ అసలు ఈ చేసేది వట్టిదాన్ని నిజమా అబద్ధమా అని ఒక్కడు కూడా ఆలోచించేవాళ్ళు కూడా. అలాంటి వాళ్ళు మా దగ్గరికి వందల మంది వచ్చేవాళ్ళు. మా గురించి చుట్టుపక్కల ఏం చెప్పుకునేవాళ్ళు అంటే పలానా బిడ్డపోయినా గొడ్డుపోయినా అనుకున్న జరగకపోయినా పలానా చాటకి వెళ్ళాలరా, వాళ్ళు గోట్లో చూపిస్తారు, కోడిగుడ్లో చూపిస్తారు, అద్దంలో చూపిస్తారు, తమలపాకులో చూపిస్తారు, పేపర్లో చూపిస్తారని చుట్టుపక్కల నుంచి జనం గుట్లు గుట్లుగా మా దగ్గరికి వచ్చేవాళ్ళు. చాలా సంపాదించేవాళ్ళం ఆ దినాల్లో. ఇట్లా సంపాదిస్తూ బతికేవాళ్ళం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము చేసే దాంట్లో యథార్థత లేదు. మేము జీవించే జీవితంలో మోసంతో కూడిన జీవితాన్ని మేము జీవించాం. అయినా మా దగ్గరికి వందల కొందల ప్రజలు వచ్చేవాళ్ళు. ఇంకొక విషయాన్ని చెప్తాను, మేము చేసిన వాటిల్లో ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, తాయెత్తులు కట్టేవాళ్ళం. ఈ తాయెత్తులు అందరూ ఎలా కడతారో మాకు తెలియదు, కానీ మేము కట్టిన విధానం చెప్తాం. ఎందుకంటే మేము మామూలు పూజారులం కాదు, మేము సాధారణంగా ఉండేవాళ్ళం కాదు, క్షుద్ర మాంత్రికులం కాబట్టి మా పనులు మేము చెప్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మా దగ్గర రెండు రకాల తాయెత్తులు ఉండేవి. ఒక తాయెత్తు ఏంటంటే మీకు చెప్తున్నాను, నేను చెప్పేవి మాత్రం మీరు వినటానికే కానీ ప్రయోగాలు చేయటానికి మాత్రం కాదు. దయచేసి ఎవరు కూడా ఎలాంటి ప్రయోగాలు చేయకండి. ఎందుకంటే ఈ మధ్య నేను ఇలాగే సాక్ష్యం చెప్పొస్తే ముసలావిడంటే ఏడో తాయెత్తులో పలాంది ఉందని చెప్పాడని తాయెత్తు కోసం ఊరంతా తిరిగిందంట. అలాంటి పనులు చేయకండి, లేని పోని సైతాలను తెచ్చి తగిలించుకోబాకండి. ఒక తాయెత్తును కనుక పగలగొట్టి చూస్తే దాంట్లో ఎంత రేఖ కనపడుతుంది, దాన్ని మన హిందూ సహోదరులు రక్షరేఖ అంటారు. ఈ రక్షరేఖ మీద కొన్ని అక్షరాలు ఉంటాయి, వాటిని బీజాక్షరాలు అంటారు. మేమేం చేసేవాళ్ళం అంటే ఒక్కొక్క తాయెత్తులో 1 నుంచి 200 దెయ్యాలను ఇమిడ్చి ఉంచేవాళ్ళం. దేంట్లోనంటే తాయెత్తులు, తాయెత్తులు దెయ్యాలు పడతాయా? పందుల్లోకి 1000 దెయ్యాలు పోయినాయండి, 2000 దెయ్యాలు వెళ్ళినాయి. ఒక సైతాన్ అంటది, నా పేరు శాన, మేమో అనేకులము. ఒక ఇంట్లో ఒక అపవిత్రాత్మ దూరంగా వెళ్ళిపోయి దానికి తోడు మళ్ళీ 7 దెయ్యాలను తీసుకొచ్చి ఆ ఇంట్లో పీటిందని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ పెట్టేవాళ్ళం. ఒకళ్ళు వచ్చేవాళ్ళు మా దగ్గరికి, అయ్యా మాకు బాగలేదయ్యా, అస్సలేం బాగలేదయ్యా అంటే ఈ తాయెత్తు ఇచ్చేవాళ్ళం, 50 రూపాయలు తీసుకో. ఒకటి 100 రూపాయలు, ఒకటి 50 రూపాయలు. ముందు ఫస్ట్ 50 రూపాయలు ఇచ్చేవాళ్ళం. 50 రూపాయలు కట్టించుకొని వెళ్ళేవాళ్ళు. ఒక్క దెయ్యం పట్టిందని వాళ్ళు మా దగ్గరికి వచ్చి మేము వాళ్ళకు తోడేని పంపిస్తున్నాము. ఏందండి మీకు లెక్కలు కూడా రావా? 200 మీకు నాకు చాలా దూరం ఉందిగా, మీరు నవ్వేది అర్థం కావట్లేదు, మాట్లాడేది అర్థం కావట్లేదు. యేసు రక్తమే జయం. తెల్లర పెట్టుకు వచ్చేవాళ్ళు, అయ్యా నువ్వు ఏమంట కట్టావు కానీ మాకు అస్సలు బాగలేదయ్యా, మీకు తగ్గదని మాకు తెలుసు అనేవాళ్ళం. మేము తెలుసా మరి ఎట్లా తగ్గిద్ది అయ్యా, ఇది తగ్గాలంటే నల్లకోడి కావాలనేవాడు. నల్లకోడా? నల్లకోడి మాకు ఇప్పటికిప్పటికి ఆనించి మా దగ్గర ఉంది కొనుక్కో. ఎంత? 500 అంత రేటా? మరి దేవుడు కోరిక రేట్ ఎక్కువే ఉంటుంది అని చెప్పేవాళ్ళు. సరేలయ్యా అని చెప్పి ఒక 500 ఇచ్చేవాళ్ళు. 500 ఇస్తే మా కోడిని వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. వెంటనే మేము అడిగేవాళ్ళం, బాగు చేయాలిగా మా కోడిని మాకు ఇచ్చేయని. అప్పటికప్పటికే మళ్ళీ కోడిని ఇచ్చేసాడు. కోడి వెనక భాగంలో ఒక ఈకను గట్టిగా పీకి ఆ బ్లడ్ని వాళ్ళకి మొహం మీద ఎలా పెట్టి తూర్పు తిరిగి దండం పెట్టనేవాడు. దేనికి పెట్టాలి అంటే వెనక ఏం జరిగినా పట్టించుకోబాక అని చెప్పేవాడు. సరేండి అని వాళ్ళు తూర్పు తిరిగి దండం పెడతాం ముట్టేవాళ్ళు. మా దగ్గర ఇంత పొడుగు తాటి పెత్త ఉండేది. ఎందుకో తెలుసా? అట్లా వచ్చిన వాళ్ళ బాత్తానికి వెనక పట్టించి 3 దెబ్బలు, మా బలం ఎంత ఉంటే అంత పెట్టి గట్టిగా 3 పీకేవాడు. 4వ దెబ్బకి అడిగేవాడు, ఉందా అని అడిగేవాడు. అయ్యో లేదయ్యా, దయ్యం పోయిందయ్యా అనేవాళ్ళు. దయ్యం పోయిందయ్యా అనేవాళ్ళు 4వ దెబ్బకి. అనేసరికి ఇక పోయినట్టేలే పో అని చెప్పి మెళ్ళలో తాగి తెంచి అవతల పడేసేవాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, 500కి 500 పోయే, కొనుక్కున్న కోడి పోయేది, మళ్ళీ ఈ పెనకాల 3 దెబ్బలు. ఈ తన్నులు తినటానికి కడప నుంచి, కర్నూలు నుంచి, అనంతపురం నుంచి బస్సుల మీద వచ్చేవాళ్ళు మా దగ్గరికి భక్తులు.
1: ఏమనేవాడు తెలుసా, మీ చెయ్యి అలా తగిలితే చాలయ్యా మాకున్నవి అన్నీ పోతాయి స్వామి. నేనంట స్వామినంట, మా తాత ఏమో పెద్ద స్వామి, నేనేం చిన్న స్వామి, లేకపోతే ఆయన పెద్ద గురువు, నేనేం బుడ్డ గురువు. ఈ గురువులు చేసే పనులు తెలిస్తే మా ఈపులు ఎప్పుడో బగలగొట్టేవాళ్ళు. ప్రియమైన దేవుని పెళ్ళారా ఇలా చేసేవాళ్ళు, తన్నులు తినిపోయేవాళ్ళు. అంత నమ్మకం మేమంటే, మేము చేసే యదవ పనులైనా వాళ్ళు మమ్మల్ని గట్టిగా నమ్మేవాళ్ళు. ఇంకొకటి రెండో విధమైన తాయితీ ఏంటంటే, పూర్వకాలంలో దెయ్యం పెట్టిన వాళ్ళకి పందిపెంట పొగయిండ్రా అంటారు. రానున్న కాలంలో దాన్ని ఒప్పుకోవట్లేదు. అందుకని మేము ఏం చేసేవాళ్ళం అంటే, పందిపెంటను, పచ్చి పందిపెంటను తీసుకొచ్చి కాల్చి పొడి చేసి బూడి చేసి ఆడ పోసేవాళ్ళం. తాయిత్తులు శుభ్రంగా వాళ్ళు తీసుకొని అత్తుకొని మెళ్ళలో కట్టుకునేవాళ్ళు. కొంతమంది అయితే ఆ పొడిని ఆ పరిని అది విభూది అనుకుని, పాపం వాళ్ళకి తెలియదండి, ఆ పరిని మింగేసేవాళ్ళు అన్నమాట. పందిపెంటని స్పష్టంగా వాళ్ళకి తినిపించేవాళ్ళం మేము దగ్గర చేరే. మా నేననేవాడిని, తాత తాత వాళ్ళు ఎంత పని చేస్తున్నారండి మా తాతని, డే ఎర్రబాకు, వాళ్ళు మింగితే మనకెందుకు, పూసుకుంటే మనకెందుకు, రాసుకుంటే మనకెందుకు, నువ్వేం మాట్లాడబాకు అనేవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పరిని ఎప్పుడైతే ఇది కట్టుకుంటారు, వాళ్ళు ఒంట్లో ఉన్నదైనా వాళ్ళ మీదకి వచ్చి ఎగరటం మొదలుపెట్టేది. మళ్ళీ వాళ్ళ దగ్గరికి 5,000 మేము బేరం పెట్టి కూర్చునేవాళ్ళు అన్నమాట. ఏ రకంగా అన్నా కానీ డబ్బు వైపు చూసే వాళ్ళం, డబ్బు వైపు నడిపించేవాళ్ళం. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రాంతంలో కూర్చున్నటువంటి నా బిడ్డలకి, దేవుని పిల్లలకి ఎవరి దగ్గర నేను తాయిత్రులు ఇవ్వని అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే నేను చెప్తున్నాను, భూత వైద్యుడిగా చెప్తున్నాను, మాంత్రిక విద్యల నుంచి వచ్చిన వాడిగా చెప్తున్నాను. ఈ రాత్రి నీ దగ్గర ఉన్నదాన్ని తీసి పారవే. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా, నాకు తెలిసినటువంటి ఒక మహాశక్తివంతమైనటువంటి ఒకే ఒక్క ఆయుధం ఉంది, దీనిని మించిన ఆయుధం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. హల్లెలూయా. కొన్ని వేల మందికి గట్టే నేను తాయిత్తులు, నేను చెప్తున్నాను ఈ బైబిలే నీకు సరైన ఆయుధం, దీనిని మించిన శక్తి ఎక్కడా లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంతమందికి తాయిత్తులు కట్టేవాళ్ళం, మేము ఒక్కడ కట్టుకునేవాళ్ళం కాదు. ఎందుకు, దాంట్లో ఏముందో మాకు బాగా తెలుసు కాబట్టి. మాకు జలుబు వచ్చిన MBBS డాక్టర్ దగ్గరకు పోయేవాళ్ళం. డాక్టర్లు అనేవాళ్ళు, మీరు ఎంత మోసగలరా బాబు, మీ దగ్గరకు వస్తే నేను దెయ్యాలు బట్టి అని చెబుతారు, మా దగ్గరకు మీకు బాగోపోతే మా దగ్గరకు వస్తారనేవాళ్ళు. మేమని వాళ్ళ నమ్మకం మేము, మా నమ్మకం మీరు అని చెప్పేవాళ్ళం. మనకి హల్లెలూయా, లక్షలు సంపాదించేవాళ్ళం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా జాగుతున్న మా జీవితాల్లో యేసు ప్రభు అంటే మాకు తెలియదు. యేసు ప్రభు అంటే మాకు తెలిసినటువంటి అంశాలు ఏంటంటే, బ్రిటిష్ మతం, ఇంగ్లీష్ వాడు దేవుడు, ఏదో అంటరాని జాతి వాళ్ళకి ఆయనకు ఒక దేవుడు అని ఒక భావన మాలో ఉండిపోయేది. ఆ భావన ప్రకారం మేము ఉండేవాళ్ళం. ఉన్నట్టుగుండి మేము మా తెనాల నుంచి కొలిపర మండలం వల్లభాపురం చిన్న గ్రామానికి వెళ్ళాం అన్నమాట. అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాక నాకు అక్కడికి వెళ్ళిన కానీ చిన్న శోధన ప్రారంభమైంది. అది ఏంటంటే, దగ్గరలో ఒక చర్చి ఉంది, ఆ చర్చి పాస్టర్ గారు తెల్లారి గట్ల పాటలు పెట్టేవాడు. ఆ పాటలు వింటే నాకు తలకాయ నొప్పి వచ్చేది. ఖచ్చితంగా ఆ మైక్ గొట్టాలు కూడా మా ఇంటి వైపు తిరిగి పెట్టేవాడు ఆయన. నేను అనుకున్నాను ఒకసారి పాస్టర్ గారు గట్టి వార్నింగ్ ఇవ్వాలనుకున్నాను. ఆ పాస్టర్ గారు ఎదురు పడితే నేను ఆయన అడిగాను, పాస్టర్ గారండి కొంచెం సౌండ్ తగ్గించి పెట్టుకోండి, తలనొప్పి వస్తుందండి మీరు పెట్టే సౌండ్కి, అయినా గొట్టాలు మా ఇంటి వైపు తిప్పారు మార్చుకోండి అని చెప్పాను. ఆ మాటలు విన్న పాస్టర్ గారు నా వైపు అలాగే చూసి, నీకేమవుతుంది అన్నాడు. తలనొప్పి వస్తుందండి అన్నాను. ఏమనాలి, సౌండ్ తగ్గించుకుంటాను అనాలి, లేకపోతే గొట్టాలు అటు తిప్పుకుంటా అలాగే అనాలి, ఈ రెండు అనకుండా ఆయన ఏమన్నాడంటే, బురే సైతానోడా నీకు తలనొప్పిగా ఆనందం ఎట్టొస్తుందిరా అన్నాడు. యో అమ్ము, నేను ఎంత మర్యాదగా మాట్లాడితే నన్ను పట్టుకుని సైతాన్ అన్నాడు అని చెప్పి ఇంటికి చాలా కోపంతో వచ్చాను. బాధేసింది. ఎందుకో తెలుసా, నన్ను చూసి దండం పెట్టినోళ్ళే కానీ సైతాన్ అన్నోడు అంతవరకు ఎవరు కూడా లేరు. ఎందుకు, నేను మాంత్రికుణ్ణి, భూత వైద్యం చేసేవాడిని. కాబట్టి మా పిన్ని వస్తే మా పిన్నికి చెప్పాను, పిన్ని నన్నాడు ఎవడో సైతాన్ అన్నాడు పిన్ని అన్న. మా పిన్ని అంది ఇది తేలిగ్గా తీసుకోకూడదురా, వాళ్ళకి మన దేవుళ్ళు సైతాన్లే, మనం కూడా సైతాన్లమే, కాబట్టి వాళ్ళ మీద చెరి గట్టిగా తీసుకోవాలి, ఏం చేద్దాం చెప్పన్న. వాడి జోలు మనకెందుకు కానీ, వాళ్ళ దేవుడైన యేసుక్రీస్తుని నీ మాంత్రిక శక్తి చేత బంధించరా అంది. హల్లెలూయా. నేను అన్నాను ఆ పని అయితే నేను చేయగలుగుతానన్నాను, ఎందుకంటే అంత సత్తా ఉందని నా మీద నాకు నమ్మకం ఉంది. సరేనని వారం రోజులు ఉపవాసం ఉన్నానండి. దేనికో తెలుసా,
0: యేసు ప్రభువుని కట్టేయడానికి లేదా బంధించడానికి ఒక తాయెత్తును తయారు చేయటానికి అండి. వారం రోజులు ఉపవాసం ఉండి ఒక తాయెత్తును తయారు చేసి పెట్టుకున్నానండి. సరైన టైం కోసం చూస్తున్నాను, చర్చిలోకి వెళ్ళి ఆ దేవుడికి ఇది నేను మెళ్ళ వెయ్యాలి అనే ఉద్దేశంతో 1997 మా పల్లెలో వాళ్ళంతా కూడా క్యారల్స్కి మా ఇళ్లలోకి వచ్చారండి. అప్పుడు నేను తరతరగా చర్చి దగ్గరికి వెళ్ళి చర్చిలో ఈ తాయిత్తు ఆ యేసు ప్రభు సిలువ మెళ్ళ వేసేసి ఇంటికి వచ్చేసి చాలా సంతోషించాను. ఎందుకో తెలుసా, ఈ రోజు నుంచి యేసు ప్రభు బంధించబడ్డాడు, అష్ట దిగ్బంధనం చేశాను, కదలలేడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా పిన్నీతో చెప్పి చాలా సంతోషించాను. ఇలా నేను చేయడానికి గల కారణం ఏంటంటే, మా ఇంటికి పగల చుట్టాలే కానీ రాత్రుళ్ళు అక్కడ ఉండేవాడు కదా మా ఇంట్లో. దేనికో తెలుసా, ఈ ఒక్క పూట ఉండండి అంటే ఇంట్లో అస్థి పంజరాన్ని అట్ట ఏల తీసి పెట్టి పూజలు చేస్తుంటే ఈ ఇంట్లో ఎవడు పనుకుంటాడే తల్లి అని, అది ఊగులాడుతుంటే దాన్ని చూస్తే ఎవడికి నిద్ర పట్టిద్దని ఒక్కడు ఉండేవాడు కాదు. నన్నదమ్ములు ఎవరన్నా నా తోడొచ్చి పనుకోండ్రా అంటే ఏమనేవాళ్ళు, బాబు నీకు తన్నురా ఏంట్రా, ఏ రేత్రి పూట ఏ దెయ్యమో వచ్చి, నువ్వు భూత వైద్యుడు కదా, పొరపాటున చీకట్లో దానికి కళ్ళు కనపడక నిన్ను దట్టబోయి పొరపాటున మమ్మల్ని దడితే మేమే గనక కళ్ళు తెరిచి దాని వెనక చూస్తే అరే భద్రయ్యగవరా అని అంటే మేము చచ్చిపోతావరా అని ఆయన నీకు ఒక దండం అని చెప్పి ఒక్కడు కొనుక్కునేవాడు. రోడ్డు నత్తుంటేనండి ఈడు భూతవజుడు తెల్లవారులు ఎన్నో చేతనే ఉన్నాడు, ఈడి దగ్గర ఎన్నో ఉన్నాయి అని చెప్పి నన్ను చూసి బురద కాళ్ళలో కానీ దిగేవాళ్ళు కానీ ఎదురొచ్చేవాళ్ళు కాదు. అట్లాంటి వాడిని నన్ను పట్టుకొని ఏమన్నా అడిగినా సైతానా, అందుకే నా పవర్ ఏంటో చూపించాలనుకున్నాను. ఈడెంతటాడు ముసలాడు ఇయ్యాలి కాకపోతే రేపు చత్తాడు, చూసుకునేది ఆ దేవుడి మీదే చూసుకోవాలని యేసు ప్రభుకి తాయిత్తు కట్టి చాలా సంతోషపడ్డా. నేను అనుకున్నాను ఇక ప్రపంచంలో యేసు ప్రభుని ఎక్కడ ప్రార్థన చేసినా ఆయన సమాధానం చెప్పడనుకున్నాను, కానీ నా ఆలోచన ఇలా ఉంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆకాశం నా సింహాసనం, భూమి నా యొక్క పాదపీఠము అన్నాడు. అంత తండ్రిని ఇంత దారంతో కట్టేయటం ఎంత అవివేకం అండి. నిజంగా నాకు తెలియక నేను చేసిన పని అది. ఆ పనే ఈరోజు ఆయన మహిమ కొరకు మాట్లాడటం అవుతుంది. దేవునికి స్తోత్రం. రోజులు గడుతున్నాయి, నాకేం అర్థం కావట్లేదు. ఎప్పుట్లాగే పాటలు పాడుతున్నారు, ఎప్పుట్లాగే ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు విడిపోయాడంటో అర్థం కావట్లేదని మా పిన్నిని అడిగాను. పిన్నిని అడిగితే పిన్ని అంత ఇంకెంత దానికి నేను సమాధానం చెప్పలేను, అయినా నువ్వే వారం వారం గద్దె చెప్తావు కదా గద్దెలో అమ్మని అడుగుంది. సరే నేను గద్దెలో నేను పూజించేటువంటి శక్తిని నేను అడుగుతున్నాను, యేసు ప్రభు నేను బంధించాను కదా ఎందుకు పని చేయలేదు అని అడిగాను. అప్పుడు ఆవిడ నాకు ఇచ్చిన సమాధానం ఏమిటంటే, ఆ దేవుడు మనకలాగా రాళ్ళల్లో రప్పల్లో చెట్టల్లో పొట్టల్లో ఉండే దేవుడు కాడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను. మోషేత దేవుడు చెప్తున్నాడు, పైన ఆకాశం అందని కానీ కింద భూమి అందని కానీ భూమి కింద నీళ్ళ అందనే కానీ నువ్వు ఏ రూపమునో చేసుకోకూడదు, దానికి సాగిలు పడి నమస్కారమో చేయకూడదు. వాక్యం చెప్పిందండి నాకు ఇండైరెక్ట్గా, నేను అర్థం చేసుకోలేకపోయాను. కొద్ది రోజులు గడిచింది, మా కులంలో నుంచి ఒక ఆవిడ ప్రార్థనకి వెళ్ళటం ప్రారంభించింది. ఈ ప్రార్థనకి వెళ్ళి ఆవిడ నా దగ్గరికి వచ్చి ఒక చక్కని సలహా చెప్పింది. ఏంటంటే నా దగ్గరికి వచ్చి నాతో ఇలా అంటుంది, ఏమంటుందంటే, అయ్యా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, మాంత్రికులకు పరలోక రాజ్యంలో స్థానమో లేదని చెప్పింది. చెప్పినప్పుడు నేనన్నా నాకు లేకపోతే లేకపోయింది, ముందు నీకుండేటట్టు చూసుకోమన్నాను. సరేనని మనసంతా వేదనగుంది, మళ్ళా అడిగాను నేను గద్దెలో ఉండగా, ఎమ్మా నేను చనిపోతే పరలోకం పోనన్నది వాస్తవమా అని అడిగాను. అప్పుడు నేను పూజించినటువంటి నేను ఆరాధించినటువంటి ఆ శక్తి క్షుద్రశక్తి నాతో చెప్తున్న విషయం ఏంటంటే, పరలోకంలో ముగ్గురు ప్రధానమైన దేవదూతులు ఉన్నారు, ఆ ప్రధానమైన దేవదూతుల్లో నేను ఒకదాన్ని అంది. అమ్మా నువ్వు ఉంటే నేనున్నట్టేగా, నేను ఎక్కడ ఉంటే నువ్వు కూడా అక్కడే ఉంటావని సెలవిచ్చింది. ఆ మాటను పట్టుకొని నేను ఇక ఆ విషయం మరి ప్రస్తావన చేయటం మానివేశాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొద్ది రోజులు గడిచింది, ఒకనాడు ఆదివారం అమావాస్య, తాయిత్తులు కడుతున్నాను, భౌత వైద్యుడిని కాబట్టి నాకు ఇంకదే పని. కడుతున్న టైంలో మరలా ఆ ముసలావిడ నా దగ్గరికి వచ్చి, నీకు ఒక మాట చెప్తాను వింటావా అంది. ఏంటో చెప్పమన్నాను. అప్పుడు ఆవిడ అంటుంది, ఒక పెద్ద అగ్నిగుండం భగభగ భగభగ మండుతుంది, దాంట్లో బడి చచ్చిపోతావు,
1: యేసు ప్రభుని నమ్ముకో. నేను ఉండను, ఎవడు చెప్తే చెప్తున్నావు నాకు ఈ మాటలు అన్నాను. అప్పుడు ఎవడ నేను బైబిల్ చదివి చెప్తున్నాను అయ్యింది, ఆ బైబిల్ నాకు ఇచ్చేళ్ళు నేను నేర్చుకుంటాను, నా ఇంట్లో ఉంది తెచ్చుకోపో అంది. ఇంటి దగ్గరికి వెళ్ళి ఆవిడింట్లో ఉన్న ఆ బైబిల్ని చూశాను. నేను అనుకున్నాను ఈ బైబిలు సామాన్యమైన గ్రంథం కాదు, ఒక మాంత్రిక విద్యలు నేర్చిన క్షుద్ర మాంత్రికుడైన నన్నే గజగజలాడించగలిగే మాటలు ఈ బైబిల్లో ఉన్నాయి. మాంత్రికుడి ఏముందండి, భూమిని తలకిందలు చేయగలిగిన శక్తి ఈ బైబిల్కి ఉంది. నేను అనుకున్నాను ఈ బైబిల్ ఆవిడికి లేకుండా చేయాలని, యగాదిగా నా చేతులతో చింపేసి అగ్గిపుల్ల కోసి ముట్టించానండి. నిజానికి అది కాలిపోలేదు కానీ కొద్దిగా కాలింది. నేను తగలబెట్టాలనే ఉద్దేశంతోనే ముట్టించా కానీ పూర్తిగా కాలలేదు. సాయంత్రానికి ఆవిడ వచ్చిన బైబిల్ నాకు ఇస్తావయ్యా అంటే, నీ ఇంట్లోనే మూలను పెట్టాను చూసుకోపోమంటే చూసుకొని వచ్చిన ఆవిడ నన్ను చూసి ఏడుస్తుంది. తిట్టలేదు నన్ను, ఏడుస్తుంది. ఎంత పని చేసావో తెలుసా, నువ్వు తగలబెట్టి చించింది ఒక పుస్తకం అని నువ్వు అనుకుంటున్నావు కానీ అది బైబిల్ అంది. అయితే ఏందంటా అన్న, నేను ఏ బైబిల్ని అయితే నువ్వు కాల్చావో, ఏ బైబిల్ని అయితే నువ్వు చింపావో, ఏ దేవుడు నా దేవుడు కాదనుకుంటున్నావో అదే గ్రంథాన్ని ఒకనాడు నీ చేత్తో నువ్వు పట్టుకుంటావు. హల్లెలూయా. ఇదే గ్రంథాన్ని నువ్వు పట్టుకొని పల్లె పల్లె పట్టణ పట్టణ గ్రామ గ్రామానికి తిరిగి ఈయనే నిజమైన దేవుడు, ఈయనే లోక రక్షకుడు, ఈయన తప్ప మరొక దేవుడు లేడని నువ్వు కేకలు వేసి సాక్ష్యమిచ్చే దినాలు రాబోతున్నావని ప్రవచనాత్మకంగా ప్రవచించింది. నేను అనుకున్నాను నేనేంది యేసు ప్రభుని ప్రకటేటివేంటి, ఈ కుతికైన కత్తితో కోసుకుంటా కానీ పరాయి మతాన్ని నేను అనుసరిస్తానా, నేను దాన్ని ప్రకటిస్తానా, ఇది జరిగే పని కాదనుకున్నా. కానీ గర్విష్ఠుల గర్వాన్ని అణచగలిగిన ఆయన ఆకాశమందు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ముందు వీరులు శూరులు ధీరులు ఎందుకు కూడా పనికిరానటువంటి మహాప్రజ్ఞశాలి యుద్ధశాలి ధైర్యశాలి నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని పెట్టలారా, 1998 ఆగస్టు 16, 17, 18 తారీఖుల్లో అప్పట్లో దేవుడి చేత బహుబలంగా వాడబడిన దైవజనుడు కేఏ పాల్ గారు తెనాలి నన్నపనేని వెంకటరామయ్య ప్రాంగణంలో 3 రోజులు సభలు ఏర్పాటు చేశారు. అది 2వ రోజు దాటిపోయింది, 3వ అండి. నేను సినిమాకి వెళ్ళిన ఉద్దేశంతో మా పల్లెటూరులో రోడ్డు మీద నిలబడిన బస్సు రాలేదు. అంతలోకి ప్రార్థనకి వెళ్ళే ట్రాక్టర్ వస్తుంది. ఆ ట్రాక్టర్ని చూసి నాకు ఒక ఆలోచన వచ్చింది, ముందెళ్తే టికెట్లు దొరుకుతాయి అని చెప్పి వచ్చే ట్రాక్టర్ని చెయ్యెత్తి ఆపాను. డ్రైవర్ గారు షడన్ బ్రేక్ వేసి నువ్వు పార్థనకా అన్నాడు. ఏ నేను రాకూడదా అన్న. అట్టని కాదులే, మీలాంటి వాళ్ళు పార్థనకి ఏమొస్తారు అన్నాడు. లేదు లేదు నేను వస్తున్నాను అన్నాను. అయితే ఇంజిన్ మీద ఖాళీ లేదు, ట్రక్కులోకి వెళ్ళి అన్నాడు. ట్రక్కు దగ్గరకు పోతేనండి, ట్రక్కులో ఉన్నదంతా ప్రార్థనలే కానీ మహా చెండాలు పోలేండి, వాళ్ళు తిట్టుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ తిట్లు నాకు అనిపించింది వీళ్ళు ఆ పరలోకం పోయేవాళ్ళు. పార్థన పార్థన అంటారు, ఆ ముసలిదా నన్నందగా నువ్వు నరకానికి పోతావు అని వీళ్ళు పోతారా? వీళ్ళకి సోట్లు లేక ఇంత బండ బండ మాటలు మాట్లాడుకుంటున్నారు అనుకుంటూ అయ్యా త్వరగా ఎక్కువ అన్నాడు. కాలు తీసి ఆ ట్రక్కులు అలా పెట్టానమ్మా, నాకు కొంచెం కాలు ఇవ్వండి అన్నాను. మూలిగైనక్క మీదంట తాటికాయ పడిందంట. అసలుకై నేను భూత వైద్యుడిని మాంత్రికుడిని, మా ఊరు వాళ్ళ మొత్తానికి తెలుసు. వాళ్ళందరూ కూడా నా ఇంకా అలా చూసి ఒక ఆమంటది, ఒరే అనోగ్గా మాకు సూటలు చాలక మేము చత్తుంటే మాంత్రికుడిని మధ్యలోకి దోలుని వేరా, మేమేం చెయ్యాలిరా అంటుంది. నేను నమ్మ తిట్టింది చాలులే కానీ నాకు సోటు ఇండి అని, ఇస్తామయ్యా అని. ఎంత సోటు ఇచ్చారో తెలుసా, నేను పండుకునేంత కూర్చునేంత కాదు పండుకునేంత సోటు ఇచ్చారు వీళ్ళు. ఒక్కసారి ఇస్తే ఇలాగే కూర్చున్నాను, అలాగే కూర్చొని నేను అక్కడ దిగేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక ఆ టికెట్లకు పోతే టికెట్లు దొరకలేదని మా చుట్టాలు వెళ్ళక తిరిగి వస్తున్నప్పుడు బస్సు జస్ట్ మిస్ అయింది. మా పిన్ని గారితో నేను కలిసి మరి ఇక్కడ ప్రార్థనకి మన వాళ్ళు వచ్చారు అక్కడికి వెళదాం పదా అన్నాను. అంటే సరే నాకు అయితే గుర్తులేదు, మరి ట్రాక్టర్ అయితే గుర్తుంటుంది, ప్రజలు మరి వాళ్ళు ఎక్కడుంటారో మనకు తెలియదు కదా. నేను ట్రాక్టర్ దగ్గరికి వచ్చి ఏ ట్రాక్టర్ రా నువ్వు ఎక్కువచ్చింది అంది. అన్ని ట్రాక్టర్లు ఒకేలాగా ఉన్నాయి, కొన్ని 100 ట్రాక్టర్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆ రాత్రి మీటింగ్ 300,000 మంది వచ్చారు. పిన్ని నాకు గుర్తు రావట్లేదు అన్నాను. మా పిన్ని పుళ్ళు కొరికి జరగబోయేది చెప్తారు, జరిగేది చెప్తారు, ఊరు మొత్తానికి చెబుతావు గారు నువ్వు అది జరిగిద్ది ఇది జరిగిద్ది నీకు అట్టయిద్ది ఎట్టయిద్ది అని టార గుర్తుపట్టలేవరా నువ్వు ఎక్కువచ్చింది. నువ్వు నిజంగా మాంత్రికుడు భూత వైద్యుడు అయితే నువ్వు ఎక్కువచ్చిన టాటర్ గుర్తుపట్టింది. ఇప్పుడు నేను ఎన్ని మంత్రాలు నెంబర్ ఏ దెయ్యం వచ్చి ఇవ్వాలండి, నేనన్న నా వల్ల కాదన్న, నిన్ను కాదరా నీ దగ్గరికి వచ్చి భక్తులు అన్నాలంది. సరళి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అన్న, లోనికి వెళ్దాం పద, నాకు ఇష్టం లేదు ప్రార్థనకు రావటం అంటే. ఎవరికి ఇష్టం ఉందేడా, పావాలి తప్పదని చెప్పి గ్రౌండ్లోకి వెళ్ళాం. గ్రౌండ్లోకి వెళ్తే మా ఊరు వాళ్ళని గుర్తుపెట్టి వాళ్ళ దగ్గర కూర్చున్నామండి. వాళ్ళందరూ నా ఇంకా అలాగే చూస్తున్నారు. పాపం అప్పటిదాకా వాళ్ళు వాక్యం ఏంటన్నారు, నేను పోయేసరికి వాక్యం వాగులో పడేసి నన్నే చూస్తున్నారు. నేను అన్నాను, నన్ను కొత్త పెళ్లి కొడుకుని చూసినాడు చూస్తున్నారు పిన్ని అన్నాను. ఏ ఏం కదలం ఎక్కడ కూర్చోరండి, ఆయన అన్నాడు దైవజనుడు కేఎప్పాల్ గారు లేచి నిలబడిని ప్రార్థన చేస్తుంటే అందరితో పాటు నేను కూడా లేచి నిలబడ్డాను. రోగుల కొరకు చేశాడు ఆయన, సమస్యలు ఉన్న వారి కొరకు. మూడవసారి ఆయన దెయ్యాలు పెట్టిన వాళ్ళ కొరకు, దురాత్మ చేత పీడించబడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తాను అనేసరికి నా కరికాల నుంచి దడ మొదలైంది అండి. దేవునికి స్తోత్రం. ఒళ్ళంతా షేక్ వస్తుంది, సలీజ్వరం వచ్చేసింది నిమిషాల ప్రకారం. నేను అంటున్నాను మా పిన్నితో, పిన్ని నాకు ఇది అయిపోతుంది అన్న. మా పిన్ని అంది ఏమవుతుందిరా నీకు అంది. ఒకసారి పట్టుకోమంటే పట్టుకుంటే, అరే నీకు సలి జ్వరం వచ్చిందిరా అంది. నాకు అర్థమైంది ఏంటంటే, ఆ స్టేజ్ మీద నిలబడ్డాడు నాకు ఇప్పుడు జాతన్నాడు సేదపడి. నేను అన్నాను వాడు నాకు ఏదో జాతన్నాడు పిన్ని అన్న. అంటే ఏ ఊరిక ఆయన నీ పేరు ఎత్తలా, నీ ఊరు ఎత్తలా, నీ ఊసి ఎత్తలా, ఆయన ఏదో చేసుకుంటున్నాడు ప్రార్థన. ఆ ప్రార్థనే నాకు ఎట్టుందా.

చూస్తుంటే నేను కూడా అల్లాడిపోతున్నాను. వెంటనే నేలకాయ అలా కూర్చున్నాను. కూర్చొని నా ఒంట్లో ఉన్న శక్తులు మొత్తాన్ని బయటికి పిలిచి ఆ ప్రార్థన చేసేవాడిని ఒకే ఒక్క తనుదంటే ఎల్లికలు పడి నెత్తురుగక్కి చావాలా ఎల్లండి అన్నాను. ఈ 550 మంది శక్తులు ఆయన వైపు పరుగులు తీశాయి. నేను అనుకున్నాను, కేయప్పాలు ఈ పాప నన్ను తక్కువ అంచనా వేసాడు, చచ్చిపోయాడు ఈరోజు నా చేతులు అనుకున్నాను. నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఆయన బాగానే ఉన్నాడు. ఇవన్నీ తిరిగొచ్చి వెనక నిలబడ్డాయి. వామ్మో, మీరు ఆయన ఏం చేయలేదా అని అడిగాను. ఎవరు కూడా మాట్లాడతలేదు. నేనదంతా చూడండి అని చెప్పి 2 అడుగులు ముందుకేసాను. నేను నేల నన్ను ఇలా పట్టుకున్నట్టు స్తంభించిపోయాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా శక్తి అంతా ప్రయోగించి ప్రభువు నేను బంధించాలని, ఓడించాలని, ఆయనను ఎదిరించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ నా శక్తి యుక్తులు చాలటం లేదు. ఇక ఆ దైవజనుడు ముగింపు ప్రార్థనలోకి వచ్చాడు. ఆయన చేతులు పైకెత్తి ఉండగా ఒక కమనీయమైన, ఒక దృశ్యమైన దృశ్యాన్ని నా కన్నులతో నేను చూశాను. అదేంటో తెలుసా? ఆ దైవజనుని యొక్క చేతుల్లో నుంచి చిన్న వెలుగు కొవ్వొత్తిలాగా ఆకాశం వెళ్ళటం నేను గమనించాను. దేవునికి స్తోత్రం. ఆ వెళ్ళిన వెలుగు భగ్గనమండి ప్రకాశించి ఆకాశంలో ప్రజ్వలిస్తుంటే ఆకాశం అంతా కూడా పళపళ పళపళ పళని శబ్దాలతో కృంగుతుంది. ఈ నేల గజగజ గజగజ వణుకుతుంది. నా ఒంటిలో ఆవహించి ఉన్న 550 క్షుద్ర శక్తులన్నీ కూడా పరాల్లో ఉన్నాయి. ఆ వెలుగు దెబ్బకి నేను పెద్దగా కేకలు వేస్తూ నన్ను కాపాడిని నా గ్రౌండ్లో నేను పడిపోయాను. ఆ తేజస్సు నన్ను తాకగా నాకు స్రోహ వచ్చేసరికి నేను పడేద్దాం అనుకున్న ఆయన నన్నే పడేసి వెళ్ళిపోయాడు. ఇంటికి అవమానంతో వచ్చాను. రావటం మా ఇంట్లో ఉన్నటువంటి, మేము పూజించేటువంటి విగ్రహాన్ని పడేసాను. మా తాత లేచి తిట్టాడు నన్ను. ఒరే, నీకేం పుట్టిందిరా ఇలాంటి పని చేసావు అన్నాడు. తాతయ్య, నువ్వు నాకు 550 మందిని అపవాసనం పెట్టి అప్పచెప్పావు కానీ వీళ్ళందరూ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇదిగో కింద పడి దొల్లాడాను, నాకెంత అవమానం కలిగింది. అలాంటప్పుడు నేను వీళ్ళు నాకు అవసరమా అని అడిగాను. అప్పుడు మా తాతయ్యను ఎక్కడికి వెళ్ళావు నువ్వు అన్నాడు. ప్రార్థనకి వెళ్ళాడు అన్నాడు. ప్రార్థన అనేసరికి మా తాతయ్యకి మెళ్ళలో నరాలు తగిలినట్టు అయింది. అక్కడికి ఎందుకు వెళ్ళావురా అన్నాడు. ఏమో తాతయ్య అనుకోకుండా వెళ్ళాను అన్నాడు. ఏమైందిరా అక్కడ అన్నాడు. ఆకాశంలో ఒక తేజస్సును చూశాను, వీళ్ళందరూ పారిపోయారు అన్నాడు. మా తాతయ్య అన్నాడు, అయిపోయింది, చరిత్ర ముగిసిపోయింది, నా కళలన్నీ పోయాయి. నిన్ను ఒక భూత వైద్యుడిగా నేను చూడాలనుకున్నాను, నా వారసుడిగా నిన్ను నేను చూసుకోవాలనుకున్నా, కానీ ఎంత పని చేశాడ్రా నిన్ను అన్నాడు. ఏంటి తాతయ్య, ఎంతకు నాకు కనపడ్డ వెలుగేంటి అని అడిగాను. మా తాతయ్య అన్నాడు, పొణుకొర పొద్దున మాట్లాడదాం అన్నాడు. తెల్లరి పడిగా మా తాతయ్య నా కంటికే కనపడకుండా పోయాడు. సచ్చే వరకు ఆయన యేసు ప్రభుని నమ్మలేదు. ప్రతి మాంత్రికుడికి తెలుసు యేసు క్రీస్తు నిజమైన దేవుడని, కానీ వాళ్ళు అంగీకరించరు. ఆ యూదులకున్న రోగమే వీళ్ళకి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, తెల్లారింది ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి. అయ్యో సోది చెబుతువా అంది. నాకు చెప్పు, రాత్రి కింద పడి తన్నగలాడి గిజగిజగలను కొట్టగలాడితే నాకు చెప్పినోడు లేడు సోది. అసలు ఎందుకు జరిగిందో నాకు తెలియదు, నేను ఎంతమందిని అడుగుతున్నా ఎవరు చెప్పట్లేదు, నువ్వు చెప్పు అన్నాను. కోపడతావేందయ్యా అని వెళ్ళిపోయింది. మనసు బాగాలేదు. అన్నం తిన బుద్ధి కావట్ల, నీళ్లు తాగ బుద్ధి కావట్ల, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నాకేం గుర్తుకొస్తుందంటే నేను ఆకాశంలో చూసిన మహా వెలుగు గుర్తుకొస్తుంది. హల్లెలూయా. పండుకుంటే నా చుట్టూ అదే తిరుగుతుంది. నాకు మా తాతయ్య నేర్పిన మంత్రాలన్నీ కూడా ధ్యానం చేసి ఆ వెలుగు మీద ప్రయోగిస్తున్నాను, నా దగ్గరికి రాకుండా పోవాలని. ఎన్ని మంత్రాలు దాని మీద ప్రయోగించినా దాన్ని నేను ఆపటం నా వల్ల గాటల్ల. నేను అనుకుంటున్నా, ఇంతలా మాంత్రికుడినైనా నన్ను బట్టి వదులుతలేదంటే ఇది ఎంతలా దెయ్యమో. దెయ్యం అనుకుంటున్నా నేను ఆ వెలుగుని, దేవుడని పొరపాటును కూడా నేను అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే, నా దగ్గరకి జ్యోతిష్కం చూపించుకోవడానికి, తాయిత్తులు కట్టించుకోవడానికి, కుంకుమ పెట్టించుకోవడానికి యాకోబులు, ఇస్రాయేలులు, మరియమ్మలు, మార్తమ్మలు వరస పెట్టి వచ్చేవాళ్ళు. క్రైస్తవులే పేరుకి మొత్తం నా దగ్గరకు వచ్చేవాళ్ళు. రానేని వాళ్ళు పిల్లలను పంపి మధ్యవర్తులుగా పంపించేవాళ్ళు. ఇల్లు వాస్తు చూయించుకునేవాడు తీసుకెళ్ళి. అందుకని నాకు యేసు ప్రభు అంటే నమ్మకం లేదు. ఇవన్నీ చేసి నా వెలుగు నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకో ఆవిడ వచ్చి అంటే నాకు ఒక తాయిత్తు కడతావా అంది. నాకు గట్టు కట్టేవాడు ఎవడన్నా ఉంటే చెప్పు, నేను కట్టించుకుంటానన్నాను. అసలు మనసు బాగలేదు, చాలా వేదనగా ఉంది. అప్పుడు ఎవరినైతే మేము ఆరాధించి నమస్కరించి పూజిస్తూ మా కులదేవతగా ఎంచుచున్నామో

ఆవిడ మా దగ్గరకు వచ్చి, నిజం నేను చెప్తారా నీకు అంది. ఎవరంటే మేము పూజించిన క్షుద్రదేవత. ఈ క్షుద్రదేవత సాక్షాత్తు సాతాన్తో సమానం. వీళ్ళని హిందువులు కూడా పూజించరు, క్షుద్రదేవతల్ని. ఏంటో చెప్పమ్మా అన్నాను. అప్పుడు ఆవిడ అంది, ఆకాశంలో నువ్వు చూస్తున్న సూర్య చంద్ర నక్షత్రాదులను, భూమిని దాని విశాలమును చేతితో తాకకుండా నోటి మాట ద్వారా కలగజేసిన వాడు దేవుడు. ఆయనే నీకు కనిపించిన ఆ తేజస్సు అన్న. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను అన్నాను, దేవుడంటే ఎవరమ్మా అన్నాను. అప్పుడు ఆవిడ అంటుంది, దేవుడంటే ఎవరో కాదయ్యా, నజరేయుడు అనబడిన యేసుక్రీస్తే సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెల్లేద్దాం. ఈ సృష్టిని కలగజేసింది ఆయనేనట. సాక్షాత్తు నేను ఆరాధించి నమ్మి నమస్కరించిన క్షుద్రశక్తి చెప్పింది నాకు ఈ విషయం. అప్పుడు నేను యేసు ప్రభుని మనస్ఫూర్తిగా అంగీకరించాను. నాకు ఒక పాస్టర్ చెప్పలేదు, నేను ఒక బైబిల్ చదవలేదు, నాకు ఎవరు చెప్పలేదు. నేను నమ్మి నమస్కరించి 30 సంవత్సరాలు మా ఇంట్లో ఆరాధించిన శక్తి చెప్పింది నాకు యేసు ప్రభు దేవుడని. ఇన్ని లాభాలున్న భూత వైద్యాన్ని పక్కన పెట్టి నేను యేసు ప్రభువుని అంగీకరించాను. ఆ రోజు నుంచి ఆ తండ్రి నేను అంగీకరించి మా ఇంట్లో ఉన్నటువంటి బొమ్మలు గేమ్మలు విగ్రహాలు మొత్తం తీసుకెళ్ళి కృష్ణానదిలో పడేసి ఓ చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్తే చర్చి పాసగారన్న, నువ్వు కనుక వచ్చావంటే గుళ్ళో ఒక్కడు ఉండడు అన్నాడు. ఇంకో చర్చికి వెళ్ళాను, ఆయన రమ్మన్నాడు. కానీ విశ్వాసులు వాడిని కనుక రానిస్తే నిన్ను పంపిస్తామన్నారు. ఇక నేను 8 నెలలు అజ్ఞాతంగా ప్రార్థన చేశాను దేవుడికి మందిరంకి వెళ్ళాలని. ఎట్టకొట్ట ఒక చిన్న మందిరానికి వెళ్ళడం ప్రారంభించాను. ఒక పిల్ల ద్వారా ఆ పాస్టర్ గారు నాకు బాప్తిసం ఇచ్చాడు. మా అమ్మకి చెప్పాము, నేను బాప్తిసం తీసుకున్నానండి. మా అమ్మ అంది, బాప్తిసం అంటే ఏమిట్రా అంది. నీళ్ళలో ముంచి లేపారని చెప్పాను. స్నానం చేసి వచ్చావా అంది. స్నానం కాదు అది, ఇప్పుడు నేను చచ్చిపోయిన నన్ను కాలు పెట్టకూడదు, నువ్వు పెట్టలు పెట్టి మట్టిలో పెట్టాలని. వాళ్ళ తలకి ఇచ్చేయి అంది. అది ఇస్తే పోయేది కాదని చెప్పాను. అంటే రేపు నుంచి పనికి బాగున్నారు. నేను భూత వైద్యం చేసి తాయెత్తులు కడతాం, సోదులు చెప్పటం, నీ చేతులు చూస్తాం తెలుసు, కానీ మాకు పని చేయడం తెలియదు. పనికి పోయేసరికి చలి జ్వరం వచ్చింది. వాళ్ళు అన్నారు, నీ దేవుడు నమ్ముకో, నేను కట్టాలి వచ్చింది. నీకు ఆ దేవుడు నమ్ముకపోతే ఇన్ని బాధలు రావు కదా. 100 రూపాయల కోసం పొద్దుబూకులు పని చేయాలా? ఒక్కళ్ళు వచ్చిన చాలు ఒక్క తాయితం 100 రూపాయలు అమ్ముతావు కదరా అన్నారు. నేను సామనన్న చత్తనేమో కానీ ఏసైన మాత్రం వదిలిపెట్టను అన్నాను. హల్లెలూయా. తరువాత మా అమ్మకు ఒక వ్యాధి వచ్చింది, ఎక్కడ చూపించినా తగ్గట్లేదు. చివరిలోకి వచ్చామండి. మా వాళ్ళకి ఒక అనుమానం వచ్చింది, కొంపదీసేమన్నా పట్టిందా దెయ్యం అని. ఇప్పుడు నేను మానేశాను కదా, అందుకని వేరే ఆమెను తీసుకొచ్చి మా ఇంట్లో సోది పెట్టించారు. నేను గోడ కానుకొని వింటున్నాను, ఏంటి అసలు మా అమ్మకు బాగుండట్లేదని. నేను ఇంట్లో ఉన్నాను కదండి, ఎడిపోయాను. నేను కూడా సోదులు పడిన ఉండే కానీ మరి సోదులు మానేశాను కదా, అందుకని అలా కూర్చొని ఆలకిస్తున్నాను. వాళ్ళు అడుగుతున్నారు, ఇది పైనుంచి వచ్చిందా, వంట పుట్టి వచ్చిందా, ఒంటి రోగాన్ని బట్టి వచ్చిందని అడుగుతున్నారు. అడుగుతుంటే ఆ సోది ఆమె ఏం చెప్తుందో తెలుసా, ఏమని చెప్పనయ్యా, బొట్లేని దేవుడు మీ కొంపలోన చేరి ముప్ప తిప్పలు పెడుతున్నాడయ్యా. ఏందేంది తల్లే మాట మంది తెలవనోళ్ళం, బొట్లేని దేవుడా, ఎవరని చెప్పు, ఆయనకు ఊరు పేరు లేదా ఏందని అడిగారు. ఆ పేరునైనను గాని ఆ నామమునైనను గాని ఉచ్చరింపడానికి మాకు శక్తి చాలదయ్యా. హల్లెలూయా. ఆ సోదులో ఉన్న దేవుళ్ళు, దేవతలు, దెయ్యాలు, భూతాలు, పిశాసులు, రాక్షసులు ఒక్క దానికి ధైర్యం చాలతల్లా యేసు అని నోరు తెరిచి చెప్పడానికి. సోదాం ఆపేసి అంది, ఈలక శాత కాలేదు కానీ యేసు ప్రభు పట్టాడని నిన్ను అంద మా అమ్మని. మా అమ్మ దెబ్బ కింద పడిపోయింది, యేసు ప్రభు పట్టాడా. నేను అన్నాను, ఎక్కడా అనలేదు నేను చరిత్రలో. దెయ్యాలు, దేవుళ్ళు, మనసు వచ్చిన మనుషులు పడతాం తెలుసు, కానీ యేసు ప్రభు పెట్టేదేంది అసలు ఇంకెన్నేమో. దేని స్తోత్రం. మా నాన్న అన్నాడు, నీ వ్యవహారం ఇక్కడ కాదు, ఇంకోసారి తేలుతావు. నెల్లూరు పోయి చూయించుకుంటే ఒక మహాపట్టణంలో ఉన్నాడంట దేవుడు. ఆ దేవుడిని పిలవండి అయ్యా అంటే ఆయన పిలిస్తే వచ్చే దేవుడు యేసు ప్రభు. ఏనాడుగోడు సోదుల్లోకి రాడు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ సోదులో ఉన్న వాళ్ళని ఆయన దగ్గరికి వెళ్ళమంటే ఆయన దగ్గరికి వెళ్ళే అర్హత ఒక్కళ్ళకు కూడా లేదంట. మా ఇంటికి వచ్చి మా నాన్న అన్నాడు, ఆయన సోదులోకి రాడంటే ఈ సోదులో వాళ్ళు ఆయన దగ్గరికి పోడంటే ఇట్లాంటి అట్టగోలు దేవుడిని ఎట్ట నమ్ముకున్నవారు నువ్వు అని అడిగాడు. కళ్ళు బాతి అన్న, కళ్ళు కాదు మేము కూడా పోయేటట్టున్నాం అన్నాడు. మా అమ్మ వచ్చి నేను చచ్చిపోవటం నీకు ఇష్టమే, అమ్మ నువ్వు చచ్చిపోవటం నాకు ఇష్టమని కదా, ప్రార్థన చేయి నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. మా అమ్మ ప్రార్థన చేస్తే దేవుడు దర్శనాన్ని చూసిందండి. ఒక స్వరం మా అమ్మతో మాట్లాడిందంట, నా బిడ్డను ఎందుకు బాధ పెడుతున్నావు, అందుకే నేను నిన్ను బాధ పెట్టాను. అప్పుడు మా అమ్మ అంటది నన్ను, ఏ ఉర్ర ఆయన నిన్ను పట్టుకొని నా బిడ్డ అంటాడు, నేను కదా అసలు తల్లినంది. ఆమెకు అసలే తెలీదు. నేను అన్నాను, నీకన్నా నాకు ఆయనే తల్లి అన్నాను. ఎట్టవుతాడు అంది.
అంటే నువ్వు నన్ను కన్నావు కానీ తన ప్రాణం పెట్టి నన్ను కొన్నాడని చెప్పాను. హల్లెలూయా. అరే నీ భాష నాకు అర్థం కావట్లేదు కానీ ఏమో నాకు రోగం తగ్గే మార్గం చెప్పరా అంది. రోగం తగ్గాల్సిన అవసరం ఏం లేదు, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు క్షమించమని అడుగు, దేవుడు నీకు తగ్గిస్తాడని మా తల్లి ప్రార్థన ఆమెని స్వస్థపరిచిందండి. మా అమ్మ బాప్తీసం పొంది దేవుడిని నమ్ముకుంది. మా నాన్న అన్నాడు, అందుకేరా మీ మతం వాళ్ళని కొట్టేది, బజార్కు ఒకడు ఉంటే సార్, ఊరికి నలుగురు ఉంటే సార్, మొత్తానికి కుప్పేయుళ్ళు. నేను అన్నాను, నువ్వు తిట్టి తిట్టి నువ్వే దేవుడిని నమ్ముకుంటావు అన్నాను. కానీ దేవుడి చిత్తం అలాగే జరిగింది. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఈరోజు 100 మంది మా కులంలో బాప్తీసాలు పొందారండి. నేను ఐపీసీలో ట్రైనింగ్ చేసి మరి పల్నాడు ప్రాంతంలో సేవకుడుగానే స్థిరపడ్డానండి. ఈరోజు అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక ప్రదేశాల్లో ఎందుకు పనికిరాని నన్ను తన సాక్షిగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు.

వారం అయినప్పటికీ సాతాను సింహాసనం ఉన్న ఈ లోకంలో జీవిస్తున్నాం. కావున పరిస్థితులు అనేక రీతులుగా మారుచూ ఉండను. అయినను మారని మన యేసురాజుని రాగాలాపన ప్రతిరోజు ఆలపించుచుండిన మనకెంతో మేలుగదా. ఇది మన ఆత్మీయమైన జీవనాడి. ఇందామా మరి.